ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్స్ పై మా ప్రభాత ప్రసారానికి స్వాగతం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 5వ రోజు క్రీస్తు శకం 2026 జూన్ నెల 26వ తారీఖు శుక్రవారం వింటున్న మా ప్రియ శ్రోతలకు శుభోదయం.

0: చరిత్ర పుటల్లో ఈరోజు మనం ఇంటర్నేషనల్ డే అగైనెస్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్ జరుపుకుంటున్నాం. ఈ దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ 26న నిర్వహించబడుతుంది. దీని ఐక్యరాజ్య సమితి 1987లో ప్రకటించింది. మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అవగాహన పెంచడం, మత్తు పదార్థాల రహిత సమాజాన్ని ప్రోత్సహించడం ఈ దినోత్సవం యొక్క ప్రధాన లక్ష్యం. యువతలో డ్రగ్స్ వాడకాన్ని నివారించడం, వ్యసనానికి గురైన వారికి చికిత్స, పునరావాసం అందించడం మరియు అక్రమ మాదక ద్రవ్యాల రవాణాను అరికట్టడానికి అంతర్జాతీయ సహకారం పెంచడం. ఈ సందర్భంగా స్కూళ్లు, ప్రభుత్వ సంస్థలు, ఎన్జిఓలు, ర్యాలీలు, సదస్సులు, పోస్టర్ పోటీలు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలపై ఈరోజు ముఖ్యంగా దృష్టి పెడతారు. అలాగే 2000 సంవత్సరానికి యుఎన్ఓ డీసీ అధికారిక థీమ్, వరల్డ్ డ్రగ్ ప్రాబ్లం, పర్సిస్టింగ్ ఇష్యూస్, న్యూ ఛాలెంజెస్, ఇన్నోవేటివ్ రెస్పాన్స్, ప్రపంచ మాదక ద్రవ్యాల సమస్య, కొనసాగుతున్న సవాళ్లు, నూతన ఛాలెంజ్లు, ఆవిష్కరణాత్మక పరిష్కారాలు. అలాగే ఈరోజు హింసా బాధితులకు మద్దతుగా అంతర్జాతీయ దినోత్సవం కూడా జరుపుకుంటున్నాం. ఇది ప్రతి సంవత్సరం జూన్ 26 అంటే ఈ రోజు జరుపుకుంటారు. ఐక్యరాజ్య సమితి దీన్ని హింస అంటే టార్చర్ బాధితులకు సంఘీభావం తెలియజేయడానికి మరియు ప్రపంచవ్యాప్తంగా హింసను నిర్మూలించాలనే లక్ష్యాన్ని గుర్తు చేసుకోవడానికి జరుపుకుంటారు. 1997లో ఐక్యరాజ్య సమితి సాధారణ సభ ఈ దినోత్సవాన్ని ప్రకటించింది. 1987 జూన్ 26న హింస మరియు ఇతర క్రూరమైన, అమానుషమైన లేదా అవమానకరమైన శిక్షలకు వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితి సదస్సు యుఎన్ కన్వెన్షన్ అగైనెస్ట్ టార్చర్ అమల్లోకి వచ్చిన రోజుకు గుర్తుగా ఈ తేదీని ఎంచుకున్నారు. ఈ దినోత్సవం హింసా బాధితులు మరియు వారి కుటుంబాలకు మద్దతు తెలియజేయడం, వారికి సహాయం అందించే సంస్థలను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే ఈరోజు ఛత్రపతి షాహూ మహారాజ్ జయంతి. ఛత్రపతి షాహూ మహారాజ్ జూన్ 26 1874 జన్మించారు. ఆయన కొల్హాపూర్ సంస్థానానికి చెందిన పాలకుడు, సామాజిక సంస్కర్తగా ప్రసిద్ధులు. ఆయన జూన్ 26 1874 జన్మించారు. ఈయన రాష్ట్రం మరియు రాజ్యం కొల్హాపూర్, మహారాష్ట్ర. అలాగే ఈయన వెనుకబడిన వర్గాలు, దళితులకు విద్య, ఉద్యోగాల రిజర్వేషన్లు అమలు చేసిన మొదటి పాలకుల్లో ఒకరు. ఇంకా అంటరానితనం నిర్మూలనకు కృషి చేశారు, బహుళ సామాజిక సంస్కరణలు తీసుకొచ్చారు. అంతేకాకుండా పేద విద్యార్థుల కోసం హాస్టళ్లు, పాఠశాలలు స్థాపించారు. ఈరోజు మహారాష్ట్రలో ముఖ్యంగా కొల్హాపూర్లో ప్రత్యేక కార్యక్రమాలతో జరుపుకుంటారు. ఛత్రపతి షాహూ మహారాజ్ అంబేద్కర్ సహా అనేక సామాజిక నాయకులకు స్ఫూర్తిగా నిలిచారు. సామాజిక సమానత్వం, విద్యా రంగంలో ఆయన చేసిన కృషికి నేటికీ ఆయన స్మరించుకుంటారు.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం.

మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారా?

0: ఇంతవరకు అర్చనలో దేవీ భక్తి గీతాలు మరియు నాటకీకాలం విన్నారు. ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం సూక్తి సుధా కార్యక్రమం వింటారు. వ్యాఖ్యాత షేక్ బషీరు నిసాబేగం.
1: అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో. హజరత్ ఆయిషా రజీల్లాహు అన్హు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ప్రియ సతీమణి. దైవ ప్రవక్త కోసం అల్లాహ్ ఆమెను 6 ఏళ్ల ప్రాయంలోనే ఎంచుకున్నాడు. ఆమె ప్రవక్త సాన్నిధ్యంలో సుశిక్షితురాలై ఇస్లామీయ సమాజ నిర్మాణంతో మహోన్నత సేవలు అందించారు. 50 ఏళ్ల ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవితంలోకి అడుగుపెట్టిన హజరత్ ఆయిషా రజీల్లాహు అన్హు తన యవ్వనాన్ని త్యాగం చేశారు. అనేక అంతరంగిక ధార్మిక ఉపదేశాలను ఆకలింపు చేసుకునే ప్రజ్ఞాపాఠవాలు ఆమెలో ఉన్నాయి. తన పూర్తి జీవితాన్ని సవివరంగా ఇస్లాం బోధనకే అంకితం చేసిన ఉత్తమోత్తమురాలు. మహాప్రవక్త బోధించిన 2210 ప్రవచనాలను హజరత్ ఆయిషా రజీల్లాహు అన్హు ఒక్కరే ఉల్లేఖించారు. ధార్మిక నియమాలను ఖురాన్ గ్రంథ వ్యాఖ్యానాన్ని ఆమె ప్రజలకు అందించారు. ధార్మిక తీర్పులు ఫత్వాలను ఇచ్చేవారు. ప్రవక్త అనుచరులు ఆమె వద్దకు వచ్చి అనేక సమస్యల పరిష్కారాలు అడిగేవారు. మదీనా నగరంలో ప్రజల విశ్వాసం చూరగొన్న ధర్మవేత్త హజరత్ ఆయిషా రజీల్లాహు అన్హు. ఆవిడ తన భర్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పనులను స్వయంగా చేసేవారు. ఆయన పడకను వేయడం, బట్టలను ఉతకడం తన చేతులతోనే స్వయంగా చేసేవారు. మిస్వాక్ను శుభ్రపరిచి నీళ్లతో పాటు ఆయన శయనించే గదిలో పెట్టేవారు. పిండి కలిపి వంట చేసేవారు. ఒంటెలను సంరక్షించేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో పాటు మేల్కొని నమాజు చేసుకునేవారు. దైవ మార్గంలో ఖర్చు పెట్టగా మిగిలింది అనుభవించు, దీనుల్ని ప్రేమించు, ధనవంతులతో కలిసిమెలిసి ఉండాలి అనుకోకు, మర్యాద ఆదరణ పాటించు అన్న ప్రవక్త బోధనలను ఆకలింపు చేసుకొని ఆయుష్

0: రజిల్లాహు అన్హు అలాగే ప్రవర్తించేవారు. ఆవిడ జీవితంలో సంభవించిన అనేక సంఘటనలే కొన్ని దైవాజ్ఞలకు కారణమయ్యాయి. నూర్, అహజాబ్, తహరీం, సూరాలు, సందేశాలు ఇలాంటివే. హజరత్ ఆయిషా రజిల్లాహు అన్హు 18 సంవత్సరాల వయస్సులో అల్లాహ్ దీవెనతో ధర్మ బోధనా పీఠాన్ని అలంకరించారు. ఖురాన్ ప్రేమికులు ఆమె వద్దకు వచ్చి తమ ధర్మ సందేహాలను తీర్చుకునేవారు. ఆమెను విశ్వాసుల మాతృమూర్తిగా అందరూ కొనియాడేవారు. అన్ని సమస్యలకు ఆమె వద్ద పరిష్కార మార్గాలు దొరికేవి. ముస్లిం సమాజాన్ని నైతికంగా, ధార్మికంగా, ఆధ్యాత్మికంగా పటిష్టపరిచారు. ఇదే ఆమె జీవిత పరమార్థం. అందుకే ఆమెను అల్లాహ్ అంతిమ దైవ ప్రవక్తకు సతీమణిగా ఎన్నుకున్నారు. విజ్ఞత, వివేచనలు, అవగాహన శక్తి, సమస్యల్ని విశ్లేషించి పరిష్కరించే నైపుణ్యం గల స్త్రీమూర్తి హజరత్ ఆయిషా రజిల్లాహు అన్హు గొప్ప కీర్తిని పొందేవారు. ఎక్కడ అంతిమ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అడుగుజాడలు కనిపిస్తాయో అక్కడ హజరత్ ఆయిషా రజిల్లాహు అన్హు అడుగుజాడలు కనిపిస్తాయి. చివరికి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మదీనా వచ్చి ఏ గదిలోనైతే 9 ఏళ్ళు హజరత్ ఆయిషా రజిల్లాహు అన్హాతో కాపురం చేశారో ఆ గది ఆయనకు అంతిమ విశ్రాంతి మందిరంగా మారింది.
1: మీరింతవరకు షేక్ బసీరు నుసా బేగం గారి వ్యాఖ్యానంలో సుక్తి సుధా కార్యక్రమాన్ని విన్నారు.
2: శ్రోతల కోసం శ్రీ పొట్లూరి సుబ్రహ్మణ్యం గారి రచనలో వచ్చినటువంటి సముద్ర తీర కథలు ప్రతి గురువారం ఉదయం 9 గంటలకు మరియు ప్రతి శుక్రవారం సాయంత్రం గ్రామదర్శినిలో 6:30 ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీమతి మంజులా పాలేటి, నిర్వహణ శ్రీ తమణం నాగేశ్వరరావు.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం పొలం కబుర్లో

పెరటి తోటల పెంపకం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇటీవల కాలంలో చాలా మంది గృహిణులతో పాటు ఉద్యోగులైన మగవారు ఆడవారు కూడా పల్లెలతో పాటు పట్టణాలలోనూ ఈ పెరటి తోటలను, మిద్దె తోటలను, అపార్ట్మెంట్లలో గ్రిల్పై నిలువ తోటలు పెంచడం. పట్టణాల్లో నివసించే వారికి గ్రామాల్లో వలె అంతగా ఖాళీ స్థలం ఉండదు. అయితే ఉన్న స్థలంలోనే పెరటి తోటల పెంపకాన్ని చేపట్టవచ్చు. దీనివల్ల ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు రసాయనాల ప్రభావం లేని కూరగాయలను పొందవచ్చు. అంతేకాకుండా ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి ఖాళీ స్థలాల్లోనూ పెరటి తోటల పెంపకానికి ఉద్యాన శాఖ సన్నాహాలు చేస్తుంది. కూరగాయల పెంపకంపై బడి పిల్లలకు అవగాహన కల్పించడంతో పాటు బడి పిల్లల మధ్యాహ్న భోజనానికి అవసరమయ్యే కూరగాయలను కూడా పండించుకోవచ్చు. తక్కువ విస్తీర్ణంలో సాగు చేసే పెరటి తోటల విషయంలో చాలా శ్రద్ధ తీసుకోవాలి. ముందుగా నేలను శుభ్రపరచాలి. పశువుల ఎరువు, వర్మీ కంపోస్ట్ వేసి నేలను చదును చేయాలి. తర్వాత పాదులు చేసుకుని మొక్కలను, విత్తనాలను సరైన దూరంలో విత్తుకోవాలి. విత్తనం విత్తిన వెంటనే తేలికపాటి నీటి తడులు ఇవ్వాలి. చల్లని వాతావరణం ఉంటే 5-6 రోజులకు ఒకసారి నీటి తడులు ఇచ్చుకోవాలి. వేడి వాతావరణం గనక ఉంటే 2-3 రోజులకు ఒకసారి నీటి తడులు ఇవ్వాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు కలుపు సమస్య లేకుండా జాగ్రత్త తీసుకోవాలి. మొక్కలకు బాగా ఎండ, సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలి. తోటలకు నీటి వసతి దగ్గర ఉండే విధంగా చూసుకోవాలి. తోటల విస్తీర్ణం, సాగు చేసే కూరగాయలు, పెద్ద పరిమాణం విస్తీర్ణం గల పెరటి తోటలు కనీసం 500 చదరపు మీటర్ల విస్తీర్ణం కలిగి ఉండాలి. ఈ తోటల్లో కొన్ని రకాల కూరగాయలతో పాటు అనేక రకాల అలంకార మొక్కలు, పండ్ల మొక్కలను పెంచుకోవచ్చు. వంగ, టమోటా, బెండ, గోరుచిక్కుడుతో పాటు బొప్పాయి, జామ, నిమ్మ, ఉసిరి, మామిడి మొదలైనవి పండించుకోవచ్చు. కనీసం 150 నుంచి 200 చదరపు మీటర్ల విస్తీర్ణం కలిగి ఉండాలి. టమోటా, వంగ, మిరప, బెండ, చిక్కుడు, ఆకుకూరలు, ముల్లంగి, క్యాబేజీ, ఆనపకాయ, సొరకాయ, కాకర, దోస వంటి వాటిని పండించుకోవచ్చు. ఇంకా నిమ్మ, మామిడి లాంటి పండ్ల మొక్కలను కూడా పెంచుకోవచ్చు. చిన్న రకం పెరటి తోటలకైతే కనీసం 150 చదరపు మీటర్ల లోపు విస్తీర్ణం కలిగి ఉండాలి. దీనిలో 2-3 రకాల కూరగాయలు, ఆకుకూరలను పండించుకోవచ్చు. కూరగాయలతో పాటు కొత్తిమీర, పాలకూర, తోటకూర వంటి ఆకుకూరలను పెంచవచ్చు. పోషక పంటల ఎంపిక విషయానికొస్తే కూరగాయల మొక్కలను కుటుంబ సభ్యుల అభిరుచిని బట్టి, ముఖ్యంగా మహిళలు పిల్లల అభిరుచిని బట్టి ఎంపిక చేసుకోవాలి. స్వల్పకాలిక మొక్కల నుంచి దృఢమైన ప్రాంతీయ వాతావరణానికి, నేలలకు అనువైనవి మరియు సాధారణ క్రిములను, వ్యాధులను తట్టుకోగలిగే రకాలను ఎంపిక చేసుకోవాలి. మెరుగైన రకాలను, సాంప్రదాయ మొక్కలను ఎంచుకోవడం మూలంగా జీవ వైవిధ్యాన్ని, కుటుంబ ఆహారపు ఆచారాలను నిలుపుకోవచ్చు. ప్రతి మడిలో పంటల వైవిధ్యం ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. మొక్కల మధ్య సంబంధాలు, సూక్ష్మ జీవులతో సహజీవనం అనే ప్రకృతి వ్యవసాయ ప్రాథమిక సూత్రాలను అనుసరించాలి. నీరు అన్ని చోట్లకు సులువుగా చేరుతుంది. ఎక్కువ నీరు బయటకు పోయేలా ఏర్పాటు చేసుకోవాలి. ఎత్తుమడులు చేసుకుని చుట్టూ ఇటుకలతో నిర్మాణం చేసుకుంటే ఎక్కువ కాలం మడులు చెదిరిపోకుండా ఉంటాయి. పెరటి తోటల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయానికొస్తే, తక్కువ విస్తీర్ణంలో వేసే పంటలకు ప్రత్యేకంగా అన్ని అంశాలపై శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముందుగా నేలను బాగా శుభ్రం చేసి పశువుల ఎరువు వేసి ఆ తర్వాత పాదులు చేసుకోవాలి. సాగుకు ముందు వానపాముల ఎరువును వేసి నారు మరియు విత్తనాలను నాటుకోవాలి. అయితే నాటేటప్పుడు కనీస దూరాన్ని పాటించాలి. నాటిన వెంటనే నీరు పెట్టాలి. ఎప్పటికప్పుడు కలుపు నివారణ చేసుకుంటూ వేడి వాతావరణంలో 2-3 రోజులకు ఒకసారి నీరు పెట్టాలి. చల్లగా ఉండే ప్రాంతాల్లో లేదా చల్లగా ఉన్నప్పుడు వారానికి ఒకసారి నీరు అందించాలి. పెరటి తోటలు సాగు చేసే స్థలం చదునుగా ఉండి నీటి వసతి కలిగి సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలి. ఇంకా ఎత్తైన మొక్కలను ఉత్తరం వైపు పెంచాలి. దీనివల్ల నీడ ఇతర మొక్కలపై పడకుండా తోటల్లో ఎప్పటికప్పుడు వివిధ రకాల పంటలతో మార్పిడి చేసుకోవాలి. మొక్కల పెరుగుదలకు సేంద్రియ ఎరువులను మాత్రమే వాడాలి. తోటల్లో సాగు చేసే మొక్కల్లో చీడపీడలు, తెగుళ్లు కనిపిస్తే లీటర్ నీటికి 4 మిల్లీలీటర్ల వేప నూనె, 2 మిల్లీలీటర్లు టీపాల్ సబ్బు ద్రావణాన్ని కలిపి పిచికారీ చేయాలి.
పెరటి తోటల పెంపకంలో ఎట్టి పరిస్థితుల్లోనూ విషపూరితమైన రసాయన మందులు వాడకూడదు. తోటల పెంపకంలో ఇటువంటి చిన్న చిన్న పద్ధతులు పాటించడం ద్వారా మంచి దిగుబడితో పాటు రసాయన ప్రభావం లేని నాణ్యమైన కూరగాయలను పొందవచ్చు. ఆయా కాలాల్లో పండించాల్సిన అనువైన కూరగాయల విషయానికొస్తే ఫిబ్రవరి నుంచి మార్చి వరకు వంగ, కాకర, బీర, దోస, చిక్కుడు, గుమ్మడి, పుచ్చ వంటి మొక్కలను నాటుకోవాలి. ఇంకా జూన్ నుంచి సెప్టెంబర్ వరకు అయితే బెండ, మిరప, పప్పుజాతి కూరగాయలు, ఇంకా సొర, గుమ్మడి, బీర, దోస, గోరు చిక్కుడు, దొండ, ఉల్లి వంటివి పెంచుకోవాలి. సెప్టెంబర్ మాసం నుంచి డిసెంబర్ వరకు అయితే ముల్లంగి, క్యారెట్, క్యాప్సికం, మిరప, క్యాబేజీ, కాలీఫ్లవర్, టొమాటో, కొత్తిమీర, పుదీనా, ఆకుకూరలు, చిక్కుడు జాతి మొక్కలు నాటుకోవచ్చు. తీగజాతి కూరగాయలకు పందిళ్లు వేసి గాని తీగలపై లేదా పాకించడం ద్వారా అధిక దిగుబడి నాణ్యమైన పంటను పొందవచ్చు. టమోటా మడిలో మొక్కలకు ఆధారంగా కర్రలను నాటి నిటారుగా పెంచడం వలన అధిక నాణ్యత, ఎక్కువ కాలం నిల్వ సామర్థ్యం గల పంటను పొందవచ్చు. మిరప, టమాటా, వంగ వేసిన చోట పప్పుజాతి కూరగాయ పంటలతో పంట మార్పిడి చేసుకోవచ్చు. మిరప, టమోటా వంటి పంటల్లో అంతర పంటలుగా బంతి, జొన్న, మొక్కజొన్న వంటివి వేసుకుంటే చీడపీడలు ఆశించకుండా కాపాడుకోవచ్చు. ఇటువంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల తక్కువ స్థలంలో ఎక్కువ దిగుబడిని పొంది ఇంటిల్లపాదికి ఆరోగ్యకరమైన ఆహారం అందించవచ్చు. ఏడాది పొడవున ఉండే మొక్కల విషయానికొస్తే ములగకాడ, బొప్పాయి, అరటి, కరివేపాకు, కర్రపెండలం ఏడాది పొడవున ఏదో ఒక పంట పండుతూనే ఉంటుంది. కొన్ని నిరాటంకంగా పండుతూనే ఉంటాయి, కొన్ని ఏడాదికి 2 సార్లు కాపునిస్తాయి. వీటిని ఒకే ప్లాట్లలో పండించడం జరుగుతుంది. పెరటి తోటలకు విత్తన రకాల ఎంపికలో జాగ్రత్తల విషయానికొస్తే పెరటి తోటలకు రసాయనిక ఎరువులు, మందులు వాడకుండా పెంచుకోవాలి. అంటే తెగుళ్లు, చీడపీడలు సోకకుండా తట్టుకునే రకాలను మాత్రమే ఎంపిక చేసుకోవాలి. టమోటా అయితే ఆర్కా రక్షక్, ఆర్కా అభేద్, ఆర్కా సామ్రాట్ వంటివి ఎంచుకోవాలి. బెండ అయితే ఆర్కా అనామిక, ఆర్కా అభయ్ వంటి రకాలను ఎంపిక చేసుకోవాలి. ఆర్కా కేశవ, ఆర్కా నీలకంఠ అనే వంగడాలను, ఆర్కా సమబ్రం, ఆర్కా విస్తార అనే చిక్కుడు జాతికి చెందినవి, ఆర్కా మేఘన, ఆర్కా హరిత వంటి పచ్చిమిరప జాతికి చెందినవి. తోటకూర విషయానికొస్తే ఆర్కా అరుణిమ, ఆర్కా సంరక్ష అనే రకాలను ఎంపిక చేసుకోవాలి. ఆల్గ్రీన్, పూసా జ్యోతి, పూసా పాలక్ వంటి పాలకూర రకాలను, సువాసిని అనే కరేపాకు రకాలను, ఎల్సిసి 234, సురుచి, సింధు, సాధన, ఏపీహెచ్, యు ధనియా, ఏపీహెచ్ వంటివి కొత్తిమీర రకాలను ఎంపిక చేసుకోవాలి. ధనియా 1, మునగ పీకేఎం 1, పుదీనా శివాలిక్ హిమాలయ, కోసి సక్షం మొదలగు రకాలను మనకు IIHR బెంగళూర్ మరియు డాక్టర్ వైఎస్ఆర్ హెచ్యు లామ్ గుంటూరులో లభిస్తాయి. వివిధ కూరగాయల్లో పోషక విలువల విషయానికొస్తే మనం పెంచుకునే కూరగాయల్లో ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అనేక పోషక విలువలు ఉంటాయి. వాటిని దృష్టిలో ఉంచుకుని పరిస్థితులకు తగ్గట్టుగా ఆయా పంటలను పండించుకోవచ్చు. బంగాళాదుంపలు, ఎర్రదుంపలు, కంద, చామదుంపలు, క్యారెట్, బీట్రూట్ మొదలైన వాటిలో పిండి పదార్థాలు ఎక్కువగా లభిస్తాయి. చిక్కుడు జాతి కూరగాయలు, బఠానీలు, సోయాబీన్, అలసందలు, బొబ్బర్లు మొదలైన వాటిలో మాంసకృత్తులు అంటే ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. బీట్రూట్, క్యారెట్, టొమాటో, పాలకూర, మెంతికూర, మునగాకు, ఉల్లి మొదలైన వాటిల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. పాలకూర, పుదీనా, తోటకూర, మునగాకు, చుక్కకూర, చిర్రాకు, పొన్నగంటి కూరల్లో ఐరన్ అధికంగా లభిస్తుంది. పాలకూర, తోటకూర, మునగాకు, క్యాబేజీ, మెంతికూర, టమోటో, బొప్పాయి, క్యారెట్, గుమ్మడి, ఎర్రకందులు మొదలైన వాటిలో విటమిన్ ఏ, పసుపు రంగు నుండి కాషాయం రంగు కలిగి ఉన్న కూరగాయలు మరియు పండ్లలో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది.

మీరింతవరకు పొలం కబుర్లు విన్నారు. సేవ్ అవర్ ఎర్త్, స్టాప్ ప్లాస్టిక్ పొల్యూషన్, సే నో టు సింగిల్ యూస్ ప్లాస్టిక్. ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం, సమయం 6:40 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. అలాగే 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని గ్రామ పంచాయతీల్లో కాలానుగుణ వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించిన ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. తెలంగాణ ఉద్యోగులకు 1,00,000 రూపాయల ప్రమాద బీమా సదుపాయం కల్పించారు.

0: చేస్తున్నట్లు వెల్లడించిన తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. మాదక ద్రవ్యాల రవాణా నియంత్రణలో పోలీస్ శాఖ ఈగల్ బృందాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని పేర్కొన్న ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు బారాషాహిద్ దర్గాలో ఈ రోజు నుంచి ప్రారంభం కానున్న రొట్టెల పండుగ. వర్షాకాలం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని అన్ని గ్రామ పంచాయతీల్లో కాలానుగుణ వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. వర్షాకాలంలో కాలానుగుణ వ్యాధుల నివారణ, పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి భద్రత, దోమల నియంత్రణ చర్యలపై అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో సంబంధిత అధికారులతో ఉప ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో క్రమం తప్పకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. రాష్ట వ్యాప్తంగా ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని అమలు చేసి నీటి నిల్వలను గుర్తించి తొలగించాలని అన్నారు. తాగునీటి సరఫరా వ్యవస్థను నిరంతరం పర్యవేక్షించాలని, పైప్లైన్ లీకేజీలను వెంటనే సరిచేయాలని, నీటి నాణ్యత పరీక్షలను క్రమం తప్పకుండా నిర్వహించాలని ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు ఒప్పంద పొరుగు సేవల సిబ్బందికి కోటి రూపాయల ప్రమాద బీమా సదుపాయం కల్పిస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్లోని రవీంద్రభారతిలో ప్రభుత్వ ఉద్యోగులకు బీమా రక్షణ కల్పించే అవగాహన ఒప్పందం ఎంఓయూ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నిన్న పాల్గొన్నారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని ఆయన తెలిపారు. రాష్ట అభివృద్దిలో ఉద్యోగుల పాత్ర కీలకమని పేర్కొన్న ముఖ్యమంత్రి వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ఈ పథక లక్ష్యమని తెలుపుతూ
1: 10% ఆర్థికంగా జీడిపిలో దేశ ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములను కావాలి అని ఈ రోజు అభివృద్ధి ప్రణాళికలు రచించుకొని ముందుకు వెళ్తున్నాము. ఇందుట్లో మీ సహకారం ఉండాలి. మీరందరు నాకు అండగా నిలబడితేనే ఈ వ్యవస్థ సాధ్యమవుతుంది. ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని మనం నెంబర్1గా నిలబెట్టుకోగలుగుతాము. ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు భద్రత కల్పించే బాధ్యత మాది. 100% నిష్పక్షపాతంగా నిస్సందేహంగా ఈ ప్రభుత్వం మీ కోసం ఉంటుంది అని మీ
0: ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు నూతనంగా ఎన్నికైన 4 సభ్యులను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అభినందించారు. ఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేసిన భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్, నాసా సతీష్, లింగంనేని రమేష్లను కేంద్ర మంత్రి తన నివాసానికి ఆహ్వానించి నిన్న సన్మానించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ డబ్లింజన్ ప్రభుత్వాల సమన్వయాన్ని రాష్ట్రాభివృద్దికి మరింత సమర్థవంతంగా వినియోగించుకోవాలని అన్నారు. రాజ్యసభ సభ్యులుగా ఎన్నికై పెద్దల సభలో ఆంధ్రప్రదేశ్ తరపున ప్రాతినిధ్యం వహించడం గర్వకారణమని, ప్రజా సమస్యల్ని రాజ్యసభలో ప్రస్తావించాలని కోరారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగ అక్రమ రవాణా వ్యతిరేక దినాన్ని ఈరోజు పాటిస్తున్నాం. ప్రతి ఏటా జూన్ 26 తేదీన అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగ అక్రమ రవాణా వ్యతిరేక దినం పాటించాలని ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ ఇచ్చిన పిలుపు మేరకు 1987 డిసెంబర్ 7 తేదీన ఒక తీర్మానాన్ని ఐక్యరాజ్యసమితి ఆమోదించింది. అప్పటి నుంచి ప్రతి ఏటా జూన్ 26 ఈ కార్యక్రమం జరుగుతోంది. మాదక ద్రవ్యాలను తీసుకోవడం వల్ల కలిగే నష్టాలను ప్రజలకు, ప్రత్యేకించి యువతకు తెలియజేయడమే ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్యోద్దేశం. మాదక ద్రవ్యాల వ్యసనం యువత భవిష్యత్తుకు, దేశాభివృద్దికి ముప్పుగా మారుతోందని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరావతి సమీపంలోని ఒక ప్రైవేటు విశ్వవిద్యాలయంలో ఈగల ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె నిన్న పాల్గొన్నారు. అక్రమ గంజాయి సాగు, మాదక ద్రవ్యాల రవాణా నియంత్రణలో పోలీస్ శాఖ ఈగల బృందాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ,
2: ఈగలన్న పదంలోనే చాలా అర్థం కనిపిస్తుంది. ఈ రోజు ఎంతవరకు అడాప్ట్ అయిందంటే పక్కన తెలంగాణ వాళ్ళు కూడా మన ఇదే ఈగల్ పేరుని కూడా వాళ్ళు అడాప్ట్ చేస్తున్నారు. నిన్నగాక మొన్న తమిళనాడులోని సీఎం అయిన విజయ్ గారు కూడా ఈగల్ లాంటి వ్యవస్థని మన దగ్గర కూడా నడిపించాలి అని చెప్పి మనల్ని ఆదర్శంగా తీసుకుని ఈరోజు తమిళనాడులో వేసే పరిస్థితి.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి లబ్దిదారునికి సకాలంలో అందేలా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేపట్టాలని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ సూచించారు. విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన

0: అందరం కూర్చుని జిల్లా సమస్యల మీద చర్చించడానికి కూడా కలెక్టర్ గారు ఒక డెసిషన్ తీసుకున్నారు.
1: ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. 5 రోజుల పాటు జరిగే ఈ పండుగలో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు పాల్గొననున్నారు. కోరికలు నెరవేరాలని కోరుకుంటూ నెరవేరిన వారు కృతజ్ఞతగా రొట్టెలను మార్చుకునే వేడుక కోసం నెల్లూరు స్వర్ణాల చెరువు ఘాట్ల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, వైద్య సేవలు అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసి సీసీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా నిరంతర పర్యవేక్షణ చేపట్టామని పోలీసులు తెలిపారు. పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణలో ముఖ్యమంత్రి సహాయ నిధి కీలకంగా నిలుస్తోందని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో నిర్వహించిన కార్యక్రమంలో 32,20,000 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ చెక్కులను 45 మంది లబ్దిదారులకు మంత్రి నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి చేయూత అందిస్తోందని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ సహాయం అందేలా చర్యలు కొనసాగిస్తామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కలను సాకారం చేయడమే రాష్ట ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలంగాణ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో గృహ నిర్మాణ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి నిన్న మాట్లాడుతూ ప్రధాన పట్టణ ప్రాంత ఆర్థిక వ్యవస్థ క్యూర్ పరిధిలోనే 10 అంతస్తుల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. క్యూర్ పరిధిలోని 26 నియోజకవర్గాల్లో దాదాపు 20 ప్రాంతాల్లో ఇప్పటికే స్థలాలను గుర్తించామని, తొలి విడతలో ప్రయోగాత్మకంగా ప్రతి నియోజకవర్గంలో 500 చొప్పున ఇళ్లను నిర్మించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు, అభ్యసన ఫలితాలపై ప్రత్యేక దృష్టి సారించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో పాఠశాల విద్య, ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ది శిక్షణ శాఖలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజుల నియంత్రణకు ఇతర రాష్ట్రాలు అమలు చేస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ యానాముల్లోని దిగువ ట్రోప్ ఆవరణలో నైరుతి పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లోని గ్రామ పంచాయతీల్లో కాలానుగుణ వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించిన ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. తెలంగాణ ఉద్యోగులకు 1 కోటి రూపాయల ప్రమాద బీమా సదుపాయం కల్పిస్తున్నట్లు వెల్లడించిన తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. మాదక ద్రవ్యాల రవాణా నియంత్రణలో పోలీస్ శాఖ ఈగల బృందాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని పేర్కొన్న ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వనిత. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు బారా షాహిద్ దర్గాలో ఈ రోజు నుంచి ప్రారంభం కానున్న రొట్టెల పండుగ. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7 గంటలు. ప్రసార విశేషాలు. ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమ వివరాలు వింటారు. ఏడు గంటల 5 నిమిషాలకు తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 7:15 శుభోదయం సింహపురి, ఇందులో భాగంగా సింహపురి సమాచారం వింటారు. అనంతరం స్వరార్చన ప్రసారమవుతుంది. తరువాత అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దినోత్సవం సందర్భంగా సైకాలజిస్ట్ డాక్టర్ పి విశ్వనాథరెడ్డి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త లావణ్య. అనంతరం లలితగీత.

ప్రసారం అవుతాయి. 8 గంటలకు సమాచార ప్రభాత్, అలాగే 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:30 వార్తా వ్యాఖ్య విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:35 మనోరంజన కార్యక్రమం. కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరేటటువంటి సినీ గీతాలు ప్రసారమవుతాయి. 9:00 హలో బిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో ఫోన్ ఇన్, అలాగే వాట్సాప్ మెసేజ్ల ద్వారా శ్రోతలు కోరేటటువంటి సినీ గీతాలు ప్రసారమవుతాయి. 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి కార్యక్రమాలను రిలే వింటారు. 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. 12:40 ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి కార్యక్రమాలను రిలే వింటారు. 2:00 మిడ్ డే న్యూస్ ఆంగ్లంలో వార్తలు, 2:15 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 2:30 ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి కార్యక్రమాలను రిలే వింటారు. 5:00 ప్రసార విశేషాలతో మా సాయంకాల ప్రసారం ప్రారంభం. 5:05 వనితావాణి కార్యక్రమం. 5:30 యువతరంగం. 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:30 గ్రామదర్శిని, ఇందులో భాగంగా సమాచార వేదిక, అనంతరం సముద్ర తీర కథలు ప్రసారమవుతాయి. సమర్పణ మంజులా పాలెట్టి, రచన శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. తర్వాత జానపద గేయాలు వింటారు. 7:00 అలనాటి మధుర గీతం. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. 7:15 పాడి పంటలు, ఇందులో భాగంగా సంవత్సరం పొడవునా వేయదగ్గ పంటల గురించి డాక్టర్ ఎన్జి రంగ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ శ్రీలక్ష్మి గారి ప్రసంగం వింటారు. తర్వాత పొలం కబుర్లో 7:40 వికసిత్ భారత్, 8:00 హలో బిరుచి కార్యక్రమం. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:40 దేశభక్తి గీతాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:45 సమాచార సంధ్య. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 9:15 ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి కార్యక్రమాలను రిలే వింటారు. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. మీరు ఇంతవరకు ప్రసార విశేషాలను విన్నారు.

0: Haylesu, haylesu, haylesu, haylesu, haylesu, haylesu, haylesu, haylesu.
1: 102.7 ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతల కోసం శ్రీ పొట్లూరి సుబ్రహ్మణ్యం గారి రచనలో వచ్చినటువంటి సముద్ర తీర కథలు ప్రతి గురువారం ఉదయం 9 గంటలకు మరియు ప్రతి శుక్రవారం సాయంత్రం గ్రామదర్శినిలో 6:30 ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీమతి మంజులా పాలేటి, నిర్వహణ శ్రీ తమణం నాగేశ్వరరావు.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఈ నెల 29 వరకు సీషెల్స్ దేశంలో పర్యటిస్తారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగే నార్కో కోఆర్డినేషన్ సెంటర్ 10వ ఉన్నత స్థాయి సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షత వహిస్తారు. వెనిజులాలో సంభవించిన వరుస భూకంపాల కారణంగా ఇప్పటి వరకు 188 మంది మరణించగా 1500 మందికి పైగా గాయపడ్డారు. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో నిన్న రాత్రి జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్లో బంగ్లాదేశ్పై భారత్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇక వార్తలు వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఈ నెల 29 వరకు సీషెల్స్ దేశంలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఆ దేశ జాతీయ దినోత్సవ స్వర్ణోత్సవ వేడుకలకు గౌరవ అతిథిగా హాజరవుతారు. ఈ వేడుకలలో భారత రక్షణ దళాల బృందం, 2 నావికాదళ నౌకలు పాల్గొంటాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. తన పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి ఆ దేశ అధ్యకుడు డాక్టర్ పేట్రిక్ హర్మినీతో సమావేశమవుతారు. ద్వైపాక్షిక సహకారాన్ని సమీక్షించి పరస్పర ఆసక్తిగల ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలపై ఇరువురు నేతలు తమ అభిప్రాయాలను పంచుకుంటారు. అనంతరం ప్రధానమంత్రి ఆ దేశ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రవాస భారతీయులతోనూ ముచ్చటిస్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో జరిగే నార్కో కోఆర్డినేషన్ సెంటర్ 10వ ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. దేశవ్యాప్తంగా మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, దుర్వినియోగాన్ని ఎదుర్కొనేందుకు చేస్తున్న ప్రయత్నాలను సమీక్షించి బలోపేతం చేసేందుకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట ప్రభుత్వాలు, మాదక ద్రవ్యాల చట్ట అమలు సంస్థల ప్రతినిధులు హాజరవుతారు. ఈ సందర్భంగా వివిధ భాగస్వాములతో విస్తృత సంప్రదింపులు జరిపి రూపొందించిన మాదక ద్రవ్యాల నియంత్రణ 2026-2029 విజన్ డాక్యుమెంట్ను అమిత్ షా విడుదల చేస్తారు. న్యూఢిల్లీలో రేపు జరిగే ఎంఎస్ఎంఈ దినోత్సవం 2026 ఉద్యమి భారత్ కార్యక్రమానికి ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అధ్యక్షత వహిస్తారు. దేశవ్యాప్తంగా ఆర్థిక వృద్ది, ఆవిష్కరణ, సమ్మిళిత అభివృద్దిని ముందుకు నడపడంలో ఎంఎస్ఎంఈలు పోషించే కీలక పాత్రను గుర్తు చేసుకుంటూ ప్రతి ఏటా జూన్ 27వ తేదీన ఎంఎస్ఎంఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. దృఢమైన సాంకేతికత ఆధారిత పోటీతత్వంతో కూడిన భవిష్యత్తుకు సిద్దంగా ఉండే ఎంఎస్ఎంఈ పర్యావరణ వ్యవస్థను నిర్మించడంలో ప్రభుత్వ నిబద్దతకు ఈ ఏడాది కార్యక్రమం ప్రాధాన్యతనిస్తోందని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలోని ఎంఎస్ఎంఈలను బలోపేతం చేసేందుకు అత్యాధునిక డిజిటల్ వేదికలు, పోర్టల్స్ను ప్రారంభిస్తారు. వీటిలో పీఎంఈజీపీ 2.0 పోర్టల్, సమాధాన్ 2.0 పోర్టల్, ఎంఎస్ఎంఈ గ్లోబల్ మార్ట్ 2.0 పోర్టల్ ఇతర సేవలు ఉన్నాయి. భారత్ యుకే సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మద్దతునిచ్చేందుకు ఒక శక్తివంతమైన ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. నిన్న లండన్లో జరిగిన ఇండియా గ్లోబల్ ఫోరంలో మాట్లాడుతూ భారత్ ఇప్పటి వరకు కుదుర్చుకున్న ఒప్పందాలలో యునైటెడ్ కింగ్డంతో చేసుకున్న ఒప్పందం అత్యంత సమగ్రమైనదని పేర్కొన్నారు. భారత్ యుకే సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం అమలుకు సంబంధించి ఇరు దేశాల సంసిద్దతను సమీక్షించేందుకు మంత్రి యుకేలో 3 రోజుల అధికారిక పర్యటనలో ఉన్నారు. ఈ ఒప్పందం వచ్చే నెల 15వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. ఈ ఒప్పందం అంతర్జాతీయ ఉత్పత్తి సరఫరా వ్యవస్థలో ఇరు దేశాలను అనుసంధానం చేస్తుందని, ఆర్థిక సహకారం వృద్ధిలో కొత్త మార్గాలను తెరుస్తుందని గోయల్ అన్నారు.
1: The United Kingdom Free Trade Agreement is helping our industry also evolve, go up the ladder, compete with businesses in the United Kingdom, complement businesses in the United Kingdom where we can work together in global value chains, supporting each other's economy and together becoming a force multiplier.
0: ఈ నెల 21వ తేదీన జరిగిన నీట్ యూజీ 2026 పునః పరీక్షకు సంబంధించిన తాత్కాలిక జవాబు పత్రాలను సవాలు చేసేందుకు అభ్యర్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఒక అవకాశాన్ని కల్పించింది. ఆన్సర్ కీలు www.neet.nta.inలో అందుబాటులో ఉన్నాయని ఎన్టీఏ ప్రకటించింది. విద్యార్థులు ఈ నెల 28వ తేదీ వరకు ప్రతి ప్రశ్నకు 200 రూపాయల రుసుము చెల్లించి ప్రశ్నలను సవాలు చేయవచ్చని తెలిపింది. సవాలు అంగీకరించకపోతే ఈ రుసుము పూర్తిగా వాపసు చేస్తామని పేర్కొంది. అంతేకాకుండా ఫీజు వాపసు కోసం పునః పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ బ్యాంకు ఖాతా వివరాలను ధృవీకరించుకునేందుకు, అప్డేట్ చేసుకునేందుకు ఎన్టీఏ ఒక పోర్టల్ను ప్రారంభించింది. బ్యాంకు వివరాలను ఈ నెల 30వ తేదీ వరకు అప్డేట్ చేసుకోవచ్చు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రెండు శక్తివంతమైన భూకంపాల కారణంగా మృతుల సంఖ్య 188కి పెరిగిందని, మరో 1520 మంది గాయపడ్డారని, 200 మంది ఇంకా శిథిలాల కింద చిక్కుకుపోయారని వెనిజులా జాతీయ అసెంబ్లీ అధ్యక్షుడు జార్జ్ రోడ్రిగ్స్ ప్రకటించారు. రాజధాని కరాకస్కు పశ్చిమాన సుమారు 160 కిలోమీటర్ల దూరంలో వరుసగా సంభవించిన 7.2, 7.5 తీవ్రత గల శక్తివంతమైన భూకంపాల వల్ల 2927 కుటుంబాలు తమ ఇళ్లను కోల్పోయాయని రోడ్రిగ్స్ తెలిపారు. 1900 సంవత్సరం తర్వాత వెనిజులాను తాకిన అత్యంత శక్తివంతమైన భూకంపం ఇదని పేర్కొన్నారు. రాజధాని కరాకస్కు ఉత్తరాన ఉన్న లాగువైరా తీర ప్రాంతంలో అత్యధిక నష్టం, ప్రాణ నష్టం జరిగిందని తెలిపారు. ఈరోజు దేశవ్యాప్తంగా ముహరం పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. సత్యం, ధర్మం, న్యాయాన్ని రక్షించడం కోసం కర్బలా యుద్దంలో ప్రాణాలర్పించిన ప్రవక్త మహమ్మద్ మనవడు హజ్రత్ ఇమాం హుస్సేన్, ఆయన అనుచరుల అమరత్వానికి గుర్తుగా ఈ రోజును పాటిస్తారు.

0: ఈ సందర్భంగా తాజియా ఊరేగింపులు నిర్వహిస్తారు. పారిశ్రామిక వాణిజ్య ఎల్పీజీ వినియోగదారులకు ఊరటనిస్తూ గృహేతర ఎల్పీజీ సరఫరాపై ఉన్న అన్ని రంగాల వారి పరిమితులను ప్రభుత్వం తొలగించింది. పశ్చిమాసియా సంక్షోభానికి ముందున్న స్థాయిలకు సరఫరాను పునరుద్ధరించింది. సంక్షోభానికి ముందు బల్క్ ఎల్పీజీపై ఉన్న సరఫరాను సంక్షోభానికి ముందున్న వినియోగ స్థాయిలతో పోల్చితే 50% మేర సడలించడం ద్వారా వాణిజ్య పారిశ్రామిక వినియోగదారులకు ఉపశమనం కలిగిస్తున్నట్లు పెట్రోలియం సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇటీవల ఎల్పీజీ సరఫరా పరిస్థితి మెరుగుపడడంతో ఈ పునరుద్ధరణ జరిగింది. రాబోయే 2-3 రోజుల్లో గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు మరింతగా విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 3 రోజుల్లో పశ్చిమ బెంగాల్, సిక్కింలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, బీహార్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో నిన్న రాత్రి జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్లో బంగ్లాదేశ్పై భారత్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. భారత బౌలర్లలో రాధయాదవ్ 3, శ్రీశరణి 2 వికెట్లు తీశారు. అనంతరం భారత్ షఫాలి వర్మ అర్ధశతకంతో రాణించడంతో 16.5 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. షఫాలికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా అవార్డు దక్కింది. ప్రస్తుతం గ్రూప్ ఏలో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉండగా 6 పాయింట్లతో భారత్ 2వ స్థానంలో ఉంది. హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు సెమీఫైనల్ స్థానాన్ని సురక్షితంగా ఖాయం చేసుకోవాలంటే ఎల్లుండి జరిగే మ్యాచ్లో ఆస్ట్రేలియాను తప్పక ఓడించాల్సి ఉంటుంది. తెలంగాణలో రేపు కౌశల్ మహోత్సవ్, వరంగల్ 2026 కార్యక్రమాన్ని జరపనున్నట్లు నైపుణ్యాభివృద్ది వ్యవస్థాపక మంత్రిత్వ శాఖ నిన్న ప్రకటించింది. నైపుణ్యం గల అభ్యర్థులను నేరుగా పరిశ్రమతో అనుసంధానించడం, ఇంటర్వ్యూలను సులభతరం చేయడం, ఉపాధి అప్రెంటిస్షిప్ అవకాశాల ద్వారా స్థిరమైన జీవనోపాధికి మార్గాలను బలోపేతం చేయడం ఈ కార్యక్రమం లక్ష్యమని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ కార్యక్రమం వివిధ రంగాలకు చెందిన 50కి పైగా ప్రముఖ సంస్థలను ఒకచోట చేర్చి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువతకు 5000కు పైగా ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని పేర్కొంది. ఈ మహోత్సవంలో వరంగల్, పొరుగు జిల్లాల నుంచి వేలాది మంది ఆశావహ అభ్యర్థులు పాల్గొంటారని అంచనా వేస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో అత్యవసర పరిస్థితి విధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏడాది పాటు జరిగిన కార్యక్రమాలలో భాగంగా నిన్న న్యూఢిల్లీలో జరిగిన ముగింపు వేడుకల్లో కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పాల్గొన్నారు. ఆ కాలాన్ని గుర్తు చేసుకోవడానికి, ప్రజాస్వామ్య విలువలను పునరుద్ఘాటించడానికి పలు కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా సభనుద్దేశించి మంత్రి మాట్లాడుతూ, స్వాతంత్ర్య పోరాటంలోని వీరులను గౌరవించడం, రాజ్యాంగ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం, దేశ సాంస్కృతిక వారసత్వాన్ని వేడుకగా జరుపుకోవడం వంటి వాటికి ఈ కార్యక్రమం అంకితం చేయబడిందని పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఈ నెల 29 వరకు సీషెల్స్ దేశంలో పర్యటిస్తారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగే నార్కో కోఆర్డినేషన్ సెంటర్ 10వ ఉన్నతస్థాయి సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షత వహిస్తారు. వెనిజులాలో సంభవించిన వరుస భూకంపాల కారణంగా ఇప్పటి వరకు 188 మంది మరణించగా 1500 మందికి పైగా గాయపడ్డారు. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో నిన్న రాత్రి జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్లో బంగ్లాదేశ్పై భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 వింటారు.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:15. శుభోదయం సింహపురి.

0: శుభోదయం సింహపురిలో ముందుగా నేటి సింహపురి సమాచారం. ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాకు చెందిన వీర జవాన్ మురళీనాయక్కు నెల్లూరు జిల్లాలో అరుదైన గౌరవం దక్కింది. వేదేపాలెం నుంచి పొదలకూరు రోడ్డు వరకు గాంధీనగర్ మార్గంలో 3 కోట్ల వ్యయంతో నిర్మించిన కొత్త రోడ్డుకు అమర్ జవాన్ మురళీనాయక్ పేరు పెట్టారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూటమి ప్రభుత్వం వచ్చాక నెల్లూరు రూరల్లో సుమారు 700 కోట్లతో అభివృద్ది పనులు జరుగుతున్నాయని, వాటిలో భాగంగా ఈ రోడ్డు విస్తరణ పనులు పూర్తయ్యాయని గురువారం తెలిపారు. ఇక రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన నెల్లూరు బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగను ప్రణాళికబద్దంగా నిర్వహించాలని నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ అధికారులను ఆదేశించారు. వారు నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ రోజు నుంచి 5 రోజుల పాటు జరిగే పండుగ కోసం దర్గా ప్రాంగణంలో మంచినీటి సదుపాయం, హైమాక్స్ విద్యుత్ లైట్లు, తాత్కాలిక అంతర్గత దారుణాల నిర్మాణం, పారిశుద్ధ్య నిర్వహణ, బ్లీచింగ్ సున్నం, మొబైల్ టాయిలెట్లు, బయో టాయిలెట్లు, రిసెప్షన్ సెంటర్లు వంటి ఏర్పాట్లను సిద్ధం చేయాలని సూచించారు. అలాగే నెల్లూరు నగరంలోని బారా షాహిద్ దర్గా వద్ద ఉన్న బోటింగ్ క్లబ్లో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బోటు షికార్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన బోట్లో ప్రయాణించి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సదుపాయం పర్యాటకులను ఆకర్షించడంతో పాటు స్థానిక ప్రాంతాభివృద్ధికి దోహదపడుతుందని, సందర్శకులకు కొత్త అనుభూతిని అందిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా నెల్లూరులోని హర్నాదపురంలో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బీఎల్ఓలు చేపడుతున్న ఇంటింటి సర్వే, ఓటర్ల వివరాల ధృవీకరణ, కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదయ్యేలా పారదర్శకంగా, నిష్పాక్షపాతంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు పాల్గొన్నారు. అలాగే నెల్లూరు సిటీ నియోజకవర్గ బూత్ లెవెల్ ఏజెంట్లకు స్థానిక కస్తూర్బా కళాక్షేత్రంలో ఈఆర్ఓ కమిషనర్ వైభవ్ నందన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. భారత ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాలను క్షేత్రస్థాయిలో పాటించి ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా రూపకల్పనకు సహకరించాలని సూచించారు. అన్ని రాజకీయ పార్టీల బీఎల్ఓలు తమ పరిధిలో ఎస్ఐఆర్ ప్రక్రియ 100% పూర్తయ్యేలా చర్యలు తీసుకుని అర్హులైన ప్రతి ఒక్కరిని ఓటర్ జాబితాలో చేర్చాలని ఆదేశించారు. మరింతవరకు సింహపురి సమాచారాన్ని విన్నారు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు శుభోదయం సింహపురి కార్యక్రమం. కార్యక్రమంలో భాగంగా స్వరాచన వింటారు.

0: మీరు ఇంతవరకు స్వరార్చ విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. మీరు వింటున్నారు శుభోదయం సింహపురి కార్యక్రమం. కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మానసిక వైద్య నిపుణులు డాక్టర్ పివి రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. ఇది మొదటి భాగం. పరిచయకర్త గోగినేని లావణ్య, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు.
1: ఇంటర్నేషనల్ డ్రగ్స్ డే సందర్భంగా ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం సమర్పిస్తున్నటువంటి ప్రత్యేక కార్యక్రమం సందర్భంగా మన స్టూడియోకు విచ్చేసిన డాక్టర్ పి విశ్వనాథ్ రెడ్డి గారికి స్వాగతం.
2: నమస్కారం సార్.
3: నమస్తే మేడం.
1: డాక్టర్ పివి రెడ్డి గారు, మా శ్రోతలకు మీ గురించి తెలియజేస్తారా?
3: నా పేరు డాక్టర్ పివి రెడ్డి మేడం, క్లినికల్ సైకాలజిస్ట్. సో నేను పిహెచ్డి చేశాను. గత 20 సంవత్సరాలుగా మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్గా నేను వర్క్ చేస్తున్నాను. అబ్రాడ్లో కూడా చేశాను. రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా మెడికల్ కాలేజెస్లో కూడా నేను వర్క్ చేయటం అనేటువంటిది జరిగింది అన్నమాట.
1: డాక్టర్ పివి రెడ్డి గారు, మన సమాజంలో ముఖ్యంగా యువతలో ఈ మధ్య కాలంలో ఎక్కువగా కనిపిస్తున్నటువంటిది మాదక ద్రవ్యాల ధోరణులు ఏంటి సార్?
3: చాలా మంది డ్రగ్స్ అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నట్లయితే గనక దాదాపుగా 300 మిలియన్ల పీపుల్ వాడుతున్నారు. సో ఈ ధోరణులు ఏంటంటే రకరకాలుగా ఉంటాయి. క్లాసిఫికేషన్ అంటాము, టైప్స్ అని అంటాము. ప్రధానంగా చెప్పుకున్నట్లయితే గనక లీగల్ అండ్ సోషల్లీ యాక్సెప్టబుల్ డ్రగ్స్ అని చెప్తారు. సో ఇందులో ఏమవుతాయంటే కెఫిన్, ఆల్కహాల్, నికోటిన్, టొబాకో, బీటల్ పౌడర్ ఇట్లాంటివంతా వచ్చేస్తుంటుంది అన్నమాట. ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ కొన్ని ఉంటాయి, అంటే డాక్టర్స్ దాన్ని వారి యొక్క ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రిస్క్రైబ్ చేసేటువంటి మెడిసిన్స్ అని అనమాట. సో కొన్నిట్లో ఏంటంటే కౌంటర్ దగ్గర ఇచ్చేటువంటి మెడిసిన్స్ కొన్ని ఉంటాయి. అలాగే కొన్ని కన్నాబిస్ స్టిమ్యులెంట్స్ డ్రగ్స్ అని చెప్పి చెప్తూ ఉంటారు అనమాట. ఇవేంటి అని అంటే ప్రొహిబిటెడ్ డ్రగ్స్ అనమాట. అందుకే వీటిని ఇల్లిసిట్ డ్రగ్స్ అని కూడా చెప్పుకోవచ్చు మనము. యూజువల్గా క్లబ్ డ్రగ్స్ అని కూడా చెప్పుకోవచ్చు వేరే రకంగా. సో వీటిలో ఏముంటాయంటే మ్యారిజునా అంటాము, హెరాయిన్ అంటాము, హ్యాషిష్ అంటాము, లేకపోతే మెటామ్ఫిటన్ అంటారు. రకరకాల డ్రగ్స్ అనేటువంటివి కూడా ఉన్నాయి. సో ఇది కల్చర్ని బట్టి, సమాజాన్ని బట్టి, కంట్రీని బట్టి, అందుబాటులో ఉన్నటువంటి దాన్ని బట్టి వినియోగం అనేటువంటిది ఎక్కువైపోయింది.
1: పివి రెడ్డి గారు, ఒక వ్యక్తి డ్రగ్స్ కు బానిస అవుతున్నాడని వాళ్ళ కుటుంబ సభ్యులు ఎలా గుర్తించాలి? వారి ప్రవర్తనలో ఎటువంటి మార్పులు ఉంటాయి?
3: మేడం, ఖచ్చితంగా మీరు ప్రశ్నలోనే సమాధానం ఉంది. ప్రవర్తన అనేటువంటిది గుర్తించదగినటువంటి మార్పులు అనేటువంటివి కనిపిస్తాయి. వాళ్ళ ఫీలింగ్స్ కూడా చాలా వేరుగా ఉంటాయి. ఎమోషన్స్ కూడా వేరుగా ఉంటుంది. అది వాళ్ళు తీసుకునేటువంటి డ్రగ్ మోతాదును బట్టి, డ్రగ్ స్వభావాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఒక రోజులో ఒకసారి తీసుకోవచ్చు, లేదా ఒక రోజులో పలుమార్లు తీసుకునేటువంటి దానికి అవకాశం ఉంటుంది. సో ఆ క్రమంలో ఏమవుతుంది అని అంటే వీళ్ళు కుటుంబ సభ్యులకు దూరం అవడము, స్నేహితులకి దూరం అవడము, లేకపోతే స్నేహితులని మార్చటము, లేకపోతే స్నేహితులతో సమస్యలు రావటము, లేకపోతే దైనందిన జీవితంలో వాళ్ళు చేసేటువంటి పనులలో మార్పులు రావటము, లేక సమస్యలు అనేటువంటివి రావటము, స్కూల్ కాలేజ్ పిల్లలు అయితే గనక గ్రేడ్స్ తగ్గిపోవటము, అటెండెన్స్ అనేటువంటిది తగ్గిపోవటము,

0: ఇంకా మరికొంతమందిలో ఏంటి అని అంటే సాడ్నెస్, బాధ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది, డిప్రెషన్ ఉంటుంది, యాంగ్జైటీ ఉంటుంది. సో ఎక్కువ డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా వ్యక్తిని బట్టి, వాళ్ళు వాడుతున్నటువంటి డ్రగ్ను బట్టి మనకు వారి ప్రవర్తనలో ఖచ్చితంగా తెలిసిపోతుంది అని అన్నమాట.
1: ఓకే సార్. సిగరెట్లు మద్యం నుండి తీవ్రమైన డ్రగ్స్ వైపు మళ్ళడానికి ప్రధాన కారణాలు ఏమున్నాయి?
0: జనరల్గా ఇక్కడ ఏమైందంటే మేడం, ఇది యాక్సెప్టబుల్ డ్రగ్స్ అని అనుకున్నాం కదా. ఈ సిగరెట్ ఆల్కహాల్ అనేటువంటిది తక్కువ రిలీఫ్ కోసమో రిలాక్స్ కోసమో వాడేటువంటి ఇది. కాకపోతే డ్రగ్స్ ఏమవుతుందనంటే ఎక్కువగా మానసికంగా విశ్రాంతి పొందడం కోసం, ఆనందము పొందడం కోసము అనేది ఉంటుంది, లేకపోతే వాళ్ళు ఎంజాయ్మెంటు పర్పస్ కోసం అనేటువంటిది వాడుతూ ఉంటారు అన్నమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే ఫిజికల్ పెయిన్ అనేది సిగరెట్ తాగడం వల్ల, లేకపోతే టీ తాగడం వల్ల అనేటువంటిది వాళ్ళకి రిలీఫ్ రాదు. శారీరకంగా మానసికంగా వాళ్ళకు ఉన్నటువంటి నొప్పుల నుంచి బయటపడడానికి, లేదా ఎగ్జైట్మెంట్ అనేటువంటిది పొందడానికి ఈ డ్రగ్స్ వైపు మొగ్గు చూపొచ్చు, లేకపోతే ఒక రెబెలియన్ బిహేవియర్ అనమాట. అంటే సమాజంలో ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ లాగా గుర్తింపు పొందాలా, నేను ఒక రౌడీ, ఇలాంటి దీనికోసం కూడా డ్రగ్స్ వైపుకి మొగ్గు చూపేటువంటి అవకాశం ఉంది. దానికి తగ్గట్టు సోషల్ మీడియా ప్రభావం అనేటువంటిది ఉంది, అలాగే ఈజీగా అందుబాటులో ఉండేది. దశాబ్ద కాలంగా చూసినట్లయితే గనక ఇవన్నీ మనకు అందుబాటులో ఉండేటువంటివి కావు. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే అందుబాటులో ఉండడం వల్ల ఏంటంటే వాడకం కూడా ఎక్కువ అయిపోయిందని అన్నమాట.
1: డ్రగ్స్ కేవలం శారీరక ఆరోగ్యాన్నే కాకుండా మానసిక ఆరోగ్యాన్ని ఏ విధంగా దెబ్బతీస్తాయి సార్?
0: సో ఇవి మనకు సబ్స్టాన్స్ యూజ్ డిజార్డర్ కింద చెప్పుకోవచ్చేవి. సో అంటే దీర్ఘకాలికంగా ఎవరైతే ఇటువంటి మాదక ద్రవ్యాల వినియోగం అనేటువంటిది ఉంటుందో వాళ్ళలో ఖచ్చితంగా తేడా ఉంటుంది. ఇందాక చెప్పుకున్నాం కదా మూడు డొమైన్లు అన్నట్టు. సో ఎమోషన్స్లో కానీ, లేకపోతే థాట్స్లో కానీ, బిహేవియర్లో కానీ మార్పులు సంభవించేదానికి చాలా వరకు అవకాశం ఉంది. అందులో మొదటగా చెప్పేది ఏంటంటే ADHD అని చెప్పి చెప్తా, అంటే మానసిక సమస్యలు ఎక్కువ అయ్యేదానికి అవకాశం ఉంది అన్నమాట. అందులో స్కిజోఫ్రీనియా అనేటువంటి ఒక మానసిక జబ్బు ఉంటుంది, జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్ అని చెప్తున్నాము, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్, ఇది చాలా ఫెమిలియర్ అనమాట, OCD అని చెప్పి వింటూ ఉంటారు. అలాగే బైపోలార్ డిజార్డర్ అని, మానియా అని, ఇవన్నీ ఎక్కువ అయిపోయేసరికి ఏమవుతుందని అంటే యాంటీ సోషల్ పర్సనాలిటీ కాంప్లెక్సిటీస్ డెవలప్ అయిపోతాయి అన్నమాట మనిషి తెలియకుండా. సో ఇవి ప్రధానంగా ఉన్నటువంటి మానసిక సమస్యలు జబ్బుల కిందకి దారితీస్తాయి అని అన్నమాట.
1: డాక్టర్ పివి రెడ్డి గారు, ఈ ఏడాది ఐక్యరాజ్య సమితి ప్రకటించిన థీమ్ ఏమిటి, దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్?
0: సో ఐక్యరాజ్ సమితి ప్రకటించినటువంటిది ఏంటంటే సమస్య ఏంటి, ఛాలెంజెస్ ఎట్లా, దానికి మనం ఎట్లా ఓవర్కమ్ చేయొచ్చు అనేటువంటిది థీమ్గా తీసుకున్నది. సో ఇందులో ఏమవుతుందంటే మేజర్ కన్సిడరేషన్ ఏంటంటే హెల్త్ ప్రాబ్లమ్సే. ఎందుకంటే చాలామంది ఈరోజు మనం చూస్తున్నట్లయితే గనక 40 సంవత్సరాలు 45 సంవత్సరాలు వచ్చేసరికి రకరకాలైనటువంటి శారీరక సమస్యలు, దానికి జీవన విధానాన్ని బట్టి ఇతరత్ర మానసిక ఆరోగ్య సమస్యలు అనేటువంటివి కూడా తలెత్తుతున్నాయి. పైగా రోడ్ యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి, సూసైడల్ ఎక్కువ అవుతున్నాయి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, వర్క్ ఇష్యూస్ వస్తున్నాయి. అంటే ఆక్యుపేషన్ అనేది దెబ్బ, మీన్ పెర్ఫార్మెన్స్ అనేటువంటిది సరిగా ఉండకపోవడం ఉంటుంది, లీగల్ ఇష్యూస్ అనేటువంటివి ఉంటాయి. ఇవన్నీ ప్రధాన అంశాలుగా తీసుకున్నప్పుడు ఐక్యరాజ్య సమితి అనేటువంటిది వీటన్నటువంటి వాటి మీద ఒక అవగాహన అనేటువంటిది ప్రజల్లో కల్పించడం కోసము సో దీన్ని థీమ్గా ఎంచుకోవటం అనేటువంటిది నా మటుకు వ్యక్తిగతంగా నేను చాలా హ్యాపీగానే ఉన్నాను. ఒక మంచి థీమ్ని ప్రజల్లోకి తీసుకెళ్ళింది, ప్రజలలోకి మంచి జరిగేటువంటి విధంగా ఈ సమాజంలో ఏం జరుగుతుంది అనేటువంటిది కూడా ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు అని నాకు అనిపించింది.
1: డాక్టర్ గారు, స్కూల్స్, కాలేజీ విద్యార్థులు డ్రగ్స్ బారిన పడకుండా పీర్ ప్రెజర్ ఎంతవరకు కారణం, దీనిని పిల్లలు ఎలా అధిగమించాలి?
0: ఇప్పుడు ఖచ్చితంగా పీర్ గ్రూపు అనేది సమవయస్కుల ప్రభావం అనేటువంటిది ఏ వయసు వాళ్ళలో అయినా ఎక్కువ ఉంటుంది. సో వీళ్ళు టీనేజ్ లేక అడోలసెంట్ స్టేజ్లో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా సమవయస్కుల ప్రభావం అనేటువంటిది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ చేయకుండా ఉండడం అని అంటే వాళ్ళు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అని అంటే సో ఎంజాయ్మెంట్ అనేటువంటి పర్పస్ ఉంటుంది, లేక ఒక ఫ్యాషన్ అనేటువంటి ఇది ఉంటుంది, లేకపోతే ఒత్తిడిని తగ్గించుకోవటము, రకరకాలైనటువంటి కారణాలు ఉంటాయి కాబట్టి. సో ఇక్కడ మనకేంటి అని అంటే దీనివల్ల అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఏం జరుగుతూ ఉంది అనేటువంటిది

0: లేకపోతే దానివల్ల నష్ట నివారణ ఉపాయాలు అనేటువంటి ఏం జరుగుతూ ఉన్నాయి, మీరు ఏం చెయ్యాలా, మీరు ఏం చేయకూడదు, అసలు ఒక విద్యార్థిగా మీకున్నటువంటి బాధ్యతలు ఏంటి, అంటే గోల్స్ రెస్పాన్సిబిలిటీస్. సో మనం కాలేజ్కి ఎందుకు వెళ్తున్నాము, చదువుకోవడం కోసం. అట్లాంటప్పుడు మనం ఎందుకు ఇతరత్ర మార్గాల వైపు మొగ్గు చూపుతున్నాము, స్నేహితుల ఒత్తిడి మేరకు లేకపోతే స్నేహం అనేటువంటి ముసుగులో అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గుర్తించాలి. అప్పుడు మీరు దానిని ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం అనిపిస్తుంది. ఇక్కడ ఇదేమవుతుందంటే లోన్లీనెస్ ఉండొచ్చు, మెంటల్ ప్రెజర్ ఉండొచ్చు, అకడమిక్ గ్రేడ్స్ ఉండడం వల్ల ఏంటి అని అంటే స్నేహితుల ప్రభావం అనేటువంటిది వీరి మీద ఎక్కువగా ఉంటుంది అని అనమాట. అందువల్ల ఏమవుతుంది అని అంటే వాళ్ళు ఓ వీళ్ళు చేస్తున్నారు కదా మనం ఎందుకు చేయకూడదు అనేటువంటి ఒక ఆలోచనతో కూడా ఈజీగా అటువైపు మొగ్గేదానికి అవకాశాలు ఎక్కువ.
1: ఫ్రెండ్స్ అయితే ఎక్కువ ఉంటుంది,
0: ఫ్రెండ్స్ ఎక్కువగా అంటే ఫ్రెండ్షిప్ ఏంటంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, నిజంగా నువ్వు నా ఫ్రెండ్ అయితే ఒకసారే కదా ఇదేముంది, నువ్వు చూడు, నచ్చితే చెయ్యి లేకపోతే వదిలేయి, నాకైతే బాగా అనిపిస్తుంది, నీకు కూడా అలాగే అనిపిస్తుంది, మనం ఒకలాంటి యుఫోరిక్ మూడ్లోకి వెళ్తాము, ఎప్పుడు ఈ చదువు ఒత్తిడి మార్కులు మనకు అన్ని వైపుల నుంచి ఒత్తిడి ఉంది కదా, కుటుంబ సభ్యుల దగ్గర నుంచి ఒత్తిడి ఉంది, స్కూల్లో లేక కాలేజీలో లెక్చరర్స్ దగ్గర టీచర్స్ దగ్గర నుంచి ఒత్తిడి ఉంది, మనకంటూ ఒక రిలీఫ్ ఉండాలి అది ఇన్స్టాంట్గా, లేదు మనకు ఆనందం ఉండాలి కదా, ఇవి తీసుకుంటే చాలా ఆనందం మనకు కలుగుతుంది, ఒకసారి ప్రయత్నం చేయొచ్చు కదా, ఇక్కడి నుంచి ఇలాగ మొదలవుతుందని అనమాట. సో ఇటువంటివి నిజమైన స్నేహం ఎప్పుడు ఏంటి అని అంటే ఇటువైపుగా ఆ ప్రేరేపణ అనేటువంటిది చేయరు ఎవరు కూడా, మనం మంచే కోరుకుంటారు. అటువంటి వారిని మనం గుర్తించాలా, వాళ్ళకి దూరంగా ఉండటం ఎంతో మేలువి.
1: డాక్టర్ పివి రెడ్డి గారు, ఈ రోజుల్లో సోషల్ మీడియా మరియు డిజిటల్ టెక్నాలజీ ద్వారా డ్రగ్స్ అమ్మకాలు ప్రచారం జరుగుతున్నాయి, దీని నుంచి యువతను ఎలా కాపాడుకోవాలి?
0: ఖచ్చితంగా అంటే ఇప్పుడు దీనికంతటికి కారణం ఏంటంటే కంప్యూటర్స్, మొబైల్ ఫోన్స్ మేడం. మొబైల్ ఫోన్స్ ఉన్నప్పుడు అంటే మొబైల్ ఫోన్స్ ఎట్లా దీనికి కారణమవుతాయి అని మళ్ళీ మీరు ప్రశ్నించినప్పుడు లేదా మనల్ని మనము క్వశ్చన్ వేసుకున్నప్పుడు జనరల్గా ఏమైపోతుందనంటే అడ్వర్టైజ్మెంట్ అనేటువంటిది ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ప్లేయింగ్ కార్డ్స్ కావచ్చు, లేకపోతే ఒక మార్కెటింగ్ యాడ్కి సంబంధించినటువంటివి కూడా కావచ్చు, లేదా రకరకాల అప్లికేషన్స్, యాప్స్ ఇన్స్టాల్మెంట్స్ కావచ్చు, ఈ హబ్ స్పాట్స్ అని కొన్ని ఉంటాయని అనమాట, అవి కావచ్చు, లేకపోతే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి మాకు ఇలా మెయిల్ జరిగింది, మేము ఇంత చేసాము, మాకు అలా ఉంటుంది, ఇట్లాంటి వాటి వల్ల ఏంటి అని అంటే ప్రేరేపితము అనేటువంటిది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. సో వీళ్ళు ఏం చేస్తారనంటే ఇంకొక విషయం ఏంటంటే ఫార్మాసిటికల్ మార్కెటింగ్ అడ్వర్టైజ్మెంట్ కూడా ఉంటుంది. ఎందుకంటే డ్రగ్స్ అని అంటే ఇప్పుడు ఇల్లీగల్ డ్రగ్సే కాదు కదా, ఇందాక చెప్పుకున్నట్లుగా ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ కూడా ఉంటాయి కాబట్టి, సో అప్పుడు ఏమవుతుందంటే అది ఈజీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందనంటే దగ్గుము సిరఫ్లు కూడా ఏంటంటే ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవ్వకూడదు అని చెప్పి రూల్ పెట్టింది. ఎందుకు అనంటే విరివిగా హై స్కూల్ కాలేజ్ స్టూడెంట్స్ ఎక్కువ వాడుతున్నది ఏంటంటే దగ్గు మందులే. దగ్గు మందులు మనం 5 ml 10 ml వాడతాం, దగ్గు వస్తేనో జలుబు చేస్తాను. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఒక బాటిల్లో ఎంత ఉంటుంది, 50 ml లేదా 100 ml ఉంటుంది, సో దాన్ని తీసుకొని ఒకేసారి కానీ లేకపోతే 2-3 సార్లు కానీ దాన్ని తీసుకోవటం వల్ల ఏంటంటే ఒకలాంటి డ్రౌజీగా మత్తుగా ఉంటుంది అని అనమాట. సో దీని వినియోగం కన్నా దుర్వినియోగం ఎక్కువైపోయింది కాబట్టి దాన్ని నిషేధించడం అనేటువంటి, అందుకే ఇక్కడ ఈ సోషల్ మీడియాలో మనం మార్కెటింగ్ చేసి లేకపోతే డిజిటల్ అడ్వర్టైజ్మెంట్ చూడడం వల్ల ఏమవుతుందంటే అది గోప్యంగా ఉంటుంది. అండ్ ట్రేడర్స్ అంటే ట్రేడ్ మార్క్ కూడా ఉంటారు, వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈజీ అయిపోతుంది. సో అది రకరకాల రూపేణా కొరియర్లలో రావడానికి, అది జనాలకి తెలియకపోవడానికి అవకాశం ఉంది కాబట్టి, సో సోషల్ మీడియాని లేకపోతే డిజిటల్ మార్కెటింగ్ని ఒక వేదికగా చేసుకుని, అంటే ఎవరు అమ్ముతున్నారో తెలియదు, ఎవరు ఇస్తున్నారో తెలియదు, ఫేక్ డీటెయిల్స్ అనేటువంటివి పెట్టి చేరవలసిన చోటుకు వెళ్ళిపోతున్నాయి కాబట్టి, సో అది ఒక సులభమైనటువంటి మార్గం కాబట్టి దానిని వీళ్ళు ఒక మార్గంగా ఎంచుకోవటం అనేటువంటిది జరిగింది.
1: డాక్టర్ గారు, తల్లిదండ్రులు మితిమీరిన ఒత్తిడి ఒంటరితనం వల్ల పిల్లలను వ్యసనాల వైపు నెడుతుందా?
0: ఖచ్చితంగా మేడం, ఎందుకంటే మామూలుగా మనందరికీ కూడా ఫస్ట్ ఒక సోషల్ ఏజెంట్ ఏంటి అని అంటే ఫ్యామిలీ మెంబర్స్. సో ఫ్యామిలీ మెంబర్స్తో ఇంటరాక్షన్ ఏముంది అని మనం అనుకున్నప్పుడు ఫ్యామిలీ అట్మాస్ఫియర్ మన మీద ఏ విధమైనటువంటి ప్రభావితం చూపిస్తుంది అని తీసుకుంటున్నప్పుడు జనరల్గా ఫ్యామిలీయే మనకు సపోర్ట్ పిల్లలకి, ఎందుకంటే వీళ్ళు డిపెండెంట్స్ కాబట్టి ఆధారపడుతున్నారు కాబట్టి. కానీ కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే ఏదో ఒక రకమైనటువంటి ఒత్తిడి అనేది ఈ పిల్లల మీద చూపెట్టడం అనేటువంటిది జరుగుతుంది. అందువల్ల ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి మాట్లాడే

0: అవకాశం అంటే రిసోర్స్ పర్సన్ అనేటువంటిది కోల్పోతున్నారు. సో వీళ్ళకి ఎక్కడ ఆ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయాలా లేదా ఎవరితో షేర్ చేసుకోవాలా అనేటువంటి విషయము ప్రాథమికంగా తల్లిదండ్రులే కాబట్టి అటువంటి తల్లిదండ్రులే మన మీద ఒత్తిడి తీసుకుంటున్నప్పుడు ఒక 15 ఏళ్ళు పిల్లాడికి లేదా 18 ఏళ్ళు పిల్లాడికి ఏం చేయాలో ఎలా చేయాలో తెలియనప్పుడు ఏం జరుగుతుంది అని అంటే ఖచ్చితంగా వాళ్ళు ఒంటరితనంగా ఫీల్ అవుతారు. అందుకనే సమవయస్కుల దగ్గరికి వెళ్తారు. వాళ్ళకి ఇదే పరిస్థితి ఉండొచ్చు కాబట్టి సో దాన్ని ఏమవుతుందంటే ఈజీగా అటువైపు మొగ్గేదానికి అవకాశం అనేటువంటి ఉంటుంది. అంటే ఒంటరితనము అనేటువంటిది చాలా వరకు ఏంటి అని అంటే అది ఉపయోగించుకుంటే మేలే జరుగుతుంది, కానీ ఒంటరితనం అనగానే మనకేమంటే ఒకలాంటి నెగిటివ్ ఎమోషన్ మన వైపుకి వచ్చేస్తుంది. సో దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళు ఒక డిస్రప్షన్ లాంటి దీనికి వెళ్ళిపోవటము, ఫ్యామిలీ మెంబర్స్కి దూరం అయిపోవటము, ఈ ఒత్తిడి మరింత పెరగటం వల్ల ఆ ఒత్తిడి హార్మోన్స్ అనేటువంటి ఉండడం వల్ల వీళ్ళకి ఏమవుతుందంటే శారీరకంగా మానసికంగానే కాకుండా భావోద్వేగపరమైనటువంటి సమస్యలు రావటం వల్ల అకడమిక్స్ కానీ లేక ఇతరత్ర వాటి మీద మార్పు అనేది ఇందాక చెప్పుకున్నట్టుగా ప్రవర్తనలో కానీ ఇటువంటి వాటిల్లో కానీ మార్పు అనేటువంటిది వస్తుంది. సో ఇటు ఉండటం వల్ల ఏం జరుగుతుంది అని అంటే మనకు కొన్ని ఉన్నాయి మామూలుగా ఏమవుతుంది హిప్పోక్యాంపస్ అని చెప్పి, అమెగ్డులా అని, ఫ్రీఫాంటల్ కార్టెక్స్ అని చెప్పి ఇవన్నీ కూడా ఏం చేస్తాయి అని అంటే మనకు మార్పులు జరుగుతాయి అని అనమాట. అప్పుడు ఏమవుతుందంటే సో డ్రగ్ ఇండ్యూస్డ్ కండిషన్లోకి వెళ్ళేటువంటి దానికి అవకాశం ఉంటుంది, లేదా ఆకు వ్యక్తికి ఏర్పరచుకున్నటువంటి లక్షణాలు అనేటువంటివి అగ్రిగేట్ అయ్యేటువంటి దానికి అవకాశం కూడా ఉంటుంది. సో అందువల్ల అలవాటు పడినటువంటి వాళ్ళు ఒంటరితనం ఉండడం వల్ల డ్రగ్స్కి క్రేవింగ్ అవడానికి ఇది ప్రధాన కారణం. ఎందుకంటే వీళ్ళకి ఎవరు లేరు అక్కడ, అంటే నేను నన్ను సపోర్ట్ చేయడానికో నా మాటలు వినడానికో నన్ను అర్థం చేసుకోవటానికో ఎవరూ లేరు అనేటువంటి భావనలో ఉన్నప్పుడు వీళ్ళకి టెంపరీ రిలీఫ్ ఇది ఇస్తుంది కాబట్టి దీనివైపు మొగ్గు చూపుతారు. కానీ ఇది పర్మనెంట్ వే అయితే కాదు అనేటువంటి విషయం ఆ వయసు పిల్లలకి తెలియదు కాబట్టి సో మనం ఎడ్యుకేట్ చేసేటువంటి ప్రయత్నం గనక చేసినట్లయితే గనక అక్కడ నుంచి మనము తీసుకురావచ్చు.
1: అదే ఈ రోజుల్లో పేరెంట్స్ ఇద్దరు వర్కింగ్ అవుతున్నారు, పిల్లలు స్కూల్కి వెళ్ళడం, వాళ్ళు వచ్చేటానికి పేరెంట్స్ లేకపోవడం,
0: అవును,
1: సో వీళ్ళు ఒంటరిగా ఫీల్ అవ్వడం, వాళ్ళ స్కూల్లో జరిగినట్టు పేరెంట్స్ కి చెప్పుకోలేక
0: ఫీల్ అవుతున్నారు. అవును, ఆ ఒంటరితనం అనేది ఏమవుతుంది అని అంటే కొద్ది రోజులకు ఏం కాదు కానీ కొంచెం పీరియడ్ ఆఫ్ టైం, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అనేది తీసుకున్నప్పుడు ఏమవుతుంది అని అంటే సో ఇంకేమి ఇతనికి ఏంటంటే ఒక యాంత్రిక జీవనానికి అలవాటు పడతారు, మెకానికలైజ్డ్ లైఫ్ అంటే లైఫ్ స్టైల్ కూడా కంప్లీట్గా మారిపోతుంది. ఇందాక చెప్పాము కదా ఇంట్రెస్ట్ ఉండదు ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడడానికి కానీ, కొత్త వాళ్ళతో స్నేహం చేయడానికి కానీ, లేకపోతే చదవాలి అనేటువంటి ఇంటెన్షన్ కానీ ఇవేవి ఉండవు. సో అప్పుడు నెగిటివ్గా వీళ్ళు థింక్ చేయడం వల్ల నార్మల్ ప్యాటర్న్ నుంచి డీవేట్ అయిపోవడం వల్ల రకరకాల ఆ సమస్యలు అనేటువంటివి ఉత్పన్నమయ్యేటువంటి దానికి అవకాశాలు ఎక్కువ.
1: ఒక ఇంట్లో వ్యక్తి డ్రగ్స్కు బానిసైతే ఆ కుటుంబం ఎదుర్కొనే ఆర్థిక సామాజిక ఇబ్బందులు ఎలా ఉంటాయి?
0: ఖచ్చితంగా ఉంటుంది మేడం. ఎందుకనంటే ఇప్పుడు ఇటువంటి వాటికి అలవాటు పడ్డారు అని అంటే ఖచ్చితంగా బాధ్యత రాహిత్యమే ఉంటుంది. ఎందుకనంటే వాడేటువంటి ప్రతి వాళ్ళు అది ఆల్కహాల్ కావచ్చు లేదా ఇంకొక వేరొక డ్రగ్ కావచ్చు ఏదైనా కూడా కావచ్చు, ఏమి వాడినా వాళ్ళు చెప్పేటువంటి కారణం ఏంటి అంటే నాకేదో సమస్య ఉంది, నేను ఇబ్బందుల్లో ఉన్నాను, అందువల్ల రిలీఫ్ కోసం నేను తీసుకుంటున్నాను అని చెప్తారు. కానీ ప్రత్యక్షంగా ఇంట్లో ఇతర కుటుంబ సభ్యుల మీద కావచ్చు లేకపోతే ప్రత్యేకించి పిల్లలు ఉండడం వల్ల వాళ్ళ యొక్క ఆలోచన ధోరణిని, వాళ్ళ యొక్క మైండ్ సెట్ని, అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళలో అటువంటి ఆలోచన కలగటానికి అంటే క్యూరియాసిటీ పెరగటానికి ఈ తీసుకున్నటువంటి వ్యక్తి ప్రధానమైనటువంటి కారణం. అది ప్రత్యేకంగా కుటుంబ యజమాని కావచ్చు, అంటే నాకు అలోయింగ్ అడ్వాంటేజ్ ఉంటుంది, నేను సంపాదిస్తున్నాను కదా, కుటుంబ పెద్దని కదా అనేటువంటి రకరకాల కారణాలతోటి అని. కానీ వీళ్ళు ఏం చేస్తారనంటే మనకు వాళ్ళు ట్రై చేస్తున్నారు కదా ఇంట్లో, మనం ఎందుకు ట్రై చేయకూడదు, ఇదేదో బాగుంది కదా, ఒకరోజు చూస్తే అన్నట్లు టేస్ట్ చేద్దామనో లేకపోతే అలాంటి క్యూరియాసిటీ వస్తుంది. ఒకసారి దాని రుచికి అలవాటు పడ్డారని అనుకోండి ఇంకేమవుతుంది, అది రివార్డ్ లెక్క పనిచేస్తుంది. ఇనిషియల్గా మొదటగా ఏం చేస్తుంది అని అంటే తెలియదు కాబట్టి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద రివార్డ్ సిస్టమ్ లాగా పనిచేయడం వల్ల ఏమవుతుందంటే నేను మళ్ళీ పదే పదే తీసుకోవాలనేటువంటి ఫీలింగ్ నాలో ఎక్కువ అవుతుంది అని అనమాట. అది అట్లా అలవాటుగా మారి ఖచ్చితంగా ఇంద ఆక్యుపేషన్ నష్టం జరుగుతుంది, ఫినాన్షియల్గా నష్టపోతారు, బాధ్యతలు అనేటువంటివి, రిలేషన్షిప్ ఇష్యూస్ అనేటువంటివి డెవలప్ అవుతాయి, సొసైటీ కమ్యూనిటీలో ఒక బ్యాడ్ లేబులింగ్ అనేటువంటిది జరుగుతుంది. అఫ్కోర్స్ ఈరోజు ఒక పార్ట్ అయిపోయింది అనుకోండి, గతంతో పోలిస్తే కనుక వినియోగం

0: అనేటువంటిది యాక్సెప్టెన్స్ వచ్చేసింది చాలా వరకు. బట్ అది ఫస్ట్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఎక్కడ చూపిస్తుందంటే కుటుంబ సభ్యుల మీదనే పలు రకాలుగా. రెండోది ఏంటనంటే సమాజం మీద, మూడోది ఏంటి అనంటే ఆక్యుపేషన్. ఎందుకంటే లైఫ్ మేజర్ డొమైన్స్ అంతా ఒక వ్యక్తికి దీంతో ముడిపడి ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ప్రభావితం అయ్యేటువంటివి అవే, మారేటువంటివి అవే. సో అందువల్ల ఏంటంటే ప్రేరణ ఎక్కడి నుంచి పొందుతున్నాం అంటే ఇంట్లో ఉండేటువంటి మెంబర్స్ దగ్గర నుంచే ప్రేరణ అనేటువంటిది పొందుతున్నారు. కాబట్టి వీళ్ళు కూడా ఇటువంటి పనులు చేసేటప్పుడు వాళ్ళకి దూరంగా ఉండి లేదా వాళ్ళకి తెలియకపరచుకోకుండా ఉండి అటువంటివి ప్రాక్టీస్ చేస్తే మేలు. కానీ ఇంటి దగ్గర అలాంటివన్నీ కనుక చేస్తే కనుక వాళ్ళు ఇంకా ఈజీగా అటువైపుకు మొగ్గు చూసేటువంటి దానికి అవకాశాలు ఉన్నాయి.
1: అది సరే. ఈ రోజుల్లో కొంతమంది ఇంటికే తెచ్చుకొని డ్రింక్ చేయడం, ఆ పిల్లలు అవి చూస్తూ పెరగడం, మేము కూడా జస్ట్ టేస్ట్ చూస్తామంటూ ఇలా చిన్నగా అలవాటు పడుతుంది.
0: ఎక్కడ ఉందంటే కొన్ని కల్చర్స్ లో ఆడ మగ చిన్నపిల్లల అనే తేడా లేకుండా అందరూ కూర్చొని కూడా తీసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి అకేషనల్ గా. కానీ ఏంటి అని అంటే మనము మితిమీరినటువంటి స్వేచ్ఛ అనేటువంటిది ఇస్తే సో అది రేపటి రాబోయేటువంటి భవిష్యత్తులో వాళ్ళకి ఆటంకాలుగా మారొచ్చు. ఎందుకంటే పరిస్థితులు ఇలాగే ఉండాలి, ఇలాగే ఉంటాయి అనేటువంటిది మనము ఎప్పుడు కూడా అంచనా వేయలేం కదా. మేబీ ఈరోజు మీ ఆర్థిక స్థాయి ఇలాగా ఉండొచ్చు, రేపటి రోజున అలాగా ఉంటుందనేం లేదు. మీకు నియంత్రణ అనేటువంటిది ఉండొచ్చు, ఎందుకంటే మీకు అవగాహన ఉంటుంది కాబట్టి ఎంత తీసుకుంటున్నాను, తక్కువ మోతాదులు తీసుకుంటున్నాను అనేటువంటిది మీకు తెలియచ్చు. కానీ పిల్లాడికి ఆ విషయం తెలియదు కదా. ఆయనకి ఏం కావాలి, ఆ ప్లెజర్ సీకింగ్ బిహేవియర్ అనేది కావాల. అంటే నేను ఆనందం పొందాలా. ఆనందం పొందడం అనేది ఇనిషియల్ అట్లనే ఉంటుంది, కానీ అలవాటు పడే కొద్ది ఏమవుతుంది అంటే ఆ ప్లెజర్ అనేది తగ్గిపోతుంది. ప్లెజర్ అనేది తగ్గిపోయినప్పుడు ఏమవుతుంది, డోస్ పెంచాల్సి వస్తుంది. డోస్ పెంచాల్సి వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ గా హెల్త్ మీద ప్రభావం ఉంటుంది. అప్పుడు నువ్వు ఎంత సంపాదించినా, నువ్వు ఎంత బిజినెస్ మ్యాగ్నెట్ అయినా, లేకపోతే నువ్వు ఎంత హై స్టేచర్ పర్సనాలిటీ అయినా కూడా, లేకపోతే నీ ఎడ్యుకేషన్ అయినా కూడా, లేకపోతే నీ ఫినాన్షియల్ స్టేటస్ అయినా కూడా, అలా కూర్చొని అందరూ కూర్చొని తాగితే లేదా 15 ఏళ్ళు 20 ఏళ్ళు పిల్లాడుతో కలిపి మీరు కూర్చొని తాగితే దెన్ వాట్ కాన్సిక్వెన్సెస్ ఎట్లా ఉంటాయి అనేటువంటిది కూడా వాళ్ళు ఆలోచించాలి కదా. అలా ఆలోచన చేస్తే ఏమవుతుందనంటే అటువంటి పనులు చేయరు. యాక్చువల్గా చేయకపోవడం ఉత్తమం.
1: ఇది కొంతమంది కుటుంబ సభ్యుల వల్ల కూడా పిల్లలకి అలవాటు అవుతుంది.
0: అవుతుంది.
1: ఇదంతా హై ఎకానమీలో ఎక్కువ ఉంటుంది,
0: కల్చర్ ని బట్టి.
1: అవును సార్. మరి ఈ రోజుల్లో డ్రగ్స్ వాడుతున్న వాళ్ళని సమాజం నేరస్తులుగా చూస్తుంది, కానీ వైద్యపరంగా వాళ్ళని బాధితులుగా ఎందుకు చూడటం లేదు?
0: అంటే ఇప్పుడు వైద్యం అనేటువంటిది సేవ, సమాజం అనేటువంటిది చట్టరీత్యా అటువంటి పనులు అనేటువంటివి చేయకూడదు అనేటువంటి యాక్సెప్టెన్స్ లేదు కదా మన సమాజంలో. అందుకే కదా మనము లీగల్ డ్రగ్స్, ఇల్లీగల్ డ్రగ్స్ అని చెప్తున్నాము. అండ్ లీగల్ డ్రగ్స్ ను కూడా మిస్యూజ్ చేసేటువంటి వాళ్ళు చాలా మందే ఉన్నారు. అదే సెల్ఫ్ మెడికేషన్ అంటాం. అందువల్ల ఆరోగ్య సమస్యలు, స్లీపింగ్ టాబ్లెట్స్ ఉన్నాయి ఇప్పుడు అంత. కానీ ఇప్పుడు ఏమైంది అంటే సెంట్రల్ గవర్నమెంట్ వీటన్నిటి మీద ఆంక్షలు విధించడం వల్ల కొంతవరకు కంట్రోల్ అయినా. కానీ చాలా వరకు ఏంటి అని అంటే మా ఫ్రెండే, మా కుటుంబము, మా వీధిలో ఉండేటువంటి వాడే, మా బంధువే కాబట్టి ప్రిస్క్రిప్షన్తో పని లేకుండా. సో అందుకే మనం చెప్పాము కౌంటర్ దగ్గర మెడికేషన్స్ ఎక్కువ మిస్యూజ్ అవుతున్నాయి అనడానికి ఇది ఒక పరిస్థితి అని అన్నమాట. కానీ ఇక్కడ హెల్త్ ఆస్పెక్ట్లు తీసుకున్నప్పుడు ఇండివిజువల్ వెల్బీయింగ్ అనేది, అంటే వ్యక్తి సంరక్షణ అనేటువంటిది, అక్కడ డాక్టర్ అనేటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళని ఒక రోగిగా చూస్తారు కాబట్టి ఖచ్చితంగా రోగిని కాపాడవలసినటువంటి బాధ్యత డాక్టర్ల మీద ఉంది కాబట్టి దాన్ని ఖచ్చితంగా అది బాధ్యతగానే పరిగణిస్తారు. అండ్ ఇది ఎక్కడ ఆరోగ్య సమస్యలు ఎట్లుంటాయంటే ఒక్కొక్క వ్యక్తి తీసుకున్నటువంటి ప్రధానమైనటువంటి డ్రగ్ యొక్క స్వభావం గట్టి డ్రగ్ సేవించేటువంటి మార్గాలు, అంటే 4 రకాల మార్గాలు ఉంటాయి. ఇప్పుడు ఓరల్ అని, ఇన్హేలేషన్ అని, ఇంజెక్షన్ మోడ్ అని చెప్పి, ఐవీ మోడ్ అని చెప్పి, ఇట్లా 4 ప్రధానమైనటువంటి విషయాలు ఉంటాయి. సో ఆ డ్రగ్ స్వభావము, వ్యక్తి స్వభావము, వ్యక్తి డెవలప్ చేసుకున్నటువంటి లక్షణ బట్టి డాక్టర్ అనేటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. ప్రధానంగా ఏమవుతుంది ఇటువంటి వాళ్ళలో గ్యాస్ట్రైటిస్, ఇరిటబుల్ బౌల్ సిండ్రోము లేదా ఎసిడిటీ ఖచ్చితంగా ఫామ్ అవుతుంది ప్రొలాంగ్డ్ యూస్ చేసేటువంటి వాళ్ళలో. తర్వాత కాన్సెప్ట్లలో ఏమవుతుంది అంటే మానసిక శారీరకంగా కొంతవరకు ఆరోగ్యకరంగా ఉన్నప్పటికీ శారీరకంగా దీర్ఘకాలికంగా వాడడం వల్ల మెల్లమెల్లగా మార్పులు రావడం వల్ల మానసిక ఆరోగ్యంలో మార్పులు వస్తాయి కనుక ఖచ్చితంగా సైకియాట్రిస్టులు సంప్రదించాల్సి వస్తుంది. మరికొంతమందిలో ఏంటంటే న్యూరాలజిస్టులు సంప్రదించాల్సి వస్తుంది. మరికొంతమంది అంటే మేజర్గా వీళ్ళుంటారు. సో వాళ్ళకు ఏర్పరిచేటువంటి

0: అంటే లక్షణాలను బట్టి మనం ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా, ఎవరిని ఇది చేయాలా అనేటువంటిది ఇక్కడ మనకు. అలాగే ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ లూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఎంకరేజ్ చేయరు, అంటే మెజారిటీ ఫ్యామిలీస్లో ఇటువంటి ప్రవర్తనని. కానీ వీళ్ళు ఏం చేస్తారు అనంటే, సో సేవ రోగి అనేటువంటి భావంతో వాళ్ళ హెల్త్ని, మనిషి ఆరోగ్యంగా ఉంటే, ఎందుకంటే ఆరోగ్యంగా ఉన్నటువంటి మనిషి ఈ సమాజానికి చాలా ఉపయోగం, మొదటగా కుటుంబానికి ఉపయోగం. ఎందుకంటే అతని తెలివితేటలు కానీ, అతని పనితనం కానీ, ప్రొడక్టివిటీ కానీ, ఇంటెలిజెన్స్ లెవెల్స్ అనేటువంటివి ఆయనకు కాకుండా 10 మందికి ఉపయోగపడతాయి. సపోజ్ నీకు ప్రతి మనిషికి ఒక స్కిల్ ఉంటుంది కదా, ఒక ఎంప్లాయ్ అయినప్పుడు నువ్వు పబ్లిక్ సర్వీస్ చేస్తావు, ఒక డాక్టర్ అన్నప్పుడు 10 మంది రోగులకి సేవ చేస్తారు, ఒక లాయర్ అన్నప్పుడు 10 మంది రోగులకి సేవ చేస్తారు, ఒక టీచర్ అన్నప్పుడు 10 మంది విద్యార్థుల భవిష్యత్తుని నిలబెట్టగలుగుతారు. అటువంటి వాళ్ళు ఇటువంటి లక్షణాలను ఏర్పరచుకున్నప్పుడు అక్కడ ఖచ్చితంగా మీ వల్ల జరుగుతున్నటువంటి లాభము అనేటువంటిది మీకు నష్టం చేకూరుతో పాటు మీ చుట్టూ ఎవరికైతే మీ సేవలు అవసరం అవుతాయో వాళ్ళకు కూడా మీరు పరోక్షంగా అందించట్లేదు. కాబట్టి ఇక్కడ మనం ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులుగా వాళ్ళని గుర్తించి వారికి సేవ చేసి వారి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడం అనేటువంటిది డాక్టర్ల బాధ్యత. కాబట్టి మనం బాధ్యతాయుతంగానే కన్సిడర్ చేస్తామన్నమాట.
1: మీరు ఇంతవరకు మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మానసిక వైద్య నిపుణులు డాక్టర్ పివి రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం మొదటి భాగం విన్నారు. పరిచయకర్త గోగినేని లావణ్య, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు శుభోదయం సింహపురి కార్యక్రమం. కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు లలిత గీతం వింటారు.

మీరు ఇంతవరకు లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 8 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాలు సమాచార ప్రభాత్, అలాగే 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. అలాగే 8:30 వార్తా వ్యాఖ్య విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: a shock of 7.5 magnitude, both occurring close to the surface, making the destruction more severe. The country's interim president, Delcy Rodriguez, has declared a state of emergency. On to sports now. In the FIFA World Cup, Ecuador advanced to the knockout stage, beating Germany 2-1 in a group E clash at the New Jersey Stadium early this morning. Gonzalo Plata turned savior as the resilient Ecuador pulled off a stunning 2-1 come-from-behind victory against Germany. Earlier, Ivory Coast also secured their place in the knockout stage for the first time with a comfortable 2-0 victory over Curaçao in Philadelphia today. Nicolas Pepe scored a dynamic double for Ivory Coast to end Curaçao's campaign on a disappointing note. Later, both Japan and Sweden stormed into the knockout round as they played a 1-1 draw in the Group F clash at the Dallas Stadium this morning. Japan will now face five-time champions Brazil in the round of 32. Meanwhile, Netherlands outclassed Tunisia 3-1 in Kansas City to top Group F and set up a round of 32 clash with Morocco. In the ICC Women's T20 World Cup, India defeated Bangladesh by 5 wickets in a Group A clash in Manchester, England last night. Opting to bat first, Bangladesh posted 136 for 8 in the stipulated 20 overs. With this win, India have 6 points in Group A from 3 wins and 1 loss. And now for a look at today's newspapers, it's over to Sarabjit Kaur.
1: Thank you, Anuja. Government lifts Iran war-linked curbs on commercial LPG, writes Hindustan Times. A headline in the Indian Express writes, from Sunday, India will resume tourist visas for Bangladesh nationals. Netra, India's airborne surveillance platform, gets final operational nod, states the Hindu. Sportspersons will now be allowed to carry javelins and bulky sports equipment on trains, even if they exceed the prescribed dimensions, according to the Railway Ministry, except pole vaults, informs the Pioneer. Another headline in the Pioneer writes, government expands QR code tracking to key drug categories to curb counterfeits. And finally, millions breathe easy. As the Times of India reports, CBSE students already in standards 7th to 9th with foreign language can keep their current combination till 10th. And with that, it's back to you, Anuja.
0: Thank you, Sarabjit. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi and Queen Maxima of Netherlands discuss India's digital public infrastructure-led revolution. Government restores commercial LPG supplies to pre-crisis levels, withdraws sectoral restrictions. FIR lodged against 8 named accused and several unidentified persons in connection with Ayodhya Ram Mandir donation case. IMF says India continues to be a major driver of global economic growth despite economic impact of Iran conflict and higher energy prices. In football, Ecuador advanced to FIFA World Cup knockout stage, beating Germany 2-1 in New Jersey. And in cricket, Shefali Verma powers India to 5-wicket win over Bangladesh in Women's T20 World Cup in Manchester. And with that, we end the morning news. Have a nice day.
2: ആകാശവാണി വാർത്താ വ്യാഖ്യ.
3: నషాముక్త్ భారత్ వారోత్సవాలపై వార్తా వ్యాఖ్యను ఇప్పుడు వింటారు. వికసిత్ భారత్ ఆశయ సాధనకు ఆరోగ్యవంతమైన, చైతన్యవంతమైన, సాధికారత కలిగిన యువత ఆవశ్యకత ఎంతైనా ఉంది. యువతరం మాదక ద్రవ్యాలకు బానిసలై నిర్వీర్యం అవుతున్న తరుణంలో భారతదేశాన్ని మాదక ద్రవ్యాల రహిత దేశంగా మార్చాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమమే నషాముక్త్ భారత్ అభియాన్. కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ 2020 ఆగస్టు 15 నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా జూన్ 26 అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం జూన్ 17 నుంచి 26 వరకు దేశవ్యాప్తంగా నషాముక్త్ భారత్ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. దేశ భవిష్యత్ అయిన విద్యార్థులు యువత మత్తు పదార్థాల బారిన పడకుండా వాటి దుష్పరిణామాలపై విస్తృత అవగాహన కల్పించడం, మాదక ద్రవ్యాలు, గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు బానిసలైన వారిని గుర్తించి వారికి కౌన్సిలింగ్, పునరావాసం కల్పించడం వారోత్సవాల నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. మాదక ద్రవ్యాల రహిత సమాజం కోసం కేవలం ప్రభుత్వమే కాకుండా విద్యా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, మహిళలు, సమాజంలోని ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిస్తూ ఈ వారోత్సవాలు నిర్వహించడం జరుగుతోంది. మాదక ద్రవ్యాలకు బానిసలై తీవ్రమైన సామాజిక, మానసిక, శారీరక సమస్యలను ఎదుర్కొంటున్న వారి కోసం ప్రత్యేక కౌన్సిలింగ్, టెలిమెడిసిన్ సేవలను అందుబాటులోకి తెస్తారు. ప్రభుత్వం ఈ ప్రచారాన్ని మరింత బలోపేతం చేయడానికి నషాముక్తి మిత్ర

0: అనే వాలంటీర్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసింది. ప్రజలు ఆన్లైన్ ద్వారా ఇందులో భాగస్వాములు కావచ్చు. కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ ఈ ఏడాది నషాముక్త్ భారత్ అభియాన్ వికసిత్ భారత్కి పెహచాన్ అనే ప్రత్యేక ఇతివృత్తంతో నిర్వహిస్తున్న ఈ వారోత్సవాలు ఈ రోజుతో ముగుస్తాయి. ఈ ఏడాది వారోత్సవాలను కేంద్ర సామాజిక న్యాయం సాధికారత శాఖ మంత్రి వీరేంద్ర కుమార్ వర్చువల్గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా వందలాది మంది పాల్గొనడం మాదక ద్రవ్యాల నిరోధం పట్ల దేశ సామూహిక నిబద్దతకు, నషాముక్త్ భారత్ దార్శనికతకు నిదర్శనమని చెప్పవచ్చు. నషాముక్తి మిత్ర వాలంటీర్లు క్షేత్రస్థాయిలో చేసే అవగాహన కార్యక్రమాలను ప్రజలు సులభంగా తెలుసుకునేందుకు ఒక ప్రత్యేక వ్యక్తిగత డాష్బోర్డును ప్రారంభించారు. ఈ ఏడాది జూన్ 21 జరుపుకున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఈ వారోత్సవాలతో అనుసంధానించడం మరొక విశేషం. ఒత్తిడిని జయించడానికి, వ్యసనాలకు దూరంగా ఉండడానికి ముందస్తు ఆరోగ్య సంరక్షణలో భాగంగా దేశవ్యాప్తంగా ప్రత్యేక యోగా ధ్యాన శిబిరాలు నిర్వహించారు. ఈ సంవత్సరం పాఠశాలలు, కళాశాలలు, ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థుల భాగస్వామ్యంతో ఎస్ టు లైఫ్, నో టు డ్రగ్స్ నినాదాలతో భారీ ర్యాలీలు విజయవంతంగా నిర్వహించారు. సామాజిక మాధ్యమాలు, వీధి నాటకాల ద్వారా డ్రగ్స్ వల్ల కలిగే సామాజిక మానసిక నష్టాలపై అవగాహన పెంచారు. ఆంధ్రప్రదేశ్లో మత్తు పదార్థాల నిర్మూలన ధ్యేయంగా కేంద్ర రాష్ట ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో ఈ ఏడాది నషాముక్త్ భారత్ వారోత్సవాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగాయి. రాష్ట వ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, జూనియర్ డిగ్రీ కళాశాలల్లో విస్తృత స్థాయి కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, స్థానిక పోలీసుల సమన్వయంతో ప్రతి జిల్లా కేంద్రంలోనూ, పట్టణాల్లోనూ డ్రగ్స్ రహిత సమాజం సంక్షేమానికి సంకేతం, డ్రగ్స్ రహిత దిశగా ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్ వద్దు చదివే ముద్దు అనే నినాదాలు తో భారీ అవగాహన ర్యాలీలు, సైకిల్ యాత్రలు చేపట్టారు. విద్యార్థులందరితో మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామంటూ ఆన్లైన్ ద్వారా డిజిటల్ ప్రతిజ్ఞ చేయించారు. గడిచిన కొన్నేళ్లలో ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే వ్యసన విముక్తి కేంద్రాల ద్వారా లబ్ది పొందేవారి సంఖ్య భారీగా పెరిగింది. ఈ వారోత్సవాల సందర్బంగా బాధితులకు ఉచిత కౌన్సిలింగ్, టెలిమెడిసిన్ సేవలను మరింత వేగవంతం చేశారు. మాదక ద్రవ్యాల అమ్మకాలు లేదా రవాణాకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలు నిర్భయంగా పోలీసులకు అందించేలా జిల్లాల వారీగా ప్రత్యేక హెల్ప్లైన్ నంబర్లను ప్రచారంలోనికి తీసుకువచ్చారు. ఈ వారోత్సవాలు కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా మిగలకుండా సమాజంలో మత్తు పదార్థాల పట్ల ఉన్న అపోహలను తొలగించి బాధితులను చిన్నచూపు చూడకుండా వారికి చికిత్స అందించేలా సామాజిక మార్పును తీసుకువచ్చాయని చెప్పవచ్చు. ఈ సంవత్సరం నిర్వహించిన నషాముక్త్ భారత్ వారోత్సవాలు డిజిటల్ సాంకేతికత, క్షేత్రస్థాయి మానవ వనరులు, యోగా వంటి ఆరోగ్య సూత్రాలను కలపడం ద్వారా మాదక ద్రవ్యాల రహిత భారతదేశమే వికసిత్ భారత్ యొక్క అసలైన గుర్తింపు అనే లక్ష్యాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడంలో అద్భుతమైన విజయం సాధించామనడంలో సందేహం లేదు. నషాముక్త్ భారత్ వారోత్సవాలపై వార్తా వ్యాఖ్యను ఇప్పటి వరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం షేక్ మస్తాన్బీ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమైంది.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 8:35. మనోరంజని కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరేటటువంటి సినీ గీతాలు వింటారు. ముందుగా ఈ ఉత్తరం రాశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్, నిత్య, సంతోషిని, కట్ల రాకేశం, అలాగే సరోజిని, మాయ. వీళ్ళతో పాటు వేదేపాలెం నుంచి రమ, మోక్షజ్ఞ, అలాగే వినాయక్ కోరుతున్నారు. జనతా గ్యారేజ్ చిత్రం నుంచి పాట పాడినవారు శ్వేతామోహన్, రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం దేవిశ్రీప్రసాద్.

కార్యక్రమంలో తదుపరి ఉత్తరం. ఈ ఉత్తరం రాస్తున్నారు మహబూబ్ నగర్ నుంచి వెంకటేష్, సత్యవతి, లక్ష్మీకాంత్, రవలి, రామకృష్ణ, విహాన్ష్, విద్వాన్. వీరు కోరుతున్నారు సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రం నుంచి పాట.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు మనోరంజని కార్యక్రమం. కార్యక్రమంలో తదుపరి ఉత్తరం. ఈ ఉత్తరం రాస్తున్నారు చిత్తూరు జిల్లా పూతల్పట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్ మరియు అన్విత. వీరు కోరుతున్నారు గోపాల గోపాల చిత్రం నుంచి పాట.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు మనోరంజని కార్యక్రమం. కార్యక్రమంలో తదుపరి ఉత్తరం. ఈ ఉత్తరం రాస్తున్నారు హనుమకొండ జిల్లా కాజీపేట్ మండలం నుంచి శైలేష్, బుచ్చయ్య అలాగే విక్రమ్. వీరు కోరుతున్నారు 7G బృందావని కాలనీ చిత్రం నుంచి పాట.

కార్యక్రమంలో చివరి ఉత్తరం. ఈ ఉత్తరం రాస్తున్నారు ఆటో నగర్ నుంచి అబ్దుల్ అలీ, నిగార్ పర్వీన్, ఉదయ్ భాను, మీనా సత్యం, శారదా సుధీర్, శోభా శ్రీధర్ మరియు రవి సునీత. వీరు కోరుతున్నారు చిరునవ్వుతో చిత్రం నుంచి ఈ పాట.

0: మీరింతవరకు మనోరంజని కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలకు ఉన్నటువంటి సినీ గీతాలు విన్నారు.
1: మీరెక్కడి నుంచైనా రేడియో వినాలనుకుంటున్నారా? అయితే మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. ఎలా అనుకుంటున్నారా? మొదటగా మీ సెల్ ఫోన్ లో ప్లేస్టోర్ యాప్ కి వెళ్ళాలి. అక్కడ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ వెతకండి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన యాప్ ని ఇన్స్టాల్ చేయండి. సెట్టింగ్స్ లో కొత్త యాప్స్ ఇన్స్టాల్ కి పర్మిషన్ ఇవ్వండి. ఇంగ్లీషు భాషను సెలెక్ట్ చేయండి. లైవ్ రేడియోకి వెళ్లి వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. అందులో ఆంధ్రప్రదేశ్ లో సింహపురి ఎఫ్ఎం చిత్రంపై క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రత్యక్ష సింహపురి ఎఫ్ఎం నెల్లూరు కార్యక్రమాలు ఆనందంగా వినండి.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 9 గంటలు.

0: అభిరుచి, మీరు కోరిన పాటలతో అలరించే సంపుటి, ఇది మీ హలో అభిరుచి.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 9 గంటలు. హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ఫోన్ ఇన్, అలాగే వాట్సాప్ మెసేజ్ల ద్వారా శ్రోతలు కోరేటటువంటి సినీ గీతాలు వింటారు. కార్యక్రమానికి కాల్ చేయాల్సిన నంబర్స్ 0861233310 లేదు అనుకుంటే 0861233312 అనే ఈ రెండు నెంబర్లో ఏదో ఒక నెంబర్కి డైల్ చేసి మీకు ఇష్టమైన పాటని ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రంలో ప్రసారమయ్యేటటువంటి హలో అభిరుచి కార్యక్రమంలో వినండి. లైన్ కలవట్లేదు లేదా ఇతరత్ర కారణాల వల్ల కాల్ చేయలేకపోతే మరేం పర్వాలేదు, 10 గంటల నుంచి ప్రసారమయ్యేటటువంటి వాట్సాప్ మెసేజ్ల పాటల కార్యక్రమానికి మీరు వాట్సాప్ మెసేజ్లు పంపించి కూడా మీకు ఇష్టమైన పాటను వినవచ్చు. వాట్సాప్ మెసేజ్లు పంపించే విధానం, మీ పేరు వివరాలతో పాటు మీరు ఏ చిత్రం నుంచి ఏ పాటను అయితే కోరుకుంటున్నారో దాన్ని క్లియర్గా మెన్షన్ చేసి 7901084151 అనే ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పంపించండి. మీకు ఇష్టమైన పాటని ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రంలో ప్రసారమయ్యేటటువంటి హలో అభిరుచి కార్యక్రమంలో విని ఆనందించండి. కార్యక్రమంలో మనం మొదటి శ్రోతతో మాట్లాడదాం, కానీ దానికన్నా ముందు బలగం చిత్రం నుంచి ఈ పాట మనందరి కోసం పాడిన వారు మంగ్లి.
2: ఓరి వారి ఇంకా వింటున్నావురా బాలు, ఇక ఎప్పుడు పోతావురా ఊర్లో కొన్ని అక్క.

0: డెజర్ట్ వచ్చేసింది కానీ మన ఛాంపియన్ ఇంకా రాలేదు మరి.
1: బిల్లిచ్చే ముందేనే వస్తుందంటారా?
2: సో గర్ల్స్
1: ఏంటట సంగతి?
2: బిల్లట సంగతి.
0: ఏది నీ కాడి పిన్ని?
3: ఆర్బిఐ అంటుంది మీ పెన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరికీ ఇవ్వద్దు. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చెయ్యండి.
1: తినడం ఛాంపియన్షిప్ జరిగిందా?
3: ఆర్బిఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
4: ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు హెలో బిరుచి కార్యక్రమం. కార్యక్రమానికి కాల్ చేయాల్సిన వాళ్ళు డైల్ చేయాల్సిన నంబర్స్ మరొకసారి 0861233100, 233100 లేదు అనుకుంటే 9861233102, 233301 అనే ఈ నెంబర్లకి ఏదో ఒక నెంబర్కి డైల్ చేయొచ్చు. మీకు ఇష్టమైన పాటని హలో బిరుచి కార్యక్రమంలో వినవచ్చు. కార్యక్రమంలో మన మొదటి శ్రోతతో మాట్లాడదా. హలో,
5: హలో మేడం గారు
4: నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
5: గుడ్ మార్నింగ్ మేడం గారు, నా పేరు భాస్కర్ రావు అండి, శ్రీకాకుళం.
4: వెరీ గుడ్ మార్నింగ్ భాస్కర్ రావు గారు, ఎలా ఉన్నారు?
5: బాగున్నాను మేడం గారు, మీరు ఎలా ఉన్నారు?
4: నేను కూడా చాలా బాగున్నానండి. మరి ఆలస్యం చేయకుండా ఏ చిత్రం నుంచి ఏ పాట అనుకుంటున్నారు?
5: స్వయం కృషి సినిమాలో పారావసర్ సాంగ్.
4: తప్పకుండా అండి, స్వయం కృషి చిత్రం నుంచి మీరు ఎంపిక చేసుకున్నటువంటి పాట అయితే వచ్చేసింది, విని ఆనందించండి. ధన్యవాదాలు.

0: నాణ్యతలో రాజీ లేదు, ధరలో సాటిరాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు హలో బ్రిడ్జి కార్యక్రమం. కార్యక్రమంలో తదుపరి శ్రోతతో ఇప్పుడు మాట్లాడదాం. హలో హలో
3: హలో హలో నమస్తే అమ్మ, కావ్య శ్రీనివాస్ బంగట్ అండి. శుభోదయం.
2: నమస్కారం అండి, శుభోదయం. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
3: నేను తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుండి బండారు త్రిమూర్తి గుప్త మాట్లాడుతున్నానమ్మా.
2: ఓకే గుప్తా గారు, ఏ చిత్రం నుంచి ఏ పాటను అనుకుంటున్నారు ఈరోజు?
3: ఈవేళ లవరబాయ్ ఉదయకేడ్ గారు జయంతి అండి. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని నీకు నేను నాకు నువ్వు ఈ చిత్రంలో ఎస్పీ చరణ్ పాండే పాట, గీతరచన చంద్రబోసు, సంగీతం ఆర్పి పట్నాయక్, తెలుగు భాష తీయతనని పాట వేయండి. ధన్యవాదాలు.
2: ధన్యవాదాలండి. నీకు నేను నాకు నువ్వు చిత్రం నుంచి మీరు ఎంపిక చేసుకున్నటువంటి పాట అయితే వచ్చేసింది, విని ఆనందించండి.

0: కార్యక్రమంలో మరొక శ్రోతో మాట్లాడదాం. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్కారం అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: నా పేరు ఖాదర్ భాషా మేడం, బాలాజీ నగర్.
0: ఓకే భాషా గారు, తప్పకుండా అండి. మనం చిత్రం నుంచి మీరు ఎంపిక చేసుకున్నటువంటి పాట అయితే వచ్చేసింది, విని ఆనందించండి. ధన్యవాదాలు.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
2: తొందరగా టిఫిన్ ప్యాక్ చేయండి రాజు. మొబైల్ వదిలే
3: అక్క, బ్యాంక్ నంబర్ కావాలి. రిఫండ్ రాలేదు. దొరికింది, ఇప్పుడే కాల్ చేస్తానక్క.
2: నంబర్ గురించి తెలుసుకోకుండా తరచూ మోసగాళ్లు నకిలీ బ్యాంక్ వెబ్సైట్ మరియు మోసపూరిత నెంబర్లతో డబ్బు కాల్ చేస్తారు.
3: మరైతే సరైన నంబర్
2: బ్యాంక్ అఫీషియల్ వెబ్సైట్ లేదా కార్డ్ పైన.
3: మీరు నన్ను కాపాడారక్క.
2: పని నుండి కాదు.
3: చేస్తాను. ఆర్బీఐ చెబుతుంది
4: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
5: హలో బ్రిడ్జి, కార్యక్రమంలో తదుపరి శ్రోతతో మాట్లాడదాం. హలో, నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఈశ్వర్ యాదవ్ గారు, ఏ చిత్రం నుంచి ఏ పాటలు అనుకుంటున్నారు? మీకు మీ కుటుంబ సభ్యులందరికి కూడా అండి. ధన్యవాదాలు అండి. ఈశ్వర్ యాదవ్ గారు, ఏ చిత్రం చేపట్టాలి అనుకుంటున్నారు? తప్పకుండా అండి. రేసు గురించి చిత్రం నుంచి మీరేం ఇక్కడ చేసుకున్నటువంటి సినిమా చూపిస్తామా పాట అయితే వచ్చేసింది, విని ఆనందించండి. ధన్యవాదాలు.

0: మీరు ఇంతవరకు హలో బ్రిచి కార్యక్రమంలో ఫోన్ ఇన్ ద్వారా శ్రోతలకు ఉన్నటువంటి సినీ గీతాలు విన్నారు.
1: చెప్పి చెప్పి విసిగిపోయా.
2: ఏమైంది?
1: కొత్త కిట్ బ్యాగ్ కావాలి.
2: అయితే ముందు కెప్టెన్ తో చెప్పు, వినకపోతే మేనేజర్ తో.
1: కరెక్ట్.
2: అలాగే ముందు మీ బ్యాంక్ లో ఫిర్యాదు చేసి 30 రోజుల్లో జవాబు గానీ పరిష్కారం గానీ దొరకకపోతే సిఎంఎస్ పోర్టల్ పై ఫిర్యాదు చేయండి. అంటే ముందు బ్యాంక్, తర్వాత సిఎంఎస్ పోర్టల్. లేకపోతే ఫిర్యాదు స్వీకరించబడదు. వెళ్దామా? ఇదిగో వచ్చేసింది కొత్త కిట్ బ్యాగ్. ఆర్బిఐ అంటుంది,
3: ముందు మీ బ్యాంక్, తర్వాత ఆర్బిఐ ఓంబుడ్స్మన్.
4: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 9:32 దాటి 20 సెకండ్లు. హలో విరుచి కార్యక్రమంలో ఇప్పుడు వాట్సాప్ మెసేజ్ల ద్వారా ఎవరైతే శ్రోతలు పాటలు కోరడం జరిగిందో అవి వింటారు. మరొకసారి నంబర్ 7901084151709108445 అనే ఈ నంబర్కి మీ పేరు, వివరాలతో పాటు మీరు ఏ చిత్రం నుంచి ఏ పాటని తినాలనుకున్నారో దాన్ని క్లియర్గా మెన్షన్ చేసి నేను చెప్పిన ఈ నంబర్కి వాట్సాప్ మెసేజ్ పంపించండి. మీకు ఇష్టమైన పాటని ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రంలో ప్రసారం అయ్యేటటువంటి హలో విరుచి కార్యక్రమంలో వినండి. ముందుగా ఈ వాట్సాప్ మెసేజ్ పంపించారు నాయుడుపేట నుంచి శ్రవంతి, విష్ణు, అలాగే శ్రీదీప్తి. వీరు కోరుతున్నారు మిరాయ్ చిత్రం నుంచి పాట.

కార్యక్రమంలో తదుపరి మెసేజ్. ఈ మెసేజ్ పంపించారు హారిక, నెల్లూరు నారాయణరెడ్డి, బీసీ కాలనీ నుంచి. వీరు కోరుతున్నారు పెద్ద చిత్రం నుంచి ఈ పాట.

0: నాణ్యతలో రాజీ లేదు, ధరలో సాటిరాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు హలో బిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో తదుపరి మెసేజ్. ఈ మెసేజ్ పంపించారు మహబూబ్ నగర్ జిల్లా నుంచి నరేష్, మెస్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, సాకుబాయి, యాదవ్జీ, సోనిక, లక్ష్మీవర్మ, లడు బాబా, మీరందరి కోసం కూడా డాన్ చిత్రం నుంచి ఈ పాట వినిపించవలసిందిగా కోరుతున్నారు.

ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు హలో అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో తదుపరి మెసేజ్. ఈ మెసేజ్ పంపించారు హైదరాబాద్ బారంపేట నుంచి సంతోష మరియు సుప్రియ. వీరు కోరుతున్నారు ఊసరవెల్లి చిత్రం నుంచి పాట.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
5: ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు హలో అభిరుచి కార్యక్రమం. కార్యక్రమానికి మీరు వాట్సాప్ మెసేజ్ ద్వారా పాటలు వినాలనుకుంటే మీరు వాట్సాప్ మెసేజ్ పంపించే విధానం, మీ పేరు వివరాలతో పాటు మీరు ఏ చిత్రం నుంచి ఏ పాటను అయితే వినాలనుకుంటున్నారో దాన్ని క్లియర్గా మెన్షన్ చేసి 7901084157104145 అనే ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పంపించండి. మీకు ఇష్టమైన పాటని హలో అభిరుచి కార్యక్రమంలో వినండి. కార్యక్రమంలో తదుపరి మెసేజ్ ఏ మెసేజ్ పంపించారు మంచిర్యాల నుండి చంద్రమోగిలి పద్మారాణి అక్షర్.

0: అనే పావులా మెలికలు తిరిగిపోతున్నాడే.
1: ఏదో మీ అభిమానం అక్కాయ్.
2: Hey, don't stop dancing. Bonakalu Lord.

0: control.
1: Hey, don't stop dancing. Bona Carlo loading. Don't stop dancing. Bona Carlo loading. Hey, don't stop dancing. Bona Carlo loading. Hey, don't stop dancing. Bona Carlo loading.
2: హలో బ్రిడ్జి కార్యక్రమంలో తదుపరి మరియు చివరి మెసేజ్. ఈ మెసేజ్ పంపించారు ఉప్పులూరు గ్రామం కంకిపాడు మండలం కృష్ణా జిల్లా నుంచి మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశర్ తమన్ కుటుంబ సభ్యులు. వీరు కోరుతున్నారు బొమ్మరిల చిత్రం నుంచి పాట.

మీరు ఇంతవరకు హలో బ్రిడ్జి కార్యక్రమంలో ఫోన్ ఇన్ అలాగే వాట్సాప్ మెసేజ్ల ద్వారా శ్రోతలకు ఉన్నటువంటి సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం సమయం 10 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో విజయవాడ కేంద్రం నుంచి కార్యక్రమాలను రిలే వింటారు.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి.
1: ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా శ్రీ ఫకీరప్ప కాగినెల్లి ఐపీఎస్ వీరితో ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం.

0: ప్రస్తుత సమాజం, ముఖ్యంగా యువత మాదక ద్రవ్యాలకు బానిసై తమ భవిష్యత్తును నిర్వీర్యం చేసుకుంటున్న పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎన్ని ఆంక్షలు, కఠిన చర్యలు ఉన్నప్పటికీ ఇవి విస్తృతంగా లభ్యమవుతూనే ఉన్నాయి. మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా పట్ల ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో ఐక్యరాజ్య సమితి ప్రతి సంవత్సరం జూన్ 26వ తేదీని మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవంగా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలుగుతున్న దుష్ప్రభావాలు, మాదక ద్రవ్యాల నిరోధానికి ప్రభుత్వం, పోలీసులు తీసుకుంటున్న చర్యలు తదితర అంశాలను తెలియజేసేందుకు మనతో పాటు స్టూడియోస్లో ఉన్నారు విశాఖపట్నం జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ ఫకీరప్ప గారు. నమస్తే సార్. వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ సార్. చట్టాలు, కఠినమైన శిక్షలు ఇన్ని రకాలుగా అమల్లో ఉన్నా కూడా ఈ డ్రగ్స్, మాదక ద్రవ్యాల వినియోగం విస్తృతంగా పెరిగిపోతోంది అనేది వాస్తవం. సో ఇది ఎంతవరకు నిజం? అలాగే ఈ మాదక ద్రవ్యాల వినియోగం అనేది మన రాష్ట్రంలో వాటి పరిస్థితి ఎలా ఉందండి?
1: ముఖ్యంగా నేటి యువత సోషల్ మీడియా ప్రభావం వల్ల, సినిమా ప్రభావం వల్ల, మరియు కొన్ని వేరియస్ అదర్ మీన్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్, ఈ డ్రగ్స్ వాడకం అనేది ఇటీవల కాలంలోనే విపరీతంగా పెరిగినట్టు మాకు కూడా ఉన్న సమాచారం ఉంది. ఒక ఎత్తు ఈజీ అవైలబిలిటీ, డ్రగ్స్ అనేది ఇప్పుడు చాలా సులభంగా దొరుకుతున్నది కొన్ని కాలేజ్ దగ్గర, స్కూల్ దగ్గర, ఇంకా కొన్ని ఫాన్ షాప్లు. సో ఇలాగా ఎక్కడ ఈజీగా డ్రగ్స్ అనేది అవైలబిలిటీ ఉందో దాని వాడకం కూడా అలాగే పెరుగుతున్నట్టు సమాచారం. అంటే ముఖ్యంగా ఇది ఒక ఫ్రెండ్స్ సర్కిల్ గ్రూప్లు మధ్యలో ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ అవ్వడము, సోషల్ మీడియాలో దీని గురించి కొన్ని చోట్ల డిస్కషన్ జరగడము, కొన్ని ప్లాట్ఫార్మ్లు సులభంగా దీన్ని దొరకడము, పేమెంట్ మెథడ్ కూడా ఇప్పుడు క్రిప్టో కరెన్సీలు మనము దీన్ని పర్చేజ్ చేస్తే ఈజీగా మన డోర్ డెలివరీ అయ్యే అవకాశాలు కూడా కొన్ని మనకి ఉదాహరణలతో సహా దొరికినాయి. సో కాబట్టి ఒకటి మాదక ద్రవ్యము ఈజీగా దొరకడము, తర్వాత దాన్ని వాడకం గురించి ఫ్రెండ్స్ మధ్యలో సమాచారం సేకరించి దాన్ని మౌత్ టు మౌత్ ట్రాన్స్ఫర్ అవ్వడము, మూడోది ఏమంటే పేమెంట్ కూడా ఇటీవల కాలంలో ఈజీ మెథడ్స్, క్రిప్టో కరెన్సీ ద్వారా పేమెంట్ చేయడం, ఇలాంటివి రావడం వల్ల నేటి యువత ముఖ్యంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ తో, తర్వాత కొన్ని ప్రెజర్స్ తో, కొన్ని ఎగ్జామ్ సమయంలో సో మానసిక ప్రెజర్ ఏం పడుతుందో దాన్ని తగ్గించుకోవడానికి మొదటిగా ఒక

0: ఎక్కువ ప్రమాణంలో డ్రగ్స్, నిద్ర లేని సమయంలో అలాంటి డ్రగ్స్ తీసుకుని, సో దే ట్రై టు హ్యావ్ ఎ ఫుల్ ఎఫెక్ట్ ఆఫ్ దిస్ డ్రగ్స్. సో ఓవర్ ద ఇయర్స్ దే విల్ బికమ్ డ్రగ్ అడిక్ట్. సో తక్కువ ప్రమాణంతో మొదలు పెట్టిన వాళ్ళు తదుపరి రోజులు రోజుకి ఇలాగా మానేసలాయి, ఫైనల్ గా దే విల్ బికమ్ డ్రగ్ అడిక్ట్. సో ఆంధ్రప్రదేశ్కి వచ్చే కొద్దీ పరిస్థితి ఇంకా చేతు దాటిపోలేదు. ముఖ్యంగా విశాఖపట్నం సిటీలో మన స్పెషల్ టాస్క్ ఫోర్స్ అని ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఒక 25 మంది పోలీసులతో స్కూల్స్ మరియు కాలేజెస్ దగ్గర, ముఖ్యంగా ప్రొఫెషనల్ స్కూల్స్, మెడికల్ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్ ఎక్కడ ఉన్నాయో, డ్రగ్స్ పెడ్లర్స్ అని కొంతమంది ఉంటారంటే, ఎక్కడ సోర్స్ ఒకటి చోట్ల ఉంటే దాన్ని పెడ్లర్స్ ద్వారా తీసుకువచ్చి ఫైనల్ గా అమ్మి కన్జంప్షన్ ఇస్ ద లాస్ట్ స్టేజ్. సో పెడ్లర్స్ నుంచి మధ్యవర్తుల ద్వారా సరఫరా ఏమవుతుందో దాని మీద మనము సిటీలు కంప్లీట్ గా నిఘా పెట్టి చాలా మంది వరకు అరెస్ట్ చేసే కొద్దీ సరఫరా అనేది ఇటీవల కాలంలో తగ్గిన ఈ కొన్ని ప్లాట్ఫామ్స్ ద్వారా, ముఖ్యంగా టెలిగ్రామ్స్, కొన్ని డార్క్ వెబ్ ద్వారా మాదక ద్రవ్యాలను కొనుగోలు చేస్తున్నట్టు మనకి సమాచారం లభించింది.
1: ఓకే సార్, యాక్చువల్గా డ్రగ్స్, మాదక ద్రవ్యాలు అనగానే ఎక్కడో మాఫియా, గ్యాంగ్స్ ఇలాంటి చోట ఎక్కువగా ఉంటాయి. అటువంటిది ప్రతి స్కూల్లోను, పాఠశాలలు, కళాశాలల రేంజ్లో కూడా ఈ మాదక ద్రవ్యాల అమ్మకాలు, వినియోగం ఎక్కువగా ఉంటుంది. అసలు ఇంతవరకు ఎలా వస్తున్నాయి, అలాగే ఇవి రాకుండా ఉండడానికి మీ పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలు ఏంటండి?
0: డ్రగ్స్ ముఖ్యంగా ఇక్కడ రెండు రకాలుగా డ్రగ్స్ వాడకం మేము గుర్తించాము. ఒకటి గాంజా అనేది ఏముందో, డ్రై గాంజా అని, ఇది మన చుట్టుపక్కల పరిసర ప్రాంతంలోనే ఈజీగా దొరుకుతుంది. ముఖ్యంగా మన విశాఖపట్నం నగరానికి అసలుకి కల్టివేషన్ అనేది లేకపోయినా మన నేబరింగ్ డిస్ట్రిక్ట్స్లో, అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్స్ ఏజెన్సీ ఏరియాలో దీన్ని కల్టివేషన్ ఎక్కువ ఉండదు. అలాగే మన నేబరింగ్ ఒరిస్సా, కోరాపుట్ అండ్ మల్కనగిరి జిల్లాలో కూడా గాంజా అటునుంచి మన సిటీకి ఎక్కువ సరఫరా అవుతుంటుంది. తదుపరి అది డ్రై గాంజా ఉంటుంది కాబట్టి చిన్న చిన్న ప్యాకెట్ ద్వారా 5 గ్రామ్స్, 10 గ్రామ్ ఇలాగా చిన్న చిన్న ప్యాకెట్లు పెంచి సరఫరా చేసే ఒక విధానం, ఇది గాంజా. రెండోది ఏమంటే దీన్నే గాంజాని హషిష్ ఆయిల్ అని, ఆయిల్ ముఖ్యంగా అంటే దాన్ని క్రష్ చేసి దాని నుంచి ఒక ఆయిల్ సపరేట్ చేసి హషిష్ ఆయిల్, హ్యాష్ ఆయిల్ అని చెప్తాము. సో దాన్ని వాడకం కూడా కొన్ని చోట్ల జరుగుతున్నట్టు మనం గుర్తించాము. ఈ రెండు కాకుండా ఇప్పుడు కొత్త రకమైన అంటే సింథటిక్ డ్రగ్స్, ఎల్ఎస్డి అని ఉంటుంది, ఎండిఎంఏ అని ఉంటుంది, కొకేన్, హెరాయిన్, ఇలాంటి కొన్ని, ఆ తర్వాత పెంటోజిషన్ టాబ్లెట్స్, మత్తు ఇంజెక్షన్స్, ఇలాంటి సింథటిక్ కేటగిరీ డ్రగ్స్ కూడా ఇప్పుడు ఒక కొత్త మైన దిస్ న్యూ మెనెస్పరస్ ఇస్ సింథటిక్ డ్రగ్స్. సో ఒకవైపు గాంజా, రెండోది హాషిష్ ఆయిల్, తర్వాత ఈ సింథటిక్ డ్రగ్స్ ఎండిఎంఏ. సో ఇవన్నీ కలిపి యువత, ముఖ్యంగా మీరు చెప్పినట్టు కాలేజ్ వాతావరణంలోనే దీని గురించి రెగ్యులర్గా ఫ్రెండ్స్ మధ్యలో డిస్కషన్తో, సో దీన్ని వాడితే మనకి టెన్షన్ ఉండదు, మైండ్ అంతా రిలాక్స్గా ఉంటుంది. సో తర్వాత బేసికలీ ఇది హెలూసినేషన్ డ్రగ్స్ అని చెప్తాము. సో ఆ ఒక మత్తు పదార్థం తీసుకోవడం వల్ల ఒక విధమైన ఆహ్లాదకర ఒక పరిస్థితిలో వాళ్ళు తేలుతుంటారు. సో సడన్గా ఒక బాడీ ఏమవుతుందంటే ఇట్ బికమ్స్ ఎ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ కంట్రోల్ ఆఫ్ దట్ పర్సన్. సో ఈ విశాఖపట్నం సిటీలో ఇలాంటి ప్రస్తుత పరిస్థితిలో మనము ప్రతి ఒక్క స్కూల్ మీద, కాలేజ్ మీద నిఘా పెట్టి ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్తో ఇప్పుడు 26వ తేదీ నుంచి మనము 100 డేస్ యాక్షన్ ప్లాన్ టు కంట్రోల్ ది గాంజా మెనేస్, ముఖ్యంగా డ్రగ్స్ వాడకము సిటీలో ఎలా నియంత్రించాలనే ఉద్దేశంతో 26వ తేదీ నుంచి ఇంటర్నేషనల్ డ్రగ్ అబ్యూస్ డే రోజు మనము మొదలు పెడుతున్నాము 100 డేస్ యాక్షన్ ప్లాన్. దీని భాగంగా 25 అదర్ డిపార్ట్మెంట్స్ లైక్ పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటే కాకుండా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్, తర్వాత మనకి రైల్వేస్, ఆర్పిఎఫ్, మెడికల్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్, ఇలాగ కస్టమ్స్ డిపార్ట్మెంట్, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అందరి సహకారంతో మన విశాఖపట్నం సిటీలో వీఆర్ లాంచింగ్ అన్ 100 డేస్ యాక్షన్ ప్లాన్ టు కర్బ్ ది గాంజా మెనేస్. సో దాని భాగంగా ఈ ఒక ప్రిపరేటరీ మీటింగ్ అనేది కండక్ట్ చేసినాము. త్వరలోనే ఈ విశాఖపట్నం సిటీలో ఉన్న గాంజా మెనేస్ ఏముందో దాన్ని కంప్లీట్గా అరికట్టాలని గౌరవనీయ హోంమంత్రి వర్యాలు ఇటీవల కాలంలోనే మన అందరితో మీటింగ్కి తీసుకొని కూడా వంగలపూడి అనిత గారు ఒక క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో దాని భాగంగా మనం 100 డేస్ యాక్షన్ ప్లాన్ అనేది తయారు చేయడం జరిగింది.
1: ఓకే, ఈ 100 డేస్ యాక్షన్ ప్లాన్ అనే కాకుండా కేవలం పాఠశాలలో, కళాశాలలో ఈ మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడమే కాకుండా ఓవరాల్ గా అసలు మాదక ద్రవ్యాలు అరికట్టడానికి పోలీసు శాఖ ప్రత్యేకంగా తీసుకునే చర్యలు ఏంటండి?
0: ప్రత్యేక ప్రణాళిక భాగంగా మొదటిగా మనకి కేసులు పట్టుబడిన నిందితులు ఎవరున్నారో వాళ్ళ మీద స్పెషల్ విశేష నిఘామ అనేది పెట్టడం జరుగుతుంది. ఒకసారి కేసులో అరెస్ట్ అయ్యి మళ్ళీ అయినా రిలీజ్ అయిన తర్వాత ఇంకోసారి మరి అలాంటి కృత్యాలు చేయకుండా సర్విలెన్స్ ఆన్ ఎక్సపెండర్స్. రెండో కేటగిరీ అంటే పెడ్లర్స్ అని మనం ఏం చెప్పినాము. ఇప్పుడు ఏజెంట్స్ నుంచి గాంజా డైరెక్ట్గా వచ్చి ఇక్కడ అమ్మేవాళ్ళు లేదు. సో వాళ్ళు ఒక మధ్యవర్తులు ఇస్తే మధ్యవర్తుల ద్వారా సిటీలో ఉన్న పెడ్లర్స్కి వస్తుంది. సో ఈ పెడ్లర్స్ ఎవరు, ఏ ప్రాంతం నుంచి దీన్ని సేకరిస్తున్నారు, వీళ్ళందరి మీద విశేషమైన నిఘా సిటీలు పెట్టడం జరిగింది. మూడోది స్టోరేజ్ పాయింట్స్. మన విశాఖపట్నం సిటీ అనే కొద్దీ ఏమవుతుందంటే మంచి రైల్ కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ, బై రోడ్ కనెక్టివిటీ, దాని తర్వాత సీ రూట్స్. సో రకరకాల రూట్స్ ద్వారా మనకి కనెక్టివిటీ

0: బిజీగా ఉన్న ఒక నగరం ఇది. కాబట్టి సో ఇక్కడ ఎయిర్ రూట్ వ్యూఆర్ ఇన్ కోఆర్డినేషన్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, తర్వాత పోర్ట్ ద్వారా విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్తో కస్టమ్స్ అధికారులతో కంటైనర్స్ స్కానింగ్, తర్వాత బై రోడ్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాతో అదనపంగా చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇదే కాకుండా సీ రూట్లో వస్తున్న దానికి మరైన్ పోలీస్ మరియు ఇండియన్ కోస్ట్ గార్డ్ సహకారంతో సో అన్ని రూట్స్ ప్లగ్ చేసే ప్రయత్నం జరిగితే ఈ పెడ్లర్స్ ఏమున్నారు విశాఖపట్నం సిటీలోనే వాస్తవ్యం ఉంది, ఇక్కడనే పంచుతున్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని నిఘా పెట్టడం జరిగింది. తర్వాత స్టోరేజ్ పాయింట్స్ ఉంటాయి సిటీలో, ఎవరో కొత్త వ్యక్తి వచ్చి మాకు ఇల్లు రెంట్ కావాలని అడిగి విశాఖ సిటీలో ఒక ఇల్లు అద్దెకు తీసుకుని ఓనర్కి తెలియకుండానే ఆ ఇల్లు మొత్తం అంతా స్టోరేజ్ చేసి దగ్గర దగ్గర 200-300 కేజీ ఈ మధ్యలో మనము రెంటెడ్ హౌసెస్ లో సీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ సీజ్ చేసిన గాంజాయి తదుపరి మనకు తెలిసింది ఏమంటే వేరే ప్రాంతానికి సరఫరా చేయడానికి ఒక ఇంటర్మీడియట్ స్టోరేజ్ పాయింట్ గా విశాఖపట్నం సిటీను అద్దెకిల్లు తీసుకుని వాడుతున్నట్టు కూడా మనకు సమాచారం వచ్చింది. సో అన్ని రకాల మనము నిఘా వ్యవస్థ అనేది ఏర్పాటు చేసుకుని స్పెషల్ టాస్క్ ఫోర్స్ ద్వారా ఎవరెవరు ఇలాగా ఇల్లు అద్దెకి తీసుకొస్తున్నారు, దేని పర్పోజ్ కోసం వాడుతున్నారు, వాళ్ళు ఎవరు, సో ఇలాంటి అన్ని కార్యకలాపాల మీద నిఘా పెట్టడం జరిగింది.
1: సార్, అసలు ఈ మాదక ద్రవ్యాలు వినియోగించే వారికి విక్రయించే వారికి మీరు ఎటువంటి శిక్షలు అమలు చేస్తున్నారు?
0: ముఖ్యంగా నిందితులు పట్టుబడిన వాళ్ళకి NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరుగుతుంది. అది 2 రకాలు ఉంటాయి, కమర్షియల్ క్వాంటిటీ మరియు స్మాలర్ క్వాంటిటీ. అంటే అప్ టు 2 kg వరకు పట్టుబడితే నిందితులకి 10 సంవత్సరం వరకు శిక్ష పడే అవకాశం ఉంటుంది. అదే కమర్షియల్ క్వాంటిటీ అంటే 20 kg అండ్ అబోవ్, 20 kg అండ్ అబోవ్ని కమర్షియల్ క్వాంటిటీ ఆఫ్ గంజా అని చెప్తాము. దాంట్లో పట్టుబడితే 20 సంవత్సరం వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది, మరియు 2 లక్షల రూపాయల ఫైన్ కూడా ఉంటుంది. ఇది అతి చాలా కఠినమైన శిక్షలు పడతాయి. NDPS యాక్ట్ అనేది స్పెషల్ యాక్ట్, సో దాంట్లో అతి కఠిన చర్యలు ఉంటాయి. దీంట్లో ట్రాన్స్పోర్టర్స్ మీదనే కూడా చర్యలు ఉంటాయి. గాంజాయి కల్టివేషన్ అంటే ఎవరు సాగు చేస్తున్నారో వాళ్ళు సోర్స్ అని చెప్తాము, వాళ్ళ మీద మధ్యవర్తులు, తర్వాత కన్జంప్షన్, అందరి మీద కూడా దీంట్లో కఠిన అతి కఠిన చర్యలు తీసుకోవడానికి NDPS చట్టం కింద అవకాశం ఉంటుంది. కన్జంప్షన్ ముఖ్యంగా మనము వాళ్ళని ఒక సింపతి ఫ్యాక్టర్ తో చూస్తాము, ఏ సర్కంస్టాన్సెస్ లో వాళ్ళు దీనికి బానిసలు అయ్యారు, దాన్ని స్టడీ చేసి డి అడిక్షన్ సెంటర్స్ అని ఉన్నాయి, వాళ్ళ మీద ఎటువంటి క్రిమినల్ చర్యలు తీసుకోకుండా వాళ్ళు స్టేజ్ చూస్తాము, ఫస్ట్ స్టేజ్ లో ఉన్నాడా, తర్వాత ఆయన హెల్త్ కండిషన్ ఎలా ఉంది, కౌన్సిలింగ్ ద్వారా ఈయనకి ఎంతవరకు సరిపోతుందని. మన విశాఖ సిటీలో ఇలాంటి ఒక 3 డి అడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి. ఆ డి అడిక్షన్ సెంటర్స్ ముఖ్యంగా కింగ్ జార్జ్ హాస్పిటల్స్ లో, కేజీఎస్ హాస్పిటల్స్ ఒక డి అడిక్షన్ సెంటర్ ఉంది, గ్రీన్ వ్యాలీ ఫౌండేషన్ అని ఒకటి పిఎం పాళ్యంలో నడుస్తుంది, సీడ్ ఆర్గనైజేషన్ గణేష్ నగర్. సో 3 డి అడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి, కింగ్ జార్జ్ హాస్పిటల్, గ్రీన్ వ్యాలీ ఫౌండేషన్, సీడ్ ఆర్గనైజేషన్స్. సో ఈ పెడ్లర్స్ తర్వాత వీళ్ళందరి మీద చట్టపరంగా చర్యలు తీసుకొడితే ఈ గాంజా సేవించే వాళ్ళు ఎవరున్నారు, ద కన్సంప్షన్ పార్ట్ ఆఫ్ వ్యూ మనం తీసుకొడితే ముఖ్యంగా మనకి దొరికే వాళ్ళంతా స్టూడెంట్స్. సో వాళ్ళ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఎటువంటి కేసు నమోదు చేయకుండా ఇలాంటి డి అడిక్షన్ సెంటర్స్ కి పంపిస్తున్నాం వాళ్ళు. సో మళ్ళీ డి అడిక్షన్ సెంటర్ నుంచి వాళ్ళు గుణముఖ పొందిన తర్వాత వన్స్ దే రికవర్ ఫ్రమ్ ద డి అడిక్షన్ సెంటర్స్ కంటిన్యూస్ మళ్ళీ వాళ్ళు ఇలాంటి దానికి మళ్ళీ బానిస లేకుండా దే షుడ్ నాట్ గో బ్యాక్ అండ్ డూ ద

ఎంపీ మనం తీసుకుంటే, ముఖ్యంగా మనకి దొరికే వాళ్ళంతా స్టూడెంట్స్. సో వాళ్ళ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఎటువంటి కేసు నమోదు చేయకుండా ఇలాంటి డి అడిక్షన్ సెంటర్స్ కి పంపిస్తున్నాం వాళ్ళు. సో మళ్ళీ డి అడిక్షన్ సెంటర్ నుంచి వాళ్ళు గుణముఖ పొందిన తర్వాత, వన్స్ దే రికవర్ ఫ్రమ్ ద డి అడిక్షన్ సెంటర్స్, కంటిన్యూస్ మళ్ళీ వాళ్ళు ఇలాంటి దానికి మళ్ళీ బానిస లేకుండా, దే షుడ్ నాట్ గో బ్యాక్ అండ్ డూ ద

0: మన పోలీస్ శాఖ రాష్ట్రంలో కావచ్చు, సరిహద్దు రాష్ట్రాల్లో కావచ్చు, ఎటువంటి అవగాహన కార్యక్రమాలు చేపడుతోందండి?
1: ఈ నెల 26వ తేదీ ఇంటర్నేషనల్ డ్రగ్ అబ్యూస్ డే అనేది మనము ఏం ప్లాన్ చేసుకున్నాము. నషాముక్త భారత్ భాగంగా మన విశాఖపట్నం సిటీ పరిధిలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆల్రెడీ ఇప్పటి నుంచే మనం మొదలుపెట్టినాము. మనకున్న 22 పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతిరోజు ఆ పోలీస్ స్టేషన్లో ఉన్న ఎస్హెచ్ఓ సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి ఆఫీసర్స్ స్కూలు కాలేజీకి వెళ్ళిపోవడము, తర్వాత కొన్ని ఏరియాలో ర్యాలీస్, తర్వాత మార్నింగ్ వాక్స్, అవగాహన సదస్సు పెద్ద ఎత్తున పెడుతూ ఇప్పుడు ఆల్రెడీ కార్యక్రమం మొదలుపెట్టినాము. 26వ తేదీ మిగతా జిల్లా పోలీసుల సహకారంతో విశాఖపట్నం సిటీలోనే పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టడానికి అన్ని ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆ రోజు అవగాహన సదస్సు, వీ వాంట్ టు రీచ్ ఇన్ ఎ బిగ్ వే, సో ఆల్ ద సిటిజన్స్ ఇన్ ద సిటీ, వీ వాంట్ మేక్ దెమ్ అవేర్ దిస్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ద సిటీ. సో 26వ తేదీ ఖచ్చితంగా మనము పెద్ద ఎత్తున కార్యక్రమం కోసం ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నాం.
0: సార్, ఇందాక రీహాబిలిటేషన్ సెంటర్స్ గురించి చెప్పారు, టోల్ ఫ్రీ నంబర్స్ ఏమైనా ఉంటాయా? లేదు, మేము ఎక్కడైనా అబ్జర్వ్ చేసాం పలానా చోట మాదక ద్రవ్యాల వినియోగం జరుగుతోంది, విక్రయం జరుగుతోంది అని, అది పోలీసులకు మేము ఇన్ఫార్మ్ చేయాలి అంటే వాట్ ఆర్ ద వేస్ అండి?
1: ఒక టోల్ ఫ్రీ నంబర్ ఉంటుంది, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అని ఒక సపరేట్ వింగ్ ఆంధ్రప్రదేశ్ పోలీసులో దీనికోసమే పనిచేస్తుంటుంది. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, వీ కాల్ సెబ్ పోలీస్. సో 14500 ఇస్ అ టోల్ ఫ్రీ నంబర్. సో ఎవరికైనా మాదక ద్రవ్యాల సంబంధించిన ఏం సమాచారం ఉన్నా కూడా ఈ యొక్క టోల్ ఫ్రీ నంబర్కి సమాచారం ఇవ్వచ్చు. మీ ఇచ్చిన సమాచారం గౌప్యంగా ఉంచబడుతుంది. సో యూ విల్ నాట్ బి సైటెడ్ యాజ్ అన్ ఇదర్ విట్నెస్ ఆర్ ఎనీ ఫర్ ద కోర్ట్ ప్రొసీడింగ్స్. మీరు సమాచారం ఇచ్చారని మీ మీద ఎటువంటి కోర్టులు వచ్చి సాక్ష్యాలు చెప్పాల్సింది కానీ ఎటువంటి అవసరం ఉండదు. మీ ఫోన్ నంబర్ కూడా మేము గౌప్యంగా ఉంచడం జరుగుతుంది. సో ఎవరికైనా డ్రగ్స్ వాడకం కానీ, డ్రగ్స్ సరఫరా, ఏదైనా డ్రగ్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటే సెబ్ టోల్ ఫ్రీ నంబర్ 14500కి సమాచారం ఇవ్వాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం.
0: ఓకే సార్, ఉజ్వల భవిష్యత్తు ఉండే ప్రస్తుత యువత ఈ మాదక ద్రవ్యాల వల్ల నిర్వీర్యం అయిపోతుంది కదా, వాళ్ళకి మీరు ఇచ్చే సూచనలు సలహాలు?
1: వెరీ ఇంపార్టెంట్ ప్రశ్నలు చెప్పినారమ్మా మీరు. ముఖ్యంగా యువత ఉజ్వల భవిష్యత్ని వెరీ యంగ్ ఏజ్లోనే, అట్ ద ఏజ్ ఆఫ్ 16-18 ఇయర్స్, ఇంటర్ చదువుతున్న సమయంలోనే, డిగ్రీ చదువుతున్న సమయంలోనే డ్రగ్స్కు అడిక్ట్ అయిపోయి, సో దే ఆర్ నాట్ రియలైజింగ్ దే హ్యావ్ ఎ వెరీ బ్రైట్ ఫ్యూచర్ అహెడ్. క్షణిక సుఖ కోసం ఆ రోజు ఏదో ఒక చిన్న డ్రగ్స్ తీసుకొడితే ఒకరోజు మొత్తం ఎంజాయ్ మత్తులో ఉన్నట్టు భావిస్తున్నారు. కానీ ఫ్యూచర్లో ఏమవుతుందంటే డ్రగ్ అడిక్ట్ అయిపోతే, సో ఫ్యూచర్లో మీకు ఒక నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అయిపోతుంది, దీనివల్ల మజల్ సిస్టమ్ డ్యామేజ్ అయిపోతుంది, ఆరోగ్యం క్షీణించి మీరు కంప్లీట్గా నడవలేని పరిస్థితికి రీచ్ అయిపోతారు. సో ఆరోగ్యమే మీకు బాగలేదంటే ఫ్యూచర్లో మీ మీద నమ్మకం ఉన్న మీ పేరెంట్స్ మీరు మంచి ఉద్యోగం సాధిస్తారని ఆశతో ఎన్నో మంచి కాలేజెస్లో మీకు లక్షల ఫీజు చెల్లించి మిమ్మల్ని మంచి కాలేజీలో అడ్మిషన్ తీసుకుని ఉంటారు. కానీ మీరు డ్రగ్స్కి బానిసం అవడం వల్ల మీ బంగారు భవిష్యత్ ఎటువంటి ప్రయోజనం లేకుండా మీరు కంప్లీట్గా యూ విల్ బికమ్ ఎన్ యూజ్లెస్ పర్సన్ ఇన్ ద సొసైటీ. మళ్ళీ మీ పేరెంట్స్కి మీరు ఏం చేయాలి హెల్ప్ చేయకుండా వాళ్లే మిమ్మల్ని హాస్పిటల్ ఖర్చులన్నీ భరించే ఒక వ్యవస్థ పరిస్థితికి మీరు వెళ్తున్నారు. సో దయచేసి ఇలాంటి డ్రగ్స్ వాడకము క్షణిక సుఖం కోసం ఫ్రెండ్స్ ద్వారా తక్కువ దీంట్లో మొదలుపెట్టి తర్వాత కంప్లీట్ మీరు డ్రగ్స్ కి బానిసలు అయిపోతున్నారు, ఇది కరెక్ట్ కాదు. స్టార్టింగ్ లోనే అలాంటి సమాచారం ఏమరో మీకు వస్తే వెంటనే పోలీసులకి సమాచారం ఇవ్వాలని మేము చెప్తున్నాం.
0: అలాగే ఈ డ్రగ్ అడిక్ట్ అయిపోయి రీహాబిలిటేషన్ సెంటర్ కి వెళ్తారు, తిరిగి మళ్ళీ వాళ్ళు మామూలుగా మన సమాజంలో కలిసిపోయేలా బయటకు వస్తారు, వారి పట్ల తల్లిదండ్రులు కానీ ఇంట్లో కుటుంబ సభ్యులు కానీ సమాజం ఎలా ప్రవర్తించాలండి?
1: ఖచ్చితంగా ఒక స్టిగ్మా టైప్ తయారైపోతున్నారు. సో సమాజంలో మీరు డ్రగ్స్ కోసం డ్రగ్స్కి బానిసలు అయినారు లేదంటే మీరు డ్రగ్స్ సెంటర్లో ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకున్నారని సమాజంలో తెలిసిపోతే మిమ్మల్ని ఒక వేరే విధంగా చూస్తుంటారు. సో అందుకే యువతకు మేము ఏం చెప్తున్నామంటే మొదటిగా మనం అటువైపు వెళ్ళకూడదు, ఏదైనా హౌఎవర్ అట్రాక్టివ్ ఇట్ మేబీ. సో ఫర్ ద సింపుల్ రీజన్ దట్ ఇట్ గివ్స్ ఎ ప్లెజర్ ఫర్ వన్ డే, వీ షుడ్ నాట్ గో టువర్డ్స్ దట్ సైడ్. మనం అంతా ఇటువైపు ఎడ్యుకేషన్ వైపే ఉండాలి. ముఖ్యంగా డి అడిక్షన్ సెంటర్స్లో కూడా మనం సమాచారం గౌప్యంగా ఉంచుతున్నాము, బయట ఎవరు ఉంటున్నారు, ఎవరు ట్రీట్మెంట్ తీసుకొళ్తున్నారని ఎక్కడ కూడా మనం బయట చెప్పాము. అయినా సమాజంలో ప్రవృత్తి మారిపోతుంది. మీరు ఒకసారి డి అడిక్షన్ సెంటర్కి పోయి బయట వచ్చిన తర్వాత కొంచెం బిహేవియర్ల చేంజెస్ అనేది ఖచ్చితంగా తెలిసిపోతుంది. డ్రగ్ అడిక్ట్ అయిన వ్యక్తి సామాన్య వ్యక్తికి మనం వీ కెన్ ఈజీలీ మేక్అవుట్, సో బిహేవియర్ల చేంజెస్ అనేది. సో అందుకే ఇలాంటి ఒక డ్రగ్ అడిక్షన్ వెళ్లకుండా సో బెటర్ కాన్సన్ట్రేట్ ఆన్ కంప్లీట్లీ అన్ ఎడ్యుకేషన్.
0: సార్, ఒక బాధ్యతాయుతమైన పొజిషన్ లో ఉండే మీ టైం ఎంత అమూల్యమైందో మాకు తెలుసు. అటువంటి అమూల్యమైన టైం ని ఒక మంచి టాపిక్ గురించి సమాజంలో, ప్రజల్లో, యువతలో అవగాహన పెంపొందించడం కోసం కేటాయించినందుకు ఆకాశవాణి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.
1: థ్యాంక్ యూ మేడం.

0: న్యూస్ విశాఖపట్నం ఒక మంచి కార్యక్రమాన్ని ఇంటర్నేషనల్ డ్రగ్ అబ్యూజ్ డే సందర్భంగా మంచి సందేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ఎయిర్ న్యూస్ ద్వారా ప్రసారపరిస్తే మంచిది ఉంటుందని మేము ఆశిస్తున్నాం.
1: నమస్తే సార్.

0: ఇంతవరకు మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా శ్రీ ఫకీరప్ప గారితో ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం విన్నారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు ఒక చిత్రగీతం. అద్నాన్ స్వామి నిత్యామీనన్ పాడిన కృష్ణ చైతన్య సాహిత్యం చిత్రం ఇష్క్.

0: చిత్రగీతం మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు మాదక ద్రవ్య నివారణకు ఆంధ్రప్రదేశ్ ఈగిల్ టీం చేపడుతున్న కార్యక్రమాల గురించి ఈగిల్ టీం ఎస్పీ శ్రీ కె నగేష్ బాబు గారితో పరిచయం వింటారు.
1: యువతే దేశ భవిత అని, యువతే అభివృద్ధి అని, వికసిత్ భారత్ నిర్మాణం అని, వికసిత్ భారత్ నిర్మాణంలో యువత కీలకమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు ఎంతో ప్రాధాన్యతనిస్తున్నాయి. విద్యావంతులుగా, శాస్త్రవేత్తలుగా, పారిశ్రామికవేత్తలుగా, ఇలా అనేక రంగాల్లో వాళ్ళని తీర్చిదిద్దడంలో ఎంతో కృషి జరుగుతోంది. అలాంటి యువత సన్మార్గంలో నడిచేలా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా యువతను మాదక ద్రవ్యాలకు, మత్తు పదార్థాలకు దూరంగా ఉంచేలా విశేష కృషి ఎంతో జరుగుతోంది. అందులో భాగంగా భారతదేశాన్ని మాదక ద్రవ్యరహిత దేశంగా, నషాముక్త భారత్గా తీర్చిదిద్దేందుకు విస్తృతమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు, గంజాయికి దూరంగా ఉంచేలా ఈగిల్ విభాగం, అంటే రాష్ట్ర ప్రత్యేక పోలీసు విభాగం, నిరంతరం కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈగిల్ విభాగంలో ఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీ కె నగేష్ బాబు గారు మన ఆకాశవాణి విజయవాడ స్టూడియోస్లో ఉన్నారు. నమస్కారం నగేష్ బాబు గారు.
2: నమస్కారం అండి.
1: నగేష్ బాబు గారు, మన రాష్ట్రంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కానీ, విక్రయాలు కానీ, నిల్వలు కానీ, వీటి మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
2: మరి ఒకసారి మీ అందరికి నమస్కారం అండి. ఈగిల్ అంటే ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్. ఇది 2 సంవత్సరాల క్రితం గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు స్థాపించబడిన సంస్థ. దీని యొక్క ముఖ్య విధి ఏదైతే మాదక ద్రవ్యాలు ఉన్నాయో వాటిని అరికట్టడము, అలాగే ఈ మాదక ద్రవ్యాల బారిన పడిన యువతను రక్షించటము, అలాగే సమాజంలో అవేర్నెస్ క్రియేట్ చేయటము ఈ ఈగల యొక్క ముఖ్య బాధ్యత. లా ఎన్ఫోర్స్మెంట్తో పాటు అవేర్నెస్ను కూడా ఈక్వల్గా తీసుకెళ్తూ వీలైనంత త్వరగా ఈ రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్గా చేయటానికి స్థాపించబడిన సంస్థ ఈ ఈగిల్. అలాగే దీని అక్రమ రవాణాన్ని నిరోధించడానికి ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో ఉన్న చెక్ పోస్టులతో పాటు డైనమిక్ చెక్ పోస్టులను కూడా మన అంతర్రాష్ట్ర సరిహద్దుల మీద పెట్టడం జరిగింది. దానివల్ల చాలా వరకు ఈ అక్రమ రవాణాన్ని నివారించగలిగాము. అలాగే నిల్వలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రైట్స్ ద్వారా కంట్రోల్ చేస్తూ వాటిని వీలైనంత త్వరగా సర్టెన్ కమిటీస్ ఉన్నాయి, డిస్పోజబుల్ కమిటీస్ అని, స్టేట్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆ కమిటీస్ ద్వారా వీటన్నిటిని కూడా డిస్ట్రాయ్ చేయటం జరిగింది. ఇంకా కొంత నిల్వలు ఉన్నాయి, వాటిని కూడా వీలైనంత త్వరలో డిస్ట్రాయ్ చేయటం జరుగుతుంది.
1: ఎస్పీ గారు, సరే ఎక్కడైనా సాగు జరుగుతోంది, అమ్ముతున్నారు, తీసుకుంటున్నారు అని మీకు సమాచారం తెలియజేయాలంటే ఎలా, ఎవరికి, ఎప్పుడు, ఎట్లా?
2: దీని గురించి టోల్ ఫ్రీ నెంబర్ 1972 ఉందండి. ఎవరైనా సరే ఈ నెంబర్ కాల్ చేసినట్లయితే మీరు ఏదైతే సమాచారం ఇవ్వాలనుకుంటున్నారో ఆ సమాచారం ఇవ్వచ్చు. అలాగే ఈ డ్రగ్స్ బారిన పడిన వారిని రెస్క్యూ చేయడానికి, లేకపోతే రీహాబిలిటేషన్ సెంటర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి, డిఎడిక్షన్ సెంటర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి కూడా ఈ నెంబర్ ద్వారా మీరు సమాచారం పొందవచ్చు.
1: నగేష్ బాబు గారు, ఇప్పుడు మాదక ద్రవ్యాలకు ఎక్కువగా మనం వింటున్నంతలో యువత బానిస అవుతున్నారు అనేటువంటిది తెలుస్తోందండి అక్కడక్కడ. ఈ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని యువతకు మీరు ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు?
2: లా ఎన్ఫోర్స్మెంట్తో పాటు ఈ అవేర్నెస్ను కూడా చాలా విస్తృతంగా చేస్తున్నామండి. కాలేజెస్లో అయితేనేమండి, అలాగే అసంఘటిత కార్మికుల దగ్గరికి అయితేనేమండి, అలాగే ఎంప్లాయీస్ దగ్గరికి, అలాగే ప్రొఫెషనల్స్ దగ్గర కూడా మేము వెళ్ళి అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. తద్వారా మీరు చూసినట్లయితే ప్రతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో ఈగల్ క్లబ్స్ అని పెట్టాం. ఇప్పుడు రాష్ట్రంలో మీరు చూస్తే 40,000 ఈగల్ క్లబ్స్ పనిచేస్తూ ఉన్నాయి. ఆ ఈగల్ క్లబ్స్ అంటే ఏంటంటే

0: ఆ కాలేజీలో నలుగురు మేల్ స్టూడెంట్స్, నలుగురు ఫీమేల్ స్టూడెంట్స్ ఉంటారు, ఇద్దరు లెక్చరర్స్ ఉంటారు, వన్ మేల్ వన్ ఫీమేల్. అట్లా ప్రతి ఇన్స్టిట్యూషన్లో ఒక 10 మంది ఈగల్ సభ్యులు ఉంటారు, వాళ్ళని క్లబ్గా ఫామ్ చేశాము. ఈ మాదక ద్రవ్యాల గురించిన సమాచారం కానివ్వండి, లేకపోతే దీని గురించి అవేర్నెస్ కూడా వీళ్ళు క్రియేట్ చేస్తుంటారు ఆ ఇన్స్టిట్యూషన్లో. అలాగే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా వీళ్ళు ఈగల్కి తెలియజేస్తుంటారు. ఈగల్తో అనుసంధానమై ఈ ఈగల్ క్లబ్స్ పనిచేస్తాయి.
1: విద్యార్థి దశలో విద్యా సంస్థల్లో దీని పట్ల అవగాహనకు కార్యక్రమాలు ఏమైనా చేస్తుంటారా?
0: అవునండి, చాలా రెగ్యులర్గా చేస్తూ ఉంటాము. ఇప్పటికి వరకు మేము 21,000 అబోవ్ క్యాంప్స్ని మేము కండక్ట్ చేయడం జరిగింది. అక్రాస్ ద స్టేట్, అక్రాస్ ద డిస్ట్రిక్ట్స్, అక్రాస్ ది మండల్ లెవెల్ ఆల్సో, అన్ని ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళి కూడా మ్యాక్సిమం అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతూ ఉంది. నాట్ ఓన్లీ ఫ్రమ్ ఈగల్, డిస్ట్రిక్ట్ పోలీస్ కూడా చేస్తున్నారు, అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ చేస్తున్నారు, అలాగే ఎక్సైజ్ వాళ్ళు చేస్తున్నారు, అలాగే సమ్ ఎన్జిఓస్ కూడా చేస్తున్నారు. వీళ్ళందరి సహకారంతో కోఆర్డినేట్ చేసుకొని వీలైనంత పెనిట్రేట్ అయ్యి మ్యాక్సిమం అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం.
1: గంజాయి సాగును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్మూలించింది. అనంతరం మరీ ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో అక్కడ చోటు చేసుకున్నటువంటి మార్పు ఏమిటి? ఈ గంజాయి సాగును వదిలేసి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి సౌకర్యాలు ఏంటి?
0: మీరు అన్నది అక్షరాల నిజమండి. ఇప్పుడు మన రాష్ట్రంలో గంజాయి సాగు జీరో అయిపోయింది. దీన్ని ఎన్సిపి వారు కూడా ధృవీకరించారు. ఇప్పుడు రాబోయే సీజన్ కూడా హార్వెస్టింగ్ సీజన్. ఈ సీజన్ మీద కూడా ఈగల్ చాలా సీరియస్గా ఫోకస్ చేశాము. ఫర్దర్గా ఎలాంటి కల్టివేషన్ జరగకుండా ఎన్షూర్ చేస్తున్నాము. ఇలా కావడానికి గవర్నమెంట్ సైడ్ నుంచి చాలా కోఆపరేషన్ ఉందండి. ఎవరైతే ఈ గంజాయిని పండిస్తున్నారో వాళ్ళకి ఆల్టర్నేట్ క్రాప్స్ను ప్రొవైడ్ చేశారు, ఆల్టర్నేట్ లైవ్లీహుడ్స్ చూపించారు బై ప్రొవైడింగ్ మోర్ దాన్ 200 టైప్స్ ఆఫ్ సాప్లింగ్స్. అలాగే కాకుండా ఇంకా కూడా వాళ్ళు ఫర్దర్ మార్కెటింగ్ కానివ్వండి, ఏ ఇబ్బంది లేకుండా అక్కడ ఆఫీసర్స్ కూడా వీళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళకి లైవ్లీహుడ్ కల్పించడం వల్ల, వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ రావడం వల్ల ఈరోజు గంజాయి సాగు మన రాష్ట్రంలో జీరో అయింది.
1: వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం చాలా కల్పిస్తుంది.
0: అవునండి, ప్రత్యామ్నాయంగా చాలా కల్పిస్తుంది. ఆల్టర్నేట్ క్రాప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, వాళ్ళకి మార్కెటింగ్ ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తున్నారు, వాళ్ళలా కాన్ఫిడెన్స్ తీసుకొచ్చారు.
1: నగేష్ బాబు గారు, మాదక ద్రవ్యాలకు బానిసైనటువంటి వారికి, మరీ ముఖ్యంగా యువతకు మీరు ఎలాంటి కౌన్సిలింగ్ ఇస్తున్నారు? ఇందుకోసం ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి డి అడిక్షన్ కేంద్రాలు కూడా ఉండుంటాయి, వాటి గురించి కూడా వివరించండి. అసలు ఎన్ని ఈ డి అడిక్షన్ కేంద్రాలు ఉన్నాయి మన రాష్ట్రంలో?
0: మన రాష్ట్రంలో దాదాపు 58 డి అడిక్షన్ సెంటర్స్ ఉన్నాయండి. అలాగే ఎవరైతే ఈ డ్రగ్స్ బారిన పడ్డారో వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నామో. కౌన్సిలింగ్ మేమే ఉంటుందో పాటు ఎక్స్పర్ట్స్తో, డి అడిక్షన్ సెంటర్లో ఉన్న సైకాలజిస్టులు కానివ్వండి, సైక్రియాటిస్టులు కానివ్వండి, వాళ్ళతో కూడా కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నాము. వాళ్ళు కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా డిజైన్ చేయడం జరిగింది. వాటి ద్వారా యువతని వీలైన త్వరగా ఈ డ్రగ్స్ బారి నుంచి బయటపడేందుకు ఇవి ఉపయోగపడుతూ ఉన్నాయి. చాలామంది యువత వీటి నుంచి బయటపడుతున్నారు కూడా. అవేర్నెస్ వల్ల కానివ్వండి, ఈ కౌన్సిలింగ్ వల్ల కానివ్వండి, మీరు స్టాటిస్టిక్స్ చూస్తే ఒక 2 సంవత్సరాలకు ముందుకి ఇప్పటికీ చాలా తేడాను మీరు గమనించగలుగుతారు. కాబట్టి ఈ డి అడిక్షన్ సెంటర్స్ని, రీహాబిలిటేషన్ సెంటర్స్ని కూడా వాటి యొక్క అవైలబిలిటీ, వాటి యొక్క సర్వీస్ అవైలబిలిటీ కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాము. తద్వారా యువతని ఈ బారి నుంచి రక్షించడం జరుగుతుందండి.
1: నగేష్ బాబు గారు, ఇప్పుడు ఈ మాదక ద్రవ్యాలకు బానిస అయినటువంటి వారికి, అడిక్ట్ అయినటువంటి వారికి కౌన్సిలింగ్ ఇప్పించి మార్పు తెప్పించినటువంటి యువత గురించి మీకేమైనా అంటే ఫాలోఅప్, మళ్ళీ ఏమైనా తీసుకుంటున్నాడా, మళ్ళీ దీనికి ఏమైనా బానిస అయ్యాడా, మనం ఎంతో కౌన్సిలింగ్ ఇప్పించాం కదా అని ఇలా ఫాలోఅప్ ఏమైనా చేస్తుంటారా? వాళ్లల్లో మార్పు వచ్చాక ఆరోగ్యకరమైనటువంటి జీవన శైలిని వారు గడుపుతున్నట్లు మీరేమైనా గమనించారా?
0: యా, తప్పకుండా అండి. ఎవరైతే ఈ డి అడిక్షన్ సెంటర్ ద్వారా బాగుపడి బయటకు వచ్చారో వాళ్ళ మీద కూడా మేము నిఘా పెట్టడం జరుగుతుంది. హౌ దే ఆర్ లీడింగ్ దేర్ లైఫ్ అని. సో మ్యాక్సిమం వాళ్ళు వన్స్ బయటకు వచ్చిన వాళ్ళు మంచిగా ఉంటున్నారు, వాళ్ళ నార్మల్ డే టు డే లైఫ్ని వాళ్ళు మంచిగా లీడ్ చేస్తున్నారు. కొంతమంది హీర్ అండ్ దేర్ కొన్ని రిలాప్సెస్ జరుగుతున్నాయి, వాటిని మళ్ళీ అగైన్ మా వాళ్ళు అటెండ్ అవ్వడం, మళ్ళీ అగైన్ డి అడిక్షన్ సెంటర్లో జాయిన్ చేయడం జరుగుతుంది. అట్లా ఎవరిని కూడా వదలకుండా కంటిన్యూ మానిటర్ చేస్తున్నాము. పూర్తిగా వాళ్ళ ఈ యొక్క డ్రగ్స్ యొక్క అడిక్షన్ నుంచి బయటపడేదాకా కూడా వాళ్ళని కంప్లీట్గా మానిటర్ చేయడం జరుగుతుందండి.
1: మాదక ద్రవ్య రహిత భారతదేశాన్ని నిర్మించడంలో చాలా విశేషమైనటువంటి కృషి చేస్తున్నారు. సమాజం నుంచి

0: మీకు ఎలాంటి స్పందన వస్తుంది?
1: చాలా మంచి స్పందన వస్తుందండి. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఒకప్పుడు ఈ డ్రగ్స్ గురించి సమాచారం ఎవరికి ఇవ్వాలో తెలియదు, డ్రగ్స్ బారిన పడిన వాళ్ళ పిల్లల్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో తెలియదు, ఒక ప్రాపర్ సిస్టమ్ లేకుండా ఉండే. ఇప్పుడు ఈగల్ అనే సంస్థ వచ్చిన తర్వాత, ఈ 1972 అనే నెంబర్ వచ్చిన తర్వాత, ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే వాళ్ళు ఈ నెంబర్ ద్వారా పొందుకోగలుగుతున్నారు. అలాగే ఎలాంటి రెస్క్యూ కావాలన్నా సరే ఈగల్ సిద్ధంగా ఉంది. రెస్క్యూ చేయటం వల్ల ప్రజలు చాలా సంతృప్తిగా ఉన్నారండి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ఆర్టీజీఎస్ ద్వారా ఒక పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ని కండక్ట్ చేస్తూ ఉంటారు. దానిలో 72% సెడ్ దే ఆర్ హ్యాపీ.
0: నగేష్ బాబు గారు, యువతకి మీరిచ్చేటువంటి సూచనలు ఏంటి?
1: ఈరోజు యువత అనేది దేశ భవిష్యత్తు కానీ రాష్ట్ర భవిష్యత్తు కానీ చాలా ప్రధానం. కాబట్టి జీవితంలో ఇలాంటి తప్పులు జరిగితే జీవితంలో సర్వస్వం కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ డ్రగ్స్ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. యువతే కాదు, యువత యొక్క తల్లిదండ్రులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కసారి గనక ఈ డ్రగ్స్ బారిన పడితే జీవితం సర్వనాశనం అయిపోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీని బారిన పడకుండా మన బిడ్డలను చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అలాగే యువతలో కూడా వాళ్ళ భవిష్యత్తును వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. చిన్న చిన్న తప్పుల వల్ల జీవితాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటి చెడు అలవాట్లు జోలికి వెళ్లకుండా మంచిగా యోగా అని కానివ్వండి, అలాగే స్పోర్ట్స్ అని కానివ్వండి, అలాగే పాజిటివ్గా లిజనింగ్ టు మ్యూజిక్ అని కానివ్వండి, ఇలాంటి యొక్క మంచి లక్షణాలు ఏర్పరచుకోవడం వల్ల వాళ్ళ యొక్క క్రియేటివిటీ పెరుగుతుంది, వాళ్ళ యొక్క పర్సెప్షన్ లెవెల్ పెరుగుతుంది, వాళ్ళకి ఇంటెలెక్చువల్ లెవెల్ కూడా బాగా పెరుగుతుంది. వాళ్ళు దేశ అభివృద్ధికి కానివ్వండి, రాష్ట్ర అభివృద్ధికి కానీ దోహదపడే ఒక చోదక శక్తిగా ఉంటారని భావిస్తూ, ప్రతి ఒక్కరు కూడా ఈ డ్రగ్స్ విషయం పట్ల చాలా జాగ్రత్తగా ఉండి, ఈ సమాజాన్ని మనది, ఈ రాష్ట్రం మనది, ఈ దేశం మనది, దీని భవిష్యత్తును మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే డ్రగ్స్ని తప్పనిసరిగా మనం కంట్రోల్ చేయాల్సిందే. దానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.
0: ధన్యవాదాలు నగేష్ బాబు గారు. నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
2: మీరు ఇంతవరకు మాదక ద్రవ్య నివారణకు ఆంధ్రప్రదేశ్ ఈగిల్ టీం చేపడుతున్న కార్యక్రమాలు ఈగిల్ టీం ఎస్పీ శ్రీకే నగేష్ బాబు గారితో పరిచయం విన్నారు.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.

ఒక ప్రకటన. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతీ కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని అన్ని కేంద్రాలు వెను వెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారమవుతుంది. ప్రకటన విన్నారు.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మత్తు పదార్థాల వినియోగం వ్యసనమే కాదు, నేరం కూడా. ఈ అంశం గురించి శ్రీ సోము కృష్ణమూర్తి గారి ప్రసంగం వింటారు.
1: 1987 డిసెంబర్ 7 ఐక్యరాజ్య సమితి ఒక తీర్మానం ద్వారా ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 6 అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగ వ్యతిరేక దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయింపబడింది. సమాజ శ్రేయస్సే జయంగా, సమాజ పురోగతి ఆశయంగా మాదక ద్రవ్యాల దుర్వినియోగరహిత సమాజం స్థాపించడం గాను అన్ని దేశాల వారు ప్రజలందరూ కలిసికట్టుగా సహాయ సహకారాలు అందించడం ద్వారా మాదక ద్రవ్యాల దుర్వినియోగ రహిత సమాజాన్ని స్థాపించాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరము 6 ఇంటర్నేషనల్ డ్రగ్ అబ్యూస్ డేగా గుర్తించబడింది. ఈ దిశగా అడుగు వేయాలంటే అంత తేలికైన విషయం కాదు. ఆశయ సాధన కోసం అన్ని వర్గాల ప్రజలు, సామాజిక సేవా సంస్థలు, ప్రభుత్వాలు కలిసి మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై చిత్తశుద్ధితో సరైన అవగాహన కల్పించడం ద్వారా ప్రజల ముందున్న ఒక క్లిష్టమైన సమస్యను అధిగమించాలని, ఈ ఉద్దేశంతో మాదక ద్రవ్యాల దుర్వినియోగం మన దేశ సమస్య మాత్రమే కాదు, ఇది ప్రపంచ సమస్యగా ఉత్పన్నమైంది. అంతర్జాతీయ దినోత్సవంగా ఒక ప్రత్యేకమైన రోజును లేదా తేదీని గుర్తించడం వలన రాజకీయ పరంగా కూడా అన్ని దేశాలు, ఆయా దేశ ప్రతినిధులు కలిసి సమస్య పరిష్కారం దిశగా పనిచేయటానికి, అందుకు కావలసిన వనరుల సమీకరణ, మానవీయత అనే అంశాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా అంతర్జాతీయ దినోత్సవ సందర్భంగా అనేక అవగాహన కార్యక్రమాలు రూపొందించటానికి, సదరు కార్యక్రమాలను ప్రభుత్వ సంస్థలు, సివిల్ సొసైటీలు, విద్యాలయాలు, పాఠశాలలు, ఇతర సంస్థలు నిర్వహించడానికి అవకాశం ఉంటుంది. ఈ మధ్యకాలంలో మాదక ద్రవ్యాల వినియోగం రోజురోజుకి పెరగటం గమనిస్తున్నాము. మొదట సరదాగానో లేదా ఏమిటో తెలుసుకుందామనే ఉత్సుకతతోనూ, అంటే క్యూరియాసిటీతోటి కానీ, స్నేహితుల ప్రభావంతోనో, లేదా ఏదో ఒక సంబరాలు జరుపుకునే సందర్భంలోనో, లేదంటే మానసిక ఒత్తిడిని ఎదుర్కోవటం కోసం, నొప్పులనో బాధలనో భరించటం కోసం అలవాటు చేసుకుని ఆ మత్తు నుండి బయట పడలేక జీవితాన్ని చిత్తు చేసుకుంటున్నారు. మత్తుమందుల వినియోగం పెద్దల్లోనే కాదు, మహిళల్లోనూ పిల్లల్లోనూ చూస్తున్నాం. వివిధ వర్గాల్లో వచ్చి చేరుతున్న మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు ముఖ్యంగా యువత జీవితాలను చిత్తు చేస్తున్నాయి. ఈ జాడ్యం పాఠశాలలకు కూడా ప్రాకటం, చాక్లెట్ల రూపంలో మత్తు పదార్థాలను విక్రయం మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడాను మనకి విపరీతమైనటువంటి ఆందోళనను కలిగిస్తున్నాయి. చాప క్రింద నీరులా వ్యాపిస్తున్న డ్రగ్స్ మాఫియాపై ఇప్పటికైనా ఉక్కుపాదం మోపకపోతే యువత భవిష్యత్తు అంధకారం అవుతుంది. సరదాగా మొదలైన అలవాటు చివరకు బానిసగా మార్చుకుంటుంది. డ్రగ్స్ కోసం చివరకు హీనమైన నేరాలు చేసేందుకు కూడా బాధితులు వెనుకాడటం లేదు. తద్వారా స్నేహితులు, బాంధవ్యాలు మరిచి ఒంటరిగా కుంగిపోయి కొందరు, నేరగాళ్లుగా మారి సమాజానికి భారమే మరికొందరు ఉండటాన్ని చూస్తున్నాం. చివరకు ఆత్మహత్యలు కూడా దారి తీయవచ్చని వైద్య నిపుణులు చెప్పడం మనం గమనిస్తున్నాం. ఈ పరిస్థితులను గమనించి భారత ప్రభుత్వం వారు మత్తు పదార్థాల వినియోగం సంబంధిత అంశాల గురించి ఒక నిర్దిష్టమైన, కట్టుదిట్టమైన, కఠినమైన చట్టాన్ని తీసుకురాదలిచి Act No. 61/1985 అనే చట్టం ద్వారా 16/9/1985 నార్కాటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టాన్సెస్ Act 1985 అనే చట్టాన్ని తీసుకురావటం జరిగింది. గతంలో అమల్లో ఉన్న Opium Act 1928 మరియు డేంజరస్ డ్రగ్స్ Act 1930 చట్టాలు కాలానుగుణంగా లేకపోవటం ఈ కొత్త చట్టం ఆ స్థానంలో తీసుకురావటం జరిగింది. ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మత్తు పదార్థాల వినియోగం మరియు సరఫరాను నియంత్రించటం.

0: నేరస్తులను కఠినంగా శిక్షించటం, అంతటా వ్యాపించి ఉన్న చీకటి వ్యాపారం మాఫియా అనే తీవ్రమైన సమస్యను సమర్థవంతంగా ఎదుర్కోవటం, ప్రత్యేకమైన ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని ఏర్పాటు చేయడం, ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటు చేయడం, విచారణ లేదా పరిశోధనా సంస్థలు ప్రవేశపెట్టే సాక్ష్యాలకు సముచితమైన ప్రాధాన్యం ఇవ్వటం, భారతీయ సాక్ష్య చట్టంలోని ప్రత్యేకమైన నియమావళి ప్రకారం ఇతర క్రిమినల్ చట్టాలకు భిన్నంగా ఒక ప్రత్యేకమైన చట్టాన్ని సమాజ శ్రేయస్సు కొరకు ప్రభుత్వం తీసుకువచ్చింది అని చెప్పవచ్చు. ఈ చట్టాన్ని పరిశీలించితే 8 అధ్యాయాలుగా విభజించారు, మొత్తం 83 సెక్షన్లుగా రూపొందించారు. చాప్టర్ 1లో నిర్వచనాలు, చాప్టర్ 2లో మత్తు పదార్థాల నియంత్రణపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలు మరియు ఒక జాతీయ నిధిని ఏర్పాటు చేయడం, చాప్టర్ 3లో మత్తు పదార్థాలు ఏ సందర్భాల్లో ఏ వ్యక్తులు వినియోగించవచ్చు వాటి నియంత్రణ గురించి చెప్పడం జరిగింది. చాప్టర్ 4లో నేరస్తులకు విధించే శిక్షలు, అంటే గతంలో గరిష్టంగా 4 సంవత్సరాల శిక్షాకాలం ఉంటే ప్రస్తుతం తీసుకువచ్చిన చట్టంలో 20 సంవత్సరాల వరకు శిక్షాకాలం మరియు 2 లక్షల రూపాయల వరకు జరిమానా విధించడం, తిరిగి 2వ సారం నేరం చేసినటువంటి వ్యక్తికి మరణశిక్ష కూడా విధించేటువంటి అధికారాలు ఈ చట్టంలో పొందపరచడం జరిగింది. చాప్టర్ 5లో అధికారులు అవలంబించవలసిన విధి విధానాలు, నేరస్తుల ఆస్తులను వారి ఆదాయాలను కూడా జప్తు చేయడం అనే అంశాలు పొందపరిచారు. మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాల వినియోగం నియంత్రించకపోతే మనుషులు మానవ మేధస్సును కోల్పోతారు, ప్రజా మరియు మానవ సంబంధాలు దెబ్బతీస్తుంది, సమాజంలో ఏకాకిని చేస్తుంది, అకాల మరణానికి కూడా దారితీస్తుంది. ఇంత పదునైన చట్టం వచ్చినప్పటికీ మత్తు పదార్థాల దుర్వినియోగం రోజురోజుకు పెరుగుతూనే ఉంది. అందుకు కారణాలు, పొరుగు రాజ్యాల నుండి అనేక దారుల్లో మన దేశంలోకి మత్తు పదార్థాలను చేరవేయడం, మాఫియా ధనాకాంక్షతో కొంతమంది వ్యాపారుల ప్రవర్తన, అంతకంటే ముఖ్యంగా ప్రజలకు మత్తు పదార్థాల వినియోగం గురించి దుర్వినియోగం గురించి సరైనటువంటి అవగాహన లేకపోవడం కారణాలు. మత్తు పదార్థాల దుర్వినియోగాన్ని అరికట్టడం ఒక ప్రభుత్వం న్యాయస్థానాల బాధ్యతే కాదు, మనందరి బాధ్యత కూడా. సరైన అవగాహన కోసం మనందరం కలిసి మత్తు పదార్థాల దుర్వినియోగాన్ని ఎదుర్కోవడం, యువతను కాపాడుకోవటం మన బాధ్యత.
1: మీరింతవరకు మత్తు పదార్థాల వినియోగం వ్యసనమే కాదు నేరం కూడా శ్రీ సోమకృష్ణమూర్తి గారి ప్రసంగం విన్నారు.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో విజయ యేసుదాస్ పాడిన సుద్దాల అశోక్ తేజ సాహిత్యం గురుకిరణ్.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో కొన్ని చిత్ర గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినబోయే పాట నర్తనశాల. ఈ చిత్రానికి పి సుశీల పాడిన సీనియర్ సముద్రాల గీతం. సంగీతం సుశల దక్షిణామూర్తి. ఎంతమా

కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట వేటూరి సుందరమూర్తి గీత రచనలో వి రామకృష్ణ పి సుశీల పాడిన పాట వినబోతున్నారు. చిత్రం అమరదీపం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు వన్డే ఆర్జే బందరు త్రివేణి గారితో పరిచయ కార్యక్రమం ఇప్పుడు విందాం.
1: ఆకాశవాణి 90 ఇయర్ సెలబ్రేషన్ లో భాగంగా కండక్ట్ చేసిన ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ లో విన్ అయ్యి వన్డే ఆర్జేగా ఈ రోజు మనతో త్రివేణి ఉన్నారు. సో ఎలా ఫీల్ అవుతున్నావు త్రివేణి, ఇలాంటి మంచి ఆపర్చునిటీ వస్తుందని ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేసావా? మరి
2: నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అయ్యాను వన్డే ఆర్జేగా సెలెక్ట్ అయ్యారు అంటే. నార్మల్ గా అందరితో ఫ్రీగా మాట్లాడలేను, సో అందుకే నేను ఫస్ట్ చేయగలనా లేదా మాట్లాడగలనా లేదా అని కొంచెం ఆలోచిస్తూ ఉన్నప్పుడు మా అమ్మ ఎంకరేజ్ చేసింది అనమాట, ఇలాంటి ఆపర్చునిటీస్ మళ్ళీ మళ్ళీ రావు, ఎలా అయినా ఏదో ఒకటి మాట్లాడే నువ్వు వెళ్ళు అని పంపించింది. అందులోనే నేను చాలా ఆపర్చునిటీస్ నా చిన్న చిన్న భయాల వల్ల వదిలేసుకున్నాను. ఇంక ఇలాంటి ఆపర్చునిటీస్ అయినా కూడా వదలకూడదు, ఇలాంటి వాటి వల్లే మనం ఇంకా లైఫ్లో ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకోవచ్చు. సో బాగుంది, ఎక్సైటెడ్గా ఫీల్ అవుతున్నాను నేను.
1: ఓకే, మంచి ఆపర్చునిటీ అనమాట. సో మరి త్రివేణి, నువ్వు ఇప్పుడు ఏం చదువుకుంటున్నావు?
2: నేను ప్రెసెంట్ అయితే బీకామ్ కంప్యూటర్స్ చదువుతున్నాను కేబిఎన్ కాలేజ్లో.
1: అవునా, మరి కాలేజ్ అంటే మనకి ఎన్నో మెమరబుల్ మూమెంట్స్ ఉంటాయి కదా, సో నీకు నచ్చిన ఒక మెమరబుల్ మూమెంట్ మాతో షేర్ చేసుకుంటావా? మరి
2: మెమరబుల్ మూమెంట్ అంటే నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదివేటప్పుడు మా సివిక్స్ సార్ మాట్లాడే వాళ్ళందరినీ ప్లేసెస్ మారుస్తూ ఉన్నారు. అప్పుడు అక్కడికి కొంతమందిని మార్చారు, ఆ అమ్మాయి నా ఫ్రెండ్ని మార్చే నా పక్కన వేశారు, ఆయన కూడా అమ్మాయి మాట్లాడుతూనే ఉంది కంటిన్యూస్గా, నేను వింటూ ఉన్నాను. సార్ ఏమో సడన్గా త్రివేణి లేగా అన్నారు, నేనేమో మాట్లాడడం చూసేశారేమో అనుకుని సార్ నేనేం మాట్లాడలేదు సార్ అని నేను కన్విన్స్ చేయడానికి చూస్తున్నాను. ఎందుకు అంత కంగారు పడుతున్నావు, నువ్వు మాట్లాడుతున్నావు అని కాదు, నేను నిన్ను క్వశ్చన్ అడగడానికి లేపాను, పుచ్చకాయలు దొంగ ఎవరంటే భుజాలు ఎందుకు తడుముకుంటున్నావు అన్నారు. అబ్బాయిలందరూ నవ్వేశారు.
1: ఒక ఫన్నీ మూమెంట్ అనమాట. అయితే అండ్ త్రివేణి, నువ్వు ఇలా అకాడమిక్స్ తో పాటు ఇలా కాంపిటీషన్స్ కానీ కాలేజ్లో ఏమన్నా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేసావా? మరి
2: నాకు రైటింగ్ అంటే చాలా ఇష్టం, నేను డిగ్రీలో జాయిన్ అయినప్పటి నుండి ఏ రైటింగ్ కాంపిటీషన్ వచ్చినా కూడా పార్టిసిపేట్ చేస్తాను. ఎందుకంటే మనం మాట్లాడే దానికన్నా మన పేపర్తో మన చేతితో మన ఫీలింగ్స్ని రాస్తే ఇంకా డీప్గా ఆ ఫీలింగ్స్ రాయొచ్చు. అంటే నాకు ఎలా అనిపించింది అంటే నేను నా పేపరు మాత్రమే ఉంది అని ఇంకా ఎక్కువ ఇమాజిన్ చేసుకుని అక్కడ ఎలా జరుగుతుందో అలా అందంగా రాసుకోవచ్చు. సో నాకు రైటింగ్ అంటే చాలా ఇష్టం, ఎక్కువ స్టోరీ రైటింగ్, ఎస్ఏ రైటింగ్ వీటిలో ఎక్కువ పార్టిసిపేట్ చేస్తాను.
1: అమేజింగ్ త్రివేణి. అండ్ నువ్వు ఫ్రీ టైం దొరికినప్పుడు ఏం చేయడానికి ఎక్కువగా ఇష్టపడతావు?
2: నేనైతే మా చెల్లి డ్రాయింగ్ బాగా వేస్తుంది, సో నేను కూడా ఎంతోకొంత నేర్చుకోవాలి అని చెప్పి అప్పుడప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. ఇంకా నాకు పిల్లలతో ఆడుకోవడం ఇష్టం, నాకు అలవాటైన పిల్లల్ని ఇంకా మా ఇంట్లో పిల్లలు అన్నట్టే చూసుకుంటాను, అది అలవాటు అయితేనే. ఇంకా నాకు నిద్రపోవడం అంటే చాలా ఇష్టం, నిద్ర ఎక్కువ పోతాను నేను.
1: అవునా, ఓకే. అయితే సరదాగా ఇప్పుడు ఒక ఫన్నీ అండ్ లాజిక్ క్వశ్చన్ అడుగుతాను. నువ్వు ఎలాగ కంప్యూటర్ స్టూడెంట్ కనుక నీ లైఫ్ లో కంట్రోల్ జెడ్ అనే ఆప్షన్ ఉంటే ఏ మూమెంట్ ని అండో చేయాలని అనుకుంటావు?
2: నా లైఫ్ లో ఏ మూమెంట్ ని అండో చేయాలనుకుంటున్నానంటే, నేను 10th లో మ్యాథ్స్ అంటే మ్యాథ్స్ బాగా చేసేవాళ్ళం, మేడం ఏమో మా టీం అందరినీ బయట కూర్చోబెట్టి మమ్మల్ని వదిలేసేవాళ్ళు అనమాట.

0: సమ్స్ మీరు చేసేసుకోండి అని. నేనేమో ఆ టైం మొత్తం వేస్ట్ చేసేసి ఫ్రెండ్స్తో ముచ్చట్లాడుతూ మనకేంట్లే మ్యాథ్స్ వచ్చేసిద్దిలే అన్నది మాతో అంటే నెగ్లెక్ట్ చేసేసాను. మొత్తానికి అదే దెబ్బ కొట్టింది. మ్యాథ్స్ లో తక్కువ మార్క్స్ వచ్చాయి. మేబీ అందులో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసి ఉంటే ఇంకా మంచి ఆపర్చునిటీస్ వచ్చేవేమో. ఇప్పుడు దీని వల్ల నేనేం తెలుసుకున్నానంటే దేన్ని నెగ్లెక్ట్ చేయకూడదు, మనకు వచ్చిలే అన్న నెగ్లిజెన్సీతో ఉండకూడదని నేను ఆ రోజు నుండి తెలుసుకున్నాను.
1: అంటే నువ్వు దీనివల్ల దేన్ని ఇగ్నోర్ చేయకూడదని నేర్చుకున్నావు అనమాట. సరే త్రివేణి, ఇప్పుడు సరదాగా ఒక క్వశ్చన్ అడుగుతాను. సపోజ్ నీకు సూపర్ పవర్ సెలెక్ట్ చేసుకునే ఆపర్చునిటీ వస్తే ఏ పవర్ ని సెలెక్ట్ చేసుకుంటావు?
0: ఇది సిల్లీగా ఉండొచ్చు కానీ నాకు ఎప్పటి నుండో ఉంది. రోబో మూవీలో బుక్ ఇలా ఇలా తిప్పగానే అందులో ఉన్న నాలెడ్జ్ మొత్తం బ్రెయిన్ లోకి వెళ్ళిపోద్ది కదా, అలా ఉంటే బాగుండు అనిపించింది.
1: అవును, నిజంగా అలాంటి సూపర్ పవర్స్ ఉంటే చాలా సరదాగా ఉంటుంది కదా. సరే త్రివేణి, ఇప్పుడు దాకా ఎన్నో ఫన్నీ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాలను మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు ఒక చక్కని పాటను విందాం. నీ ఫేవరెట్ మూవీ నుంచి ఒక సాంగ్ మా కోసం చెప్పగలవా? మరి
0: నాకు కొత్త బంగారు లోకంలో నిజంగా నేనే నా అన్న సాంగ్ అంటే ఇష్టం.

0: చక్కని పాటను విన్నాం కదా త్రివేణి. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. టెక్నాలజీ గ్రో అవుతున్న కొద్దీ సోషల్ మీడియా కూడా మన డైలీ లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది. కానీ సోషల్ మీడియా రియల్లీ హెల్ప్ఫుల్లా, లేక కొన్నిసార్లు ప్రాబ్లం కూడా క్రియేట్ చేస్తుందా? నీ ఒపీనియన్ ఏంటి త్రివేణి దీని మీద?
1: మనం సోషల్ మీడియాని మంచిగా యూజ్ చేస్తే దాని అంత బెస్ట్ టీచర్ వేరేది ఉండదని నేను ఫీల్ అవుతూ ఉంటాను. అంటే మన సొసైటీలో ఏమేమి ఇష్యూస్ జరుగుతున్నాయి, వేట్ వేట్ మీద డిబేట్ జరుగుతుంది, అంటే ఏది మంచి ఏది చెడు అవేర్నెస్ మనకు వస్తుంది. అంటే ప్రతిదీ మనం ఎక్స్పీరియన్స్ చేయలేము, కొన్నిటిని మనం ఎక్స్పీరియన్స్ చేయడం వల్ల ఏది మంచి ఏది చెడు అని తెలుస్తుంది. కొంతమంది అంటే ఇప్పుడు మనం సోషల్ మీడియాలో ఒక మంచిగా పాజిటివ్ జరిగిందనుకో, అరే వాళ్ళలా ఉండాలి, అలా మనం కూడా ఉండాలి అనుకుంటాం. అదే నెగిటివిటీ ఉంటే మనం అలా చేయకూడదు అని మన అమ్మ నాన్న చెప్తారు, నువ్వు ఇలా ఉండొద్దు, నువ్వు ఇలా ఉండు అలా అని. దానివల్ల కూడా మనకి ఏది మంచి ఏది చెడు అని తెలుస్తుంది. కాయిన్ కి టూ సైడ్స్ ఉన్నట్లే ఆబ్వియస్లీ ఉంటుంది. అంటే మొబైల్ని మనం అవసరం లేని దానికన్నా కూడా ఎక్కువ చూసేసి దానికి ఎడిక్ట్ అయిపోతున్నాం. నార్మల్గా గేమ్స్ కానీ, మనకి ఏమి నాలెడ్జ్ రాకపోయినా గంటలు గంటలు తరబడి మన టైం అంతా వేస్ట్ చేసుకున్నాం. అదేదో మన కెరీర్ మీద ఇన్వెస్ట్ చేస్తే ఆ టైంని మనం చాలా సాధించవచ్చేమో. ఇంకా అంటే ఇప్పుడు ఉన్న సొసైటీ ఎలా ఉందంటే మనుషులు మనుషులతో మాట్లాడడమే మానేశారు. మన హ్యాపీనెస్ కానీ సాడ్ కానీ ఇమోజీస్ రూపంలో, స్టేటస్ రూపంలో పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఫెస్టివల్స్ కానీ వెడ్డింగ్స్ కానీ ఆన్లైన్లోనే దీవించేస్తున్నారు, లేకపోతే అంటే మన లైఫ్ మొత్తాన్ని ఇంటర్నెట్లో పెట్టేస్తున్నారు. దానివల్ల ఉన్న రిలేషన్, మంచి రిలేషన్ని కూడా పోగొట్టుకుంటున్నాము. ఫైనల్గా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మనం ఫోన్ని ఎంతవరకు చూడాలో, మనకి ఏదైతే కావాలో అంతవరకే చూడాలి. ఓవర్ యూజ్ చేయడం వల్ల మనల్ని మనమే డ్యామేజ్ చేసుకుంటున్నాము. అంటే మన స్క్రీన్ టైం చూడడం వల్ల మన ఐస్ పాడైపోవడం, మనకి పర్సనల్ ఇష్యూస్ రావడం, ఇవన్నీ మన బాడీని మనమే రిస్క్లో పెడుతున్నాము. ఇంకా నేచర్లో టైం స్పెండ్ చేయడం వల్ల కూడా మన మెంటల్ హెల్త్ బాగుంటుంది, మనం మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటాం.
0: నైస్ పర్స్పెక్టివ్ త్రివేణి. ఫైనల్గా ఈ సోషల్ మీడియాకి పాజిటివ్ సైడ్ అండ్ ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. మనం ఎలా యూజ్ చేస్తున్నాము ఈ సోషల్ మీడియా అన్నదే మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. సో మనం కరెక్ట్ వేలో ఉంటే ఇది మనకి ఎంతో బెనిఫిట్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు దాకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలను మాట్లాడుకుందాం కదా, ఇప్పుడు సరదాగా ఒక టంగ్ ట్విస్టర్ని ట్రై చేద్దాం, ఓకేనా మరి? సో టంగ్ ట్విస్టర్ ఏంటంటే, తాటి చెట్టు కింద తాత తాటి తింటూ తాటి చెట్టు తలచాడు. సో ట్రై చేయదు నువ్వు.
1: తాటి చెట్టు కింద తాత తాటి తింటూ తాటి చెట్టు తలచాడు. తాటి చెట్టు కింద తాత తాటి తింటూ తాటి చెట్టు తలచాడు.
0: ఓకే పర్వాలేదు త్రివేణి, నైస్ ట్రై. సరే త్రివేణి, ఇప్పుడు సరదాగా ఒక క్వశ్చన్ అడుగుతాను. నువ్వు ఎలాగో కంప్యూటర్ స్టూడెంట్ కనుక క్విక్గా ఆన్సర్ చేస్తావని అనుకుంటున్నా. క్వశ్చన్ ఏంటంటే, 1 GB ఫొటోస్ ఎక్కువ స్పేస్ని ఆక్యుపై చేస్తుందా, లేదా 1 GB వీడియోస్ ఎక్కువ స్పేస్ని ఆక్యుపై చేస్తుందా?
1: రెండు ఒకేలా ఆక్యుపై చేస్తే రెండు 1 GB కదా.
0: నైస్ అబ్జర్వేషన్ త్రివేణి. ఈ రోజు మన ప్రోగ్రామ్ ఫన్ క్వశ్చన్స్తో, టంగ్ ట్విస్టర్తో చాలా సరదాగా సాగింది. అండ్ ఫ్యూచర్లో నువ్వు అనుకున్న గోల్స్ అన్ని అచీవ్ చేయాలని కోరుకుంటూ ఆల్ ది వెరీ బెస్ట్ త్రివేణి.
1: థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. నేను ఇలా మాట్లాడతాను అనుకోలేదు, కానీ చాలా ఫ్రీగా మాట్లాడేశాను. ఇప్పుడు నాకు వచ్చిన కాన్ఫిడెన్స్ ఏంటంటే, నన్ను నేను

చెప్పకుండా వచ్చే అనుభూతిని నీ గుండె చప్పుడు నీకు ముందే చెప్తుంది. ప్రేమ, ప్రేమ ఒకరోజు నిన్ను పలకరిస్తుంది. ప్రేమ ఆగి చూస్తుంది. ప్రేమ తడబడుతుంది. ప్రేమ నవ్వుతుంది. తలుపు మూసినా చప్పుడవ్వని వేడుకోల్ని వేచి ఉంది. ఒకవేళ ప్రేమ మళ్ళీ వస్తే దూరంగా ఆగి చూస్తే దగ్గరగా విను. ప్రేమతో పిలుపునివ్వు, అది చాలు. ప్రేమ నీ సొంతం, నీ హృదయం ప్రేమ సొంతం. మార్పులు ప్రశ్న.

శ్రోతలకు ఒక ప్రకటన. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజనుద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారమవుతుంది. ప్రకటన విన్నారు.

0: నేను నగేష్ బాబు, ఎస్పీ ఈగల్. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి నెరవేర్చాలి మహనీయుల కల. సే నో టు డ్రగ్స్, ఎస్ టు లైఫ్.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్,

వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నషా ముక్త్ భారత్ను నిర్మించేందుకు సామూహికంగా కృషి చేయాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మాదక ద్రవ్యాల దుర్వినియోగ సమస్యపై భారత్ బలమైన పోరాటం చేసిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 28 ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఈరోజు దేశవ్యాప్తంగా మొహరంను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఇక వార్తలు వివరంగా. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నషా ముక్త్ భారత్ను నిర్మించేందుకు సామూహికంగా కృషి చేయాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్న విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలు, ఇతర సంస్థలను సామాజిక మాధ్యమ పోస్టులో అభినందించారు. వారి ప్రయత్నాలు మరింత బలమైన, ఆరోగ్యకరమైన, వ్యసనరహిత భారతదేశ నిర్మాణానికి తోడ్పడతాయని ఉపరాష్ట్రపతి అన్నారు. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడంలో నిమగ్నమైన వారి కృషిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభినందించారు. ఈరోజు అంతర్జాతీయ మాదక ద్రవ్య దుర్వినియోగ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మాదక ద్రవ్యాల దుర్వినియోగ సమస్యపై భారత్ బలమైన పోరాటం చేసిందని అమిత్ షా అన్నారు. నార్కో కార్టెల్స్ను నిర్దాక్షిణ్యంగా నిర్మూలించామని అమిత్ షా సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఈ నెల 29 వరకు సీషెల్స్ దేశంలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఆ దేశ జాతీయ దినోత్సవ స్వర్ణోత్సవ వేడుకలకు గౌరవ అతిథిగా ప్రధానమంత్రి హాజరవుతారు. ఈ వేడుకలలో భారత రక్షణ దళాల బృందం, 2 నావికాదళ నౌకలు పాల్గొంటాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. తన పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి ఆ దేశ అధ్యక్షుడు డాక్టర్ పేట్రిక్ హర్మినీతో సమావేశమవుతారు. ద్వైపాక్షిక సహకారాన్ని సమీక్షించి పరస్పర ఆసక్తిగల ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై ఇరువురు నేతలు తమ అభిప్రాయాలను పంచుకుంటారు. అనంతరం ప్రధానమంత్రి ఆ దేశ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రవాస భారతీయులతోనూ ముచ్చటిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెదర్లాండ్స్ రాణి మాక్సిమాతో సమావేశమయ్యారు. దేశ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విప్లవం ఆర్థిక సేవలను మరింత అందుబాటులోకి సరసమైన ధరలకు ఎలా తీసుకువస్తుందో వారు చర్చించారు. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆర్థిక ఆరోగ్య ప్రత్యేక ప్రతినిధిగా ఆర్థిక చేరికపై ప్రపంచవ్యాప్తంగా సుదీర్ఘకాలంగా గళం విప్పుతున్న నెదర్లాండ్స్ రాణి మాక్సిమాను కలవడం తనకు చాలా సంతోషంగా ఉందని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భాగస్వామ్య దేశాలతో తన అనుభవాన్ని పంచుకోవడానికి భారత్ కట్టుబడి ఉందని నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు ఉత్తరాఖండ్లో పర్యటిస్తారు. తన పర్యటనలో భాగంగా రుద్రపూర్లో జరిగే ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమంలో రైతులతో సమావేశమవుతారు. వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి పంటల పరిస్థితిని అంచనా వేసి వివిధ వ్యవసాయ సంబంధిత అంశాలపై రైతులతో మంత్రి చర్చలు జరుపుతారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో రైతులు కూడా హాజరవుతారు. అనంతరం కేంద్ర మంత్రి ముఖ్యమంత్రితో కలిసి పంత్నగర్లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తారు. వాషింగ్టన్లో నిన్న జరిగిన 2వ పాక్స్ సిలికా సదస్సులో కృత్రిమ మేధ సాంకేతికతలను మెరుగుపరిచేందుకు బలమైన విశ్వసనీయ సప్లై చైన్లను నిర్మించేందుకు అమెరికా నేతృత్వంలోని ఒక చొరవపై భారత్ మరో 34 దేశాలతో కలిసి సంతకం చేసింది. AI అభివృద్ధికి, ఆవిష్కరణలకు అనుకూలమైన

నియంత్రణ విధానానికి పాల్గొనే దేశాలు మద్దతుగా నిలిచాయని, ఏఐ అవకాశాలపై ఉమ్మడి ప్రకటన కింద ఈ సంతకాలు జరిగాయని అమెరికా ఆర్థిక వ్యవహారాల అండర్ స్టేట్ సెక్రటరీ జేకబ్ హెల్బర్గ్ తెలిపారు. ఈ సదస్సులో భారత్ తరపున సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్, భారత పరిశ్రమ ప్రతినిధులు పాల్గొన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు ఉత్తరాఖండ్లో పర్యటిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 28 ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెల ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 135వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. ఈరోజు దేశవ్యాప్తంగా మొహర్రంను అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. సత్యం, ధర్మం, న్యాయాన్ని రక్షించడం కోసం కర్బలా యుద్దంలో ప్రాణాలర్పించిన ప్రవక్త మహమ్మద్ మనమడు, హజ్రత్ ఇమాం హుస్సేన్ ఆయన అనుచరుల అమరత్వానికి గుర్తుగా ఈ రోజును పాటిస్తారు. ఈ సందర్భంగా పీర్ల ఊరేగింపులు నిర్వహిస్తారు. మొహర్రం పండుగ సందర్భంగా హజ్రత్ ఇమాం హుస్సేన్ చేసిన త్యాగాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుర్తు చేసుకున్నారు. హజ్రత్ ఇమాం సత్యం, న్యాయం అన్వేషణలో స్థిరంగా ఉండాలని ఎందరిలోనో స్ఫూర్తిని నింపుతూనే ఉన్నాడని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఈ పండుగ ధైర్యం, విశ్వాసంతో కూడిన శాశ్వత స్థిరత్వానికి గుర్తుగా నిలుస్తుందని నరేంద్ర మోదీ తెలిపారు. ఈరోజు వందేమాతర గీత రచయిత బంకించంద్ర చట్టోపాధ్యాయ జయంతి సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శుభాకాంక్షలు తెలిపారు. బంకించంద్ర తన సాహిత్య కృషితో బానిసత్వంలో ఉన్న భారత్లో ఆత్మగౌరవం, దేశభక్తి, స్వేచ్ఛ అనే దీపాన్ని వెలిగించారని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఆయన రచించిన వందేమాతర గీతం దేశ స్వాతంత్ర్యోద్యమానికి ఆత్మగా నిలిచిందని, లక్షలాది దేశవాసుల హృదయాలలో మాతృభూమి పట్ల అంకితభావం, ధైర్యం, త్యాగస్ఫూర్తిని మేల్కొల్పిందని అన్నారు. బంకించంద్ర రాసిన ఆనందమఠం నవల దేశ సాంస్కృతిక చైతన్యం, జాతీయ ఐక్యత, ఆత్మగౌరవానికి ఒక శాశ్వతమైన పత్రమని ఓం బిర్లా అభివర్ణించారు. పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్, కోస్తా ఆంధ్రప్రదేశ్, కోస్తా కర్ణాటక, కొంకన్, గోవా, మధ్య మహారాష్ట్ర, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురాలలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. బీహార్, తూర్పు రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్లలో ఉరుములతో కూడిన గాలులు వీస్తాయని పేర్కొంది. రాబోయే 2-3 రోజుల్లో తెలంగాణ, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, కేరళం, మాహే, లక్షద్వీప్, సిక్కింలలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఆ శాఖ తెలిపింది. ఫీఫా ప్రపంచకప్లో ఈరోజు ఫ్రాన్సిస్కో బే ఏరియా స్టేడియంలో జరిగిన గ్రూప్ డి మ్యాచ్లో ఆస్ట్రేలియా పారాగ్వే జట్టుపై విజయం సాధించి నాకౌట్ దశకు అర్హత సాధించింది. లాస్ ఏంజిల్స్లో జరిగిన మరో గ్రూప్ డి మ్యాచ్లో టర్కీ అమెరికాపై 3-2 తేడాతో విజయం సాధించింది. కాన్సా సిటీలో జరిగిన మరో మ్యాచ్లో నెదర్లాండ్స్ టునీషియాపై 3-1 తేడాతో విజయం సాధించి గ్రూప్ ఎఫ్లో అగ్రస్థానంలో నిలిచింది. పునరుత్పాదక ఇంధన రంగంలో భారత్ ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచిందని భారత్లోని జర్మన్ రాయబారి ఫిలిప్ అకర్మాన్ అన్నారు. ఫిలిప్ ఒక వార్తా సంస్థతో మాట్లాడుతూ భారత్, జర్మనీల మధ్య వాణిజ్యం, రాజకీయ, వ్యూహాత్మక రంగాలలో బలమైన సహకారముందని, హరిత సుస్థిరాభివృద్ది భాగస్వామ్యం విజయవంతమైందని అకర్మాన్ అన్నారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న భారత్ EU స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై ప్రసంగిస్తూ దీనికి త్వరితగతిన పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ FTA ఒక పెద్ద మార్పును తీసుకువస్తుందని, ఇది జర్మన్ వ్యాపార సంస్థల నుంచి భారత్లోకి మరిన్ని పెట్టుబడులను గణనీయంగా ప్రోత్సహిస్తుందని అకర్మాన్ అన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పుదుచ్చేరిలోని పూరణన్ కుప్పంలో 400 ఏళ్లకు పైగా పురాతనమైన చారిత్రాత్మక ముళ్యన్ కుళం చెరువును పునరుద్ధరించి ప్రారంభించారు. తావలకుప్పం సమీపంలో ఉన్న ఈ 2 ఎకరాల చెరువు పల్లవుల కాలం నాటిదని నమ్ముతారు. ఇది గ్రామానికి తాగునీటి, సాగునీటి వనరుగా ఉపయోగపడింది. ఇందులో సహజ ఊటల ద్వారా నిండిన 4 బావులు కూడా ఉన్నాయి. గతేడాది ఏప్రిల్లో ప్రారంభమైన పునరుద్ధరణ పనులను పూరణన్ కుప్పం నివాసితుల భాగస్వామ్యంతో ధనసుందరం బాల్ చారిటబుల్ ట్రస్ట్ సమన్వయం చేసింది. నిన్న లండన్లో UK విదేశాంగ మంత్రి పీటర్ కైల్తో అర్థవంతమైన చర్చలు జరిపినట్లు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. భారత్, UK

0: ఆర్థిక వాణిజ్య సహకారాన్ని మరింత పెంపొందించేందుకు వారు కొత్త అవకాశాలను అన్వేషించినట్లు పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా, వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నషాముక్త్ భారత్ను నిర్మించేందుకు సామూహికంగా కృషి చేయాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మాదక ద్రవ్యాల దుర్వినియోగ సమస్యపై భారత్ బలమైన పోరాటం చేసిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 28 ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఈరోజు దేశవ్యాప్తంగా మొహర్రంను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం భక్తి సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో శ్రీమతి జే బాలార్క ఆలపించిన భక్తి గీతాలు వింటారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.

మీరింతవరకు శ్రీమతి జే బాలార్క ఆలపించిన భక్తి గీతాలు విన్నారు. ఈనాటి భక్తి సంగీత కార్యక్రమం ఇంటర్తో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు కొన్ని చిత్రగీతాలు వింటారు. అజ్ఞాతవాస చిత్రానికి నిరంజనారమణన్ పాడిన లలిత చిత్రగీతం వినండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె ఉమారాణి. ముఖ్యాంశాలు. మొహరం పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట గవర్నర్, ముఖ్యమంత్రి. ఎర్రచందనం అక్రమ రవాణాపై కఠిన చర్యలు కొనసాగించాలని అధికారులను ఆదేశించిన రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా రాష్ట వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు. పల్నాడు జిల్లాలో జరిగిన రహదారి ప్రమాదంలో 4 మృతి, పలువురికి గాయాలు. ఇక వివరాలు. మొహరం పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రజలకు రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమ వేదికగా విడుదల చేసిన సందేశంలో వారు స్పందిస్తూ, మొహరం త్యాగం, ధర్మం, మానవతా విలువలకు ప్రతీకగా నిలిచే పవిత్ర పండుగ అని పేర్కొన్నారు. శాంతి, సామరస్యం, సోదరభావంతో సమాజం ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఎర్రచందనం అక్రమ రవాణాపై కఠిన చర్యలు కొనసాగించాలని రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. అనంతపురం జిల్లా నార్పాల మండలం బొందలవాడ గ్రామ సమీపంలో ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక దళం నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్లో సుమారు 2 కోట్ల రూపాయల విలువైన 109 ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో 3 నిందితులను అదుపులోనికి తీసుకున్నట్లు అధికారులు ఉప ముఖ్యమంత్రికి వివరించారు. దీనిపై పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో స్పందిస్తూ, ప్రభుత్వం చేపట్టిన చర్యల ఫలితంగా గత 2 ఏళ్లలో ఎర్రచందనం అక్రమ రవాణా 70% మేర తగ్గిందన్నారు. రాష్ట సంపద అయిన ఎర్రచందనం అక్రమంగా తరలిపోకుండా అంతర్రాష్ట సమన్వయంతో అక్రమ రవాణా వ్యవస్థలను పూర్తిగా ఛేదించేందుకు చర్యలు మరింత వేగవంతం చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట వ్యాప్తంగా పలు జిల్లాల్లో మత్తు పదార్థాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అనంతపురం జిల్లా పోలీస్ ఈగల్ ఆధ్వర్యంలో నషా ముక్తి భారత్, వికసిత్ భారత్ కి పెహచాన్ అనే నినాదంతో అనంతపురంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఇక విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రంలో నిర్వహించిన రాష్ట స్థాయి కార్యక్రమంలో హోంమంత్రి మాట్లాడుతూ,
1: ఏం చేసినా కూడా ఈరోజు క్రైమే, నువ్వు ఏ స్థాయిలో ఉన్నావని అనవసరం. డ్రగ్స్ లో కనుక దొరికితే స్ట్రైట్ అవే 6 నెలలు పైబడి జైల్లోనే ఉండే పరిస్థితి ఈ రోజుల్లోని, ఆఖరికి కన్విక్షన్ పడిపోయిన తర్వాత కూడా బయటకు వచ్చే పరిస్థితులు కనిపించట్లే. ఈ రోజు NDPS యాక్ట్ కూడా చాలా మందికి ఈగల్ కన్ను అందరి మీద ఉంది. డ్రోన్స్ తిరుగుతున్నాయి. ఎక్కడ ఊరవతలకు వెళ్ళి చెట్టు కింద కూర్చొని నేను గాంజా కొడతానన్నా కూడా ఒక డ్రోన్ నీ మీదకి నుంచి వెళ్తుంది. అక్కడ నుంచి ఫొటోస్ వచ్చినాయి అంటే నువ్వు అక్కడ నుంచి వెళ్ళేలోపు పోలీసు అక్కడికి వచ్చి కూర్చుంటాడు. అంటే అంత అంత స్ట్రిక్ట్ గా కూడా ఈరోజు సర్వేలెన్సెస్ అనేవి పనిచేస్తున్నాయి.
0: అలాగే విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రి వద్ద రాష్ట స్థాయి ఈగల్ బృందం, NTR జిల్లా యంత్రాంగం సంయుక్త ఆధ్వర్యంలో వాక్తాన్ అవగాహన ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా ఈగల్ IG AK రవికృష్ణ మాట్లాడుతూ,
2: ఈగల్ ఆంధ్రప్రదేశ్ పెట్టిన తర్వాత డ్రగ్స్ వద్దు బ్రో అని రాష్ట్ర ప్రభుత్వం ఒక పెద్ద క్యాంపెయిన్ తీసుకుంది. రాష్ట్రంలో సుమారుగా 70 లక్షల మంది విద్యార్థులు, 40,000 ఈగల్ క్లబ్స్ పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నింటికి సహకరిస్తున్న ప్రజలకి, అదేవిధంగా ఇటీవల కాలంలో ఆపరేషన్ మత్స్య ప్రధాన సుమారుగా 849 హాట్స్పాట్స్ గుర్తించి డ్రోన్ సర్వేలెన్స్ ద్వారా, విస్తృతమైన తనిఖీల ద్వారా ఇక్కడ కూడా డ్రగ్స్ తగ్గించడం జరిగింది. ప్రత్యేకంగా ఈగల్ ఆంధ్రప్రదేశ్ కి సహకరిస్తున్న అన్ని శాఖలకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.
0: మాదక ద్రవ్యరహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి కోరారు. నషాముక్తి భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించిన వాక్థాన్లో జిల్లా కలెక్టర్ పి రాజాబాబుతో కలిసి మంత్రి ఈరోజు పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించడంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రిలోని మాదక ద్రవ్య వ్యతిరేక చికిత్స వార్డును సందర్శించారు. యువతలో మత్తు పదార్థాల దుష్పరిణామాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తెలియజేస్తూ,
3: ఈరోజు నషా ముక్త్ భారత్ అభియాన్ కింద ప్రజల్లో మత్తు పదార్థాల వల్ల జరుగుతున్నటువంటి నష్టాలని తెలియజేసే విధంగా ఈ రోజు ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈ మత్తు పానీయాల వల్ల జరుగుతున్నటువంటి అనర్థాల గురించి అందరికీ కూడా ఒక అవగాహన ఉండాలి. సో ప్రతి కుటుంబం కూడా ఒక సెల్ఫ్ పోలీసింగ్ గా

0: ఏమి జరుగుతున్నప్పుడు కూడా వారే అరికట్టేలాగా పోలీస్ ఇన్ఫార్మ్ చేయడం గానీ లేదంటే పిల్లలకు కౌన్సిలింగ్ చేయడం గానీ పిల్లల్ని మందలించడం గానీ ఇవన్నీ కూడా చేయాలని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పల్నాడు జిల్లాలో ఈరోజు జరిగిన రహదారి ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మాచర్ల సమీపంలోని నగరవనం వద్ద ఈ తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి పొదలి వెళ్తున్న వాహనం వేగంగా వచ్చి రోడ్డుపై ఆగి ఉన్న లారీని బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. వాహనంలో మొత్తం 13 మంది ప్రయాణిస్తుండగా నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారని, పలువురు గాయపడ్డారని చెప్పారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. రాష్ట ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ సమాచార నిర్వహణ వ్యవస్థ ఏపీఐఎంఎస్ 2.0 విధానం ద్వారా రైతులకు రాయితీ ఎరువుల పంపిణీ పారదర్శకంగా జరుగుతోందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు సాగు చేస్తున్న పంట, సాగు విస్తీర్ణం, ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రీయ సిఫార్సుల ఆధారంగా అవసరమైన పరిణామంలో ఎరువులు అందిస్తున్నామని చెప్పారు. రాష్టంలో ఎక్కడా ఎరువుల కొరత తలెత్తకుండా రైతులకు సకాలంలో ఎరువులు అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఎరువుల కొరత, నాణ్యత, అధిక ధరలు లేదా పంపిణీకి సంబంధించిన సమస్యలు ఎదురైతే రైతులు టోల్ ఫ్రీ నెంబర్ 1552251 ఫిర్యాదు చేయవచ్చునని మంత్రి సూచించారు. నెల్లూరు నగరంలోని స్వర్ణాల చెరువు వద్ద రొట్టెల పండుగ ఈరోజు ప్రారంభమైంది. 5 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో రాష్టంలోని వివిధ జిల్లాలతో పాటు ఇతర రాష్టాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటున్నారు. భక్తులు బారా షాహీద్ దర్గాను దర్శించుకుని అనంతరం స్వర్ణాల చెరువులో రొట్టెలను పరస్పరం ఇచ్చిపుచ్చుకుంటున్నారు. రొట్టెల పండుగలో పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డితో కలిసి ఈరోజు పాల్గొన్నారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని బారా షాహీద్ కసుమూరులోని దర్గాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ది చేస్తామని తెలిపారు. రొట్టెల పండుగకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృతంగా ఏర్పాట్లు చేశామన్నారు. అమృత్ 2.0 పథకం కింద తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరంలో చేపట్టిన పలు అభివృద్ది పనులకు రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి ఈరోజు శంకుస్థాపన చేశారు. అనంతరం పురంధేశ్వరి మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు కింద నగరంలో తాగునీటి సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు ఆధునిక మురుగునీటి నిర్వహణ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఈ పనులు పూర్తయితే నగర ప్రజలకు నాణ్యమైన తాగునీరు అందుబాటులోకి రావడంతో పాటు పారిశుద్ధ్య వ్యవస్థ మరింత మెరుగుపడుతుందని తెలిపారు. భారతీయ స్వాతంత్ర కాంక్షను, దేశభక్తి స్ఫూర్తిని ప్రజల్లో రగిలింపజేసిన వందేమాతరం గీత రచయిత బంకించంద్ర చటర్జీ జయంతి ఈరోజు. 1838 జూన్ 26వ తేదీన జన్మించిన ఈ బెంగాలీ కవి వందేమాతరం గీత రచన ద్వారా భారత ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించారు. చటర్జీ రాసిన ఆనందమఠ్ నవల్లోని వందేమాతరం గీతం స్వతంత్ర సంగ్రామంలో సమరశంఖంగా పనిచేసింది. స్వరాజ్య సంగ్రామంలో వందేమాతర గీతంతో భారతావాణి మొత్తాన్ని ఏకం చేసిన బంకించంద్ర చటర్జీ 1894 ఏప్రిల్8వ తేదీన తుదిశ్వాస విడిచారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నెంబర్కు లేదా MyGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈరోజు సాయంకాలం వరకు పంపవచ్చు. రాష్ట్రంలో 16 వ్యసనముక్తి కేంద్రాలను 9.86 కోట్ల రూపాయలతో అభివృద్ది చేయనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. విశాఖపట్నం, విజయవాడ, కడప కేంద్రాలను సెంటర్ ఫర్ ఎక్సలెన్సీలుగా అభివృద్ది చేయాలని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు మంత్రి తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మొహరం పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి. ఎర్రచందనం అక్రమ రవాణాపై కఠిన చర్యలు కొనసాగించాలని అధికారులను ఆదేశించిన రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు.

0: పల్నాడు జిల్లాలో జరిగిన రహదారి ప్రమాదంలో నలుగురు మృతి, పలువురికి గాయాలు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: వనితావాణి స్త్రీల కార్యక్రమం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
2: నాన్నా, నాకు 3,000 ఇవ్వండి.
3: ఎందుకురా?
2: నా పాకెట్ మనీ.
3: అరే, ఇప్పుడు క్యాష్ 2,000 ఉన్నాయి.
2: నాన్న, బుల్లెట్ ట్రైన్ కాలంలో ఎడ్ల బండి తోలుతారేంటి? డిజిటల్ చెల్లింపులు చేయండి. కాదు, హా అనండి, డైరెక్ట్ గా యూపీఐతోనే పేమెంట్ చేయండి. ఇది చాలా సులభం.
3: అరే వా, నాకు కూడా నేర్పించి. నీ 1,000 రూపాయలు తీసుకెళ్ళు.
2: మరి మీ మొబైల్ ఇవ్వండి.
3: ఇదిగో,
4: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
5: అన్ని లావాదేవీలు ఇప్పటిక సులభం.
6: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
7: మేరా జూతా హై జపానీ, ఎప్పటిలోనూ ఇంగ్లీస్తానీ, సర్ పే లాల టోపీ రూసీ, ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ.
8: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత, భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన బీఏఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బీఐఎస్, నమ్మకానికి, నాణ్యతకు స్ఫూర్తి.
9: విజయవాడ బ్రాంచ్.
0: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి వనితావాణి కార్యక్రమంలో ముందుగా పిల్లల్లో మొండితనం తగ్గించడంలో తల్లిదండ్రుల బాధ్యత, ఈ అంశం గురించి శ్రీమతి రావులపల్లి సునీత గారి ప్రసంగం వింటారు.
10: భారతీయ సమాజంలో కుటుంబ వ్యవస్థ అనేది కాలక్రమేణా అనేక మార్పులకు లోనైంది. పూర్వం అందరూ కలిసి ఉండే ఉమ్మడి కుటుంబం నుండి నేడు మనం చూస్తున్న చిన్న కుటుంబాల వరకు ఈ ప్రయాణం ఎంతో కీలకమైనది. ఆ మార్పులు పిల్లల మానసిక శారీరక ఎదుగుదలలోనూ ఎన్నో వ్యత్యాసాలను తీసుకొచ్చాయి. గతంలో తాతలు, తండ్రులు, చిన్నాన్నలు అందరూ కలిసి ఒకే గృహంలో ఉండేవారు. కానీ నేడు భార్యాభర్తలు, వారి పిల్లలు మాత్రమే ఉండే చిన్న కుటుంబాల సంఖ్య పెరిగిపోయింది. ప్రస్తుతం భారతదేశంలో దాదాపు 70-75% కుటుంబాలు చిన్న కుటుంబాలేలని అంచనా. ఒకప్పుడు మహిళలు ఇంటి పనులకే పరిమితమయ్యేవారు. ఇప్పుడు మహిళలు కూడా ఉద్యోగాల్లో చేరడం, ఆర్థికంగా స్వతంత్రులుగా మారడంతో కుటుంబం యొక్క ఆర్థిక స్థితిగతులే కాకుండా బాధ్యతల పంపిణీలో కూడా మార్పులు వచ్చాయి. తల్లి పిల్లలతో గడిపే విలువైన సమయం చాలా తగ్గిపోయింది. పారిశ్రామికీకరణ, పట్టణీకరణ వల్ల ఉపాధి కోసం ప్రజలు నగరాలకు వలస వెళ్లడం జరిగింది. టీవీ, ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ల వాడకం వల్ల కుటుంబ సభ్యుల మధ్య ప్రత్యక్ష సంభాషణలు తగ్గిపోయి ఒకే ఇంట్లో ఉన్నా ఎవరి ప్రపంచంలో వారు గడుపుతున్నారు. కుటుంబ వ్యవస్థ మారడం వల్ల వ్యక్తిగత ఎదుగుదల, స్వేచ్ఛ పెరిగినప్పటికీ పిల్లలకు తాతయ్య, నాయనమ్మల ప్రేమ, కథలు మరియు సాంప్రదాయాలు దూరమవుతున్నాయి. కుటుంబ వ్యవస్థలో వచ్చిన మార్పుల కారణంగా పిల్లలు చిన్నతనం నుండే మొండిగా ప్రవర్తించడం కొన్ని సందర్భాల్లో

జరుగుతూ ఉంటుంది. తద్వారా తల్లిదండ్రులు సమాజంలో అందరిలాగా తమ పిల్లలు మారాలని, సత్ప్రవర్తన కలిగి ఉండాలని కోరుకుంటారు. పిల్లలు మొండిగా వ్యవహరిస్తున్నప్పుడు వారిని అడ్డుకోకుండా ముందుగా వారేం చెప్పాలనుకుంటున్నారో వినాలి. పిల్లలకు తమ భావాలను వ్యక్తం చేసే స్వేచ్ఛను ఇవ్వడం వల్ల తాము విస్మరించబడడం లేదనే నమ్మకం వారిలో కలుగుతుంది. ప్రతిరోజు తల్లిదండ్రులు పిల్లలు రోజువారీ కార్యక్రమాలను నిర్ణీత కాలంలో చేసే విధంగా ఒక కాల నిర్ణయ పట్టికను రూపొందించుకోవాలి. వారి యొక్క వయస్సు ఆధారంగా వారికి ఇష్టమైన ఆట లేదంటే వ్యాపకం తల్లిదండ్రులు పాత్రధారులు కావాలి. ప్రతి విషయంలోనూ వారి సలహాలను అడుగుతూ పాటిస్తూ వారి యొక్క అభ్యర్థనలను నెరవేరుస్తున్నామని వారికి తెలియజేయాలి. వయస్సులో చిన్నపిల్లలైతే ఆహారం తీసుకునే విషయంలో మొండిగా వ్యవహరిస్తూ ఉంటారు. కాబట్టి వారికి నచ్చిన ఆహారాన్ని ఆకర్షణీయంగా వారి ముందుంచాలి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటే వచ్చే లాభాలను వారికి సున్నితంగా వివరించాలి. ఆహారం అత్యంత ఇష్టంగా తినే విధంగా చేయడం తల్లిదండ్రుల ఇద్దరి బాధ్యత. మానసికంగా పిల్లలు సక్రమంగా ఎదగడానికి, ఆరోగ్యంగా ఉండడానికి రోజువారీ వారు చేసే పనులను తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలి. తల్లిదండ్రుల విలువైన సమయాన్ని పిల్లలతో గడిపినట్లయితే పిల్లలు కొంతవరకు ప్రశాంతంగా ఉంటారు. అరవడం లేదా కొట్టడం విషయాల్లో ఎలా ప్రవర్తించాలి? పిల్లలపై కోపంతో అరవడం లేదా శారీరక శిక్షలు వేయడం వల్ల వారు మరింత మొండిగా తయారవుతారు. కోపానికి బదులుగా శాంతంగా ఉండడం వల్ల సమస్యను సులభంగా పరిష్కరించవచ్చు. సానుకూల దృక్పథం, పాజిటివ్ యాటిట్యూడ్ అలవర్చుకోవడం ఇక్కడ చాలా ముఖ్యం. కోపం వస్తున్నట్లు అనిపించినప్పుడు వెంటనే స్పందించకుండా ఒక్క క్షణం ఆగాలి. యూనిసెఫ్ సూచించినట్లుగా 5 సార్లు దీర్ఘంగా శ్వాస తీసుకోవాలి. ఇది తల్లిదండ్రుల యొక్క మెదడును శాంతపరిచి వారు కొట్టకుండా లేదా అరవకుండా ప్రశాంతంగా ఆలోచించేలా చేస్తోంది. ఒకవేళ వారు నియంత్రణ కోల్పోతున్నారని అనిపిస్తే ఆ గది నుండి బయటకు వచ్చేయాలి. పిల్లల రక్షణకు లోటు లేదని నిర్ధారించుకోవాలి. కాసేపు ప్రశాంతంగా ఉండడానికి వేరే గదికి వెళ్ళాలి. తల్లిదండ్రులు ప్రశాంతంగా ఉన్నప్పుడే పిల్లలతో మాట్లాడాలి. పిల్లలు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. వారు ఆకలితో ఉండవచ్చు, అలసిపోయి ఉండవచ్చు, లేదా కేవలం తల్లిదండ్రుల యొక్క శ్రద్ధను కోరుతూ ఉండవచ్చు. వారు చిన్నపిల్లలని, వారి యొక్క భావోద్వేగాలను ఎలా నియంత్రించుకోవాలో వారికి ఇంకా తెలియదని గుర్తించాలి. నిలబడి అరిచే బదులు వారి హైట్కు తగ్గట్లుగా మోకాళ్లపై కూర్చొని మాట్లాడడం వల్ల, నిదానంగా ప్రశాంతంగా మాట్లాడడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, సహకార భావం పెరుగుతుంది, సామాజిక సంబంధాలు మెరుగుపడతాయి, చదువులో ఆసక్తి పెరుగుతుంది, బాధ్యతాయుతమైన వ్యక్తిత్వం ఏర్పడుతుంది. నియంతలా కాకుండా స్నేహితుడిలా ఉండాలి. పిల్లలపై ఎప్పుడూ ఆదేశాలు జారీ చేయకుండా వారితో స్నేహంగా ఉండి వారి మనసులోని భావాలను పంచుకునే స్వేచ్ఛ ఇవ్వాలి. పిల్లలను దండించడం వల్ల వారు మరింత మొండిగా తిరుగుబాటు ధోరణితో తయారవుతారు. బదులుగా శాంతంగా కూర్చోబెట్టి వారు చేసే తప్పు వల్ల కలిగే నష్టాలను వివరించాలి. నువ్వు ఇది చేయాల్సిందే అని చెప్పే బదులు వారికి ఆప్షన్లు ఇవ్వాలి. ఉదాహరణకు, ముందు హోంవర్క్ చేస్తావా లేదా స్నానం చేస్తావా అని అడగడం వల్ల వారు తాము నిర్ణయం తీసుకున్నామనే సంతృప్తితో మొండితనం తగ్గిస్తారు. పిల్లలు అడిగిందల్లా వెంటనే కొనివ్వడం వల్ల వారికి ఏదీ సులభంగా దొరుకుతుందనే భావం ఏర్పడి దొరకనప్పుడు మొండిగా మారుతారు. అవసరమైన వాటికే అవును అని, అనవసరమైన వాటికి కారణం వివరిస్తూ వద్దు అని చెప్పడం నేర్చుకోవాలి. తల్లిదండ్రుల మధ్య గొడవలు లేదా ఆఫీసు ఒత్తిడిని పిల్లలపై చూపడం వల్ల వారు మానసిక ఆందోళనకు గురై మొండివారిగా తయారవుతారు. ఇంట్లో అందరికీ వర్తించే కొన్ని సాధారణ నియమాలను ఏర్పాటు చేయాలి. తల్లి ఒకలా, తండ్రి ఒకలా కాకుండా ఇద్దరూ ఒకే మాటపై ఉంటే పిల్లలు గందరగోళానికి గురవ్వరు. పిల్లలు కొన్నిసార్లు మొండిగా ప్రవర్తించడం సహజం, కానీ తల్లిదండ్రులు సరైన పద్ధతులు అనుసరిస్తే ఆ మొండితనం తగ్గి పిల్లలు సానుకూలంగా ప్రవర్తిస్తారు. ఆత్మవిశ్వాస

0: ఉపవాసం లోపించినప్పుడు తమ భావాలను వ్యక్తపరచలేకపోవడం వల్ల పిల్లలు మొండిగా ప్రవర్తిస్తారు. తల్లిదండ్రులు చాలా కఠినమైన నియమాలు పెట్టినప్పుడు పిల్లలు ప్రతిఘటనగా మొండితనం చూపుతారు. ప్రేమ, శ్రద్ధ, సమయం లేకపోవడం వల్ల పిల్లలు దృష్టి ఆకర్షించడానికి మొండిగా పెరుగుతుంది. ఇతర పిల్లల ప్రవర్తనను అనుకరించడం వల్ల కూడా మొండితనం పెరుగుతుంది. నియమాలు లేకుండా పెంచితే పిల్లలు తమకు నచ్చినట్లు ప్రవర్తించి తల్లిదండ్రుల మాట వినకపోవచ్చు. పిల్లలతో కోపంతో కాకుండా ఆప్యాయతతో మాట్లాడితే వారు తల్లిదండ్రుల మాట వింటారు. ఉదాహరణకు, నువ్వు ఇలా చేస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది అని చెప్పడం ద్వారా పిల్లలు సానుకూలంగా స్పందిస్తారు. పిల్లలు వెంటనే మారిపోవాలని ఆశించకుండా ఓర్పుతో మార్గనిర్దేశం చేయాలి. మొండితనం ఒక్కరోజులో పోదు, క్రమంగా తగ్గుతుంది. పిల్లలు చిన్న విజయాలు సాధించినప్పుడు, మంచి పనులు చేసినప్పుడు ప్రశంసించడం ద్వారా వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చాలా బాగా చేశావు అనే మాట పిల్లలకు గొప్ప ప్రేరణ. ఏది చేయాలి, ఏది చేయకూడదు అన్నది తల్లిదండ్రులు స్పష్టంగా చెప్పాలి. నియమాలు స్పష్టంగా ఉంటే పిల్లలు గందరగోళానికి గురికారు. తల్లిదండ్రులు తమ ప్రవర్తనతోనే పిల్లలు ఆదర్శంగా నిలవాలి. ఉదాహరణకు, తల్లిదండ్రులు సహనం చూపితే పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. శిక్షించకుండా తప్పు చేసినప్పుడు దాని ఫలితాన్ని అర్థమయ్యేలా చెప్పాలి. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వాటిని ఎదుర్కొనే సామర్థ్యం పిల్లలకు పెరుగుతుంది. పిల్లలతో ఆడడం, మాట్లాడడం ద్వారా వారితో అనుబంధం పెరుగుతుంది. తల్లిదండ్రులు సమయం కేటాయిస్తే పిల్లలు మొండితనం తగ్గిస్తారు. ఇంట్లో స్నేహపూర్వక వాతావరణం ఉంటే పిల్లలు సహజంగానే సానుకూలంగా మారుతారు. మొండిగా వ్యవహరించే పిల్లలు మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంచడం అనేది నేటి కాలంలో ప్రతి తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు. ఈ సమస్యను పరిష్కరించడానికి కేవలం నియంత్రణ మాత్రమే సరిపోదు. పిల్లల మనస్తత్వాన్ని అర్థం చేసుకొని మార్పు తీసుకురావాలి. పిల్లలు మొబైల్ ఎందుకు కోరుకుంటున్నారు? 1, బోర్ కొట్టడం వల్ల. 2, తల్లిదండ్రులు బిజీగా ఉండి వారికి సమయం ఇవ్వలేకపోవడం వల్ల. 3, సోషల్ మీడియా లేదా గేమ్స్లో ఉండే డోపమైన్కి అలవాటు పడడం వల్ల. ఇది క్రమంగా వారిని మొబైల్ ఎడిక్షన్ వైపు నడిపిస్తుంది. పిల్లలు తల్లిదండ్రులు చెప్పే మాటల కంటే వారు చేసే పనులనే ఎక్కువగా అనుకరిస్తారు. వారు చేతిలో ఫోన్ పెట్టుకొని ఫోన్ వద్దు అని పిల్లలకు చెప్తే అది ఏమాత్రం ప్రభావం చూపదు. ఆఫీసు పని అయిపోయాక ఇంట్లో కనీసం 2 నుండి 3 గంటలు ఫోన్ పక్కన పెట్టాలి. భోజనం చేసేటప్పుడు ఎవరూ ఫోన్ చూడకూడదనే నియమాన్ని తల్లిదండ్రుల నుండే ప్రారంభించాలి. పిల్లలతో మొండిగా కాకుండా స్నేహపూర్వకంగా మాట్లాడి ఫోన్ వాడకం వల్ల కలిగే నష్టాలను, కంటిచూపు దెబ్బతినడం, ఏకాగ్రత తగ్గడం వంటి వాటి గురించి కథల రూపంలో వివరించాలి. రోజుకి కేవలం 1 గంట మాత్రమే ఫోన్ చూడవచ్చని, అది కూడా హోంవర్క్ పూర్తయ్యాక అని ఒక ఒప్పందం చేసుకోవాలి. పిల్లలకు ఫోన్ ఎందుకు అవసరమవుతుందంటే వారికి మరో ఆసక్తికరమైన పని లేనప్పుడు. సాయంత్రం వేళల్లో వారిని స్నేహితులతో ఆడుకోనివ్వాలి. పెయింటింగ్, మట్టి బొమ్మలు చేయడం లేదా చిన్న చిన్న ఇంటి పనుల్లో వారిని భాగస్వామ్యం చేయాలి. రాత్రి పడుకునే ముందు కథల పుస్తకాలు చదివి వినిపించే అలవాటు చేయాలి. ఇది వారి ఊహాశక్తిని పెంచుతుంది. పిల్లలు ఫోన్ కోసం లేదా వీడియో గేముల కోసం ఏడుస్తున్నప్పుడు లేదా గొడవ చేస్తున్నప్పుడు విసుగు చెంది ఫోన్ ఇచ్చేస్తుంటారు. ఇది అతిపెద్ద తప్పు. తల్లిదండ్రులు పిల్లలు ఎంత ఏడ్చినా నిర్ణయం మార్చుకోకూడదు. వారి ప్రతిరోజు విషయాల్లోని గురించి, బయట ప్రకృతిని గురించి చూపిస్తూ వివరించాలి. తల్లిదండ్రుల ఆప్యాయత, సమయం, మార్గనిర్దేశం పిల్లల భవిష్యత్తును నిర్మించే శక్తివంతమైన సాధనాలు.
1: మీరింతవరకు పిల్లల్లో మొండితనం తగ్గించడంలో తల్లిదండ్రుల బాధ్యత శ్రీమతి రావులపల్లి సునీత గారి ప్రసంగం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వింటారు.

0: మీరింతవరకు లలిత గీతం విన్నారు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: కార్యక్రమంలో ఇప్పుడు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా నిరోధక దినోత్సవం గురించిన విశేషాలు వింటారు. ప్రతి సంవత్సరం జూన్ 26న ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా నిరోధక దినోత్సవం జరుపుకుంటారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల ముఖ్యంగా మానసిక ఆరోగ్యం, వ్యక్తిగత ఆరోగ్యం, కుటుంబ వ్యవస్థ దెబ్బతినడం, దానివల్ల సమాజం అలాగే దేశ భద్రతపై ఏర్పడే ప్రతికూల ప్రభావాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశ్యం. ఈ దినోత్సవాన్ని 1989

ఇది జూన్ 26 నుండి ప్రతి సంవత్సరం పాటిస్తున్నారు. నేటి కాలంలో ఈ మాదక ద్రవ్యాలను తీసుకోవడం ఎక్కువైపోయింది. ఎక్కువగా యువత వీటి బారిన పడటం ఆందోళనకర విషయం అనే చెప్పాలి. డ్రగ్స్ వినియోగం శారీరక మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీయడమే కాకుండా విద్య, ఉపాధి, కుటుంబ సంబంధాలను కూడా ప్రభావితం చేస్తుంది. అంతేకాదు ఈ మాదక ద్రవ్యాల రవాణా, వీటిని వాడటం అనేక రకాల నేరాలకు కూడా దారితీస్తోంది. తల్లిదండ్రులు పిల్లలను పట్టించుకోకపోవడం, ఉద్యోగ సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు వంటివి యువత ఈ మత్తుకు అలవాటు పడేందుకు ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. నేటి కాలంలో యువత మాత్రమే కాకుండా చిన్నపిల్లలు కూడా వీటికి అలవాటు పడుతున్నారు. ఈ మత్తు పదార్థాలు మన దేశంలోకి రాకుండా ప్రభుత్వాలు ఎంత కట్టడి చేస్తున్నా ఏదో ఒక విధంగా ఇవి వస్తూనే ఉన్నాయి. ఈ మత్తుకు ఆడ మగ అనే తేడా లేకుండా బానిసలవుతున్నారు. ఒక్కసారి అలవాటు పడితే ఈ మత్తు వారి ఆరోగ్యాన్నే కాకుండా జీవితాలను కూడా నాశనం చేస్తున్నాయి. ఈ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టడానికి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో NCB నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో పనిచేస్తోంది. ఇది నిరంతరం పనిచేస్తూ అక్రమ రవాణా మూఠాలను పట్టుకుంటారు. NDPS చట్టం ద్వారా అక్రమ రవాణాదారులకు కఠినమైన జైలు శిక్షలు, జరిమానాలు విధిస్తారు. DRI, కస్టమ్స్ మరియు స్థానిక పోలీసు శాఖల సమన్వయంతో విమానాశ్రయాలు, సరిహద్దుల వద్ద భారీగా డ్రగ్స్ పట్టుకోవడం, వాటిని కాల్చివేయడం జరుగుతోంది. పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యేక సెమినార్లు నిర్వహించి డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పిస్తున్నారు. విద్యార్థుల కోసం మై గవర్నమెంట్ ప్లాట్ఫామ్ ద్వారా క్విజ్ కూడా నిర్వహిస్తున్నారు. డ్రగ్స్కు బానిసలైన వారి కోసం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి వారి జీవితం సాధారణ స్థితికి వచ్చేలా చేస్తున్నారు. అలాగే వారికి కౌన్సిలింగ్ కూడా ఇప్పిస్తున్నారు. ఈగిల్ ఫోర్స్, యాంటీ నార్కోటిక్స్ బ్యూరో వంటి విభాగాలను బలోపేతం చేసి మాదక ద్రవ్యాల రవాణాను సమర్థవంతంగా అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు పోలీసు శాఖ జూన్ 17 నుండి జూన్ 26 వరకు నషాముక్త్ భారత్ అభియాన్ పేరిట విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. పాఠశాలలు, కళాశాలల విద్యార్థులతో భారీ అవగాహన ర్యాలీలు, వ్యాసరచన పోటీలు, వీధి నాటకాలు నిర్వహించారు. డ్రగ్స్, గంజాయి సరఫరాను అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా ఈగిల్, ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ విభాగాన్ని ఏర్పాటు చేసింది. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా చేస్తున్న వారిపై, అలాగే వినియోగిస్తున్న వారిపై అనుమానం కనుక కలిగినట్లయితే 1972 టోల్ ఫ్రీ నంబర్కు తెలియజేయాలని సూచిస్తున్నారు. మాదక ద్రవ్యాలకు బానిసలైన వారిని నేరస్తులుగా కాకుండా బాధితులుగా పరిగణించి వారికి వైద్య సహాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించి, ఇందులో భాగంగా విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ హాస్పిటల్ KGH, అలాగే ప్రభుత్వ మానసిక ఆరోగ్య ఆసుపత్రిలో ప్రత్యేక పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. మాదక ద్రవ్యాలు ఆ క్షణంలో ఆనందాన్ని కలగజేసినా తర్వాత జీవితాంతం బాధను మిగులుస్తాయి. ఈ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా నిరోధక దినోత్సవం సందర్భంగా వ్యసనరహిత సమాజ నిర్మాణానికి మనందరం కలిసి కృషి చేద్దాం. మీరింతవరకు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా నిరోధక దినోత్సవం గురించిన విశేషాలు విన్నారు. ఇప్పుడు కొన్ని చిట్కాలు. చాలామందికి సాయంత్రం స్నాక్స్ కింద పకోడీలు కానివ్వండి, బజ్జీలు, సమోసాలు, పుణుకులు, ఇంకా మరికొన్ని ఆయిల్ ఫుడ్స్ తినడానికి చాలామంది ఇష్టపడతారు. అయితే ఈ ఆయిల్ ఫుడ్స్ తినేటప్పుడు ఎంత రుచిగా ఉంటాయో, తిన్న తర్వాత వచ్చే కొన్ని సమస్యలు అన్నీ ఇన్నీ కావు. కాబట్టి ఏవైనా సమస్యలు కలిగినా కూడా తినాలి అనే కోరికను తగ్గించుకోవలసిన అవసరమైతే లేదు. ఎందుకంటే తిన్న తర్వాత ఈ చిన్న చిన్న చిట్కాలు కనుక పాటించినట్లయితే కడుపు ఉబ్బరం, అలాగే అనీజీగా ఉండటం వంటి సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఆ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఎవరికైతే ఈ నూనె సరుకులు తిన్న తర్వాత కొంచెం బరువుగా అనిపిస్తుందో వారు విశ్రాంతి తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. అలాంటి వారు నూనె సరుకులు తిన్న తర్వాత లేదా భోజనం చేసిన తర్వాత 1-5 నిమిషాలు అటూ ఇటూ నెమ్మదిగా తిరుగుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మనం తీసుకున్న ఆహారం జీర్ణం అయ్యి

ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి లేకుండా ఉంటుంది అని చెప్తున్నారు. అలాగే ఆయిల్ ఫుడ్స్ తీసుకున్న తర్వాత ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తాగాలట. ఇలా తాగడం వల్ల మనం తీసుకున్న ఆహారం సులభంగా జీర్ణం అవుతుందని వైద్యులు తెలియజేస్తున్నారు. నీటిని కనుక తక్కువగా

మరింత మెరుగ్గా ఉంటుందని చెబుతున్నారు. ఇక మరొక చిట్కా, ఆయిల్ ఫుడ్ తిన్నాక పీచు ఎక్కువగా ఉన్న పళ్లను తీసుకోవడం చాలా మంచిది. ఇలా పళ్లను తీసుకోవడం వల్ల మన శరీర భాగాలు వివిధ పనులు నిర్వహించడానికి కావలసినటువంటి విటమిన్లు, ఖనిజాలను ఈ పండ్లు అందిస్తాయి. ఆయిల్ ఫుడ్స్ తిన్న తర్వాత గ్రీన్ టీ కనుక తాగినట్లయితే ఉపశమనం కలుగుతుందని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఈ గ్రీన్ టీలో ఫ్లెవనాయిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణ వ్యవస్థను సమతుల్యం చేసి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఇక అలాగే ఆయిల్ ఫుడ్స్ తిన్నాక కడుపు ఉబ్బరంగా కనుక ఉన్నట్లయితే జీలకర్రను పెరుగులో కలిపి తీసుకుంటే ఉబ్బరం సమస్య తగ్గుతుంది. అలాగే ఇది సరైన పేగు కదలికకు కూడా సహాయపడుతుంది. విన్నారు కదండి, ఆయిల్ ఫుడ్స్ తిన్నాక ఏదైనా కడుపు ఉబ్బరంగా కానీ అనీజీగా కానీ ఉన్నట్లయితే ఇప్పుడు చెప్పిన చిట్కాలు పాటిస్తారని ఆశిద్దాం. మీరు ఇంతవరకు చిట్కాలు విన్నారు. కార్యక్రమంలో చివరిగా లలిత గీతం వింటారు.

0: ఈనాటి వనితావాణి శ్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 2 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఢిల్లీ నుంచి వార్తా ప్రసారం వింటారు.
1: Good afternoon. This is Akashvani and I am Valsa Williams with the midday news. The headlines.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం లలిత సంగీత కార్యక్రమం. కార్యక్రమంలో కొన్ని లలిత గీతాలు వింటారు. ముందుగా కేవీకే మోహన్ రాజు పాడిన బోయి భీమన్న లలిత గీతం.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్
1: మేడం. నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
4: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
5: BIS నమ్మక.
6: తర్వాత మల్లిక్ పాడిన నండూరి రామ్మోహన్ రావు లలిత గీతం.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: నేను నగేష్ బాబు, ఎస్పీ ఈగల్. నషాముక్త భారత్ స్వప్నాలను సాకారం చేద్దాం, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉందాం. యువతే దేశ భవిత, వికసిత్ భారత్లో కీలకం మీ పాత్ర.

0: लगता है बदल। जो कहानियां हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स OTT ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: చివరిగా ఆర్ వేదవతి ప్రభాకర్ పాడిన బసవరాజు అప్పారావు లలిత గీతం

లలిత గీతాలు విన్నారు. శ్రోతలకు గమనిక, మధ్యాహ్నం 3:05 నుంచి 3:55 పాటు అనక 50 నిమిషాల పాటు డిఆర్ఎం ట్రాన్స్మిటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతోంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారమవుతాయి, సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. గమనిక విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం టీన్ టైమ్ కార్యక్రమంలో కొన్ని హిందీ చిత్రగీతాలు వింటారు. ముందుగా ఓం శాంతి ఓం చిత్రానికి కేకే పాడిన గీతం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: టీన్ టైం కార్యక్రమంలో చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాడే వినబోయే పాట ప్రొఫెసర్ చిత్రానికి లతా మంగేష్కర్ పాడిన పాట

0: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन, कहानी नहीं बदली स्टाइल गया है बदल, जो कहानियां हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: నేను నగేష్ బాబు, ఎస్పీ ఈగల్. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి నెరవేర్చాలి మహనీయుల కళ. సే నో టు డ్రగ్స్, ఎస్ టు లైఫ్.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ క్విజ్ కార్యక్రమం. ఈనాటి క్విజ్ కార్యక్రమంలో మీరు పార్టిసిపేట్ చేయాలంటే మీకు తెలిసిన నెంబరే వాట్సాప్ నెంబర్ 0866244888 ఈ నెంబర్కి నేను అడిగే ప్రశ్నలకి ఆన్సర్స్ని వాట్సాప్ చేయండి. యువలయ క్విజ్ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. మరి మీరందరూ సిద్ధంగా ఉంటే ఆన్సర్స్ చేయటానికి, క్వశ్చన్స్ వేయటానికి నేను రెడీగా ఉన్నాను. అయితే ఇవాళ ముందుగానే పెన్ను పేపర్ తీసుకోండి, మీకోసం

ఒక ప్రశ్న అడుగుతున్నాను. అయితే లెక్కల ప్రశ్న అయితే మాత్రం కాదు, కొంచెం నోట్ చేసుకుంటారని. ఓకేనా? యువలయ కార్యక్రమంలో మీకోసం వస్తున్న మొదటి ప్రశ్న ఏమిటంటే, కాలువ, నది, ఏరు, సరస్సు. ఓకేనా? కాలువ, నది, ఏరు, సరస్సు వీటిలో భిన్నంగా ఉన్నది ఏది? ఇవన్నీ నీటికి సంబంధించినవే, అయితే చెప్పండి వీటిలో భిన్నంగా ఉన్నది ఏది? కాలువ, నది, నది, ఏరు, సరస్సు వీటిలో భిన్నంగా ఉన్నది, కెనాల్, రివర్, స్ట్రీమ్, లేక్ వీటిలో డిఫరెంట్గా ఉన్నది ఏది చెప్పండి. 0866248881 ఈ నెంబర్కి ఇలాగ మీకోసం ఒక పాట. ఇది కథ కాదు చిత్రానికి ఎస్ జానకి బృందం పాడిన పాట.

పాట విన్నారు కదా. వెల్కమ్ బ్యాక్ టు యూలయ. నేను అడిగాను ప్రశ్న, కాలువ, నది, ఏరు, సరస్సు వీటిలో భిన్నంగా ఉన్నది ఏది అని అడిగాను. తెలిస్తే ఆన్సర్ రాయండి, మీకు కుదిరితే ఎక్స్ప్లెయిన్ చేయండి. అన్ని నీటికి సంబంధించిందే ఈ ప్రశ్నలో. చూద్దాం, మనకి పంపించారు ముందుగా వీరు ఎవరంటే, నెల్లూరు జిల్లా ఎనుమడుగు నుంచి చేబ్రోల్ రామకృష్ణయ్య సుభాష్ని ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఓకే, మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్. ఇక తర్వాత చూద్దాం, భాస్కర్ని సత్యనారాయణ అరుణకుమారి పంపించారు ఒంగోలు నుంచి, రైట్ ఆన్సర్ రాశారు, కాకపోతే ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఓకే అండి. తర్వాత చూద్దాం, పండా లలితాదేవి శ్రీధర్ బాబు బాపట్ల జిల్లా నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్. అయితే మిస్

కొంతగా మీరు ఆలోచించి మాత్రమే రాయండి, ఎవరిని అడగద్దు, ఎక్కడ షేర్ చేయొద్దు. చూద్దాం. తర్వాత చల్లపల్లి నుంచి శివ దుర్గ పంపించారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకెవరంటే మహేంద్ర తెనాలి నుంచి రైట్ ఆన్సర్ చేశారు. చూద్దాం. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని పంపించారు, వీరు రైట్ ఆన్సర్ రాశారు. ఓకే. తర్వాత మానస సమృత, ఓకేనా, చీరాల నుంచి రైట్ ఆన్సర్. తర్వాత పెడన జగనేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం. మధుసూదన్ రెడ్డి పాపినేనిపాల నుంచి రాశారు, కొంచెం టైపింగ్లో మిస్టేక్ ఉన్న, రైట్ ఆన్సర్ రాసి పంపించారు. తర్వాత వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి, ఓకే, రాసి పంపించారు. కాకపోతే ఇక్కడ మాత్రం అది రాంగ్ ఆన్సర్. ఇక నెక్స్ట్ చూద్దాం. చంద్రశేఖర్ కొల్లాపూర్ నాగర్ కర్నూలు జిల్లా నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం. గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అని ఇక రాసి పంపించారు. మంగళగిరి ఆత్మకూరు నుంచి ఆదిశేషు పంపించారు, రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం. స్వీటీ నెల్లూరు నుంచి రాశారు, కాకపోతే రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి రాశారు, రైట్ ఆన్సర్ని. తర్వాత నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఓకే ఓకే, రైట్ ఆన్సర్ రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు. నెక్స్ట్ చూద్దాం. మిడతల రామూర్తి వరవకొండ నుంచి రాశారు, రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు పంపించారు, కాకపోతే రాంగ్ ఆన్సర్. మీరు రాసింది కరెక్టే, కాకపోతే ఇక్కడ మాత్రం అది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా పంపించారు మనకి బృందావనం పద్మశ్రీ శ్యామ్, వీరంతా కలిసి పంపించారు హైదరాబాద్ నుంచి, రైట్ ఆన్సర్ రాశారు. హాయ్ అంటున్నారు, మీకు కూడా హాయ్ అండి. నెక్స్ట్ పంపించారు మనకి గురజాల వేణుబాబు కైకలూరు నుంచి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ ఇంకా ఎవరు పంపించారంటే మార్కాపురం శివాజీ నగర్ నుంచి టైలర్ మస్తన్వలి ఫాతిమా జవాబు అంటూ రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత ఎవరు పంపించారో చూద్దాం. బతిన్ రవికుమార్ శ్రీకాకుళం నుంచి రాసి పంపించారు, వీరు రెండు ఆన్సర్లు రాశారు. ఏది తీసుకోమంటారు ఆన్సర్గా మీరే తెలియజేయండి, ఏదో ఒకటి రాసి పంపించండి, అది రైట్ ఆర్ రాంగ్, ఏదో ఒకటి. తర్వాత నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుంచి పంపించారు దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది ఉన్నారు, వారంతా కలిసి రాశారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ హాయ్ గుడ్ ఈవినింగ్ అంటున్నారు, మీకు కూడా గుడ్ ఈవినింగ్ అండి. సులోచన కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ పూజారి ధనంజయ అనంతపురం పెద్దమ్మగుడి దగ్గర నుంచి పంపించారు అనుకుంటున్నాను అని రాశారు ఆన్సర్ని. ఓకేనండి, కరెక్ట్గానే అనుకున్నారు. నెక్స్ట్ చూద్దాం. వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి రైట్ ఆన్సర్. తర్వాత మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ రాసి పంపించారు, రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం. తెలిస్తే ఎక్స్ప్లెయిన్ చేయండి, నాలుగిట్లో డిఫరెంట్గా ఉన్నది ఏది అని అడిగాను కదా. తర్వాత కుంచి రామూర్తి కుంచువానిపేట నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం. ఆర్ వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి కందికాయపల్ల గ్రామం నుంచి రాశారు, రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చెన్నకేశ్వరరావు అత్తిల నుంచి, రైట్ ఆన్సర్. తర్వాత వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి శ్రీనివాస్ పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. అనంతపురం నుంచి అనురాధ పంపించారు, ఓకే, కాకపోతే రైట్ ఆన్సర్ రాశారు కానీ ఇక్కడ మాత్రం రాంగ్ ఆన్సర్, అది ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్ అండి. తర్వాత జి భూమేష్ ధనలక్ష్మి, వీరు చిత్తూరు నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత లతా సుహాస్ హోస్కోట్ నుంచి, రైట్ ఆన్సర్. ఇంకా నెక్స్ట్ చూద్దాం, ఎవరెవరు పంపించారు అనేది. వేలవర్తిపాటి సత్యనారాయణ అండ్ జయలక్ష్మి, ఓకే, వీరు తెలంగాణ సికింద్రాబాద్ నుంచి పంపించారు, రాసి పంపించారు కానీ మీరు ఏం రాశారు ఆన్సర్ అయితే రాంగ్ ఆన్సర్గానే కనిపిస్తుంది నాకు మరి అది. తర్వాత చూద్దాం. చిత్తూరు నుండి నరేంద్రారెడ్డి స్వరూప ఫ్యామిలీ మెంబర్స్ రాశారు, రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం. నంద్యాల జిల్లా నుంచి రమేష్ వర్మ రాశారు, కాకపోతే ఇక్కడ రాంగ్ ఆన్సర్ అది. ఇక తర్వాత మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ నుంచి పంపించారు, ఓకేనండి, రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, వీరెవరంటే మళ్ళీ మనకి పంపించారు నెల్లూరు జిల్లా దగద్ధర్తి మండలం నుంచి వనం శేషయ్య వెంకటేశ్వర్లు పంపించారు, ఓకే, రైట్ ఆన్సర్ రాశారు, రైట్ ఆన్సర్ రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ చూద్దాం. మనకి పంపించారు వీరెవరంటే సుదర్శనం శ్రీకుమార్ పెరుమాన్ శ్రీవాణి ఢిల్లీ నుంచి పంపించారు, ఓకేనండి, ఎక్స్ప్లెయిన్ చేశారు రైట్ ఆన్సర్ని. ఇంకా మనకి పంపించారు దంపూర్ బలరామ్ రెడ్డి సుగుణమ్మ, వీరు ఇనమడుగు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం. కడప నుంచి వినయ్ శ్రీదేవి పంపించారు, కాకపోతే ఇక్కడ రాంగ్ ఆన్సర్, ఓకేనండి. తర్వాత జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల్ల నుంచి పంపించారు,
కాకపోతే

బాగా సార్ చేశారు. ఇక తర్వాత చూద్దాం, కాళ శ్రీనివాసరావు కోదాడ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ దస్తగిరి సంధ్య యాస్మిన్ కడప నుంచి పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత రాజ్యలక్ష్మి రామకృష్ణ చిన్నమిరన్ నుంచి పంపించారు, ఓకే రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం, శరణ్య ప్రతీక్ ఆదోర్ నుంచి రాసి పంపించారు, ఓకే రైట్ ఆన్సర్ చేశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు వీరి. ఇక నెక్స్ట్ పంపించారు కేదర్ వీరేష్ జోగులాంబ గద్వాల్ జిల్లా నుంచి రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం, గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. తెనాలి నుంచి ఎంవి ప్రసాద్ ఇందిరా పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం, గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ రాసి పంపించారు అనుకుంటున్నాం అంటున్నారు, రైట్ ఆన్సర్ రాశారు. ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల రంగారెడ్డి జిల్లా నుంచి రైట్ ఆన్సర్ రాశారు. ఇక తర్వాత చూద్దాం, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద రాశారు, ఓకే ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు రైట్ ఆన్సర్ని. తర్వాత స్వీటీ నెల్లూరు నుంచి రాశారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ని. ఇక చూద్దాం, గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. లత ఉయ్యూరు నుంచి రాసి పంపించారు, ఓకే రాశారు కానీ ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్ అండి, కాకపోతే ఇక్కడ రాంగ్ ఆన్సర్ చేశారు, మ్యాథ్స్ టీచర్ అంటున్నారు వీరు, ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ చూద్దాం, రాసి పంపించారు పండ లలితాదేవి బాపట్ల నుంచి రాశారు, ఓకే ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు. ఇక నెక్స్ట్ చూద్దాం, వీరు వరిగంట బదరి విషయాల నెల్లూరు నుంచి ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్ అండి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత నాగనాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ ఎవరంటే బత్తిని రవికుమార్ శ్రీకాకుళం నుంచి రైట్ ఆన్సర్ చేశారు. ఇక పంపించారు మనకి ఎస్ రేవతి రాజశేఖర్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ చేశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక చూద్దాం, సోదామణి వసుంధర ఇనుమడుగు నుంచి రాశారు, తుమ్మా పద్మావతి వారు కూడా రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. ఇక తర్వాత చూద్దాం, పాపినేనిపాలెం నుంచి సూర్యనారాయణ ఈశ్వరమ్మ పంపించారు రైట్ ఆన్సర్, కాకపోతే వీళ్ళ స్పెల్లింగ్లో కొంచెం మిస్టేక్ ఉంది వారి పేరులో, ఓకే అయినా రైట్ ఆన్సరే. తర్వాత వీరు కడప నుంచి వినయ్ శ్రీదేవి మళ్ళీ పంపించారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ని, వెరీ గుడ్ అండి, ట్రై చేయండి. తర్వాత హాయ్ అంటున్నారు, రైట్ ఆన్సర్ రాశారు, పేరు ఊరు మాత్రం అయితే రాయలేదు. నెక్స్ట్ చూద్దాం, గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి శివదాస్ రెడ్డి తిరుపతమ్మ కుటుంబ సభ్యులు రాశారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు, గుడ్ ఈవినింగ్ అంటున్నారు, మీకు కూడా గుడ్ ఈవినింగ్ అండి. తర్వాత మనకి పంపించారు గణపరూపమల్లేశ్వరరావు శాంభవి ఉప్పులూరు గ్రామం నుంచి రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, చిలకా నారాయణ అనసూయ నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ స్వీటీ నెల్లూరు నుంచి, ఓకే ఇప్పుడు రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత వీరు ఎవరంటే క్వశ్చన్ ప్లీజ్ అని అడుగుతున్నారు, ఓకేనండి, నేను క్వశ్చన్ చెప్తాను ఆన్సర్ కూడా చెప్పేస్తాను, ఓకేనా. కాలువ నది ఏరు సరస్సు వీటిలో భిన్నంగా ఉన్నది ఏది అని అడిగాను, భిన్నంగా ఉన్నది సరస్సు, మిగతావి నిరంతరం ప్రవహించే నీటి వనరులు, సరస్సు ఒక చోట నిశ్చలంగా ఉండే నీటి నిల్వ, ఓకేనండి, కంగ్రాచులేషన్స్ అందరికీ. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం, పెన్ను పేపర్ రెడీగానే ఉంది కదా, రాయండి. చిన్న లెక్కే అది, కాకపోతే పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు, 1 మినిట్ లోపు మీరు ఆన్సర్ కనుక్కుంటారు. ఏంటంటే 72 x 96, 72 x 96 అంటే 6927, ఓకేనా. 72 x 96 అంటే 6927. 58 x 87 అంటే 7885. అయితే ఇచ్చుకున్నారు కదా, 72 x 96 అంటే 6927, అదే 58 x 87 అంటే 7885, అయితే 79 x 86 ఎంత, ఓకేనా. ప్రశ్న అర్థమైంది కదా, 79 x 86 ఎంత అవుతుంది, ఇది ప్రశ్న. ఈ ప్రశ్నకి మీరు ఆన్సర్ చేసేలోగా మీకు పాట వినిపిస్తాను, ఆన్సర్ తొందరగా చేసి పంపించండి. రెండో ప్రశ్న మరొకసారి, 72 x 96 అంటే 6927, 58 x 87 అంటే 7885, అయితే 79 x 86 ఎంత అవుతుంది, అది అర్థమైంది కదా. ఇలా ఒక పాట, వయసు పిలిచిన చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట.

వెల్కమ్ బ్యాక్ టు యువలయ. నేను అడిగాను ప్రశ్న, 72 x 96 అంటే 6,927, 88 x 87 అంటే 7,885 అయితే 79 x 86 ఎంత అని అడిగారు లెక్కలో. అయితే ఎవరెవరు కరెక్ట్గా రాశారు, ఎవరికి అర్థమైంది లెక్క అని చూద్దాం. చాలా సింపుల్ మ్యాథ్స్ ఇది, 1 మినిట్ లోపే మీరు కనుక్కొని ఉంటారని నేను అనుకుంటున్నాను. ఓకేనా? శ్యామ్ నెల్లూరు నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత మానస విజయలక్ష్మి చీరాల నుంచి రైట్ ఆన్సర్ చేశారు. గుడ్ ఈవినింగ్ అంటున్నారు. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. గణపవరపు మల్లేశ్వరరావు శాంబవి పులూరు గ్రామం నుంచి రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ ఆకురాతి రామకృష్ణ రాజలక్ష్మి చిన్నామరం నుంచి రాశారు. ఒకవేళ మీకు ఈ ఆన్సర్ ఎలా వచ్చిందో చెప్పండి. మీ అంతటా మీరు చేసి ఉంటే ఈ ఆన్సర్ ఈజీగా కనుక్కుంటారు. ఒకవేళ ఎక్కడైనా సెర్చ్ చేస్తే డైరెక్ట్ ఆన్సర్ చేస్తారు. ఏమంటారు? ఓకే, తర్వాత చూద్దాం. నెల్లూరు జిల్లా ఎనిమడుగు నుంచి చేబ్రోల రామకృష్ణయ్య సుభాష్ని రాశారు రైట్ ఆన్సర్ని. తర్వాత సుదర్శనం శ్రీకుమార్ పెరుమాణ్ శ్రీవాణి ఢిల్లీ నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం. మిడతల రామమూర్తి ఉరవకొండ నుంచి రాసి పంపించారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత మనకి పంపించారు చల్లపల్లి నుంచి శివ దుర్గ రాశారు రైట్ ఆన్సర్ చేశారు. భానుప్రకాష్ వావిల్లా అక్కడి నుంచి, కాకపోతే రాంగ్ ఆన్సర్ అండి. తర్వాత చూద్దాం. పండా లలితాదేవి శ్రీధర్ బాబు బాపట్ల నుంచి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ బృందావనం పద్మశ్రీ శ్యామ్ వీరు హైదరాబాద్ నుంచి రాసి పంపించారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ ఇంకెవరు రాసి పంపించారంటే ఆర్ఎన్విఎన్ మూర్తి శ్రీదేవి ఏలూరు జిల్లా లక్కవరం నుంచి రాసి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. ఇంకా తర్వాత

వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి శ్రీనివాస్ పంపించారు. ఓకే రాశారు, రైట్ ఆన్సర్ రైట్ ఆన్సర్ కాకపోతే కొంచెం డిఫరెంట్గా ఉంది అది. తర్వాత చూద్దాం, మనకి రాసి పంపించారు వీరెవరంటే వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం, లతా సుహాస్ హోస్కోట్ నుంచి రైట్ ఆన్సర్. తర్వాత సుబ్రహ్మణి పెద్దనపల్లి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్ రాశారు. నెక్స్ట్ అనంతపురం నుంచి అనురాధ పంపించారు రైట్ ఆన్సర్ని. వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, కాళ శ్రీనివాసరావు కోదాడ నుంచి రైట్ ఆన్సర్. తర్వాత పంపించారు మనకి బతిన్ రవికుమార్ శ్రీకాకుళం నుంచి. ఓకే రండి, రైట్ ఆన్సర్ చేశారు. ఆర్ వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. చిత్తూరు నుండి నరేంద్రారెడ్డి స్వరూప పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత దంపూర్ బలరాం రెడ్డి శివనమ్మ వీరు ఇనమ్మడుగు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, కోనసీమ జిల్లా మోరిపాలెం నుండి పంతాడు శ్రీనివాసరావు గంగాభవాని పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఓకే వీరెవరంటే వినయ్ శ్రీదేవి కడప నుంచి పంపించారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్ రైట్ ఆన్సర్ని. తర్వాత ఎం మురహరి యశోద నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ చూద్దాం, వీరెవరంటే నెల్లూరు జిల్లా నుంచి వనం శేషయ్య వెంకటేశ్వర్లు పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల నుంచి రైట్ ఆన్సర్ చేశారు. తనుజ నజ్మల్ హిందూపూర్ నుంచి రాశారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. ఈజీగానే ఉంది కదా ప్రశ్న. తర్వాత జి చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ సులోచన కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, ఆత్మకూరు నుంచి ఆదిశేషు పంపించారు రైట్ ఆన్సర్ని. ఇక ఎవరంటే ఎం ప్రతాప్ ఐటీ జంక్షన్ విశాఖపట్నం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. గంగళూరు నుంచి రామకృష్ణ పంపించారు, రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల ఫ్యామిలీ మెంబర్స్ రాశారు రైట్ ఆన్సర్ని. వీరెవరంటే గణపవరపు మల్లేశ్వరరావు ఉప్పులూరు నుంచి పంపించారు, ఓకే వారు ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత చూద్దాం, వేటపాలెం దగ్గర రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవంగా పంపించారు, కాకపోతే రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, పాపినేనిపాలెం నుంచి సూర్యనారాయణ ఈశ్వర్మ పంపించారు, రైట్ ఆన్సర్ని కాదు రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబ్బాని పంపించారు, రైట్ ఆన్సర్. తర్వాత శశికళ అండ్ బుజ్జి ఆదోర్ నుంచి రాశారు, ఓకే రైట్ ఆన్సర్ రాశారు, వెరీ గుడ్ అండి, ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత పూజారి ధనంజయ పెద్దమ్మగుడి దగ్గర నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. మిడదల రామూర్తి విరవకొండ నుంచి ఇప్పుడు రైట్ ఆన్సర్ రాసి పంపించారు. సోదామణి వసుంధర పద్మావతి ఇనుమడుగు నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. తర్వాత నాగనాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్. చిలుక నారాయణ అనసూయ నిజామాబాద్ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద రాశారు రైట్ ఆన్సర్ని, ఎక్స్ప్లెయిన్ చేశారు, సూపర్గా చేశారు. తర్వాత రామకృష్ణ రాజలక్ష్మి చిన్న అమీరాల నుంచి రాసి పంపించారు, ఓకేనండి రాశారు, రైట్ ఆన్సరే రాసి పంపించారు. ఓకే వెరీ గుడ్, లాజికల్ క్వశ్చన్స్ కూడా అడగండి అంటున్నారు, చూద్దాం ట్రై చేద్దాం. తర్వాత ఎస్ రేవతి రాజశేఖర్ నెల్లూరు నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి వరలక్ష్మి రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. మార్కాపురం శివాజీ నగర్ నుండి టైలర్ మస్తాన్ వలి ఫాతిమా పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ ఇంకెవరు రాశారంటే నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. పాపినేనిపాలెం నుంచి సూర్యనారాయణ ఈశ్వరమ్మ మళ్ళీ పంపించారు ఇప్పుడు రైట్ ఆన్సర్ని. తర్వాత ఏలూరు నుంచి రఘుబీర్ సింగ్ సుగుణంబాయి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం, చెబ్రోల్ రామకృష్ణయ్య ఇనుమడుగు నుంచి నెల్లూరు నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. నేను అడిగిన ప్రశ్న 72 x 96 అంటే 6927, 58 x 87 అంటే 7885 అయితే 79 x 86 ఎంత అవుతుందని అడిగాను. రాసి పంపించారు, ఇంకొకరు రాశారు పంపించారు, చూద్దాం. గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి తిరుపతమ్మ కుటుంబ సభ్యులు రాశారు, కాకపోతే కొంచెం లాస్ట్లో డిఫరెంట్గా అంకె వేశారు. ఓకే అండి, వెరీ గుడ్, ట్రై చేసినందుకు. కారంచేడు మండలం తెలగపాలండి వెంకటేశ్వర రెడ్డి జ్యోతి రాశారు, కానీ ఆన్సర్ అయితే ఏమీ రాసి పంపించలేదు. ఇక తర్వాత చూద్దాం, మధుసూదన్ రెడ్డి పాపినేనిపాలెం నుంచి రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, పండా లలితాదేవి శ్రీధర్ బాబు రాసి పంపించారు,

మీరు రైట్ ఆన్సర్ చేశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే, వెరీ గుడ్ అండి, బాగుంది, ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు. తర్వాత పాలెం పోలయ్య రాశారు, ఎక్కడ నుంచి అయితే రాయలేదు మరి. ఓకేనండి, రైట్ ఆన్సర్ రాశారు. నెక్స్ట్ చూద్దాం, భాస్కర్ సత్యనారాయణ అరుణ కుమారి ఒంగోలు నుంచి రాసి పంపించారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత పంపించారు మనకి వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి శ్రీనివాస్ పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. పివై విజయశేఖర్ నంద్యాల నుంచి పేరు ఊరు ఒకటే రాశారు, ఆన్సర్ అయితే రాసి పంపించలేదు విజయశేఖర్ గారు. తర్వాత పంపించారు, కొంతమంది టైప్ చేస్తున్నారు, త్వరగా టైప్ చేసి పంపించండి. ఆళ్ళగడ్డ నుంచి వీరమ్మ రాసి పంపించారు, కొంచెం అంకెల్ అటు ఇటు మార్చారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ రాశారండి. తర్వాత

0: మనకి పంపించారు వీరు ఎవరంటే బృందావనం పద్మశ్రీ శ్యామ్. వీరు హైదరాబాద్ నుంచి రాశారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం మనకి ఎవరు పంపించారంటే పాలెం పోలే ఎన్నమడగం నెల్లూరు నుంచి వీరు రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. ఓకేనండి, ఇంకా టైప్ చేస్తున్నారు. ఓకే, నేను ఆన్సర్ చెప్పేస్తాను. 72 x 96 అంటే 6927, 58 x 87 అంటే 7885 అయితే, 79 x 86 అయితే ఎంత అని అడిగాను. ఓకేనా, ఆన్సర్ ఎంత అంటే 6897. ఓకేనా, క్వశ్చన్లోనే ఆన్సర్ కనిపిస్తుంది. ముందు రెండు క్వశ్చన్లు ఇచ్చారు, రెండు చెప్పారు, ఎక్స్ప్లెయిన్ చేశారు ఎట్లా వచ్చాయనేది. తర్వాత అది నెక్స్ట్ మూడో దాంట్లో మీరు ఈజీగా కనుక్కునేటట్టుగానే ఉంది కదా ఆన్సర్. ఓకే, ఇక్కడ వీరొకరు పంపించారు అళ్ళగడ్డ నుంచి వీరమ్మ, కాకపోతే అంకెలు ఇప్పుడు కూడా అటు ఇటు వేశారు. ఓకే అండి, ఎక్స్ప్లెయిన్ చేయలేదు, మీరు ట్రై చేశారు, థ్యాంక్ యూ వెరీ మచ్ తర్వాత మాణిక్యాలో సత్యవతి దుర్గాడ్ నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్, నేను ఆన్సర్ కూడా చెప్పేశాను. ఇక మూడో ప్రశ్నకి మీరందరూ రెడీగా ఉండండి, చిన్న బ్రేక్ తీసుకుని వెంటనే వచ్చేస్తాను.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: వెల్కమ్ బ్యాక్ టు యువలయ. మరి రెండో ప్రశ్నకి ఆన్సర్ నేను చెప్పేశాను. తర్వాత కడప నుంచి ప్రవీణ పంపించారు రైట్ ఆన్సర్ని. ఓకేనండి, ఇక మూడో ప్రశ్నలోకి వెళ్ళిపోదాం, జాగ్రత్తగా వినండి. మూడో ప్రశ్న చాలా చాలా ఈజీనే, మీరందరూ ఈజీగా చెప్తారని నేను అనుకుంటున్నాను. ఏంటంటే, నితిన్ వయస్సు 4 ఏళ్ళు ఉన్నప్పుడు అతని తమ్ముడు మిథున్ వయస్సు అందులో సగం ఉంది. ఓకేనా, అయితే నితిన్ వయస్సు 18 ఏళ్ళు ఉన్నప్పుడు మిథున్ వయస్సు ఎంత? అర్థమైంది కదా ప్రశ్న. నితిన్ వయసు 4 ఏళ్ళు ఉన్నప్పుడు తమ్ముడు వయసు అందులో సగం ఉంది, అయితే నితిన్ వయసు 18 ఏళ్ళు ఉన్నప్పుడు మిథున్ వయసు ఎంత? ఇది ప్రశ్న. ఈ ప్రశ్నకి వెంటనే ఆన్సర్ చేసి పంపించండి 0866244812 నెంబర్కి. ప్రశ్న మరోసారి అడగమంటారా, అర్థమైందా? నితిన్ వయసు 4 ఏళ్ళు ఉన్నప్పుడు అతని తమ్ముడు మిథున్ వయసు అందులో సగం ఉంది, అయితే నితిన్ వయసు 18 ఏళ్ళు ఉన్నప్పుడు మిథున్ వయసు ఎంత ఉంటుంది? అది ప్రశ్న. ఇలాగ మీకోసం పాట, మౌన గీతం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, మిస్ జానకి పాడిన పాట.

వెల్కమ్ బ్యాక్ టు యువల. నేను అడిగాను ప్రశ్న, నితిన్ వయసు 4 ఏళ్ళు ఉన్నప్పుడు తన తమ్ముడు మిథున్ వయస్సు అందులో సగం ఉంది, అయితే నితిన్కి 18 ఏళ్ళు ఉన్నప్పుడు మిథున్ వయసు ఎంత అని అడిగాను. ఆన్సర్స్ ఎవరెవరు కరెక్ట్గా రాసి పంపించారు చూద్దాం. శ్యామ్ నెల్లూరు నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. భాస్కర్ సత్యనారాయణ అరుణకుమారి ఒంగోలు నుంచి రాశారు రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఎనుమడుగు నుంచి చెబ్రోల్ రామకృష్ణయ్య సుభాష్ని ఫ్యామిలీ మెంబర్స్ రాశారు రైట్ ఆన్సర్ని. హనుమంతు ఒంగోలు నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. తర్వాత ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, నారాయణ మూర్తి శ్రీదేవి ఫ్యామిలీ మెంబర్స్ లక్కవరం ఏలూరు నుంచి రాసి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. ప్రశ్న ఈజీగానే ఉంది కదా, కొంచెం అర్థం చేసుకుని రాసి పంపించండి. ఆకురాతి రామకృష్ణ రాజలక్ష్మి చిన్న అమీరన్ నుంచి రాశారు రైట్ ఆన్సర్. నంద్యాల

జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. చల్లపల్లి నుంచి శివ దుర్గా రైట్ ఆన్సర్. తర్వాత నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, పివై విజయశేఖర్ రాశారు, నంద్యాల నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత బత్తిని రవికుమార్ శ్రీకాకుళం నుంచి రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, గురజాల వేణుబాబు కైకలూరు నుంచి రైట్ ఆన్సర్. ఒకవేళ చెప్పండి ఆన్సర్ మీకు ఎలా వచ్చింది అనేది ఎక్స్ప్లెయిన్ చేయండి. చిలుక నారాయణ అనసూయ నిజామాబాద్ నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి శ్రీనివాస్ పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత వరగంటి బదిలి విషయాల నెల్లూరు నుంచి రాశారు. ఓకే రాశారు కానీ ఓకే రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, మల్లేశ్వరరావు శాంభవి వీరు ఉప్పులూరు గ్రామం నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్. మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత చూద్దాం, కోరపాటి కరుణ జనార్దన్ రావు వీరు ఒంగోలు నుంచి రాసి పంపించారు, ఓకేనండి రైట్ ఆన్సర్ చేశారు. వైష్ణవి వావిల్ల వీరు రాశారు, ఓకే. కాకపోతే రెండో ప్రశ్నకి ఆన్సర్ ఇప్పుడు రాసి పంపించారు, ఓకేనండి రైట్ ఆన్సరే. మూడో ప్రశ్నకి ఆన్సర్ తెలిస్తే రాసి పంపించండి. తర్వాత చూద్దాం, కాళ శ్రీనివాసరావు కోదాడ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. లతా సుహాస్ హోస్కాట్ నుంచి రైట్ ఆన్సర్ రాశారు. నెక్స్ట్ చూద్దాం, గనగళ్ళు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి, ఓకేనండి రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, వేలవర్తిపాటి సత్యనారాయణ జయలక్ష్మి రాసి పంపించారు సికింద్రాబాద్ నుంచి రైట్ ఆన్సర్ని. పాపినేనపాల నుంచి సూర్యనారాయణ ఈశ్వరమ్మ రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, బృందావనం పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ నుంచి రెండు ఆన్సర్లు రాసి పంపించారు. ఎందుకని చూడండి రైట్ ఆన్సర్ ఏంటి తెలిస్తే రాసి పంపించండి. తర్వాత చిత్తూరు నుండి నరేంద్రారెడ్డి స్వరూప రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత నంద్యాల జిల్లా సుబ్బారెడ్డపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి పంపించారు రైట్ ఆన్సర్ని. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ సులోచన కరీంనగర్ నుంచి రాంగ్ ఆన్సర్. అనురాధ అనంతపురం నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. ఆర్ వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. మధుసూదన్ రెడ్డి పాపినేనిపాలెం నుంచి రైట్ ఆన్సర్. కేశవరావు అత్తిల్ నుంచి రైట్ ఆన్సర్ రాశారు. జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, మేం ప్రతాప్ పేటీ జంక్షన్ విశాఖపట్నం నుంచి రైట్ ఆన్సర్. తర్వాత సుదర్శనం శ్రీకుమార్ పెరుమాళ్ శ్రీవాణి ఢిల్లీ నుంచి రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. పండా లలితాదేవి శ్రీధర్ బాబు బాపట్ల నుంచి రాసి పంపించారు, ఓకే వెరీ గుడ్, చాలా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు, ఓకేనండి వెరీ గుడ్. తర్వాత చూద్దాం, పూజారి ధనంజయ పెద్దమ్మ గుడి దగ్గర నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ జి చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి రాశారు, రాంగ్ ఆన్సర్ చేస్తున్నారు, ఇంకా టైప్ చేస్తున్నారు. చూద్దాం, పాలెంపోలే ఎనమడుగు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. ఇక తర్వాత దంపూర్ బలరాం రెడ్డి సుగుణమ్మ రాశారు, ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ చేశారు. ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి వరలక్ష్మి ఫ్యామిలీ మెంబర్స్ అంతా రైట్ ఆన్సర్ రాశారు. కోనసీమ జిల్లా మోరిపాలెం నుండి పంతాడు శ్రీనివాసరావు గంగాభవాని పంపించారు రైట్ ఆన్సర్ని. మెల్లగా చెప్పండి అన్నారు, నేను చాలా స్లోగానే చెప్పాను. ఓకే ఆన్సర్ తెలిస్తే రాసి పంపించండి. తర్వాత చూద్దాం, మనకి పంపించారు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత పంపించారు గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పౌల్ శ్రీదాసరెడ్డి తిరుపతమ్మ కుటుంబ సభ్యులు రైట్ ఆన్సర్ని. పెద్ద బాబుకి వయసు 2 సంవత్సరాలు, చిన్నబాబు వయస్సు 2 ఇయర్స్ లెస్, చిన్నబాబు వయసు అని రాశారు. ఓకే ఓకే ఓకే రైట్, ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే ఫస్ట్ వరగంటి బదరి విషయాల నెల్లూరు నుంచి, ఓకే రండి రైట్ ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు. తర్వాత చూద్దాం, స్వీటీ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. తర్వాత చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి రాసి పంపించారు వీరు, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, నెల్లూరు జిల్లా నుంచి చెన్నూరు నుంచి వనం శేషయ్య వెంకటేశ్వర్లు, ఓకే రైట్ ఆన్సర్. తర్వాత ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు ఇప్పుడు పంపించారు రైట్ ఆన్సర్ని. సౌదమ్మణి వసుంధర పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం, ఎస్ రేవతి రాజశేఖర్ నెల్లూరు నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. ఇంకెవరన్నా రాసి పంపిస్తారా? 0866-248-8812 ఈ నెంబర్కి నేను అడిగిన ప్రశ్నకి ఆన్సర్ని త్వరగా రాసి పంపించండి, ఓకేనా?

వెల్కమ్ బ్యాక్ టు యువలయ. మళ్ళీ మనకు పంపించారు పీవై విజయ్ శేఖర్, నంద్యాల నుంచి రాసి పంపించారు. కాకపోతే రాంగ్ ఆన్సర్ రాశారు. నేను క్వశ్చన్లో క్లారిటీగా నేను చెప్పాను, కొంచెం అర్థం చేసుకుంటే ఈజీగా వచ్చేస్తున్న ఆన్సర్. ఓకేనండి, ఒకవేళ మీకు తెలియకపోతే నేను చెప్పేస్తాను ఆన్సర్. తుమ్మ పద్మావతి ఇనుమడుగు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ పంపించారు వారణాసి నుంచి రెండు చింతలు లక్ష్మీ కామెశ్రీ శ్రీనివాస్ పంపించారు, ఓకే రైట్ ఆన్సర్ చేశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్ అండి. తర్వాత బృందావనం పద్మశ్రీ శ్యామ్ హాయ్ చెప్పారు, మరి రైట్ ఆన్సర్ అయితే పంపించలేదు. ఇక తర్వాత చూద్దాం. క్వశ్చన్ ప్లీజ్ అని అడుగుతున్నారు కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబు సుభాని. నితిన్ వయసు 4 ఏళ్ళు ఉన్నప్పుడు తమ్ముడు మిథున్ వయస్సు అందులో సగం ఉంది, అయితే నితిన్కి 18 ఏళ్ళు ఉన్నప్పుడు మిథున్ వయస్సు ఎంత అది ప్రశ్న. ఇక తర్వాత మార్కాపురం శివాజీ నగర్ నుండి మస్తాన్ వలీ ఫాతిమా పంపించారు జవాబు అంటూ రాంగ్ ఆన్సర్ తీశారు. ఓకేనండి, అయితే నేను ఆన్సర్ చెప్పేస్తున్నాను. నితిన్ వయసు 4 ఏళ్ళు ఉన్నప్పుడు తమ్ముడు మిథున్ వయసు అందులో సగం ఉంది, అయితే నితిన్కి 18 ఏళ్ళు ఉన్నప్పుడు మిథున్ వయసు ఎంత అని అడిగాను. మనకి పంపించారు పాలెం పోలయ్య ఇనమడుగు నెల్లూరు నుంచి. ఓకే, మరైతే ఆన్సర్ అయితే పంపించలేదు. తమ్ముడికి వయసు ఎంత అని అడిగాను, తమ్ముడు వయసు ఎంత, మిథున్ వయసు ఎంత అని అడిగితే 16 సంవత్సరాలు. ఓకేనా, అర్థమైందా? అన్న వయసు 4 ఏళ్ళు ఉన్నప్పుడు అందులో సగం అంటే 2, అన్నకి 4 ఏళ్ళు ఉంటే తమ్ముడికి 2 ఏళ్ళు ఉన్నాయి, అన్నకి 18 ఏళ్ళు వచ్చినప్పుడు తమ్ముడు వయసు ఎంత ఉంటుందంటే 16 ఏళ్ళు ఉంటాయి. ఓకేనా, రైట్. అన్నీ పెన్ను పేపర్ క్వశ్చన్స్ ఏనా అని అడుగుతున్నారు వీరు, ఎవరు, చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి. ఓకే చూద్దాం. నెక్స్ట్ ఇంకొంచెం డిఫరెంట్ క్వశ్చన్ అడుగుతున్నాను. మార్కాపురం శివాజీ నగర్ నుంచి మస్తాన్ వలీ ఫాతిమా చెప్పారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత చెబ్రోల్ రామకృష్ణయ్య నెల్లూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. ఓకేనండి, ఇక 4వ ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. అయితే పెన్ను పేపర్ అయితే ఏం తీసుకోకర్లేదు, కొంచెం అయితే ప్రశ్న రాసుకుంటాను అంటే. ఓకే, ఏంటంటే పత్తి పంట, ఓకేనా, పత్తి పంట ఏ దశలో ఉన్నప్పుడు వివిధ రకాల తెగుళ్ళు చీడపీడలు పంట నాశిస్తాయి? పత్తి పంట ఏ దశలో ఉన్నప్పుడు వివిధ రకాల తెగుళ్ళు చీడపీడలు పంటను ఆశిస్తాయి, ఇది ప్రశ్న. ఓకేనా, ప్రశ్న అర్థమైందా? పత్తి పంట ఏ దశలో ఉన్నప్పుడు వివిధ రకాల తెగుళ్ళు చీడపీడలు పంటను ఆశిస్తాయి, ఇది 4వ ప్రశ్న. ఈ ప్రశ్నకు ఆన్సర్ తెలిస్తే వెంటనే రాసి పంపించండి 0866-248-8812 నెంబర్కి. ఈలోగా మీకోసం ఒక పాట ప్లే చేస్తాను. ప్రతి పంట ఏ దశలో ఉన్నప్పుడు వివిధ రకాల తెగుళ్ళు చీడపీడలు పంటను ఆశిస్తాయి, మీకు తెలిసింది రాసి పంపించండి. చూద్దాం ఎవరెవరు కరెక్ట్గా రాసి పంపించారు అనేది. ఈలోగా పాట విందాం. అనంతపురం 1980 చిత్రానికి బెల్లిరాజు దీప పాడిన పాట.

వెల్కమ్ బ్యాక్ టు యువలయ. నేను అడిగిన ప్రశ్న, పత్తి పంట ఏ దశలో ఉన్నప్పుడు వివిధ రకాల తెగుళ్ళు చీడపీడలు పంటను ఆశిస్తాయి అని అడిగాను. మనకి రాసి పంపించారు, మొదటిగా భాస్కర్ అని సత్యనారాయణ, అరుణకుమారి ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్ రాశారు, వెరీ గుడ్ అండి. తర్వాత శేషాద్రి నెల్లూరు నుంచి ఓకే రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, చల్లపల్లి నుంచి శివ దుర్గా రాశారు, ఓకే. కాకపోతే దాని కరెక్ట్ ఒక దశ ఉన్నది, దశ తెలిస్తే రాసి పంపించండి, మీరు రాసింది రైటే. ఇక కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని పంపించారు, ఓకే రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, పివై విజయశేఖర్ నంద్యాల నుంచి రాశారు, రైట్ ఆన్సరే. కాకపోతే పర్టికులర్ పేరు ఉంది, తెలిస్తే రాసి పంపించండి. రాసి పంపించారు వీరు ఆర్ఎన్విఎన్ మూర్తి శ్రీదేవి లక్కవరం మేలూరు నుంచి, ఓకే రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, బృందావనం పద్మశ్రీ శ్యామ్ పంపించారు హైదరాబాద్ నుంచి, ఓకే రైట్ ఆన్సరే. తర్వాత మధుసూదన్ రెడ్డి పాపినేని పాలెం నుంచి రాసి పంపించారు, ఓకే ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్, రెండు ఆన్సర్ చేశారు మీరు, రెండోది రైట్ ఆన్సర్. ఓకే తర్వాత చూద్దాం, నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి వరలక్ష్మి ఫ్యామిలీ మెంబర్స్ రాశారు, ఓకేనండి. తర్వాత చూద్దాం, హనుమంత్ ఒంగోలు నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత గణపవర్ మల్లేశ్వరరావు శాంభవి ఉప్పులూరు గ్రామం నుంచి రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. పాపినేనిపాల నుంచి సూర్యనారాయణ ఈశ్వరమ్మ రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత వీరెవరంటే మనకి రాసి పంపించారు, నెల్లూరు జిల్లా ఎనుమడుగు నుంచి రామకృష్ణయ్య సుభాష్ని ఫ్యామిలీ మెంబర్స్ రాసి పంపించారు, ఓకేనండి రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత గురజాల వేణుబాబు కైకలూరు నుంచి రాశారు, ఓకే. తర్వాత చూద్దాం, వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీకాంతశ్రీ శ్రీనివాస్

రాశారు. ఓకే ఓకే, రైట్ ఆన్సర్. హే, తర్వాత చూద్దాం. పండా లలితాదేవి, శ్రీధర్ బాబు బాపట్ల నుంచి రాసి పంపించారు వీరు. ఓకే రైట్, అన్ని దశల్లోనే రాశారు, కాకపోతే పర్టికులర్గా ఒక దశలో వస్తాయి, అదేంటో తెలిస్తే రాయండి, లేకపోతే ఆన్సర్ నేను చెప్పేస్తాను. ఇక రాసి పంపించారు మనకి వీరెవరంటే శ్రీను నెల్లూరు నుంచి, వేవెళ్ళ నెల్లూరు జిల్లా నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి ఓకే రాశారు. ఓకేనండి, తర్వాత చూద్దాం. వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ సుబ్రహ్మణ్య పెత్తనపల్లి కర్ణాటక నుంచి రాసి పంపించారు, పంట పెరిగే దశలో అని రాశారు. ఓకేనండి, తర్వాత చూద్దాం. మార్కాపురం శివాజీ నగర్ నుండి మస్తాన్ వలీ ఫాతిమా రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత ఆర్ వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి కందకాయపల్లె గ్రామం నుంచి రాశారు, ఓకేనండి. తర్వాత చూద్దాం, వరగంటి బద్రి విశాల నెల్లూరు నుంచి రాసి పంపించారు, ఓకే రైట్ ఆన్సర్. తర్వాత రాసి పంపించారు చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి, ఓకే రాశారు. తర్వాత పంపించారంటే ఓకేనండి, రైట్ ఆన్సర్ రాశారు, ఇందాక పంపించారు కదా మీరు. ఇక తర్వాత చూద్దాం, దంపూర్ బలరామ్ రెడ్డి సుగుణమ్మ ఇనమడుగు నుంచి రాసి పంపించారు, ఓకే రాశారు. కొంచెం స్పెల్లింగ్లో మిస్టేక్ ఉంది, అయినా రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత లతా సుహాస్ హోస్కోట్ నుంచి రాశారు, ఓకేనండి. ఇక తర్వాత ఓకే, వీరెవరు రాశారంటే గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని, ఓకేనండి, రైట్ ఆన్సర్. ఇక తర్వాత రాసి పంపించారు మనకి వీరెవరంటే బి శివకుమార్ ముదిరాజ్ నంద్యాల నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ వీరెవరంటే నంద్యాల జిల్లా సుబ్బారెడ్డపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి రాసి పంపించారు, ఓకే తొలి దశలో అని రాశారు. ఇక తర్వాత చూద్దాం, సోదామణి వసుంధర ఇనమడుగు నుంచి రాసి పంపించారు, ఓకేనండి, రైట్ ఆన్సరే. ఇక తర్వాత ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఓకేనండి, ఇంకెవరైనా పంపిస్తారా? టైప్ చేస్తున్నారు, త్వరగా టైప్ చేసి పంపించండి. మనకి పంపించారు వీరు ఎస్ రేవతి రాజశేఖర్ నెల్లూరు నుంచి రాశారు, రైట్ ఆన్సర్ రాసి పంపించారు. పత్తి పంట ఏ దశలో ఉన్నప్పుడు వివిధ రకాల తెగుళ్ళు చీడపీడలు పంటను ఆశిస్తాయి అని రాసి అడిగాను నేను. మనకి రాసి పంపించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత ఫ్యామిలీ మెంబర్స్ రాశారు. మూడో ప్రశ్నకి ఆన్సర్ రాసి పంపించారు వీరు, ఇప్పుడే జాయిన్ అయ్యారు. ఓకేనండి, నాలుగో ప్రశ్నకి ఆన్సర్ తెలిస్తే రాసి పంపించండి సతీష్ గారు. తర్వాత మనకి పంపించారు నెల్లూరు జిల్లా దగ్గర్ధర్తి మండలం చెన్నూరు నుంచి వనం శేషయ్య వెంకటేశ్వర్లు రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఓకే, ఇంకా టైప్ చేస్తున్నారు. పత్తి పంట ఏ దశలో ఉన్నప్పుడు వివిధ రకాల తెగుళ్ళు చీడపీడలు పంటను ఆశిస్తాయి అంటే తెలీదు నాకు అని రాసి పంపించారు పూజారి ధనంజయ సిండికేట్ దగ్గర నుంచి. ఓకేనండి, వెరీ గుడ్, చాలా చక్కగా చెప్పేశారు మీకు తెలియదు అని. ఓకే, నేను ఆన్సర్ చెప్తాను వినండి. తర్వాత కూరపాటి కరుణ జనార్దన్ రావు ఒంగోలు నుంచి రాసి పంపించారు, కాకపోతే ఆన్సర్ అయితే నాకు అర్థం కావట్లేదు. ఓకేనండి, తర్వాత చూద్దాం. సులోచన కరీంనగర్ నుంచి రాశారు, ఓకే. తర్వాత పాలెం పోలయ్య నెల్లూరు నుంచి రాసి పంపించారు, ఓకే రైట్ ఆన్సర్. వీరు భద్రాద్రి కొత్తగూడెం నుంచి కట్ల సతీష్ పంపించారు, ధన్యవాదాలు అంటున్నారు. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత చెబ్రల్ రామకృష్ణయ్య నెల్లూరు నుంచి పంపించారు, ఓకే రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత మళ్ళీ పంపించారు భద్రాద్రి కొత్తగూడెం నుంచి కట్ల సతీష్ సుమలత ఫ్యామిలీ మెంబర్స్, ఓకేనండి రైట్ ఆన్సరే. ఇక తర్వాత ఎవరన్నా పంపిస్తారో నేను ఆన్సరు చెప్పేస్తాను. ఏంటంటే పత్తి పంట ఏ దశలో ఉన్నప్పుడు వివిధ రకాల తెగుళ్ళు చీడపీడలు పంటను ఆశిస్తాయి అంటే కాయ దశలో ఉన్నప్పుడు తెగుళ్ళు ఆశిస్తాయి. ఓకేనండి, మీరు రాసిన రైట్ ఆన్సరే, కాకపోతే కాయ దశలో ఉన్నప్పుడు ఎక్కువ తెగుళ్ళు చీడపీడలు పంటను ఆశిస్తాయి, ఇది ఆన్సర్. ఓకేనండి, చాలామంది రాసి కరెక్ట్ ఆన్సర్ రాసి పంపించారు, అందరికీ కంగ్రాచులేషన్స్. ఇది ఈనాటి యువలయ, రేపటి యువలయ కార్యక్రమంలో మళ్ళీ మీట్ అవుదాం. అంతవరకు సెలవు తీసుకుంటూ మీకోసం ఒక పాట.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెచ్ పై మా ప్రసారాలు వింటూ ఉన్నారు. సమయం 5 గంటలు. ఇప్పుడు ప్రసార విశేషాలు వింటారు. ముందుగా విందాం ఈరోజు సాయంత్రం ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. 5:05 వనితావాణి కార్యక్రమంలో మహిళలు ఆరోగ్యం చిట్కాలు గురించి వింటారు. 5:30 యువతరంగం జీకే స్పెషల్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ముందుగా సమాచార వేదిక స్థానిక జిల్లా సమాచారం వింటారు. అనంతరం సముద్ర తీర కథలు శీర్షికన సిన్నక్క చెప్పింది సేపలు దొరికాయి కథ వింటారు. సమర్పణ మంజుల పాలెటి, రచన శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. 7:00 అలనాటి మధుర గీతం వింటారు. 7:05 తెలుగుల వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 పాడి పంటలు కార్యక్రమంలో సంవత్సరం పొడవునా వేయదగ్గ పంటల గురించి డాక్టర్ ఎన్జీ రంగా వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ శ్రీలక్ష్మి గారి ప్రసంగం వింటారు. అనంతరం పొలం కబుర్లు వింటారు. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

8 గంటలకు హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి వింటారు. 8:45 సమాచార సంధ్య. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. 9:15 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు వింటారు. 11:00 హిందీలో వార్తలు. 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. మీరు ఇంతవరకు ఈరోజు సాయంత్రం ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు విన్నారు. ఇప్పుడు విందాం రేపటి ప్రసారాలు. రేపు ఉదయం 5:55 చరిత్ర పుటల్లో ఈరోజు విశేషాలు వింటారు. 6:00 దేశభక్తి గేయం వింటారు. 6:10 అర్చన భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం మరియు భక్తి గీతాలు వింటారు. 6:30 సూక్తి సుధాలో సూక్తులు వింటారు. 6:35 పొలం కబుర్లు వింటారు. 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమంలో ముందుగా సింహపురి సమాచారం, అనంతరం స్వరార్చన, అనంతరం లలిత గీతాలు వింటారు. 7:30 మీ ఉత్తరాలు కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతల అభిప్రాయాలు వింటారు. 8:35 మనోరంజని కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 9:00 హలో అభిరుచి ప్రత్యక్ష ఫోన్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 9:30 వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు వింటారు. రేపు సాయంత్రం 5:05 వనితావాణి హలో అభిరుచి ప్రత్యక్ష ఫోన్ ద్వారా మహిళా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 5:30 యువతరంగం కార్యక్రమంలో ముందుగా విద్య ఉద్యోగ సమాచారం, అనంతరం యువత స్వయం ఉపాధి మరియు సంక్షేమ పథకాల గురించి వింటారు. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ముందుగా సమాచార వేదిక, స్థానిక జిల్లా సమాచారం, అనంతరం డాక్టర్ గారి సలహాలు వింటారు. 7:00 అలనాటి మధుర గీతం వింటారు. 7:15 పాడి పంటలు కార్యక్రమంలో తీగ జాతి కూరగాయల్లో మేలైన కూరగాయల గురించి ఎం రవీంద్ర బాబు గారితో పరిచయం వింటారు. 7:45 చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. 8:00 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 9:15 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు వింటారు. మీరు ఇంతవరకు ఈరోజు సాయంత్రం మరియు రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 5:05. ఇప్పుడు వనితావాణి కార్యక్రమం ప్రసారమవుతుంది.

ఈనాటి వనితావాణి కార్యక్రమంలో మహిళలు ఆరోగ్యం చిట్కాల గురించి వింటారు. మహిళలు సంపూర్ణ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పౌష్టికాహారం, హార్మోన్ల సమతుల్యత, మెరుగైన జీవనశైలి ఇవన్నీ చాలా ముఖ్యం. రోజు తినే ఆహారంలో కాల్షియం, ఐరన్ ఉండేలా చూసుకోవాలి. ఇంకా ఒత్తిడిని తగ్గించుకోవడం ఇటువంటివి చేయాలి. మహిళల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు ఈరోజు మనం తెలుసుకుందాం. తెలుసుకునే ముందుగా ఒక పాటను విందాం.

మీరు వింటూ ఉన్నారు వనితా వాణి కార్యక్రమంలో మహిళల కోసం ఆరోగ్య చిట్కాలు. మహిళలు ఆరోగ్యంగా ఉండాలంటే ముందుగా సమతుల్య ఆహారం తీసుకోవాలి. ప్రతిరోజు పాలు, పెరుగు, ఆకుకూరలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. మరికొన్ని చిట్కాలు తెలుసుకునే ముందుగా మరొక పాటను విందాం, అమరన్ ఈ చిత్రం నుంచి.

వనితావాణి కార్యక్రమంలో మహిళల కోసం ఆరోగ్య చిట్కాలు వింటూ ఉన్నారు. మహిళలు ఆరోగ్యంగా ఉండటానికి సమతుల్య ఆహారం తీసుకోవాలి, దాంతోపాటుగా హార్మోన్లు సమతుల్యంగా ఉండేలా చూసుకోవాలి. ఆయుర్వేద నిపుణుల సలహాలతో శతావరి, తులసి, అశ్వగంధ వంటి మూలికలు తీసుకోవడం ద్వారా హార్మోన్ల సమస్యలు కూడా తగ్గుతాయి. ఇంకా కాల్షియం, ఐరన్. వయసు పెరిగే కొద్దీ ఎముకలు పెలుసుబారడం జరుగుతుంది, కాబట్టి కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఇంకా విటమిన్ డి కోసం ఉదయం పూట ఎండలో కాసేపు ఉండటం మంచిది. మరికొన్ని చిట్కాలు తెలుసుకునే ముందుగా మరొక పాటను విందాం. భర్త మహాశయులకు విజ్ఞప్తి, ఈ చిత్రం నుంచి.

0: మీరు వింటూ ఉన్నారు వనితావాణి కార్యక్రమంలో మహిళల కోసం ఆరోగ్య చిట్కాలు. మరికొన్ని ఆరోగ్య చిట్కాలు వినే ముందుగా కొన్ని ప్రకటనలు విందాం.
1: మన డెజర్ట్ వచ్చేసింది కానీ మన ఛాంపియన్ ఇంకా రాలేదు. మరి
2: బిల్ ఇచ్చే ముందనే వస్తుందంటారా?
3: సో గర్ల్స్, ఏంటట సంగతి?
4: బిల్లట సంగతి.
1: ఏది నీ కాడి పిన్ని?
5: ఆర్బిఐ ఉంటుంది. మీ పెన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరికీ ఇవ్వద్దు. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చెయ్యండి.
6: తినడం ఛాంపియన్షిప్ జరిగిందా?
5: ఆర్బిఐ ఉంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
7: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
8: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
0: మహిళల కోసం మరికొన్ని ఆరోగ్య చిట్కాలు. మహిళలు ఆరోగ్యంగా ఉండాలి అంటే సమతుల్య ఆహారంతో పాటుగా హార్మోన్లు కూడా సమతుల్యంగా ఉండేలా చూసుకోవాలి. ఇంకా కాల్షియం, ఐరన్ తీసుకోవాలి. 30 ఏళ్ళు దాటిన మహిళలు తరచుగా క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకుంటే మంచిది. ఇంకా వ్యాయామం. రోజువారి జీవితంలో కనీసం 30 నిమిషాల పాటు వాకింగ్ లేదా యోగా చేయడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది మరియు బరువు కూడా అదుపులో ఉంటుంది. మరికొన్ని చిట్కాలు తెలుసుకునే ముందుగా ఒక పాటను విందాం.

వనితవాణి కార్యక్రమంలో మహిళల కోసం ఆరోగ్య చిట్కాలు వింటూ ఉన్నారు. మహిళలు ఆరోగ్యంగా ఉండటానికి ప్రతిరోజు తీసుకోవాల్సింది ఫోలెట్, అంటే ఫోలిక్ యాసిడ్. దీనికోసం బ్రోకలీ, క్యాబేజ్, పాలకూర, తృణధాన్యాలు, చిక్కుళ్ళు, శనగలు, రాజ్మా, కమల, కరివేపాకు, మెంతికూర, తోటకూర, గోరుచిక్కుడు, బెండకాయ, మెంతులు, కోడిగుడ్డు, ఆవు పాలలో ఈ ఫోలెట్ సమృద్ధిగా ఉంటుంది. ఇంకా కాల్షియం, కాల్షియం కోసం పాలు, పెరుగు, చీజ్ వంటి డైరీ ఉత్పత్తుల్లో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇంకా కాలే, పాలకూర వీటి ఇటువంటి ఆకుకూరల్లో కూడా ఉంటుంది. మూడవది ఐరన్. ఐరన్ కోసం పౌల్ట్రీ, ఫిష్, నువ్వులు, బెల్లం, బీన్స్ వంటి ఆహార పదార్థాల్లో ఐరన్ సమృద్ధిగా లభిస్తుంది. ఇంకా విటమిన్ సి, ఈ విటమిన్ సి ఇమ్యూనిటీని మెరుగుపరుస్తుంది, ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. కాబట్టి విటమిన్ సి కోసం సిట్రస్ పండ్లు, స్ట్రాబెర్రీలు, బెల్ పెప్పర్స్, బ్రోకలీ వంటి విటమిన్ సి రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. ఇంకా ఫైబర్, ఫైబర్ కోసం తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు, చిక్కుళ్ళు, నట్స్

0: ఉండే ఆహారాలను ఆహారంలో చేర్చుకోవాలి. ఇంకా విటమిన్ డి, విటమిన్ డి కోసం షార్క్ చేపలు లివర్ ఆయిల్, ఇంకా పాలు, క్యాబేజ్, కోడిగుడ్డు, పచ్చసొనలో విటమిన్ డి లభిస్తుంది. ఇంకా ప్రోటీన్, ప్రోటీన్ కోసం లీన్ మాంసాలు, పౌల్ట్రీ, చేపలు, కోడిగుడ్లు, పాల ఉత్పత్తులు, కాయధాన్యాలు, సోయాలో ఈ ప్రోటీన్ అధికంగా లభిస్తుంది. ఇంకా పొటాషియం, పొటాషియం కోసం ఆహారంలో అరటి, కమల, బంగాళాదుంపలు, పాలకూర, బీన్స్ వంటి ఆహారాలు తీసుకోవాలి. వనితవాణిలో చివరిగా ఒక పాటను విందాం, బ్రహ్మాస్త్ర, ఈ చిత్రం నుంచి. పాట వినే ముందుగా ప్రకటనలు విందాం.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐన ట్యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी.
3: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత, భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన బిఐఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్క్ ఉన్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: విజయవాడ బ్రాంచ్.

మీరింతవరకు వనితావాణి కార్యక్రమంలో మహిళల కోసం ఆరోగ్య చిట్కాలతో పాటు సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 5:30. ఇప్పుడు యువతరంగం జీకే స్పెషల్ కార్యక్రమం ప్రసారమవుతుంది.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం యువతరంగం కార్యక్రమానికి స్వాగతం. యువతరంగం కార్యక్రమంలో జీకే ప్రశ్నలు, వాటి సమాధానాలతో పాటు సినీ గీతాలు వింటారు. కార్యక్రమంలో మేం అడిగే ప్రశ్నలకు శ్రోతలకు గనక సమాధానం తెలిసినట్లయితే 7901084415 ఈ నెంబర్కు వాట్సాప్ ద్వారా శ్రోతలు సమాధానాలను పంపించవచ్చు. సమాధానాలు పంపాల్సిన వాట్సాప్ ఫోన్ నెంబర్ 7901084415. యువతరంగం జీకే స్పెషల్లో మొట్టమొదటి ప్రశ్న,

భారతరత్న పురస్కారాన్ని పొందిన తొలి మహిళ ఎవరు? ప్రశ్న మరొక్కసారి, భారతరత్న పురస్కారాన్ని పొందిన తొలి మహిళ ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసినట్లయితే శ్రోతలు 7901084415 ఈ నంబర్కు ఆన్సర్స్ పంపించవచ్చు. సమాధానాలు వచ్చేలోపు ఇప్పుడైతే ఒక పాటని విందాం.

యువతరంగం జీకే స్పెషల్లో ఇందాక అడిగిన మొదటి ప్రశ్నకు సమాధానాలు పంపించారు. ముందుగా పంపించారు సోమనాథం జనార్దన్ రావు, తాటిపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎంఆర్ హరి యశోద జానకిరాజు. వీరు కూడా రైట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్. వీరు కూడా కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. బ్రహ్మయ్య కర్నూలు నుంచి రైట్ ఆన్సర్. సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి. వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. ఎం ప్రతాప్.

గ్రే జంక్షన్ విశాఖపట్నం నుంచి రైట్ ఆన్సర్. రఘుబీర్ సింగ్ సుగుణాబాయి ఏలూరు నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. సులోచన కరీంనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ ఎం నరేష్, మెర్సీ విజయ. మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. కడప నుంచి వినయ్, వీరు కూడా వీరు ఆన్సరే పంపించలేదు. ఓకే, వీరందరికి కూడా ధన్యవాదాలు. యువతరంగం జీకే స్పెషల్లో ఇందాక అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం, భారతరత్న పురస్కారాన్ని పొందిన తొలి మహిళ ఎవరు అని అడిగాను. ఈ ప్రశ్నకు సరైన సమాధానం, భారతరత్న పురస్కారాన్ని పొందిన తొలి మహిళ భారతదేశ మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ. దేశానికి ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా 1971లో ఈ అత్యున్నత పౌర పురస్కారం ఆమెకు లభించింది. యువతరంగం జీకే స్పెషల్లో రెండవ ప్రశ్న, హెర్రింగ్ పాండ్ అని ఏ మహాసముద్రాన్ని పిలుస్తారు? ప్రశ్న మరొక్కసారి, హెర్రింగ్ పాండ్ అని ఏ మహాసముద్రాన్ని పిలుస్తారు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసినట్లయితే శ్రోతలు 7901084415 ఈ నెంబర్కు వాట్సాప్ ద్వారా తమ సమాధానాలను పంపించవచ్చు. సమాధానాలు వచ్చేలోపు మరొక పాటను విందాం.

యువతరంగం జీకే స్పెషల్లో ఇందాక అడిగిన ప్రశ్నకు సమాధానాలు పంపించారు. ముందుగా పంపించారు సోమనాథం జనార్దన్ రావు, తాటిపర్తి గ్రామం, నెల్లూరు జిల్లా నుంచి. రైట్ ఆన్సర్ పెత్తనపల్లి కర్ణాటక నుంచి సుబ్రహ్మణి రైట్ ఆన్సర్ పంపించారు. భద్రాద్రిగూడెం భద్రాద్రిగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్. సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోష్ని రైట్ ఆన్సర్. కడప నుంచి వినయ్ శ్రీదేవి శైలజ ప్రవీణ రైట్ ఆన్సర్ పంపించారు. ఎం నరేష్ మెర్సి విజయ రోజా శిరీష. మహబూబ్ నగర్ జిల్లా ముసపేట నుంచి వీరు కూడా రైట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడ నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎంఆర్ హరి యశోద జానకిరాజు వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. ఎం ప్రతాప్ ఐటీ జంక్షన్ విశాఖపట్నం నుంచి రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపురం జిల్లా నుంచి వీరు రైట్ ఆన్సర్ పంపించారు.

0: ఇంకా నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపూర్ నుంచి రాంగ్ ఆన్సర్ అండి. రఘుబీర్ సింగ్ సుగుణాబాయి ఏలూరు నుంచి వీరు కూడా రాంగ్ ఆన్సర్. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బ్రహ్మయ్య కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. మంచిర్యాల నుంచి చంద్రమొగిలి పద్మారాణి అక్షర్ కృప రైట్ ఆన్సర్ పంపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల రాజేశం సరోజిని మాయా వీరు కూడా రైట్ ఆన్సర్. వరంగల్ జిల్లా అల్బీనగర్ నుంచి ఊర్మిళ సతీష్. పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్. భద్రాద్రి దేవరపల్లి ఆత్మకూరు మండలం వనపర్తి నుంచి డి గోవర్ధన్ రావు ఇంద్రాబాయి భానుప్రకాష్ నవ్య లక్కీ మీరాబాయి మోతిబాయి వీరందరూ కూడా వీరు రాంగ్ ఆన్సర్ పంపించారండి. వీరందరికీ కూడా ధన్యవాదాలు.
1: యూతరంగం జీకే స్పెషల్లో ఇందాక అడిగిన ప్రశ్న, హెర్రింగ్ పాండ్ అని ఏ మహాసముద్రాన్ని పిలుస్తారు అని అడిగాను. ఈ ప్రశ్నకు సరైన సమాధానం, హెర్రింగ్ పాండ్ అని అట్లాంటిక్ మహాసముద్రాన్ని పిలుస్తారు. అట్లాంటిక్ మహాసముద్రంలో హెర్రింగ్ అనే జాతి చేపలు ఎక్కువగా లభించడం వల్ల 18-19 శతాబ్దాల కాలంలో ఇంగ్లీష్ అమెరికన్ సాహిత్యంతో పాటు నావికులు దీనిని సరదాగా పాండ్ అంటే చిన్న చెరువు అని పిలవడం ద్వారా ఈ పేరు వచ్చింది. తరువాత యువతరంగం జీకే స్పెషల్లో మేం అడిగే ప్రశ్నలకు శ్రోతలకు గనుక సమాధానం తెలిసినట్లయితే 7901048445 ఈ నంబర్కు సమాధానాలను పంపవచ్చు. కార్యక్రమంలో తరువాత ప్రశ్న, బుకర్ ప్రైజ్ పొందిన తొలి భారతీయ మహిళ ఎవరు? ప్రశ్న మరొక్కసారి, బుకర్ ప్రైజ్ పొందిన తొలి భారతీయ

0: ప్రియ మహిళ ఎవరు? కార్యక్రమంలో పాట వినే ముందుగా ప్రకటన విందాము.
1: తొందరగా టిఫిన్ ప్యాక్ చేయండి రాజు, మొబైల్ వదిలేయ్.
2: అక్క బ్యాంక్ నంబర్ కావాలి, రిఫండ్ రాలేదు. దొరికింది, ఇప్పుడే కాల్ చేస్తానక్క.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: తొందరగా టిఫిన్ ప్యాక్ చేయండి రాజు, మొబైల్ వదిలేయ్.
2: అక్క బ్యాంక్ నంబర్ కావాలి, రిఫండ్ రాలేదు. దొరికింది, ఇప్పుడే కాల్ చేస్తానక్క.
1: నెంబర్ గురించి తెలుసుకోకుండా తరచూ మోసగాళ్లు నకిలీ బ్యాంక్ వెబ్సైట్ మరియు మోసపూరిత నెంబర్లతో డబ్బు కాల్ చేస్తారు.
2: మరైతే సరైన నెంబర్?
1: బ్యాంక్ ఆఫీషియల్ వెబ్సైట్ లేదా కార్డ్ పైన.
2: మీరు నన్ను కాపాడారక్క.
1: పని నుండి కాదు.
2: చేస్తాను. ఆర్బీఐ చెబుతుంది
4: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
5: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాథ్.

మీరు వింటూ ఉన్నారు యువతరంగం జీకే స్పెషల్ కార్యక్రమం. యువతరంగం జీకే స్పెషల్లో ఇందాక అడిగిన మూడవ ప్రశ్నకు సమాధానాలు పంపించారు. ముందుగా పంపించారు బ్రహ్మయ్య కర్నూలు నుంచి, కరెక్ట్ ఆన్సర్. సోమనాథం జనార్దనరావు తాటిపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి, రైట్ ఆన్సర్. కడప నుంచి వినయ్, శ్రీదేవి, శైలజ, ప్రవీణ, వీరు రైట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, రైట్ ఆన్సర్. సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి, రైట్ ఆన్సర్. ఎం మురహరి, యశోద, జానకిరాజు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి, రైట్ ఆన్సర్ పంపించారు. నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపురం జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్. మహబూబ్నగర్ ముసాపేట నుంచి ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, వీరు రైట్ ఆన్సర్. ఎం ప్రతాప్ ఐడియా జంక్షన్ విశాఖపట్నం నుంచి, రైట్ ఆన్సర్ పంపించారు. పూజారి ధనంజయ సిండికేట్ నగర్ పెద్దమ్మ గుడి దగ్గర అనంతపురం నుంచి, కరెక్ట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి స్కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నీచ సంతోష్, నీ రైట్ ఆన్సర్. మంచిర్యాల నుంచి చంద్ర ముగిలి, పద్మారాణి, అక్షర కృప. ఇంకా రఘుబీర్ సింగ్ సుగుణాబాయి ఏలూరు నుంచి, రైట్ ఆన్సర్. వరంగల్ జిల్లా అల్బీనగర్ నుంచి ఊర్మిళ సతీష్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల రాజేశం, సరోజిని, మాయ, వీరు రైట్ ఆన్సర్. ఇంకా కర్నూలు నుంచి బాలకృష్ణ, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. డి గోవర్ధనరావు, ఇంద్రాబాయ్, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయ్, మోతిబాయ్, ఆత్మగూర్ మండలం వనపర్తి నుంచి, రైట్ ఆన్సర్. వీరందరికీ కూడా ధన్యవాదాలు. యువతరంగం జీకే స్పెషల్లో అడిగిన మూడవ ప్రశ్న, బుకర్ ప్రైజ్ పొందిన తొలి భారతీయ మహిళ ఎవరు అని అడిగాను. ఈ ప్రశ్నకు సరైన సమాధానం, బుకర్ ప్రైజ్ పొందిన తొలి భారతీయ మహిళ అరుంధతి రాయ్. ఆమె 1997లో తన తొలి నవల అయిన ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్, ఈ ప్రతిష్టాత్మకమైన పురస్కారాన్ని ఈ నావెల్కు అందుకున్నారు. ఈ అవార్డును గెలుచుకున్న తొలి భారతీయురాలిగా కూడా ఆమె చరిత్ర సృష్టించారు. అలాగే యువతరంగం జీకే స్పెషల్లో మరొక జీకే ప్రశ్న, యువతరంగం జీకే స్పెషల్లో మరొక జీకో ప్రశ్న ఏంటంటే, వజ్రాల నగరం అని భారతదేశంలోని ఏ నగరాన్ని పిలుస్తారు? ప్రశ్న మరొక్కసారి, వజ్రాల నగరం అని భారతదేశంలో ఏ నగరాన్ని పిలుస్తారు? ఈ ప్రశ్నకు సమాధానాలు వినే ముందుగా మరొక పాటను విందాం.

పంపించారు. పాలెం పోలయ్య, ఆళ్ళగడ్డ, నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహాబాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు, ఇంకా పూజారి ధనంజయ. అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దమ్మ గుడి నుంచి రైట్ ఆన్సర్. ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి రైట్ ఆన్సర్. ఎం నరేష్, మెర్సి, విజయ, రోజా, శిరీష, ఓంకార్ మహబూబ్ నగర్ జిల్లా నుంచి రైట్ ఆన్సర్. రఘుబీర్ సింగ్, సుగుణాబాయి ఏలూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కడప నుంచి యాంటోనీ, కిరణ్, అబ్బవరం వీరు రైట్ ఆన్సర్ పంపించారు. వీరందరికీ కూడా ధన్యవాదాలు. నేను అడిగిన ప్రశ్న ఏంటి అంటే, గుజరాత్ సూరత్ నగరాన్ని వజ్రాల నగరం అని ఏ భారతదేశంలో ఏ నగరాన్ని పిలుస్తారు అని అడిగాను. దీనికి ఆన్సర్ సూరత్. గుజరాత్లోని సూరత్ నగరాన్ని భారతదేశపు వజ్రాల నగరం, డైమండ్ సిటీ అని పిలుస్తారు, లేదా వజ్రాల రాజధాని అని కూడా పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా అమ్ముడవుతున్న వజ్రాలలో దాదాపు 90% వజ్రాలు ఈ నగరంలోనే కట్ చేయబడి సానబెట్టబడతాయి. కాబట్టి ఈ నగరానికి డైమండ్ సిటీ, వజ్రాల నగరం అనే పేరు వచ్చింది. మీరు ఇంతవరకు యువతరంగం జీకే స్పెషల్లో జీకే ప్రశ్నలతో పాటు సినీ గీతాలు కూడా విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది అడకట్ల సన్యాసిరావు. ముఖ్యాంశాలు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. వర్షాకాలం నేపథ్యంలో గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 105వ సంచిక ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఇక వార్తల వివరాలు. డ్రగ్స్పై పోరాటం అంటే యువత భవిష్యత్ను కాపాడడమే అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి తన సందేశాన్ని అందిస్తూ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని, డ్రగ్స్ అక్రమ రవాణాదారులను చట్టం ముందు నిలబెడతామని అన్నారు. డ్రగ్స్ మహమ్మారి బారిన పడ్డ వారికి అన్ని విధాల సహాయం అందించి సాధారణ జీవితంలోకి తీసుకువస్తామని స్పష్టం చేశారు. మాదక ద్రవ్యాల రవాణాపై జీరో టాలరెన్స్ విధానంతో ప్రభుత్వం ముందుకు వెళుతోందని, ప్రతి కుటుంబానికి సురక్షిత భవిష్యత్ అందించేందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. డ్రగ్స్ వద్దు బ్రో ప్రచారానికి ప్రజలంతా సహకరించాలని ముఖ్యమంత్రి కోరారు. వర్షాకాలం నేపథ్యంలో గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులను ఆదేశించారు. తాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణ, దోమల నియంత్రణ చర్యలపై ఆ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే, కమిషనర్ కృష్ణతేజ, ఇతర ఉన్నతాధికారులతో ఈరోజు అమరావతిలో ఉప ముఖ్యమంత్రి సమీక్ష జరిపారు. ప్రజారోగ్య పరిరక్షణను ప్రతి గ్రామ పంచాయతీ అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకోవాలని సూచించారు. క్రమం తప్పకుండా పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టాలని, అన్ని పంచాయతీల్లోనూ బ్లీచింగ్ పౌడర్, క్లోరిన్ బిళ్లలు తగిన మోతాదులో అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా అవగాహన కల్పించాలని, ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. ప్రతి శుక్రవారం అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి మురుగునీటి నిల్వలను తొలగించే ఏర్పాటు చేయాలన్నారు. దోమలు పెరిగితే డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని, ప్రతి గ్రామంలో క్రమం తప్పకుండా ఫాగింగ్ నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. ముహర్రం త్యాగానికి, సత్యానికి గుర్తుగా నిలుస్తుందని రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణాజిల్లా మచిలీపట్నం కోనేరు సెంటర్లో ముహర్రం పండుగ సందర్భంగా ఈరోజు

0: ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొని మాట్లాడుతూ,
1: కర్బలా మైదానంలో అసూయ బాసినటువంటి అమరవీరుల కోసం వారి త్యాగాల్ని స్మరించుకుంటూ మరి నేటి సమాజంలో కూడా వాళ్ళ త్యాగాల్ని మరొకసారి గుర్తు చేయాలన్న ఉద్దేశంతో ఈ మొహరం కార్యక్రమాన్ని చేసుకుని వాళ్ళకి జస్ట్ మీటింగ్ చేసుకుని రక్త తర్పణ ద్వారా వాళ్ళకి నివాళులు అర్పించుకుంటూ ఉంటారు. ఇది దేశ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున చేసుకుంటారు. దానికి తగ్గట్టుగా ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మెడికల్ క్యాంపు కూడా ఏర్పాటు చేసి ఎవరికి ఇబ్బంది రాకుండా ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కానీ విటమిన్ ట్యాబ్లెట్స్ కానీ అవైలబిలిటీ ఉంచడం జరిగింది.
0: ఆంధ్రప్రదేశ్ ఈగల్ పోలీస్ విభాగం సమర్థవంతంగా పనిచేస్తోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయిప్రసాద్ చెప్పారు. ఢిల్లీ నుండి వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, పోలీస్ ఉన్నతాధికారులు, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో తదితర విభాగాల అధికారులతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృశ్య మాధ్యమ విధానంలో సమావేశం ఈరోజు నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయిప్రసాద్ మాట్లాడుతూ, గతంలో ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతం గంజాయి రవాణాకు అనుకూలంగా పేరు పొందిందని, నేడు ఆంధ్రప్రదేశ్ మాదక ద్రవ్యాల నియంత్రణలో జాతీయ స్థాయిలో ఆదర్శంగా నిలిచిందన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఈగల్ ప్రధాన కార్యాలయం రాష్ట్ర మాదక ద్రవ్యాల నిరోధక వ్యవస్థకు కేంద్రీకృత నిఘా కేంద్రంగా పనిచేస్తోందని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు అందరూ సహకారం అందించాలని హోంమంత్రి వంగలపూడి అనిత కోరారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈరోజు నిర్వహించిన నషాముక్త్ భారత్ అభియాన్, వికసిత్ భారత్కి పెహచాన్ కార్యక్రమంలో హోంమంత్రి పాల్గొని ప్రసంగించారు. ఈగల్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నామని తెలిపారు. యువత మాదక ద్రవ్యాల బారిన పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని మంత్రి పిలుపునిస్తూ,
2: గాంజాకి అలవాటు పడిన తర్వాత ఏం చేయాలి అనే దానికన్నా గాంజాలకి డ్రగ్స్ కి అలవాటు పడకుండా యువతని ఎలా కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అనేకమైన ప్రోగ్రాములు తీసుకుంటుంది. దగ్గర దగ్గర 13 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు స్టార్ట్ చేయడానికి చాలా ఉత్సుకత చూపించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ జనరేషన్ కి మీరు కింగ్స్, క్వీన్స్. మీ తాలూకా శక్తి సామర్థ్యాన్ని మీరు ఎంత జాగ్రత్తగా వినియోగించుకుంటే అవకాశాలు వస్తాయో మీరందరూ ఆలోచన చేసుకోవాలి.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ వినియోగంపై ప్రజల్లో మరింతగా అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. అమరావతి సచివాలయంలోని ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఆర్టీజీఎస్పై మంత్రి లోకేష్ ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీజీఎస్ లక్ష్యాలు, ప్రాజెక్టుల ప్రగతిపై ఆ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ప్రభుత్వ శాఖల సమాచారాన్ని క్రోడీకరించేందుకు చేపట్టిన డేటా లేక్ పనులను జూలై నాటికి పూర్తి కావాలని ఆదేశించారు. కుల, ఆదాయ ధృవీకరణ పత్రాల మంజూరులో అడ్డంకులు తొలగించాలన్నారు. రేషన్ కార్డు విభజన, కుటుంబ సభ్యుల పేర్లు చేర్చడం, తొలగించే ప్రక్రియను మరింత సులభతరం చేయాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరంలో స్థానిక పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు, శాసనసభ్యులు అదితి విజయలక్ష్మి గజపతిరాజు, కోళ్ల లలిత కుమారిలతో కలిసి మంత్రి ఈరోజు ప్రజాదర్బార్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ప్రజల నుండి వినతులను స్వీకరించారు. సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజారంజకంగా పాలన కొనసాగిస్తున్నదని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ఎస్ఐఆర్ జిల్లా అంతటా కొనసాగుతోందని కలెక్టర్ చెదలవాడ నాగరాణి చెప్పారు. తాడేపల్లిగూడెంలో జరుగుతున్న ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని ఆమె ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, 18 ఏళ్ల వయసు నిండిన వారిని ఓటర్ల జాబితాలో చేర్చడంతో పాటు అర్హులైన వారందరినీ ఓటర్ల జాబితాలో ఉండే విధంగా తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఓటర్ల జాబితాను పారదర్శకంగా తయారు చేసేందుకు కట్టుబడి ఉన్నామని కలెక్టర్ పేర్కొంటూ,
3: ఇంటింటికి ఎన్రోల్మెంట్ ఫార్మ్స్ అందివ్వడం, అర్హులైన సిటిజన్స్ అందరినీ కూడా ఓటర్స్ గా యాడ్ చేయడానికి మేము చర్యలు తీసుకుంటున్నాము. 18 ఇయర్స్ రీసెంట్ గా కంప్లీట్ అయిన అడల్ట్స్, ఓల్డ్ ఏజ్ బెడ్ రిడెన్ పేషెంట్స్, డిసేబుల్డ్ పీపుల్, 21st జూలై పబ్లిష్ చేసే ఓటర్ లిస్ట్ టైం కి ఒక క్లీన్ లిస్ట్ అనేది తయారు చేసుకోవాలని చెప్పేసి మా యొక్క లక్ష్యంగా ముందుకెళ్తున్నాము.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఆల్ ఇండియా రేడియో న్యూస్ వెబ్సైట్, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఆల్ ఇండియా రేడియో న్యూస్, డిడి న్యూస్, పిఎంఓ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ఇది ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఆకాశవాణి ఈ కార్యక్రమాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. వాతావరణం. ఆగ్నేయ మధ్యప్రదేశ్, దాని పరిసర ప్రాంతాలపై ఉన్న నిన్నటి ఉపరితల ఆవర్తనం ఈరోజు ఉత్తర తెలంగాణ, దాని పరిసర ప్రాంతాలపై సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, యానంలలో కొన్ని చోట్ల ఈరోజు, రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. మరిన్ని వివరాలను వాతావరణ శాఖ అధికారి వెంకటరావు తెలియజేస్తూ,
4: ఉపరితల ఆవర్తనం సగసముద్ర మట్టానికి 3.1 నుంచి 4.5 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉన్నది. ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాములు తేలిపాటి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు మరియు రేపు తేలిపాటి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలిపాటి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల, రేపు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకాలను ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ రాజమహేంద్రవరం రీజనల్ మేనేజర్ పి శ్యామ్ నవీన్ కుమార్ కోరారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా దేవగుప్తంలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఆవరణలో ఈరోజు జరిగిన క్రెడిట్ అవుట్రీచ్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. వర్షాకాలం నేపథ్యంలో గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
5: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక నిధి ఝా. ఆదౌ ముఖ్య వార్తాః. గృహమంత్రి అమిత్ షాహ మాదక ద్రవ్యానాం విరుద్ధం సంయుక్త సంఘర్షస్య ఆహ్వానం కృతవాన్. తేన ప్రతిపాదితం యత్ మాదక ద్రవ్యానాం విభీషికా రాష్ట్రీయ సురక్షాయాః యూనాం భవిష్యస్య కృతే చ సంకటం జనయతి. అయోధ్యాయాః రామమందిర దాన రాశి స్థేయ ప్రకరణే అష్టౌ జనాః నిగడితాః. పెక్ సిలికా సంధౌ కృత్రిమ బుద్ధిమత్తా ఆపూర్తి శృంఖలాయై భారతేన సహ చతుస్త్రింశత్ దేశానాం హస్తాక్షరం జాతం. ముహర్రం పర్వణి ప్రధానమంత్రిణా హజరత్ ఇమాం హుసేనస్య త్యాగాః సంస్మృతాః. అపి చ క్రీడావార్తాసు. యుఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్ ప్రతియోగితాయాం భారతస్య యువా క్రీడకః రౌనక్ చౌహానః చీనీ తైపే క్రీడకం చౌ త్యేన్చేన్ ఇత్యముం పరాజిత్య ప్రాగుపాంత్య చక్రం ప్రావిశత్. అథ వార్తాః విశదీకృత్య. గృహమంత్రిణా అమితశాహేన అద్య మాదకద్రవ్యానాం విరుద్ధం సంయుక్త సంఘర్షస్య ఆహ్వానం విహితం. మాదకద్రవ్యానాం ప్రకోపః రాష్ట్రీయ సురక్షాయై సామాజిక స్థిరతాయై ఆర్థికహితాయ యూనాం దేశస్య చ భవిష్యాయ భయం జనయతి. సహ ఆధ్యాత్మిక నేతృభ్యః యువభ్యః మాతృభ్యః అస్య సంఘర్షస్య కృతే ఏకస్మిన్ మంచి ఆగత్య కార్యం కర్తుం చ ఆగ్రహం అకరోత్. శ్రీశాహః నవదిల్ల్యాం నార్కో కోఆర్డినేషన్ కేంద్రస్య దశమ శీర్షస్తరీయ సభాం అభిసంబోధయన్ ఏతాని వక్తవ్యాని ప్రాయచ్ఛత్.
6: आज हमारा देश नार्कोटिक्स के खिलाफ लड़ाई के ऐसे नाजुक मोड़ पर खड़ा है. आने वाले 3 साल तय करने वाले हैं कि नशा हम पर विजय प्राप्त करेगा या हम नशे पर विजय. और मेरा आप सबसे विनम्र आग्रह है कि देश के आने वाले 100 वर्ष के भविष्य के लिए ये लड़ाई हमने जीतनी चाहिए, दृढ़ता के साथ जीतनी चाहिए और हमारे संयुक्त प्रयास से जीतनी चाहिए.
5: श्री शाह अवोचत. यत् चतुरोत्तर द्विसहस्रतः चतुर्दशाधिक द्विसहस्र पर्यन्तम् अधिकारिणः प्रायः 26 लक्ष किलोग्राम मितं संश्लेषित मादक द्रव्याणि गृहीतवन्तः। तस्य अपेक्षया

0: चतुर्दशाधिकद्विसहस्रतः षड्विंशत्यधिकद्विसहस्रपर्यन्तं गृहीतानि संश्लेषितमादकद्रव्याणि अष्टदशांशोत्तर एकादश मिलियन् किलोग्राममितं यावत् वर्धितम्। सः अवोचत् यत् मादकद्रव्याणां व्यापारस्य विरुद्धं सर्वकारस्य अभियानम् अविरतं प्रगतिं कुर्वदस्ति इति अङ्कैः ज्ञायते। मादकद्रव्याणां निवारणस्य प्रयत्नानां विषये श्रीशाहः अवोचत् यत् नार्कोटिक्स् कंट्रोल ब्यूरो इत्यनेन मादकद्रव्याणाम् अपराधसम्बद्धानां सूचनानां समयोचितादानप्रदानार्थम् अनेकानि ऑनलाइन पटलानि विकसितानि सन्ति।
1: पहला स्तंभ है एनफोर्समेंट इंटेलिजेंस और ऑपरेशंस। इसका उद्देश्य पूरे नेटवर्क पर लक्षित इंटेलिजेंस लीड कार्रवाई करें और उनके नेटवर्क को नष्ट कर दें। दूसरा है प्रीकर्सर्स एवं सिंथेटिक ड्रग कंट्रोल। उत्पादन स्तर पर ही हमने नशे को रोकने की रणनीति अपनानी पड़ेगी और कैपेसिटी बिल्डिंग, कोऑर्डिनेशन और मॉनिटरिंग जो तंत्र को सक्षम बनाने के लिए और आधुनिक बनाने के लिए ये चौथे स्तंभ की रचना की गई है।
0: प्रधानमंत्री नरेंद्र मोदी अद्य अवोचत् यत् नशा मुक्त भारत अभियानम् जनसहभागित्वेन चालितं जनान्दोलनं जातम्। मादक द्रव्य मुक्त भारत निर्माणस्य महत्व विषये सामाजिक न्याय सशक्तिकरण राज्य मंत्रिणः बी एल वर्मणः लेखं विनिमयी कुर्वन् श्रीमोदी एतत् अवोचत्। उत्तर प्रदेश आरक्षकेण श्रीराम जन्मभूमि तीर्थ क्षेत्र न्यासस्य दान राशि स्तेय प्रकरणे एफआईआर इति प्रथम सूचना प्रतिवेदनाधारेण अष्टौ जनाः निगडिताः। इदं तावत् प्राथमिकं प्रतिवेदनं मुख्यमंत्रिणः योगी आदित्यनाथस्य निर्देशने विशेष निरीक्षण दलस्य अनुशंसनानन्तरं पंजीकृतमासीत्। इदं प्रकरणं श्रीराम जन्मभूमि तीर्थ क्षेत्र न्यासेन प्राप्तानां उपहाराणां दानानां च स्तेय संबंधिनां आरोपाणां प्रकाशनानन्तरं सम्मुखम् आगतम्। न्यासस्य अनुरोधे मुख्यमंत्रिणा योगी आदित्यनाथेन एकस्य एसआईटी दलस्य गठनस्य आदेशः प्रख्यापितः। न्यासीय सदस्यस्य कृष्णमोहनस्य लिखित अभियोगाधारेण श्रीराम जन्मभूमि आरक्षक केन्द्रे अयम् अभियोगः प्रविष्टः। संस्कृतवार्तायाः संस्करणमिदम् इदानीम् आकाशवाणीतः प्रसार्यते। सममेव अयं कार्यक्रमः आकाशवाण्याः अन्तर्जालपटले www.newsonair.gov.in इत्यत्र अथ न्यूज़ ऑन एआईआर चलदूरभाषीयतन्त्रांशे अपि समुपलब्धो भविष्यति। ह्यः वाशिंगटन नगरे आयोजिते द्वितीये पैक्सिलिका शिखर सम्मेलने भारतेन सह अन्यैः चतुस्त्रिंशत् देशैः कृत्रिम बुद्धिमत्ता प्रविधीनां विकासाय विश्वसनीय दृढ आपूर्ति श्रृंखलायाः निर्माणार्थं अमेरिका नेतृत्वे एकस्मिन् महत्वपूर्ण प्रस्तावे हस्ताक्षरं विहितम्। आर्थिक विषयानाम् अमेरिका उपसचिवः जैकब हेलबर्गः अवोचत् यत् एआई अवसरे संयुक्त विवरणम् इत्यस्य अन्तर्गतं प्रतिभागी देशाः एआई युगे विकासानुकूलं नवीनतानुकूलं च नियामक दृष्टिकोणं प्रति सहमतिं प्रदर्शितवन्तः। प्रतिनिधिभिः सह संवादे श्री हेलबर्गः प्रत्यपादयत् यत् अमेरिका भारतेन सह स्वस्य सहभागितां सुदृढीकर्तुं सोत्साहम् अग्रे आयाति। अस्मिन् शिखर सम्मेलने भारतस्य प्रतिनिधित्वं इलेक्ट्रॉनिक सूचना प्रौद्योगिकी मन्त्रालयस्य सचिवेन एस कृष्णन महोदयेन अथ च भारतीय उद्योग क्षेत्रस्य प्रतिनिधिभिः कृतम्। अद्य देशस्य विभिन्न भागेषु आशुरा ए मुहर्रम पूर्ण श्रद्धया गांभीर्येण च आचर्यते। अयम् दिवसः पैगंबर मोहम्मदस्य दौहित्रस्य हजरत इमाम हुसैनस्य वीरगतिं संस्मरति। हजरत इमाम हुसैनः कर्बला युद्धे सत्यस्य सदाचारस्य न्यायस्य च रक्षणार्थं स्वप्राणाहुतिम् अयच्छत्। अस्मिन्नवसरे देशे स्थाने स्थाने ताजिया यात्राः निष्कास्यन्ते। प्रधानमंत्री नरेंद्र मोदी अद्य हजरत इमाम हुसैनस्य त्यागं संस्मृतवान्। सामाजिक अंतर्जालीय माध्यमेन प्रेषिते संदेशे तेनोदीरितं यत् हजरत इमाम हुसैनस्य जीवनं सत्यस्य न्यायस्य च पथि दृढतया स्थातुं अद्यापि जनान् प्रेरयति। अत्रावधेयं यत् राष्ट्रीय राजधान्यां देहल्यां जामा मस्जिद, निजामुद्दीन, ओखला, महरौली इत्यादिषु विभिन्न प्रमुख स्थानेषु मोहर्रम यात्राः आयोज्यन्ते। भारतस्य विदेश मंत्री डॉक्टर एस जयशंकरः अस्य मासस्य चतुर्विंशति पंचविंशति दिनांकयोः दक्षिण कोरिया देशस्य आधिकारिक यात्रां विहितवान्। स्वयात्रावधौ डॉक्टर जयशंकरः द्विपक्षीय संबंधान् सुदृढीकर्तुं दक्षिण कोरियायाः विदेश मंत्रिणा चो ह्यून इत्यनेन सह विस्तृतां उच्चस्तरीय चर्चां विहितवान्। उभाभ्याम नेतृभ्याम अनेक प्रमुखाणां क्षेत्राणां सहयोगस्य समीक्षा कृता, यत्र व्यापार निवेशौ वित्तीय सहयोगः, रक्षा सुरक्षा, प्रविधयः, नवाचाराः, संस्कृतिः, शिक्षा तथा च परस्पर जनसंपर्कः सम्मिलिताः सन्ति। ताभ्यां क्षेत्रीय वैश्विक परिदृश्यानां विषये अपि विचाराणां विनिमयीकरणं कृतं तथा च बहुपक्षीय मंचेषु सहकार्यं वर्धयितुं उपायानां विषये मंत्रणा कृता। विदेश मंत्रालयानुसारं द्वाभ्यां मंत्रिभ्यां भारत दक्षिण कोरिया संबंधेषु नूतन गतिशीलतायाः स्वागतं कृतं। सहैव भारत दक्षिण कोरिया विशेष रणनीतिक संधिं इतोपि अग्रे नेतुं अविरतं संपर्के स्थातुं सहमतिः प्रकटीकृता। भारतस्य रौनक चौहानेन अद्य फुटलन नगरे यूएस ओपन बैडमिंटन प्रतियोगितायां चीनी ताइपे इत्यस्य पुरुष एकलस्य क्रीडकं चाउ टियेन चेन इत्येतं 1:17.24 अंकैः पराभूय प्रागुपान्त्य चक्रीय द्वन्द्वे पदार्पणं कृतम्। इति वार्ताः।
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగా హెర్ట్స్ పై మా ప్రసారాలు వింటూ ఉన్నారు. సమయం 6:30. ఇప్పుడు గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమంలో మీరు వింటారు సముద్ర తీర కథలు శీర్షికన సిన్నక్క చెప్పింది సేపలు దొరికాయి కథ. సమర్పణ మంజులా పాలెటి, రచన శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు.
3: ఆకాశవాణి 102.7 మెగాహెచ్ పై సింహపురి ఎఫ్ఎం. తెలుగు రచనా సాహిత్యంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న విలక్షణ సృజనాత్మక రచయిత శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం గారు సముద్ర తీర కథలలోని సన్నివేశాలు, సంభాషణలు, ఆయా పాత్రల యొక్క మనస్తత్వ చిత్రణలు, చేపల వేటలో ఎదురయ్యే అనేక ఇబ్బందులు, పడవలు తయారు చేసుకోవడంలో ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులు, అలాగే సహాయం చేసిన వారి పట్ల కృతజ్ఞతా భావనలు, చేపలు పట్టే సమయంలో పాటించే నియమ నిబంధనలు, పురుషులకు స్త్రీలు అందించే సహాయ సహకారాలు, ఇలా బెస్తవారి జీవిత విశేషాలలోని అనేక విషయాలు చక్కని కథలుగా చిత్రించారు శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం గారు. నాగరిక సమాజానికి దూరంగా సముద్ర తీరానికి దగ్గరగా సముద్రాన్నే తమ తల్లిగా తమ దైవంగా భావించి ఆ సముద్రాన్ని నమ్ముకుని జీవనం సాగించే మత్స్యకారుల జీవితాలను, చేపలతోనే ముడిపడి ఉన్న జీవితాలలోని ఆర్ద్రతను, అనేక వైవిధ్యాలను ఈ కథలలో మనం చూడవచ్చు. ఒక్కొక్క కథ ఒక్కో వైవిధ్యంతో గొలుసుకట్టు కథలుగా ముందుకు సాగుతాయి.
4: కథ పేరు సిన్నక్క చెప్పింది సేపలు దొరికాయి

0: వాళ్ళు తెలివితేటలు వేటాడే నైపుణ్యం ఉంటేనే చాలదు, కొంత అదృష్టం కూడా ఉండాలి. దీన్ని గంగపుత్రులు పూర్తిగా నమ్ముతారు. సముద్రం ఒక్కటి, చేపలు పట్టేవాళ్ళు అనేక మంది. నీళ్లలో చేపలు తిరిగే ప్రదేశాలు కూడా ఎప్పటికప్పుడు వాళ్లకు తెలుసు. అయినా ఒక్కొక్కసారి కొందరికి చేపలు దొరకవు. గంగయ్య మంచి చేపల వేటగాడు. అతనికి 50 సంవత్సరాల వయసు ఉంటుంది. అతని తండ్రి కూడా బతుకున్నాడు. అతనికి 70 ఏళ్లుంటాయి. అతను అతని భార్య ప్రత్యేకంగా వేరే గుడిసెలో ఉంటారు. కొడుకు పెళ్ళయ్యేంతవరకే తల్లిదండ్రులతో ఉండటం, తరువాత పెళ్ళాంతో వేరే కాపురం. ఇప్పుడు గంగయ్య ఇంట్లో వయసుకొచ్చిన 2 కొడుకులున్నారు. వాళ్లతో పాటు ఇంట్లో 10-12 ఏళ్లున్న 2 ఆడపిల్లలున్నారు. కొడుకుల సంపాదనలో వాళ్ల పెళ్లి ఖర్చులకు దాచడంతో పాటు ఆడపిల్లల పెళ్లిళ్లకు కూడా డబ్బులు దాస్తూ ఉంది గంగయ్య పెళ్ళం. మత్స్యకారులు పెళ్లిళ్లలో ఆడపిల్ల గల వాళ్లకు ఎంత ఖర్చు ఉంటుందో మగపెళ్లి వాళ్లకు కూడా అంతే ఖర్చు ఉంటుంది. రెండు వైపులా కట్నకానుకలు సమానంగా ఇచ్చుకుంటారు. అదేం కర్మో, గంగయ్యకు 10 రోజుల నుంచి చేపలు పట్టం లేదు. పడవ మీద వేటకు వెళ్లిన వాళ్లు ఉత్త చేతులతో తిరిగి వస్తున్నారు. రోజు 100-150 వీసెల చేపలు తెచ్చేవారు గత 10 రోజుల నుండి 2-3 వీసెల చేపలతో తిరిగి వస్తున్నారు. అవన్నీ కూడా కోరకే సరిపోతున్నాయి. తమాషా ఏంటంటే మిగతా వాళ్లకు చేపలు ఎప్పటిలాగానే పడుతున్నాయి. వీరు సముద్రంలో రకరకాల ప్రాంతాలకు రకరకాల సమయాల్లో వెళ్తున్నారు. అందరూ పట్టే చోటు పట్టినా వీళ్లకు చేపలు పట్టం లేదు. గంగయ్య భార్య పెంచెల్లమ్మకు చాలా దిగులుగా ఉంది. వాళ్ల వద్ద ఉన్న ఎండు చేపలు అమ్మడానికి 4 రోజులు మాత్రమే వస్తాయి. తర్వాత ఏం చెయ్యాలా? ఎవరు నన్న బుట్టలతో కొలిపించా అప్పు తీసుకోవాలా? ఎంత నామోసి, నేనే ఎంతో మందికి ఎన్నోసార్లు అప్పిస్తుండా, ఎవరి దగ్గర ఎప్పుడూ అప్పు తేలే. కానీ ఇప్పుడా తప్పట్లేదు. ఇప్పుడా ఇరుగు పొరుగు దగ్గర ఎండు చేపలు అప్పు తెచ్చుకునే అమ్ముకొస్తా ఉండా అని తనలో తనే అనుకుంటూ ఉంది. తీరం వెంబడి ఆడవాళ్లంతా సంతోషంగా ఎదురుచూస్తుంటే గంగయ్య పెళ్ళాం అతని కూతుర్ల ముఖాలు వేలాడేసుకుని ఉంటున్నారు. ఆ రోజు తన పడవ గట్టుకు వచ్చింది కూడా గమనించలేదు వాళ్ళు.
1: ఓసే పెంచలమ్మా
0: అని మొగుడు పిలిచేసరికి కూతుర్లను తీసుకుని ఆనందంగా పడవ దగ్గరికి వెళ్ళింది పెంచలమ్మ. పడవ ఖాళీగా ఉంది. ఓ మూల గుట్టగా 2 దోసిళ్ల రొయ్యలు మాత్రమే కనిపించాయి. పెంచలమ్మకు మండిపోయింది.
1: ఎందుకయ్యా అంత పెద్దగా కేకేజ్ పిలుచుండావా? ఏముండాయక్కడ? పైగా ఏటకెళ్ళిందే 4 మొగోళ్ళు మళ్ళా,
0: చీత్కరించింది పెంచలమ్మ. మిగతా వాళ్ళు మాట్లాడకపోయినా ఆమె మామ మల్లయ్యకు మాత్రం చురుకు తగిలింది.
1: ఏమే, ఏం మాట్లాడుతుండావా? సముద్రం మీదకే మేమేమైనా ఆడుకోవడానికి వెళ్ళామా? చేపలు పడకపోతే మేమేం చెయ్యాలా
0: అంటూ విసురుగా పడవ దిగి వేగంగా తన ఇంటివైపు వెళ్ళాడు. ఇంట్లో అప్పు చేసి స్టాకు చేసి పెట్టిన ఎండు చేపలు రోజు రోజుకి తరిగిపోతుండాయి. కొన్ని రోజులు పోతే ఎండు చేపల గుడిసె ఖాళీ అయిపోతుంది. ఎండు చేపలు మళ్ళీ అరువు తెచ్చుకొని అమ్ముకోవాలా? ఇట్నా ఎంతకాలమో ఏందో అంది పెంచలమ్మ.
1: నేనేం చేసేసి చెప్పు. సముద్రంలో తిరగని చోటంటూ లేదు, వలవయ్యని ప్రాంతం అంటూ లేదు. అదేందో మనకే చేపలు పడ్డం లేదు. అందరిలో ఎగతాళైపోతుండాం. అందరూ నవ్వుతా ఉండారు. 4 తిరగాలంటే మాకే సిగ్గుగా ఉండాది
0: అన్నాడు గంగయ్య ఆ రాత్రి తల వంచుకొని కూడుతింటూ. అతని 2 కొడుకులు చేతిలోని ముద్ద చేతిలోనే పెట్టుకుని తల్లివైపు దిగులుగా చూశారు.
1: రోజు గంగమ్మకు పూజలు చేస్తానే ఉండం, రోజు రాములోరికి టెంకాయ కొడతానే ఉండం. ఎందుకు ఆ మహానుభావులకు మన మీద దయగలగలేదో ఏందో అంది పెంచలమ్మ.

ఆ రోజు పెంచలమ్మ బోడిసత్రంలో కూర్చుని కారే కన్నీళ్లను పైట కొంగుతో కళ్ళు ముక్కు తుడుచుకుంటూ ఏడుస్తూ ఉంది. ఆమెకు కొద్ది దూరంలో సిమెంట్ బెంచి మీద కాషాయ వస్త్రాలతో కూర్చుని ఉన్న ఒక వృద్ధుడు ఏం తల్లి, ఏం కష్టమొచ్చింది అంటూ పలకరించాడు. సన్యాసి దయగల మాటలకు తలెత్తిన పెంచలమ్మ నేరుగా వచ్చి అతని కాళ్ల మీద

0: పడిపోయింది. ఏడుస్తూనే తన పరిస్థితంతా చెప్పుకొచ్చింది. అంతా విన్న ఆ ముసలి సన్యాసి, ఇంతేనా, దీనికే ఏడవాలంటమ్మా? ప్రపంచంలో ఎవరికి లేవు కష్టాలు? వాళ్లతో పోల్చుకుంటే నీది ఒక కష్టమేనా? ఈ ఊళ్ళో నాకు తెలిసి సోది చిన్నక్క అనే ఒక ఆముంది. ఆమెకు కాలజ్ఞానం తెలుసు. జరిగిందే కాదు, జరగబోయేది కూడా చెబుతుంది. ఆమె నీ పరిస్థితిని చక్కబరుస్తుంది అన్నాడు ఆ సన్యాసి. పెంచలమ్మకు విపరీతమైన సంతోషం ఏర్పడింది. ఇప్పుడే ఆడికిపోదాం సామే, తీసుకెళ్ళండి సామే అంది ప్రాధాయపడుతూ. అలాగే తల్లి, వెళ్దాం అంటూ తన జోల భుజాన తగిలించుకొని లేచాడు. అతన్ని అనుసరించి బయటకొచ్చింది. వెళుతున్న ఖాళీ ఆటోను ఆపాడు సన్యాసి. సన్యాసి కూర్చున్న తర్వాత పెంచెల్లమ్మ కూడా ఎక్కి తన బుట్టను వెనుకపెట్టింది. ఊరి చివర మారమ్మ గుడి దగ్గరకు పోనీ అన్నాడు ముసలి సన్యాసి. ఆటో బయలుదేరింది. అరగంట తరువాత ఆటో ఊరి చివర ప్రహరీలేని గూడులాంటి మారెమ్మ గుడి దగ్గర ఆగింది. నువ్విక్కడే చెట్టు నిండిన ఆటో పెట్టుకుని ఉండు, మేమక్కడికి వెళ్ళి మళ్ళీ వస్తాం అన్నాడు సన్యాసి. దూరంగా గుబురుగా పెరిగిన తుమ్మ చెట్ల సమూహాన్ని చూపిస్తూ ఇద్దరూ దిగిన తర్వాత ఆటోను గుడి ముందు ఒక చెట్టు నీడన ఉంచాడు డ్రైవరు. సన్యాసి వెంట పెంచెల్లమ్మ కూడా నడిచింది. చక్కగా పెరిగిన తుమ్మ చెట్ల కాలిదారిన లోపలికి నడిచిన సన్యాసి ఒక గుడిసె ముందు ఆగాడు. అక్కడ ఆవరణ అంతా కళ్ళాపిచల్లి శుభ్రంగా ఉంది. గుడిసెలోకి తొంగి చూసిన సన్యాసి, చిన్నక్కా చిన్నక్కా అంటూ పిలిచాడు.
1: ఎవరది
0: అంటూ బయటకొచ్చింది ఓ 70 ఏళ్ల ముసలిది. నల్లగా కాకిలాంటి శరీర రంగుతో, పొడవైన కొంగముక్కుతో ఉంది. ఎండిపోయిన శవానికి చీరా జాకెట్టు చుట్టినట్లు భయంకరంగా ఉంది. బుజ్జన్నా, ఈ ఆడ మనిషి ఎవరు? కంగుమంది చిన్నక్క గొంతు. ఈమె శానా కష్టంలో ఉన్నట్టుంది. సత్రంలో కూర్చుని ఏడుస్తా ఉంటే నీ దగ్గరికి తీసుకొచ్చిన అన్నాడు బుజ్జయ్య సన్యాసి. ఏమ్మా, నీకిక్కడ ఏం భయం లేదు. సూర్యచంద్రులు కూడా నేను చెప్పినట్లు ఇన్నాలా? పారే నీళ్లను వెనక్కెళ్ళమంటే వెనక్కెళ్తాయి. నా మంత్రాలకున్న శక్తే నీకు తెలియదు అంది చిన్నక్క. పెంచెలమ్మ తమకు పట్టిన దురదృష్టమంతా వివరంగా చెప్పింది.
2: ఇక ఎప్పటికీ చేపలు దొరక్కపోతే మామంతా సముద్రంలో కట్టగట్టుకుని దూకి సావడమే మిగిలింది
0: అంటూ వలవల ఏడ్చింది. ఏడవమాక, సచ్చిపోయి సముద్రంలో తిరుగుతున్న మీ పూర్వీకుల ఆత్మలతో మాట్లాడే ఎందుకిలా జరుగుతుండదో చెప్తా. నువ్వో గమ్ముగుండు. అయితే వాళ్ళ ఆత్మల్ని ముగ్గులోకి పిలవాలా? వాళ్ళు ముగ్గులోకి రావాలంటే కొంత తతంగం చెయ్యాలా, దానికి కొంత ఖర్చవద్ది అంది సోది సిన్నక్క.
2: అట్టాగే తల్లి
0: అంది పెంచెలమ్మ చేతులెత్తి నమస్కరిస్తూ. సరే, నువ్వు ఏం తేవాల్సింది చెప్తాను ఇనుకో అంటూ చెప్పడం మొదలుపెట్టింది చిన్నక్క. నాకు 1000 రూపాయల డబ్బు, 12 సేర్ల బియ్యం కట్నంగా ఇయ్యాలా, ఇంకా 21 నిమ్మకాయలు, 7 కోడిగుడ్లు, 1 నల్లకోడిని తేవాలా, 12 నల్లగాజులు, 1/2 కేజీ కుంకుమ, 1/2 కేజీ పసుపు తేవాలా, ముగ్గేసి మీ పూర్వీకుల ఆత్మలను అందులోకి రప్పిస్తా అంది చిన్నక్క.
2: అట్టాగే తల్లి అంది పెంచెలమ్మ వినయంగా.
3: పూర్వీకుల ఆత్మలు మిమ్మల్ని నమ్మడానికి చిన్నప్పటి సంగతులు కొన్ని అడుగుతారు. అవి చెప్పడానికి మీ ఇంట్లో ముసలి వాళ్ళను కూడా తీసుకురావాలా నీ మొగుడితో పాటు. ఏం అర్థమైందా
0: అంది చిన్నక్క ఆవేశంగా. అన్నిటికీ తల ఊపింది పెంచెలమ్మ.
3: ఆదివారం సాయంత్రం 4 గంటలకల్లా అన్నీ తీసుకునే అందరూ రావాలా, ఇంకెళ్ళు
0: హెచ్చరించింది చిన్నక్క. అలాగే తల్లో, అలాగే అంటూ వెనుదిరిగింది పెంచెలమ్మ. సన్యాసి కూడా వెనుదిరిగాడు. ఈ అమ్మని ఆటో ఎక్కించి వస్తా అంటూ పెంచెలమ్మను తీసుకుని ఆ వేప చెట్ల గుబురు నుంచి బయటకు వచ్చాడు సన్యాసి బుజ్జన్న. పెంచెలమ్మ ఆటో దగ్గరకు వచ్చి ఎక్కబోయే ముందు తన బొట్లో దోపుకున్న సంచి బయటకు లాగి 100 రూపాయల నోటు తీసి సన్యాసికిచ్చింది.
2: ఈ సామే కదా నాకు దారి చూపించుండాది
0: అన్న కృతజ్ఞత ఉంది ఆమెకు. సన్యాసి బుజ్జయ్య కూడా ఎంతో సంతోషించాడు. బోడిసత్రం దగ్గర ఆటో దిగి అతనికి బాడుగిచ్చి అక్కడ ఎదురుచూస్తున్న తన అనుచరగణంతో ఇంటికి బయలుదేరింది పెంచెలమ్మ.

ఇంటికొచ్చిన పెంచలమ్మ కోడలు పెట్టిన కూడు తిన్నది. ఆ రాత్రి చేపల వేట నుంచి నిరాశగా తిరిగొచ్చిన భర్తను, మామను, కొడుకులను తనకెదురుగా కూర్చోబెట్టుకుంది. వృద్ధులైన తన అత్తమామల్ని, వారి తల్లిదండ్రుల్ని పిలిపించుకున్నది. జరిగిందంతా సవిస్తరంగా చెప్పింది. పెళ్లైన తరువాత కొడుకులు వాళ్ల వాళ్ల భార్యలతో వేరుకాపురం పెడతారు. కాని వాళ్లకు సొంత పడవలుండవు. అప్పటి వరకు వాడి వంతు సంపాదన వాళ్లమ్మ జాగ్రత్త చేసి పెట్టి ఉంటుంది. పెళ్లి ఖర్చులు పోను, వాళ్ల మిగిలిన సంపాదన వాళ్ళకిస్తుంది. వాళ్ళు మరికొంతకాలం తండ్రి పడవలో పనిచేసి మరికొంత డబ్బు దాచుకుంటారు. ఏదో ఒకనాటికి సొంత పడవ కొంటారు. పెంచలమ్మ తన కొడుకులకు చేపల ద్వారా సంపాదన లేకపోతే వాళ్ల పెళ్లి సంగతేంది అనే దిగులు ఎక్కువగా ఉంది. గంగయ్య తాత 90 ఏళ్ల వృద్ధుడు. అతను, అతని భార్య చిన్న గుడిసెలో ఉంటారు. గంగయ్య నాయన మంగయ్య కూడా అంతే. వాళ్ళు విడిగా కొద్ది దూరంలో మరో గుడిసెలో ఉంటారు. అంతేకాని తండ్రులు, తాతలు, ముత్తాతలు ఒకే కుటుంబ సభ్యులుగా ఉండలేరు. వేటాడే వయసు తీరిన తర్వాత ప్రశాంతంగా ఉంటారు. కొడుకుల దగ్గర, మనవళ్ల దగ్గర గంజి నూకలు తెచ్చుకుని కాచుకుని తాగుతారు. ముసలి, ముతక, కుర్రవాళ్ళు పెంచలమ్మ చెప్పిందంతా విన్నారు. వాళ్లకు నమ్మకం కుదిరింది. తమ పూర్వీకుల ఆత్మలు తమకు చేపలు పడని ఈ దుస్థితికి కారణం చెప్పగలరని, అందరూ చిన్నక్క దగ్గర సోది చెప్పించుకోవాలని ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నారు.

మరుసటి రోజు సాయంత్రం 4 గంటలకే బయలుదేరారు అంతా. వాళ్లలో కర్ర సాయంతో నడిచే 90 ఏళ్ల ముసలివాళ్లు కూడా ఉండటంతో ప్రయాణం నెమ్మదిగా సాగింది. ఎంత నెమ్మదిగా సాగినా ముసలివాళ్లైనా వాళ్లు దృఢకాయులు, స్వంతంగానే నడిచివచ్చారు. ఆటోలో అందర్నీ మారమ్మ గుడి దగ్గర ఉండమని పంపిన పెంచెలమ్మ ఆమె మొగుడు దారిలో బజారు ప్రాంతంలో దిగి కావలసిన సరుకులు నల్లకోడిని కొని మారమ్మ గుడి దగ్గరకు వచ్చారు. పెంచెలమ్మ దారి తీయగా అందరూ చిన్నక్క గుడిసె ముందుకు చేరారు. చిన్నక్క అప్పటికే తన సేవకురాలు నాంచారమ్మ చేత చుట్టూ గుడిసె మధ్యలో పేడతో అలకించి ముగ్గులు వేయించి ఉంది. అందర్నీ దానికెదురుగా కూర్చోపెట్టి బియ్యాన్ని ముగ్గులో పోసి దాన్ని పసుపు కుంకుమలతో కలిపింది. నల్లకోడిని కోసి దాని రక్తాన్ని కూడా బియ్యంలో కలిపింది. తరువాత నిమ్మకాయలను బద్దలుగా కోసి కుంకుమ పోసి బియ్యం మీద పెట్టింది. పెంచెలమ్మ ఇచ్చిన 1000 రూపాయలు బొడ్లో దోపుకుంది. తరువాత సోదెబుర్రను తీసుకుని తీగలు మీటుతూ వాయిస్తూ పెంచెలమ్మ భర్త తరపున పూర్వీకుల ఆత్మలంటూ ఎవరెవరినో పిలిచింది. వాళ్ళడిగిన ప్రశ్నలకు పెంచెలమ్మ మొగుడి తరపున వృద్ధులంతా జవాబిచ్చారు. 2 గంటల పాటు సాగిన ఆ సోది చివర్లో, "మీ పూర్వీకుల ఆత్మలు సంతృప్తి చెందాయి. ఇక మీకు ఏ అడ్డంకి లేదు. రేపటినుంచి మీకు చేపలు పుష్కలంగా దొరుకుతాయి" అని ముగించింది. తరువాత శోష వచ్చి ముగ్గు మధ్యలో వాలిపోయింది చిన్నక్క. చిన్నక్క సేవకురాలు నాంచారమ్మ, "మీ పని అయిపోయింది, ఇక వెళ్ళండే" అన్నట్లు వీళ్లకు సైగ చేసింది. పెంచెలమ్మ కుటుంబ సభ్యులంతా లేచి బయటకు వచ్చారు. అందరికీ చిన్నక్క సోది మీద గట్టి నమ్మకం కలిగింది. వీళ్ళు ఇంటికి వచ్చేసరికి అర్ధరాత్రైంది. ఆ రాత్రి గంగయ్య అతని ముగ్గురు కొడుకులు నిద్రపోలేదు. ఎప్పుడు చుక్క పొడుస్తుందా, ఎప్పుడు సముద్రం మీదకి వేటకు వెళదామా అని ఎదురుచూస్తున్నారు. వాళ్ల ఉత్సాహం ఉరుకులు వేస్తూ ఉంది. "చుక్క పొడిసేదాకా ఎందుకు నాయనా, ఇప్పుడు వెళ్దాం" అన్నాడు పెద్ద కొడుకు. రెండోవాడు మూడోవాడు కూడా అదే అనేసరికి గంగయ్య కూడా సరేనని బయలుదేరాడు. ప్రక్కరోజు గ్రామంలో ఎండు చేపలు అమ్ముకొని తన తోటి ఆడవాళ్లతో కాళీగంప నెత్తిన పెట్టుకుని వస్తున్న పెంచెలమ్మకు ఒకటే ఆలోచన, "ఈ ఆళ్లతోనన్నా తమ శని తీరిపోయే చేపలు పడితే బాగుండు" అని అనుకుంటోంది మనసులో. తడబడే అడుగులతో ఇల్లు చేరుకున్న పెంచెలమ్మ ఇంటి ముందు దృశ్యం చూసి ఆశ్చర్యపోయింది. ఇంటి ముందు చేపల గుట్ట ఉంది. కోడళ్ళు కూతుర్లు చేపల్ని శుభ్రం చేసి తొట్టులోని ఉప్పులో ఊరవేస్తున్నారు. "ఎక్కడ ఏ ఇవన్నీ ఇన్ని చేపలు?" అడిగింది పెంచెలమ్మ. "పొద్దు పొడిచేటప్పటికే మనోళ్ళ పడవ వస్తుందత్తా.

శాపులని పడవ కిటకిటలాడుతా వచ్చింది. అందరం శాపల్ని ఇంటికి చేర్చడానికి 10 సార్లు తిరిగినాం. మా ఆయన, మరుదులు, మా తాత అందరూ గెంజి తాగి మళ్ళీ ఏటకెళ్లారు. మళ్ళీ సాయంత్రం అందరూ చేపలు తెస్తారు. ఆనందంగా అంది పెంచలమ్మ కోడలు. పెంచలమ్మ కూతుర్ల ముఖాలు కూడా వెలిగిపోతున్నాయి. తాత ముత్తాతల ఆత్మలారా, మాకెంత సాయం చేశారు, మా కష్టాలు తీర్చారు. మనసులోనే వాళ్లకు దండం పెట్టుకుని తమ బాధలకు ఉపాయం చెప్పిన చిన్నక్కకు తన కృతజ్ఞతలు తెలియచేసుకుంది. గబగబా తాను ఇంత తిని చేపల్ని శుభ్రం చేసి వాటిని ఉప్పులో ఊరవేయటంలో మునిగిపోయింది పెంచలమ్మ.

0: ఆ సాయంత్రం 3 గంటల సమయంలో అందరితో పాటు గంగయ్య పడవ కూడా వచ్చింది. అందరి పడవలు తల కొట్టినట్లు పడవ అంచులకు సమానంగా చేపలుంటే, వీళ్ల పడవ మాత్రం పైకల్లా నిండి రాశిలోని చేపలు తిరిగి నీళ్లలో పడిపోకుండా తెడ్డువేసేవాడు తప్ప మిగతా అందరూ అంచుల దగ్గర కూర్చుని జారిపోతున్న చేపల్ని లోపల వేస్తున్నారు. పెంచలమ్మ కుటుంబమంతా ఆనందంలో మునిగిపోయింది. మళ్ళీ చేపలు దించి రాత్రికొస్తానన్న ముగుడితో,
1: అంటే ఆశ పనికి రాదో, తిని తొంగో, మళ్ళీ అర్ధరేత్రి ఎల్లుగాని, ఇయ్యాల్లాగే దినానికి 2 సార్లు పడవేస్తే చాలు
0: అని కోప్పడింది. ఆ రోజు అందరికీ 1 పడవ చేపలు పడితే గంగయ్యకు 1.5 పడవ చేపలు పడ్డాయి. అందరికీ ఆశ్చర్యం. చేపలు పడవ నిండి కుప్పలా పోసి కొయ్యల అంచుల మీద కూర్చుని వచ్చారు గంగయ్య అతని కొడుకులు. తమ వేటను 2 విధాలుగా చీల్చాడు. పొద్దుగూకగానే తన తండ్రి తన పెద్ద కొడుకుని 2 కొడుకుని తీసుకుని వేటకు వెళ్తాడు. ఉదయానికల్లా వాళ్లు చేపలతో తిరిగి వస్తారు. అది రాగానే తను తన చిన్న కొడుకును తీసుకుని 1 కూలి మనిషిని తీసుకుని చేపల వేటకు వెళ్తాడు. అంటే పడవ విశ్రాంతి లేకుండా రోజుకు 2 సార్లు చేపల్ని తీసుకువస్తుంది. ఊరు ఊరంతా గంగయ్యకు పట్టిన అదృష్టాన్ని గురించే చెప్పుకుంటున్నారు. ఇంతకాలం పడని చేపలు ఇలా ఎలా దొరుకుతున్నాయో ఎవరూ చెప్పడం లేదు. గంగయ్య కుటుంబ సభ్యులెవరూ నోరెత్తడం లేదు. 1 నెల రోజుల్లోనే గంగయ్యకు 1 సంవత్సరం రోజులు చేపలు పడ్డాయి. ఇప్పుడు పడిన చేపలు శుభ్రం చేయడానికి ప్రత్యేకంగా మనుషుల్ని కూడా పెట్టుకుంటున్నారు. చేపలు ఎండపెట్టడానికి కూడా కూలీగా ఎండు చేపల్ని ఇచ్చే ఒప్పందం మీద ఊళ్ళోని కొందరు ముసలివాళ్లను కూడా ఏర్పాటు చేసుకుంది పెంచలమ్మ. ఆడవాళ్ల నోట్లో రహస్యం దాగదంటారు. తోటి ఆడవాళ్లు పెంచలమ్మను పొగిడి పొగిడి ఉబ్బించేసరికి సిన్నక్క చెప్పింది, చేపలు దొరికాయి అంటూ చల్లగా అసలు రహస్యం చెప్పేసింది. అది ఊరంతా గుప్పుమంది. గంగయ్య పూర్వీకుల ఆత్మలు సముద్రం నీళ్లలో ఉండి చేపల్ని వలల్లోకి తరుముతున్నారని చెప్పుకున్నారు. బెస్తవాళ్లకు మాయలు మంత్రాలు అంటే భయం. గంగమ్మ తల్లినే నమ్ముకుంటారు. ఇది గ్రామానికి అరిష్టం కాబట్టి వెంటనే గంగయ్యకు జరిమానా విధించి వేటకు పోకుండా ఆపాలని ఆ పల్లె కాపులంతా పెదకాపును పట్టుపట్టారు. పెదకాపు ఎందుకైనా మంచిదని సీతమ్మ తోటకొచ్చి రామరెడ్డికి విషయమంతా చెప్పాడు.
1: అంతా మీ మూఢనమ్మకం. మంత్రాలు లేవు, చింతకాయలు లేవు. ఆ మంత్రగత్తె చిన్నక్క చెప్పింది వీళ్లకు ప్రోత్సాహం కలిగించింది. బాగా కష్టపడ్డారు, చేపలు బాగా దొరికాయి అంతే అని పెదకాపును అనునయించి పంపాడు.
0: మరో 20 రోజులకు గంగయ్య కుటుంబ సభ్యులంతా కదల్లేని పరిస్థితికి వచ్చారు. అందరూ ఒళ్ళు నొప్పులు జ్వరాలతో ఇండ్లలో నుంచి బయటకు రాలేదు. గంగానమ్మను ప్రార్థించకుండా మంత్రశక్తులను నమ్ముకున్న వీళ్లకు గంగానమ్మ శాపం పెట్టిందని 2 గ్రామాల్లోనూ పుకారు రేగింది. రామరెడ్డికి విషయం తెలిసి తానే స్వయంగా మందులతో వచ్చాడు. వాళ్ల జ్వరానికి టాబ్లెట్లు ఇచ్చి ఇంజెక్షన్ చేసిన రామరెడ్డి,
1: విశ్రాంతి లేకుండా పగలు రాత్రి కష్టపడితే జ్వరాలు రాక ఏమవుద్ది, ఇక నుంచి అందరిలాగే అందరితో పాటే చేపల వేటకు వెళ్ళండి, అత్యాశకు పోవద్దు, డబ్బుల కోసం ఎవరో ఏదో చెప్పే మాటలు నమ్మద్దు అని వాళ్లకు సలహా ఇచ్చాడు రామరెడ్డి.

0: Hailesu, Hailesu, Hailesu, Hailesu, Hailesu, Hailesu, Hailesu, Hailesu.
1: మీరింతవరకు సముద్ర తీర కథలు శీర్షికన సిన్నక్క చెప్పింది సేపలు దొరికాయి కథ విన్నారు. సమర్పణ మంజులా పాలెటి, రచన శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం, నిర్వహణ శ్రీతమనం నాగేశ్వరరావు. ఇప్పుడు ఒక ప్రకటన విందాం.
2: నాణ్యతలో రాజీ లేదు, ధరలో సాటి రాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు.
1: కార్యక్రమంలో ఇప్పుడు విందాం జీన్స్ చిత్రం నుంచి పాట.

వినింతవరకు గ్రామదర్శిని కార్యక్రమాలు విన్నారు ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 7 గంటలు. ఇప్పుడు అలనాటి మధుర గీతం వింటారు. అక్బర్ సలీం అనార్కలి ఈ చిత్రం నుంచి పాటను విందాం.

మీరింతవరకు అలనాటి మధుర గీతం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పద్మకళ. ముందుగా ముఖ్యాంశాలు. మాదక ద్రవ్యరహిత దేశాన్ని నిర్మించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కృత్రిమ మేధ ఆవిష్కరణలు పారదర్శకత సామర్థ్యానికి సరికొత్త పునాదిగా మారుతోందని కేంద్ర సంస్కృతి పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 28వ తేదీ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రారంభమవుతుంది. 2 T20ల సిరీస్ లో భాగంగా భారత్ ఐర్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ ఈ సాయంత్రం బెల్ఫాస్ట్ లో ప్రారంభమైంది. టాస్ గెలిచిన భారత్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. వార్తల ముఖ్యాంశాలు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన నషా ముక్త్ భారత అభియాన్ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యంతో నషా ముక్త్ భారత్ అభియాన్ ప్రచారం ఒక శక్తివంతమైన ప్రజా ఉద్యమంగా మారిందన్నారు. మాదక ద్రవ్యరహిత దేశాన్ని నిర్మించాల్సిన ఆవశ్యకతపై కేంద్ర సహాయ మంత్రి బిఎల్ వర్మ రాసిన వ్యాసాన్ని సోషల్ మీడియాలో నరేంద్ర మోదీ పంచుకున్నారు. మాదక ద్రవ్యాల రహిత దేశాన్ని తద్వారా వికసిత్ భారత్ నిర్మించే మహాకార్యంలో ప్రతి పౌరుడు ముఖ్యంగా యువత భాగస్వాములు కావాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. డ్రగ్స్ మహమ్మారి జాతీయ భద్రత సామాజిక స్థిరత్వం ఆర్థిక ప్రయోజనాలతో పాటు దేశ యువతను తీవ్రంగా వేధిస్తోందని దీనిపై అందరూ కలిసికట్టుగా యుద్ధం ప్రకటించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన నార్కో కోఆర్డినేషన్ సెంటర్లో 10వ అత్యున్నత స్థాయి సమావేశంలో అమిత్ షా మాట్లాడుతూ 2004 నుండి 2014 మధ్య కాలంలో సుమారు 26 లక్షల కిలోల సింథటిక్ డ్రగ్స్ను స్వాధీనం చేసుకోగా 2014 నుండి 2026 మధ్య కాలంలో ఈ పరిణామం 1.18 కోట్ల కిలోలకు పెరిగిందన్నారు. డ్రగ్స్ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ప్రభుత్వం చేపట్టిన ప్రచారం నిరంతరాయంగా ముందుకు సాగుతుందనడానికి ఈ గణాంకాలే నిదర్శనమని హోంమంత్రి స్పష్టం చేశారు.
1: मादक पदार्थों की समस्या केवल कानून व्यवस्था और सार्वजनिक स्वास्थ्य का मुद्दा नहीं है, नार्को टेररिज्म इको सिस्टम भी बन चुकी है. तो हमारी देश की आंतरिक सुरक्षा के लिए, हमारे देश के अर्थतंत्र की सुरक्षा के लिए और हमारे देश की युवा पीढ़ी के भविष्य के लिए ये हमारे लिए बहुत जरूरी है कि हम इस पर संपूर्ण विजय प्राप्त करें.
0: अंतर्जातीय मादक द्रव्याल दुर्विनियोगम అక్రమ రవాణాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నషా ముక్త్ భారత్ను నిర్మించేందుకు సామూహికంగా కృషి చేయాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తున్న విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలు, ఇతర సంస్థలను ఉపరాష్ట్రపతి సామాజిక మాధ్యమ పోస్టులో అభినందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఈ నెల 29 వరకు సీషెల్

0: దేశంలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఆ దేశ జాతీయ దినోత్సవ స్వర్ణోత్సవ వేడుకలకు గౌరవ అతిథిగా హాజరవుతారు. ఈ వేడుకల్లో భారత రక్షణ దళాల బృందం, రెండు నావిక దళ నౌకలు పాల్గొంటాయని విదేశ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. తన పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి ఆ దేశ అధ్యక్షుడు డాక్టర్ పేట్రిక్ హార్మిట్తో సమావేశమవుతారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఆవిష్కరణలు, పారదర్శకత, సామర్థ్యానికి సరికొత్త పునాదిగా మారుతుందని కేంద్ర సంస్కృతి పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఏఐ ఇన్నోవేషన్ సమ్మిట్లో మంత్రి ప్రసంగిస్తూ వికసిత భారత సంకల్పాన్ని సాకారం చేయడంలో ఆధునిక సాంకేతికత ఆవిష్కరణలు కీలక పాత్ర పోషిస్తాయని మంత్రి తెలిపారు. దేశ ప్రగతి ఆవిష్కరణలు పరివర్తనాత్మక మార్పులను ముందుకు తీసుకెళ్లడంలో కృత్రిమ మేధ చార్టర్డ్ అకౌంటెన్సీ వృత్తి రెండు కూడా అత్యంత కీలకమైనవని షెకావత్ స్పష్టం చేశారు.
1: आने वाले समय में टूर ऑपरेटर्स की भूमिका को, ट्रैवल गाइड की भूमिका को, डेस्टिनेशन सिलेक्शन की भूमिका में आर्टिफिशियल इंटेलिजेंस अभी से बहुत बड़ा रोल प्ले करने लगी है. भारत जैसा देश जिसकी 10,000 साल से भी ज्यादा की पुरानी कंटिन्यूटी की सभ्यता है, हम अपने सभ्यगत यात्रा को दुनिया के पर्यटकों को आकर्षित करने के लिए AI बेस्ड कंटेंट बना करके उनको आकर्षित कर सकते हैं, उनके बेहतर अनुभव दे सकते हैं.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 28 ఆదివారం ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 135వ సంచిక. ఫోరం ఆఫ్ రెగ్యులేటర్స్ సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ అధ్యక్షత వహించారు. అన్ని రాష్ట్రాల విద్యుత్ నియంత్రణ మండలి, ఉమ్మడి విద్యుత్ నియంత్రణ మండలి చైర్పర్సన్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వినియోగదారులకు నమ్మకమైన, నాణ్యమైన విద్యుత్ సరఫరాను అందించడానికి, వారి సమస్యలను వేగంగా పరిష్కరించడానికి ఒక పారదర్శకమైన, బాధ్యతాయుతమైన నియంత్రణ వ్యవస్థ అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇది వ్యాపార సరళీకరణ, జీవన సరళీకరణను మరింత పెంపొందిస్తుందని పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈరోజు భూటాన్ విద్యాశాఖ మంత్రి ఈజాంగ్ దే థాపాతో సమావేశమయ్యారు. ఉపాధ్యాయుల శిక్షణ, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు, డిజిటల్ విద్య, కృత్రిమ మేధ, పర్యాటకం, వైద్యం, సంపూర్ణ ఆరోగ్యం వంటి అంశాలపై చర్చించామని సామాజిక మాధ్యమ వేదికగా ఆయన తెలిపారు. అభ్యాసం, ఆవిష్కరణలు, సామర్థ్య పెంపొందింపు వంటి వాటిపై ఇరు దేశాలు కలిసి పనిచేయడానికి అవకాశాలున్నాయని ఆయన పేర్కొన్నారు. వివిధ ఐరోపా దేశాలకు చెందిన పాత్రికేయుల బృందంతో కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారత్లో ప్రస్తుతం జరుగుతున్న తీవ్రమైన పరిణామాలు, మార్పులు, ప్రపంచంలో నెలకొన్న అస్థిరత, భారత్ యూరప్ దేశాల మధ్య పెరుగుతున్న పరస్పర అవగాహన, సహకారం గురించి మంత్రి వారితో చర్చించారు. జర్నలిస్టుల భారత పర్యటన, ఇక్కడి అనుభవాలు భారతదేశంపై వారికి మరింత లోతైన అవగాహనను కల్పిస్తాయని, అలాగే భారత్ యూరప్ భాగస్వామ్య శక్తి సామర్థ్యాలను పెంపొందించడానికి ఎంతగానో దోహదపడతాయని డాక్టర్ జయశంకర్ ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు. ఈరోజు దేశవ్యాప్తంగా మొహరంను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. సత్యం, ధర్మం, న్యాయాన్ని రక్షించడం కోసం కర్బలా యుద్ధంలో ప్రాణాలు అర్పించిన ప్రవక్త మహమ్మద్ మన్మడు, హజరత్ ఇమామ్ హుసేన్, ఆయన అనుచరుల అమరత్వానికి గుర్తుగా ఈ రోజును పాటిస్తారు. ఈ సందర్భంగా పీర్ల ఊరేగింపులు నిర్వహిస్తారు. మొహరం పండుగ సందర్భంగా హజరత్ ఇమామ్ హుసేన్ చేసిన త్యాగాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుర్తు చేసుకున్నారు. హజరత్ ఇమామ్ సత్యం, న్యాయం అన్వేషణలో స్థిరంగా ఉండాలని, ఎందరికో స్ఫూర్తి నింపుతూనే ఉన్నారని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఈ పండుగ ధైర్యం, విశ్వాసంతో కూడిన శాశ్వత స్థిరత్వానికి గుర్తుగా నిలుస్తుందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. లండన్లోని లీ వ్యాలీ హాకీ అండ్ టెన్నిస్ సెంటర్లో జరిగే FIH ప్రో లీగ్ మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో భారత పురుషుల హాకీ జట్టు తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 10:30 ప్రారంభమవుతుంది. నిన్న ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో నిర్ణీత సమయానికి స్కోరు 2-2 సమం కాగా షూటౌట్లో భారత్ 4-1 ఓటమి పాలైంది.

0: ఆ మ్యాచ్ ముగిసిన 24 గంటల్లోపే భారత్ మళ్లీ ఇప్పుడు పాకిస్తాన్తో తమ సెమీఫైనల్ ముందస్తు మ్యాచ్ ఆడబోతోంది. భారత గౌరవ్ డీలక్స్ టూరిస్ట్ రైల్ ద్వారా డివైస్ ఈస్ట్ టెంపుల్ టూర్ పేరిట 11 రోజుల ప్యాకేజీని ఐఆర్సిటిసి ప్రకటించింది. ఢిల్లీలో ప్రారంభమయ్యే ఈ రైలు ప్రయాణం ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శిస్తుంది. పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్, కోస్తా ఆంధ్రప్రదేశ్, కోస్తా కర్ణాటక, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. 2 T20 సిరీస్లో భాగంగా భారత్ ఐర్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ ఈ సాయంత్రం బెల్ఫాస్ట్లో ప్రారంభమైంది. టాస్ గెలిచిన భారత్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. కడుపటి వార్తలు అందే సమయానికి ఐర్లాండ్ జట్టు 10 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 68 పరుగులతో ఆడుతోంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మాదక ద్రవ్య రహిత దేశాన్ని నిర్మించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కృత్రిమ మేధ ఆవిష్కరణలు పారదర్శకత సామర్థ్యానికి సరికొత్త పునాదిగా మారుతుందని కేంద్ర సంస్కృతి పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ శెఖావత్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 28వ తేదీ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. జాతీయ వార్తలు ఇంతతో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తలను
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 7:17. ఇప్పుడు పాడి పంటలు కార్యక్రమం ప్రసారమవుతుంది.

0: ఈనాటి పాడి పంటలు కార్యక్రమంలో సంవత్సరం పొడవునా వేయదగ్గ పంటల గురించి డాక్టర్ ఎన్జీ రంగా వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ శ్రీలక్ష్మి గారి ప్రసంగం వింటారు.
1: నమస్కారం అండి, నా పేరు డాక్టర్ శ్రీలక్ష్మి. నేను ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ పరిశోధనా స్థానం నెల్లూరులో ప్లాంట్ బ్రీడింగ్ డివిజన్లో ప్రిన్సిపల్ సైంటిస్ట్గా పనిచేస్తున్నాను. ముఖ్యంగా ఇవాళ మనం సంవత్సరం పొడవునా వేసుకోవడానికి అనువైన వరి రకాల గురించి కొంత తెలుసుకుందాం. ముఖ్యంగా ఏంటంటే, మనకి వరిని మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ చూసుకున్నట్లయితే ఖరీఫ్ ఇంకా రబీ కాలాల్లో సహజంగా సాగు చేస్తూ ఉంటారు. కానీ ఈ ఈశాన్య ఋతుపవన ప్రాబల్యం ఎక్కువగా ఉన్నటువంటి నెల్లూరు, ఇంకా కడప, చిత్తూరు, ఇంకా ఇప్పుడు తిరుపతి జిల్లాలు, వీటన్నిటిలో కూడా ఖరీఫ్ ఇంకా రబీ కాలంలోనే కాకుండా ఎడగారు అనే ఒక ప్రత్యేకమైన కాలంలో కూడా మనకి వరిని సాగు చేయడం చూస్తూ ఉన్నాం. పురాతన కాలం అంటే ఒక 10 సంవత్సరాల క్రితం చూసినట్లయితే నెల్లూరు అనేది మనకి మొలగొలుగులకి చాలా ప్రసిద్ధి కాంచిన ఒక ఊరని చెప్పొచ్చు. ఈ మొలగొలుకుల్ని అభివృద్ధి చేసే క్రమంలోనే మనకి వ్యవసాయ పరిశోధనా స్థానం నెల్లూరులో ఈ మొలగొలుకుల అభివృద్ధి గురించి పరిశోధనలు మొదలుపెట్టడం 1960 జరిగింది. రాను మనకి వర్షపాత ప్రాబల్యం ఒకటైతే, ఇంకా సోమశిల రిజర్వాయర్ నుంచి వచ్చే నీటి లభ్యత వల్ల ఇక్కడ మొలగొలుకుల కాలం అనేది కుంచించబడి బాగా మనకి ఎడగారు కాలంలో కొంత ప్రాంతము, ఇంకా రబీ కాలంలో ఎక్కువ దాదాపు 300,000 హెక్టార్ల వరకు కూడా రబీని మనం రబీలో వరిని సాగు చేయడం మనకి చూస్తూ ఉన్నాం. ఇక్కడ అంటే ఎండాకాలంలోన ఇంకా రబీలోన వేసినప్పుడు మళ్ళీ మన ఖరీఫ్ పంట అనేది ఇంకా ఉండదు. ముందస్తు ఖరీఫ్ ఇంకా రబీ కాలంలో ఈ రెండు కాలాల్లో కూడా ఈ నెల్లూరు జిల్లాలో ప్రత్యేకంగా వరిని సాగు చేస్తూ ఉండడం విశేషంగా చెప్పవచ్చు. ఈ కాలంలో మనం చూసినట్లయితే దాదాపుగా స్వల్పకాలిక నుండి మధ్యకాలిక రకాలను మాత్రమే మనం సాగు చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఉదాహరణకు మనం ఎడగారు కాలంలో చూసినట్లయితే ఈ కాలంలో ప్రధానంగా ఎండ ఎక్కువగా ఉంటుంది. మనం వేసేటప్పటి నుంచి దాదాపు దది పూత వచ్చే కాలం వరకు కూడా ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ ఎండ వేడిమికి తట్టుకోగలగాలి. రెండవది ఏంటంటే పడమటి గాలులు, ఇది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ పడమటి గాలులకు పడిపోకుండా నిలబడుకోగలిగిన సామర్థ్యం

అయితే మనకి ఆ రకానికి ఉండాలి. మూడవది ఏంటంటే, ఆల్రెడీ మనం రబీ కాలంలో చాలా వరకు వరి సాగు చేసిన పొలంలోనే మళ్ళీ కూడా మనం ఎండాకాలంలో సాగు చేస్తాం కాబట్టి, ఈ ఏదైతే మనకి ఎండకి భూమి లోపల ఉన్న కరిగిపోయినటువంటి ఉప్పు అంతా కూడా పైకి రావడం వల్ల కొంతవరకు చౌడు కూడా తట్టుకోగలిగిన శక్తి ఉండాలి. అంటే మనం ఎండాకాలంలో వేసుకున్న రకాలు చూసినట్లయితే ఎండ వేడిమికి తట్టుకోగలగాలి, ఈ పడమటి కాళ్ళ తీవ్రతకు తట్టుకోగలగాలి, ఇంకా కొంతవరకు చౌడును కూడా తట్టుకోగలగాలి. అంతేకాకుండా మనం కోసేటప్పుడు చూసినట్లయితే ఆగస్టు అంటే ఎండాకాలంలో వేసే పంట ఏప్రిల్ మేలో నారు పోసినప్పుడు 4 నెలల పంట అయితేనే మనకి చాలా మంచిది. 4 నెలలు అంటే దాదాపు ఆగస్టు చివరి కానీ సెప్టెంబర్ మొదటి వారానికి కానీ కోతకు వస్తుంది. అప్పుడు వర్షం వచ్చినప్పుడు కూడా ఈ పంట పడిపోకుండా ఉండాలి. అంటే ఈ 4 రకాల లక్షణాలు అనేటివి ఎండాకాలంలో వేసే రకాలకు ఖచ్చితంగా ఉండాల్సిన లక్షణాలని మనం చెప్పొచ్చు. పైపెచ్చు గింజ రాలిక కూడా పొలం మీద తక్కువగా ఉండాలి. అప్పుడే రైతు తగినంత వరకు దిగుబడి తీసుకోగలుగుతాడనమాట. అదే ఇవే రకాలు మనం రబీలో వేసుకున్నప్పుడు ఈ రకాలకి ముఖ్యంగా నెల్లూరు జిల్లా కానివ్వండి, ప్రధానంగా మనకి తమిళనాడు ప్రాంతం కానీ తిరుపతి చిత్తూరు జిల్లాల్లో మనం అంటే రబీ కాలం మనకి దాదాపుగా నవంబర్లో స్టార్ట్ అవుతుంది. ఇది దాదాపు ఫిబ్రవరి మార్చి మొదటి వారానికి పూర్తవుతుంది. ఈ కాలంలో వేసుకున్న రకాలన్నీ కూడా అగ్గి తెగుల్ని బాగా తట్టుకోగలిగిన సామర్థ్యం కలిగి ఉండాలి. అంటే నెల్లూరు పరిశోధనా స్థానంలో తయారయ్యే అన్ని రకాలు కూడా ఇటు ఎండాకాలంలో వేసినప్పుడు అగ్గి చౌడుని కానివ్వండి, అధిక వేడిని కానివ్వండి, ఇంకా పడమటి గాలుల తీవ్రతను తట్టుకోగలిగి ఉండి పైరు పొట్టిగా ఉండి పడిపోకుండా ఉండే లక్షణాలే కాకుండా రబీ కాలంలో వేసినప్పుడు అగ్గి తెగులను కూడా సమర్థవంతంగా తట్టుకోగలిగిన సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఇలాంటి రకాలనే మేము ఎక్కువగా ఇక్కడ రూపొందించడం జరుగుతూ ఉంది. ఈ రకాల దృష్టి విషయానికి వచ్చినట్లయితే మనము ప్రధానంగా అందరికీ సుపరిచిత రకాలైనటువంటి NLR 34449, ఇది నెల్లూరు మసూరిగా జనాల్లో చాలా ప్రాచుర్యం పొందింది. ఈ రకం యొక్క ప్రధాన లక్షణాలు అందరికీ తెలుసు పైపెచ్చు, అదేంటంటే చాలా పొట్టిగా ఉంటుంది, ఇంకా అగ్గి తెగులను సమర్థవంతంగా తట్టుకుంటుంది. మీరు సంవత్సర పొడవునా ఎప్పుడు ఏ నెలలో వేసుకున్నా కూడా ఈ ఫోటో పీరియడ్ సూర్యరశ్మి నిడివితో సంబంధం లేకుండా మీరు ఎప్పుడు వేసుకున్నా కూడా 120 నుంచి 25 రోజుల్లోకే కోతకు వస్తుంది. కాబట్టి నిరభ్యంతరంగా దీన్ని మనం ఎడగారులో కానీ ఖరీఫ్లో కానీ రబీ కాలాల్లో కూడా మనం దీన్ని సాగు చేసుకోవచ్చు. భారతదేశం మొత్తమే చూసినట్లయితే ఈ రకాన్ని దాదాపుగా 8 లక్షల హెక్టార్ల వరకు కూడా ఆంధ్రప్రదేశ్ అయితేనేమి తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాల్లో కూడా ఈ రకం సాగుదలలో ఉంది. ఇది ప్రధానంగా ఏంటంటే పైరు పడిపోకుండా ఉండడం, అధికంగా ఎరువులు వేసినప్పుడు కూడా ఇది పైరు పొట్టిగా ఉండడం వల్ల నిలబడుకునే ఉంటుంది. అంతేకాకుండా తక్కువ ఎరువుల సామర్థ్యంలో కూడా ఇది ఎక్కువ దిగుబడిని ఇస్తుంది. రెండవ రకం చూసినట్లయితే NLR 3354, ఇది నెల్లూరు ధాన్య రాశిగా పిలువబడుతుంది. ఈ రకం కూడా నెల్లూరు మాషూరి లాగానే మీరు ఎండాకాలంలో కానీ ఖరీఫ్లో కానీ రబీలో కానీ ఎప్పుడు వేసుకున్నా కూడా 120 రోజులకే కోతకు వస్తుంది. పైపెచ్చి గింజ సన్నగా ఉంటుంది, అగ్గి తెగులు కానీ మెడవిరుపు కానీ బాగా తట్టుకుంటుంది. అంతేకాకుండా ఇది చాలా తక్కువ ఎరువుల యాజమాన్యంతో మనం అధిక దిగుబడులను కూడా సాధించుకోగలము. తర్వాత ఇదే క్రమంలో నెల్లూరు వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి రూపొందించబడి విడుదల చేసినటువంటి NLR 400024, అంటే ఈ రకము సన్నరకం కాదు, మధ్యస్థ లావుగా ఉంటుంది. కానీ ఎండాకాలంలో కానీ రబీలో కానీ వేసినప్పుడు ఇది హైయెస్ట్ ఈల్డర్ అనమాట. అంటే ఎండ వేడిమి తీవ్రతను అధికంగా తట్టుకోగలుగుతుంది. కాకపోతే ఈ రకం యొక్క లక్షణాలు ఏంటంటే మనకు సిఫార్సు చేసిన మోతాదులో మాత్రమే మనం ఎరువులు వాడుకోవాలి, దీనికి ఎక్కువగా ఎరువులు వేయకూడదు. తర్వాత NLR 400054, ఈ రకం లక్షణాలు చూసినట్లయితే ఇది 135 రోజులు కోతకు వస్తుంది. గింజ నాణ్యత చూసినప్పుడు మనకి BPT 5204 ఎలా ఉంటుందో అలాంటి నాణ్యతను కలిగి ఉంటుంది. ఈ 400054 యొక్క ప్రత్యేక లక్షణాలు ఏంటంటే దీనిలో స్వర్ణ మనకి తెలుసు MTU 7029, ఇదొక పేరెంట్ కాబట్టి దీనికి అధిక దిగుబడినిచ్చే శక్తియే కాకుండా అంటే అడాప్టబిలిటీ, అంటే ఎక్కువ ఎలాంటి నేలల్లో కానీ ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో కానీ ఏ కాలంలో అయినా వేసుకున్నప్పుడు కూడా ఇది బాగా పండుతుంది. 130 నుంచి 35 రోజులకు కోతకు వస్తుంది, ఎడగారులో కానీ ఖరీఫ్లో కానీ రబీలో కానీ. దీనికి ప్రధాన లక్షణాలు గమనించినట్లయితే అగ్గి తెగులు తట్టుకోవడమే కాకుండా గాల్మిడ్జ్ మనకి ఇప్పుడు ఉల్లికోడు అంటాం మనం, ఈ ఉల్లికోడుని కూడా ఇన్సెక్ట్ అంటే ఇది ఒక పెస్ట్, ఉల్లికోడు అనేది మనకి ఈ గాల్మిడ్జ్ అనే పెస్ట్ వల్ల వస్తుంది. దీనికి కూడా ఇది సమర్థవంతంగా తట్టుకుంటుంది. ఈ ఉల్లికోడు తీవ్రత ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మనం ఈ NLR 400

0.05 రకాన్ని నిరభ్యంతరంగా సాగు చేసుకోవచ్చు. తక్కువ ఎరువుల దగ్గర మంచి దిగుబడి వస్తుంది. అంతేకాకుండా అన్నం నాణ్యత కూడా చాలా బాగుంటుంది. పైపెచ్చు దీనికున్న ప్రధాన లక్షణం ఏంటంటే, మనం చూస్తూ ఉంటాం, మనం ప్రధానంగా బాస్మతి రకం బియ్యాన్ని మనం సన్నగా పొడుగ్గా ఉంటాయి, ఎందుకంటే దాన్ని వాడేది మనకి సువాసన కొరకు. ఈ బిర్యానీ లాంటి మనం ఈ వంటలు చేసినప్పుడు సువాసన, మంచి సువాసన భరితమైన మనకి ఆహ్లాదకరమైన వాసన కోసము ఇది వాడుతూ ఉంటాము. అదేవిధంగా NLR 400054 రకం కూడా సువాసన భరితమైనటువంటి వరి రకము. 135 రోజులు కోతకు వస్తుంది. ఉల్లి కూడా అగ్గి తెగులను తట్టుకుంటుంది. సంవత్సరంలో ఎప్పుడైనా వేసుకోవచ్చు. కాకపోతే గింజ నాణ్యత చూసినట్లయితే బాస్మతి రకంలా కాకుండా బీపీటీ లాగా చిన్నగా ఉంటుందన్నమాట. అది దీని యొక్క లక్షణాలు. తర్వాత అందరికీ తెలిసిన చాలా పాత రకమే భరణి అని, NLR 304-91. ఇది ఎండాకాలానికి అత్యంత అనుకూలమైన రకము. ఎంత వేడిమి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నా కూడా 120 రోజుల్లోనే కోతకు వస్తుంది. తక్కువ ఎరువుల వాడకం దగ్గరే ఎక్కువ మనకి దిగుబడి సామర్థ్యం కూడా కలిగి ఉంటుంది. ఎండాకాలానికి బాగా అనువైన రకము. కాకపోతే రబీ కాలంలో ఇదే రకాన్ని వేసినప్పుడు కొంతవరకు దీనికి అంటే అధిక నత్రజని వాడకం వల్ల వచ్చిన అగ్గి తెగుళ్ళు మాత్రం బాగా సమర్థవంతంగా తట్టుకోలేదు, కొంతవరకు నిలబడుతుంది. కాబట్టి మనం రబీలో వేసినప్పుడు అగ్గి తెగులకు సంబంధించినటువంటి సస్యరక్షణ చర్యలు మనం చేపట్టవలసిన అవసరం ఉంటుంది భరణి వేసుకున్నప్పుడు. తర్వాత ఇంతేకాకుండా మనకి MTU 10-10 రకం, అందరికీ ప్రపంచవ్యాప్తంగా సుపరిచితమైన రకము కాటన్ దొర సన్నాలు. ఇది మనకి సంవత్సరంలో ఎప్పుడు ఏ నెలలో వేసుకున్నా కూడా 120 రోజులకి కోతకు వచ్చే రకము. ఈ రకం ఎక్కడైతే మనకి కొంత ఉప్పు ఉన్నా కూడా, లేకపోతే కొంత చలదనం కొంచెం ఉండి తర్వాత వేడి ఎక్కువగా ఉన్నా కూడా, అలాంటి ప్రాంతాల్లో కూడా కాటన్ దొర సన్నాలు మనం బాగా సాగు చేసుకోవడం చూస్తూ ఉన్నాము. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మార్కెట్లో మనకి కొనుగోలు చేసేటప్పుడు కాటన్ దొర సన్నాలని మనం కొంతవరకు తగ్గించమని చెప్తూ ఉన్నారు ప్రభుత్వం వారు. అంటే కాటన్ దొర సన్నాలకు ధీటుగా ఉన్న ఒక రకం ఇంకోటి కూడా ఉంది, అది NLR 33-358. అంటే గింజ నాణ్యతలో నేను చెప్పేది ఏంటంటే MTU 1010 కాటన్ దొర సన్నాల యొక్క గింజ నాణ్యతను పోలి ఉండే రకం NLR 33-358. దీని సోమశిలగా ప్రాచుర్యం పొందింది. ఈ రకం లక్షణాలు చూసినట్లయితే 115 రోజులకే కోతకు వస్తుంది. మీరు సంవత్సరంలో ఎప్పుడు వేసుకున్నా కూడా ఈ డ్యూరేషన్ అంటే ఈ కాల పరిమితి మాత్రం 115 రోజులే. ఇంకా దీనికి ఉన్న ప్రధాన లక్షణాలు ఏంటంటే గింజ 1010 లాగానే పొడుగ్గా ఉంటుంది. తర్వాత అగ్గి తెగుల్ని సమర్థవంతంగా తట్టుకుంటుంది. మనం ఈ ఎండాకాలంలో వేసుకున్నప్పుడు చౌడు ఉన్న ప్రాంతాల్లో వేసుకున్నా కూడా మంచి దిగుబడి వస్తుంది. తర్వాత ఇది కూడా సిఫార్సు చేసిన మోతాదులో మాత్రమే దీనికి ఎరువులు వాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది. తర్వాత వీటన్నిటితో పాటు స్వల్పకాలిక రకాలు చూసినట్లయితే ఇంకొకటి, కొత్తగా నెల్లూరు వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి రూపొందించబడి అభివృద్ధి చేసి అది రైతుల పొలాల్లో చిరుసంచుల ప్రదర్శన క్షేత్రాల్లో 2వ సంవత్సరం పూర్తి చేసుకున్నటువంటి NLR 36-48. ఈ రకం కూడా బీపీటీ గింజనాడితో పోల్చినప్పుడు దానికన్నా కొంచెం సన్నగా ఉంటుంది. 1000 గింజల పరిమాణం చూసినట్లయితే మనకి 13.5 గ్రాములు ఉంది. అగ్గి తెగుల్ని కూడా సమర్థవంతంగా తట్టుకుంటుంది. ఈ రకాన్ని కూడా మనం సంవత్సరం పొడవునా ఎప్పుడు వేసుకున్నా కూడా, అంటే మనం మే ఇక్కడ నెల్లూరు ప్రాంతంలో తీసుకున్నప్పటికీ మనకి ఎడగారు కాలం April-Mayలో స్టార్ట్ అవుతుంది. అదే మనకి గోదావరి కృష్ణ ఆ పై ప్రాంతాలు తీసుకున్నట్లయితే ఖరీఫ్ కాలం మనకి జూన్ మాసాల్లో స్టార్ట్ అవుతుంది. నెల్లూరు పరిసర ప్రాంతాల్లో రబీ మనకి అక్టోబర్ చివరి నుంచే ప్రారంభమైనప్పటికీ గోదావరి డెల్టాకి వెళ్ళేసరికి మనకి డిసెంబర్ వరకు కూడా రబీ కాలంలో ఈ నార్లు పోసుకోవడం మనం చూస్తూ ఉంటాం. ఏ కాలంలో ఏ నెలలో వేసుకున్నా కూడా NLR 36-48 అనే రకము ఇప్పుడు చిరుసంజుల ప్రదర్శన క్షేత్రాల్లో దీన్ని బాగా రైతులందరూ కూడా మెచ్చుకోగలిగినటువంటి దిగుబడి సామర్థ్యం కానివ్వండి, పైరు పొట్టిగా ఉండి పడిపోకుండా ఉండడం కానివ్వండి, సన్నగింజ రకం సంబంధించింది కానివ్వండి, తర్వాత కొంతవరకు చౌడున్న ప్రాంతాల్లో కానివ్వండి, అగ్గి తెగులు తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో కానివ్వండి, ఈ రకం యొక్క పెర్ఫార్మెన్స్ చాలా బాగుండింది. అంతేకాకుండా కొంతమంది రైతుల పొలాల్లో కానివ్వండి, మా దగ్గర ఉన్న పరిశోధనా క్షేత్రంలో పరిశీలించినప్పుడు కూడా దీని యొక్క ఇంకా కొన్ని మంచి లక్షణాలు కూడా గమనించడం జరిగింది. అవి కనుక చూసినట్లయితే కొంతవరకు చౌడును కూడా తట్టుకుంటుంది. అంతేకాకుండా మనం ఏదైనా కారణం చేత నాట్లు వేయడం ఆలస్యమైనప్పుడు దాదాపు 20 రోజులు అంటే మనం 25 నుంచి 30 రోజుల వరకు నాట్లు వేసుకొని చెప్తాము.

దక్కన్నైతే మనం ఒక నెల రోజులు ఆలస్యమైనా కూడా వెంట వెంటనే ఎరువులు వేసుకున్నప్పుడు ఇది మళ్ళీ దాని పొటెన్షియల్ ఈల్డ్ అంటాం మనం, అంటే దానికి ఉన్న శక్తి, దిగుబడి శక్తి ఎంత వరకు ఉందో అంత శక్తిని కూడా ఇవ్వడానికి ఇది దిగుబడి సామర్థ్యం మనం అయితే గమనించడం జరిగింది. అంటే ఈ రకము ఈ అగ్గి తెగులను తట్టుకోవడము అన్ని కాలాల్లో వేసుకోవడానికి అనుకూలమే కాకుండా కొంత ముదురు నారు నాటుకునేటప్పుడు కూడా, అంటే ఆలస్యంగా నాట్లు వేసుకునే పరిస్థితి ఉన్నా కూడా ఈ రకము దానికి అనువైనదిగా మనం గుర్తించడం జరిగింది. అంతేకాకుండా ఎక్కడైతే ఇప్పుడు మనకి ADT 37 వేసే ప్రాంతాలు కూడా కొన్ని ఉన్నాయి, మనకి చిత్తూరు ఇంకా తిరుపతి ప్రాంతాల్లో ADT 37 ఎక్కువగా వేస్తూ ఉంటారు, ఎక్కువ బుడ్డలు అంటారు వాటిల్ని. ఈ బుడ్డలన్నీ కూడా మనకి దాదాపు ఇడ్లీ రవ్వ వాటికి ఎక్కువ వెళ్తూ ఉంటాయి. వాటికి ఇందాక నేను చెప్పినట్లుగా NLR 4002 అనే రకం చాలా దానికి దీటే రకంగా చెప్పొచ్చు, దిగుబడి పరంగా కానివ్వండి, తర్వాత ఏ కాలంలో వేసుకున్నా కూడా అనువైందిగా ADT 37కి ప్రత్యామ్నాయ రకంగా మనం NLR 4002 చెప్పవచ్చు. దీన్ని మనం శ్వేత అని కూడా పిలుస్తున్నాము. పాండిచ్చేరి ఇంకా తమిళనాడు ప్రాంతాల్లో ఇది బహుళ ప్రాధాన్యం సంతరించుకొని ఎక్కువ విస్తీర్ణంలో కూడా ఈ రకాన్ని రైతులు సాగు చేస్తూ ఉన్నారు. తర్వాత ఎవరైతే లావులు, ఇంకా లావులు మార్కెట్ ఎక్కడైతే ఉండి లావులు వేసుకోవడానికి అనుకూలంగా ఉన్న ప్రాంతాలు, అక్కడ మార్కెట్ లావు గింజలు కూడా మార్కెట్ ఉండే ప్రాంతాలు అయితే NLR 3684 అనే రకం కూడా పరిశోధనా స్థానం నెల్లూరు నుంచి తయారు చేయబడి విడుదల చేయబడడం జరిగింది. NLR 3684 ఇది 125 నుంచి 130 రోజులు కోతకు వస్తుంది. ఈ రకం అగ్గి తెగులను కూడా సమర్థవంతంగా తట్టుకుంటుంది. దీన్ని కూడా సంవత్సరం పొడవునా మీరు ఏ నెలలో వేసుకున్నా కూడా 125 నుంచి 130 రోజుల్లోనే ఇది కోతకు వచ్చేస్తుంది. ఇవన్నీ నెల్లూరు పరిశోధనా స్థానం నుంచి విడుదలైన రకాలు, స్వల్పకాలిక రకాలు. అంటే మనకిప్పుడు వాతావరణ పరిస్థితులు మారుతూ ఉండడం కూడా మనం గమనిస్తూ ఉన్నాము. ఎక్కడైనా నాట్లు వేయడం లేట్ అయినా కానీ, లేకపోతే నీటి లభ్యత కొంచెం ఆలస్యమైనప్పుడు కానీ, లేకపోతే బోర్లలో నీళ్లు మనకి నారుమడి పోసుకున్నప్పటికీ కానీ మనకి ఆయకట్టు ద్వారా మనం సాగు చేసేటప్పుడు నీటి లభ్యతను మనం అనుసరించే వెళ్లాల్సి ఉంటుంది. ఎక్కడైతే ఆలస్యమైనప్పుడు లేకపోతే సన్నగింజ రకాలు వేసుకోవాలనుకున్నప్పుడు స్వల్పకాలిక రకాలకు వెళ్ళడమే చాలా మంచిది. ఈ స్వల్పకాలిక రకాలు చూసినట్లయితే మనం ఇప్పుడు దాకా వివరించినటువంటి నెల్లూరు మషూరి కానివ్వండి, ధాన్యరాశి కానివ్వండి, కొత్తగా వచ్చిన మినీ కిట్ రకం ఏదైతే ఉందో 3648 కానివ్వండి, సుగంధ NLR 4004 కానివ్వండి, భరణి NLR 3091 కానివ్వండి మనం సాగు చేసుకోవడానికి అనుకూలమైనవి. ఇంతే కాకుండా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా మనం చూసినట్లయితే వరిలో మనం అంటే సెల్ఫ్ సఫిషియన్సీ అది సాధించాం మన భారతదేశంలో. ఇంకొకటి ఈల్డ్ లెవెల్స్ కూడా అంటే దిగుబడి సామర్థ్యాలు కూడా ఒక మేరకు మనం సాధించేశాం. ఇప్పుడు అందరి దృష్టి కూడా ఏంటంటే ఎక్కువ మంది తినే ఆహారం మనం వరి బియ్యం కాబట్టి దీంట్లోనే పోషకాల నాణ్యతను కూడా పెంచడానికి అనుగుణంగా ఇప్పుడు పరిశోధనలు కూడా రూపకల్పన చేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా దీనిలో చూసినట్లయితే వరిలో మనం జింక్ ఇంకా ఐరన్ని మనం ఈ రెండు మూలకాలని ఈ బియ్యంలో మనం ఇంప్రూవ్ చేసే విధంగా కూడా మనకి టెక్నాలజీ కానివ్వండి ఇంకా రకాలు కూడా విడుదల చేయడం జరుగుతూ ఉంది. దీనిలో భాగంగానే మనకి DRR 45 కానీ ఇవన్నీ కూడా జింక్ అధికంగా కలిగినటువంటి రకాలుగా గుర్తించడం జరిగింది. అదేవిధంగా వ్యవసాయ పరిశోధన స్థానం నెల్లూరు నుంచి NLR 3238 అనే రకాన్ని మనం తయారు చేయడం జరిగింది. ఈ రకం చూసినట్లయితే 120 నుంచి 125 రోజుల్లోనే కోతకు వస్తుంది. సంవత్సరం పొడవునా ఎప్పుడైనా మనం వేసుకోవచ్చు. ఇది కూడా అగ్గి తెగులను కొంతమేరకు తట్టుకుంటుంది. దీనిలో చూసినట్లయితే మనకు ప్రధానంగా పేరెంట్స్ అంటే అవి ఏ రకం నుంచి సంకరపరిచామో చూసినట్లయితే BPT 5204 ఇంకా కాటన్ దొర సన్నాలను సంకరీకరించి తయారు చేసింది ఈ రకము. కాబట్టి దీనిలో 1000 10 లాగా పంట నాణ్యత అయితే ఏమి, దాని పెరుగుదల అయితే ఏమి, వాటి దిగుబడి సామర్థ్యం అయితే ఏమి, అవన్నీ కూడా 1000 10 లాగా ఉంటాయి. కానీ అన్నం నాణ్యత మాత్రం BPT 5204 మనకి సాంబా మసూరి ఏదైతే ఉందో దాని అన్నం నాణ్యతను పోలి ఉంది. పైపెచ్చు మనం పాలిష్ చేసిన తర్వాత కూడా దీంట్లో జింక్ మూలకం మనం గమనించినట్లయితే 10% పాలిష్ చేసిన తర్వాత కూడా 24.7 PPM వరకు కూడా జింక్ మూలకం అలాగే దీంట్లో ఉంది. పైపెచ్చు ఇది సంవత్సరం పొడవునా ఎప్పుడైనా వేసుకోవచ్చు. అధిక దిగుబడి సామర్థ్యం కలిగిన రకము, పైరుపై పడిపోకుండా ఉంటుంది. ఎడగారు ఖరీఫ్ రబీ కాలాలకు అనుకూలమైనది. భోజనంలో మనకి జింక్ ధాతువు కూడా ఎక్కువగా ఉంది. అంటే ఇది జింక్ బయోఫోర్టిఫైడ్ రైస్ వెరైటీని చెప్పుకోవచ్చు. తర్వాత ఇది కూడా ప్రధానంగా రైతుల్లో పొలాల్లో సాగు చేసుకొని కనీసం వాళ్ళ అవసరాల కొరకైనా మనం ఇంటి ఆహార అవసరాల కొరకు

0: అయినా దీన్ని కొంతవరకు ప్రయోగాత్మకంగా చేసుకుంటే ఆరోగ్యరీత్యా కూడా మంచిదని మనం చెప్పొచ్చు అన్నమాట. ఇదే కాకుండా మన వ్యవసాయ పరిశోధన స్థానం నెల్లూరు నుంచే కాకుండా మారుటేరు నుంచి కూడా ఇప్పుడు స్వల్పకాలిక రకాలు చూసినట్లయితే ఎంటీయు 1290 ఇది కూడా మనకి 1000 10 రకాన్ని పోలి ఉంటుంది. ఈ రకం కూడా 125 రోజుల్లో కోతకు వస్తుంది. ఎడగారి కాలానికి కూడా బాగా అనుకూలమైన రకంగా మనం చెప్పవచ్చు. అంతేకాకుండా ఇప్పుడు చిరుసంచుల దశలో ఉన్న ఎంటీయు 1426 రకం కూడా 130 రోజులు నుంచి 135 రోజుల వరకు కూడా ఖరీఫ్లో వేసుకున్నప్పుడు, అదే రబీలో వేసుకున్నప్పుడు 125 నుంచి 130 రోజుల్లో కూడా కోతకు వస్తుంది. అధిక దిగుబడి సామర్థ్యాన్నే కాకుండా అగ్గి తెగులు కూడా సమర్థవంతంగా తట్టుకుంటుంది, పైరు పడిపోకుండా ఉంటుంది. గింజ చూస్తే సన్న గింజ రకానికి చెందింది. రైతులందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, ఎప్పుడైతే రకాన్ని ఎంపిక చేసుకుంటున్నామో ఎడగారు కాలంలో అయితే ఖచ్చితంగా స్వల్పకాలిక రకాలకు వెళ్ళడం చాలా మంచిది. రబీ కాలంలో వేసుకున్నప్పుడు స్వల్పకాలిక నుంచి మధ్యకాలిక రకాలు వేసుకుంటూ ఉన్నాము. పైపెచ్చు అగ్గి తెగులు తట్టుకునే రకాలు మనం రబీ కాలంలో ఎంపిక చేసుకోవడం వల్ల వాటికి మనం పెట్టే ఖర్చు చాలా వరకు తగ్గుతుంది. రెండోది, అందరికీ ఫైనల్గా వచ్చే విషయం ఏంటంటే మార్కెట్లో మనం ఏవైతే మనం కొనుగోలు చేస్తారో ఆ రకాలు వేసుకుంటాం కాబట్టి మనం విత్తనాల్ని రకాలను ఎంపిక చేసుకునేటప్పుడు అది మనకు మన వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఉంటుందా లేదా, మన దగ్గరున్న వేరువేరు తెగుళ్ళు కానీ పురుగులు కానీ తట్టుకునే శక్తి ఉందా లేదా, తర్వాత మార్కెట్లో దాని యొక్క కొనుగోలు శక్తి ఎలా ఉందో, ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకుని మనం రకాలను ఎంపిక చేసుకోవడం అయితే చాలా అవసరం. నేను చెప్పిన ఈ రకాలన్నీ కూడా వీటికి సంబంధించిన సమాచారాన్ని మరింతగా తెలుసుకోవాలనుకుంటే ఆచార్య ఎన్జీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ పరిశోధనా స్థానం నెల్లూరు వారిని సంప్రదించి తెలుసుకోవచ్చు. ధన్యవాదాలు.
1: మీరింతవరకు సంవత్సరం పొడవునా వేయదగ్గ పంటల గురించి డాక్టర్ ఎన్జీరంగ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ శ్రీలక్ష్మి గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు విందాం పొలం కబుర్లు. వినే ముందుగా ఒక ప్రకటన విందాం.

0: రాజీ లేదు, ధరలో సాటి రాదు, నాణ్యతకు నమ్మకానికి మరో పేరు. ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు.
1: పెరటి తోటల పెంపకం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇటీవల కాలంలో చాలా మంది గృహిణులతో పాటు ఉద్యోగులైన మగవారు ఆడవారు కూడా పల్లెలతో పాటు పట్టణాలలోనూ ఈ పెరటి తోటలను, మిద్దె తోటలను, అపార్ట్మెంట్లలో గ్రిల్పై నిలువు తోటలు పెంచడం. పట్టణాల్లో నివసించే వారికి గ్రామాల్లో వలె అంతగా ఖాళీ స్థలం ఉండదు. అయితే ఉన్న స్థలంలోనే పెరటి తోటల పెంపకాన్ని చేపట్టవచ్చు. దీనివల్ల ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు రసాయనాల ప్రభావం లేని కూరగాయలను పొందవచ్చు. అంతేకాదు కాకుండా ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి ఖాళీ స్థలాల్లోనూ పెరటి తోటల పెంపకానికి ఉద్యాన శాఖ సన్నాహాలు చేస్తుంది. కూరగాయల పెంపకంపై బడి పిల్లలకు అవగాహన కల్పించడంతో పాటు బడి పిల్లల మధ్యాహ్న భోజనానికి అవసరమయ్యే కూరగాయలను కూడా పండించుకోవచ్చు. తక్కువ విస్తీర్ణంలో సాగు చేసే పెరటి తోటల విషయంలో చాలా శ్రద్ధ తీసుకోవాలి. ముందుగా నేలను శుభ్రపరచాలి. పశువుల ఎరువు, వర్మీ కంపోస్ట్ వేసి నేలను చదును చేయాలి. తర్వాత పాదులు చేసుకుని మొక్కలను, విత్తనాలను సరైన దూరంలో విత్తుకోవాలి. విత్తనం విత్తిన వెంటనే తేలికపాటి నీటి తడులు ఇవ్వాలి. చల్లని వాతావరణం ఉంటే 5-6 రోజులకు ఒకసారి నీటి తడులు ఇచ్చుకోవాలి. వేడి వాతావరణం గనక ఉంటే 2-3 రోజులకు ఒకసారి నీటి తడులు ఇవ్వాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు కలుపు సమస్య లేకుండా జాగ్రత్త తీసుకోవాలి. మొక్కలకు బాగా ఎండ, సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలి. తోటలకు నీటి వసతి దగ్గర ఉండే విధంగా చూసుకోవాలి. తోటల విస్తీర్ణం, సాగు చేసే కూరగాయలు, పెద్ద పరిమాణం విస్తీర్ణం గల పెరటి తోటలు కనీసం 500 చదరపు మీటర్ల విస్తీర్ణం కలిగి ఉండాలి. ఈ తోటల్లో కొన్ని రకాల కూరగాయలతో పాటు అనేక రకాల అలంకార మొక్కలు, పండ్ల మొక్కలను పెంచుకోవచ్చు. వంగ, టమోటా, బెండ గోరుచిక్కుడుతో పాటు బొప్పాయి, జామ, నిమ్మ, ఉసిరి, మామిడి మొదలైనవి పండించుకోవచ్చు. కనీసం 150-200 చదరపు మీటర్ల విస్తీర్ణం కలిగి ఉండాలి. టమోటా, వంగ, మిరప, బెండ, చిక్కుడు, ఆకుకూరలు, ముల్లంగి, క్యాబేజీ, ఆనపకాయ, సొరకాయ, కాకర

దోస వంటి వాటిని పండించుకోవచ్చు. ఇంకా నిమ్మ, మామిడి లాంటి పండ్ల మొక్కలను కూడా పెంచుకోవచ్చు. చిన్న రకం పెరటి తోటలకైతే కనీసం 150 చదరపు మీటర్ల లోపు విస్తీర్ణం కలిగి ఉండాలి. దీనిలో 2-3 రకాల కూరగాయలు, ఆకుకూరలను పండించుకోవచ్చు. కూరగాయలతో పాటు కొత్తిమీర, పాలకూర, తోటకూర వంటి ఆకుకూరలను పెంచవచ్చు. పోషక పంటల ఎంపిక విషయానికి వస్తే కూరగాయల మొక్కలను కుటుంబ సభ్యుల అభిరుచిని బట్టి, ముఖ్యంగా మహిళలు పిల్లల అభిరుచిని బట్టి ఎంపిక చేసుకోవాలి. స్వల్పకాలిక మొక్కల నుంచి దృఢమైన ప్రాంతీయ వాతావరణానికి, నేలలకు అనువైనవి మరియు సాధారణ క్రిములను వ్యాధులను తట్టుకోగలిగే రకాలను ఎంపిక చేసుకోవాలి. మెరుగైన రకాలను, సాంప్రదాయ మొక్కలను ఎంచుకోవడం మూలంగా జీవ వైవిధ్యాన్ని, కుటుంబ ఆహారపు ఆచారాలను నిలుపుకోవచ్చు. ప్రతి మడిలో పంటల వైవిధ్యం ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. మొక్కల మధ్య సంబంధాలు, సూక్ష్మ జీవులతో సహజీవనం అనే ప్రకృతి వ్యవసాయ ప్రాథమిక సూత్రాలను అనుసరించాలి. నీరు అన్ని చోట్లకు సులువుగా చేరుతుంది. ఎక్కువ నీరు బయటకు పోయేలా ఏర్పాటు చేసుకోవాలి. ఎత్తుమడులు చేసుకుని చుట్టూ ఇటుకలతో నిర్మాణం చేసుకుంటే ఎక్కువ కాలం మడులు చెదిరిపోకుండా ఉంటాయి. పెరటి తోటల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయానికి వస్తే, తక్కువ విస్తీర్ణంలో వేసే పంటలకు ప్రత్యేకంగా అన్ని అంశాలపై శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముందుగా నేలను బాగా శుభ్రం చేసి పశువుల ఎరువు వేసి ఆ తర్వాత పాదులు చేసుకోవాలి. సాగుకు ముందు వానపాముల ఎరువును వేసి నారు మరియు విత్తనాలను నాటుకోవాలి. అయితే నాటేటప్పుడు కనీస దూరాన్ని పాటించాలి. నాటిన వెంటనే నీరు పెట్టాలి. ఎప్పటికప్పుడు కలుపు నివారణ చేసుకుంటూ వేడి వాతావరణంలో 2-3 రోజులకు ఒకసారి నీరు పెట్టాలి. చల్లగా ఉండే ప్రాంతాల్లో లేదా చల్లగా ఉన్నప్పుడు వారానికి ఒకసారి నీరు అందించాలి. పెరటి తోటలు సాగు చేసే స్థలం చదునుగా ఉండి నీటి వసతి కలిగి సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలి. ఇంకా ఎత్తైన మొక్కలను ఉత్తరం వైపు పెంచాలి. దీనివల్ల నీడ ఇతర మొక్కలపై పడకుండా తోటల్లో ఎప్పటికప్పుడు వివిధ రకాల పంటలతో మార్పిడి చేసుకోవాలి. మొక్కల పెరుగుదలకు సేంద్రియ ఎరువులను మాత్రమే వాడాలి. తోటల్లో సాగు చేసే మొక్కల్లో చీడపీడలు, తెగుళ్లు కనిపిస్తే లీటర్ నీటికి 4 మిల్లీలీటర్ల వేప నూనె, 2 మిల్లీలీటర్లు టీపాల్ సబ్బు ద్రావణాన్ని కలిపి పిచికారీ చేయాలి. పెరటి తోటల పెంపకంలో ఎట్టి పరిస్థితుల్లోనూ విషపూరితమైన రసాయన మందులు వాడకూడదు. తోటల పెంపకంలో ఇటువంటి చిన్న చిన్న పద్ధతులు పాటించడం ద్వారా మంచి దిగుబడితో పాటు రసాయన ప్రభావం లేని నాణ్యమైన కూరగాయలను పొందవచ్చు. ఆయా కాలాల్లో పండించాల్సిన అనువైన కూరగాయల విషయానికి వస్తే, ఫిబ్రవరి నుంచి మార్చి వరకు వంగ, కాకర, బీర, దోస, చిక్కుడు, గుమ్మడి, పుచ్చ వంటి మొక్కలను నాటుకోవాలి. ఇంకా జూన్ నుంచి సెప్టెంబర్ వరకు అయితే బెండ, మిరప, పప్పుజాతి కూరగాయలు, ఇంకా సొర, గుమ్మడి, బీర, దోస, గోరుచిక్కుడు, దొండ, ఉల్లి వంటివి పెంచుకోవాలి. సెప్టెంబర్ మాసం నుంచి డిసెంబర్ వరకు అయితే ముల్లంగి, క్యారెట్, క్యాప్సికం, మిరప, క్యాబేజీ, కాలీఫ్లవర్, టొమాటో, కొత్తిమీర, పుదీనా, ఆకుకూరలు, చిక్కుడు జాతి మొక్కలు నాటుకోవచ్చు. తీగజాతి కూరగాయలకు పందిళ్లు వేసి గాని, తీగలపై లేదా పాకించడం ద్వారా అధిక దిగుబడి, నాణ్యమైన పంటను పొందవచ్చు. టమోటా మడిలో మొక్కలకు ఆధారంగా కర్రలను నాటి నిటారుగా పెంచడం వలన అధిక నాణ్యత, ఎక్కువ కాలం నిల్వ సామర్థ్యం గల పంటను పొందవచ్చు. మిరప, టమాటా, వంగ వేసిన చోట పప్పుజాతి కూరగాయ పంటలతో పంట మార్పిడి చేసుకోవచ్చు. మిరప, టమోటా వంటి పంటల్లో అంతర పంటలుగా బంతి, జొన్న, మొక్కజొన్న వంటివి వేసుకుంటే చీడపీడలు ఆశించకుండా కాపాడుకోవచ్చు. ఇటువంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల తక్కువ స్థలంలో ఎక్కువ దిగుబడిని పొంది ఇంటిల్లపాదికి ఆరోగ్యకరమైన ఆహారం అందించవచ్చు. ఏడాది పొడవున ఉండే మొక్కల విషయానికి వస్తే, ములగకాడ, బొప్పాయి, అరటి, కరివేపాకు, కర్రపెండలం ఏడాది పొడవునా ఏదో ఒక పంట పండుతూనే ఉంటుంది. కొన్ని నిరాటంకంగా పండుతూనే ఉంటాయి. కొన్ని ఏడాదికి 2 సార్లు కాపునిస్తాయి. వీటిని ఒకే ప్లాట్లలో పండించడం జరుగుతుంది. పెరటి తోటలకు విత్తన రకాల ఎంపికలో జాగ్రత్తల విషయానికి వస్తే, పెరటి తోటలకు రసాయనిక ఎరువులు, మందులు వాడకుండా పెంచుకోవాలి. అంటే తెగుళ్లు, చీడపీడలు సోకకుండా తట్టుకునే రకాలను మాత్రమే ఎంపిక చేసుకోవాలి. టమోటా అయితే ఆర్కా రక్షక్, ఆర్కా అభేద్, ఆర్కా సామ్రాట్ వంటివి ఎంచుకోవాలి. బెండ అయితే ఆర్కా అనామిక, ఆర్కా అభయ్ వంటి రకాలను ఎంపిక చేసుకోవాలి.

0: కేశవ ఆర్కా నీలకంఠ అనే వంగడాలను. ఆర్కా సమబ్రం, ఆర్కా విస్తారనే చిక్కుడు జాతికి చెందినవి. ఆర్కా మేఘన, ఆర్కా హరిత వంటి పచ్చిమిరప జాతికి చెందినవి. తోటకూర విషయానికి వస్తే ఆర్కా అరుణిమ, ఆర్కా సంరక్ష అనే రకాలను ఎంపిక చేసుకోవాలి. ఆల్గ్రీన్, పూసా జ్యోతి, పూసా పాలక్ వంటి పాలకూర రకాలను, సువాసిని అనే కరేపాకు రకాలను, ఎల్సిసి 234, సురుచి, సింధు, సాధన, ఏపీహెచ్, యు ధనియా ఏపీహెచ్ వంటివి కొత్తిమీర రకాలను ఎంపిక చేసుకోవాలి. ధనియా 1, మునగ పీకేఎం 1, పుదీనా శివాలిక్ హిమాలయ, కోసి సక్షం మొదలగు రకాలను మనకు ఐఐహెచ్ఆర్ బెంగళూరు మరియు డాక్టర్ వైఎస్ఆర్ హెచ్యు లామ్ గుంటూరులో లభిస్తాయి. వివిధ కూరగాయల్లో పోషక విలువల విషయానికి వస్తే మనం పెంచుకునే కూరగాయల్లో ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అనేక పోషక విలువలు ఉంటాయి.
1: మీరు ఇంతవరకు పొలం కబుర్లు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 7:45 కావస్తుంది. మరికొద్దిసేపట్లో వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి వింటారు.

0: భారత కేంద్ర ప్రభుత్వం జలశక్తి మంత్రిత్వ శాఖ యొక్క జల్ జీవన్ మిషన్ 2.0 ఆధ్వర్యంలోని హర్ ఘర్ జల్ ప్రతి ఇంటికి నీరు పథకం గురించి సీనియర్ జర్నలిస్ట్ శ్రీ ఎంఎన్వి ప్రసాద్ గారి ప్రసంగం విందాం.
1: జలం జనం జీవనాధారం. ప్రజల అవసరాలకు తగినంత నీరు అత్యవసరం. అందరికీ నీరందిస్తున్న ప్రధాన లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న హర్ ఘర్ జల్ పథకం ఆశించిన విధంగా ప్రగతి పథంలో ముందుకు కొనసాగుతోంది. దేశ ప్రజలందరికీ ట్యాపుల ద్వారా సురక్షిత నీటిని అందించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పథకంపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించారు. దేశంలోని జలజీవన్ మిషన్ ఆధ్వర్యంలో ఈ హర్ ఘర్ జల్ లక్ష్య సాధన దిశగా ముందుకు వెళుతోంది. 2020 జూన్ నాటికి దేశ జనాభా దాదాపు 146,65,025,576కు చేరుకుంటుందని ప్రభుత్వ అంచనా. ప్రతి కిలోమీటర్ పరిధిలో 497 మంది జనసాంద్రత ఉంటుందని గణాంకాలు చెబుతున్నాయి. అభివృద్ధి రేటు 0.86% నుంచి 0.87% గణాంకవేత్తలు సూచిస్తున్నాయి. మొత్తం జనాభాలో 37.6%, అంటే దాదాపు 55,55,00,000 పైగా జనాభా ఉన్నటువంటి పట్టణ ప్రాంతాల్లో మిగిలిన జనాభా అంతా గ్రామీణ ప్రాంతాల్లోనే జీవనం కొనసాగిస్తున్నారు. ప్రతిరోజు దేశంలో 62,939 మంది పుడుతుంటే 27,023 మంది మరణిస్తున్నారు. ఇవి కాకుండా వలసలు సగటున రోజుకు 1,206 వరకు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. భారీ జనాభా ఉన్న అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో అందరికీ నీరందించడం భారీ శ్రమతో కూడుకున్న విషయమే. భారతదేశంలోని 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలలోని 11,35,84,180 గృహావసరాలకు కుళాయిల ద్వారా నీరందించగలగడం చాలా పెద్ద బాధ్యత. కేంద్ర ప్రభుత్వం 2019 ఆగస్టు నాటికి 3,03,62,838 గృహాలకు మాత్రమే కుళాయిల ద్వారా లేదా ట్యాపుల ద్వారా నీటిని సరఫరా చేయగలిగినట్లు రికార్డులు తెలియజేస్తున్నాయి. మిగిలిన 16,12,43,082 కుటుంబాల సంగతి ఏమిటి? ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో పెద్ద సమీక్ష నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఇందుకోసం ప్రత్యేకంగా నిధులను కేటాయించాలని తలపించినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇందుకోసం 8.7 లక్షల కోట్ల రూపాయలు వెచ్చించడానికి నిర్ణయించారు. ఈ మేరకు అంచనాలను కూడా సిద్ధం చేశారు. దీనిలో భాగంగా 25-26 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర బడ్జెట్ నుంచి తక్షణ అవసరాల కింద 67,000 కోట్ల రూపాయలను బడ్జెట్లో ఈ హర్ ఘర్ జల్ పథకానికి జలజీవన్ మిషన్ కింద కేటాయిస్తున్నారు. కేవలం ఆర్థికంగా నిధులు కేటాయించి గ్రామీణ పట్టణ ప్రాంతాలకు పైపుల ద్వారా నీటి సరఫరా చేయడమే కాకుండా వాటిని నాణ్యతగా అందించాలన్నది కూడా కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యంలో ముఖ్యమైంది. దేశంలోని మధ్యప్రదేశ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో వరదలు, ఇతర ప్రకృతి వైపరీత్యాల కారణంగా

నీరు కలుషితం అవుతోంది. రాజస్థాన్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాలలో భూగర్భ జలం అడుగంటిపోయి ముఖ్యంగా వేసవి కాలంలో మంచినీటి సమస్య జటిలంగా మారింది. రాజస్థాన్లో అయితే అత్యధిక శాతం 62.7% భూగర్భ జలం అంతా అడుగంటిపోయింది. హర్యానా, పంజాబ్లో కూడా ఇదే పరిస్థితి నెలకొనడం ఇబ్బందికరంగా మారింది. ఈ సమస్యలకు తోడు వాతావరణ మార్పులు, పారిశ్రామికీకరణ పట్టణ ప్రాంతాల్లో నీటి కోసం డిమాండ్ను పెంచాయి. ఆంధ్రప్రదేశ్లోని కొన్ని గిరిజన ప్రాంతాలు, తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో కూడా తీవ్రంగా నీటి సమస్య ఏర్పడింది. ముఖ్యంగా ఈ వేసవిలో దాహతితో ఆ జిల్లాలన్నీ అలమటిస్తున్నాయి. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై వంటి మహానగరాలకు సమస్యలు తప్పడం లేదు. 20-50 సంవత్సరం నాటికి దేశంలోని 30 నగరాలు నీటి సమస్యను తీవ్రంగా ఎదుర్కొంటాయని అధికారులు, శాస్త్రవేత్తల అధ్యయనాలు వెల్లడవుతోంది. ఇందులో దక్షిణాది నగరాలైన విశాఖపట్నం, బెంగళూరు సహా భారత్లోని అతిపెద్ద నగరాలైన ముంబై, కోల్కతా, జైపూర్, ఇండోర్, థానే, వదోదర, శ్రీనగర్, రాజ్కోట్, నాసిక్, లక్నౌ, హుబ్లీ, ధార్వాడ, నాగపూర్, అమృత్సర్, చండీగఢ్, లుధియానా ఉండటం ప్రధానమంత్రిని కలవరపరిచింది. దీంతో ఆయన కీలక ఆదేశాలు జారీ చేస్తూ అందరికీ నీరు అందించాల్సినటువంటి లక్ష్యాన్ని మరింత అన్ని రాష్ట్రాలకు విస్తరింపజేయాలని సూచించారు. యునైటెడ్ నేషన్స్ ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సుల ప్రకారం ప్రతి వ్యక్తికి రోజువారీ అవసరాల కోసం 50 నుంచి 100 లీటర్ల నీటి అవసరం ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో నీటి వినియోగంలో మార్పులు కూడా ఉంటాయి. కుటుంబానికి కనీసం 5 సభ్యుల ప్రాతిపదికన దేశంలోని దాదాపు 20 కోట్ల పైచిలుకు కుటుంబాలకు తక్షణ నీటిని కుళాయిల ద్వారా లేదా పైపుల ద్వారా పరిశుభ్రంగా సరఫరా చేయాలన్నదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం జలజీవన్ మిషన్ చేపడుతున్న పనుల ప్రగతిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా పరిశీలించారు. పేరు ప్రఖ్యాతులైన సంస్థలకు వాటిని సమీక్షించాలని ఆదేశించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI రీసెర్చ్ రిపోర్టు ప్రకారం జలజీవన్ మిషన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత 9 కోట్ల మంది మహిళలకు నీటి కష్టాలు తప్పినట్లుగా తెలుస్తోంది. గతంలో దూర ప్రాంతాల నుంచి నీటిని కష్ట నష్టాల కొరకు తెచ్చుకోవడానికి గంటల కొద్దీ శ్రమ పడేవారు. దీనివల్ల వారు పనికి వెళ్లటం మానేశారు. అవి కూడా సాధ్యం కాక ఆదాయం కోల్పోయారు, ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు. ఇలాంటి ఎన్నో సమస్యలు, క్లిష్టమైన సమస్యలను మహిళలు, పేదలు ఎదుర్కొన్నారు. జలజీవన్ మిషన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత మహిళలకు సంబంధించి 5.5 కోట్ల పని గంటలు ప్రతిరోజు వృధా కాకుండా మిగులుతున్నాయని, 400,000 డయేరియా మరణాలను నియంత్రణలోకి వచ్చాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తన నివేదికలో వెల్లడించింది. ఇంకా నోబెల్ లారెట్ ప్రొఫెసర్ మైకేల్ క్రైమెర్ అధ్యయనం మేరకు సురక్షిత నీరు లభ్యత వల్ల దేశంలో ప్రతి ఏటా 5 సంవత్సరాల సమస్యలోపున్న పిల్లల మరణాలు 30% తగ్గాయని, తద్వారా ఏటా 1,36,000 మంది మరణించకుండా జలజీవన్ మిషన్ కాపాడగలుగుతోందని తన అధ్యయనంలో పేర్కొన్నారు. జలజీవన్ మిషన్ అమలు ద్వారా దేశంలో 59.9 లక్షల ప్రత్యక్ష, 2.2 కోట్ల పరోక్ష సంవత్సరాల ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయని అంతర్జాతీయ కార్మిక సంస్థ వెల్లడించింది. జలజీవన్ మిషన్ 2.0 కింద అన్ని గ్రామాలకు హర్ ఘర్ జల్ పథకాన్ని వర్తింపచేసి దాదాపు 20 కోట్ల మేర గృహాలకు 28 డిసెంబర్లోగా నీరందించాలన్నదే కేంద్రం లక్ష్యం. దీన్ని సాధించేందుకు ఇతర అన్ని ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు రాష్ట్రాలతో కలిసి పనిచేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. తెలంగాణలో 53,98,218 గృహావసరాలకు 100% కుళాయి నీరు లభ్యమవుతోంది. ఆంధ్రప్రదేశ్లో 95,53,160 కుటుంబాలకు 71,83,155 గృహాలకు మాత్రమే సరఫరా అవుతున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. అంటే ఇంకా మరో 24% గృహావసరాలకు ఆంధ్రప్రదేశ్లో పైపుల ద్వారా నీటి సరఫరా అవసరం అనేటువంటి విషయం అర్థమవుతోంది. దేశంలోని 11 రాష్ట్రాలు మాత్రమే కుళాయి ద్వారా పూర్తి స్థాయిలో మంచినీటి సరఫరా పొందుతున్నట్లు జలజీవన్ మిషన్ వివరాల ద్వారా తెలుస్తుంది. ఇందులో తెలంగాణ కూడా ఉంది. పాఠశాలలు, అంగన్వాడీలు, ఆసుపత్రులకు ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశం. ఆంధ్రప్రదేశ్ సహా దేశంలోని 11 రాష్ట్రాల్లోని పాఠశాలలకు 100% హర్ ఘర్ జల్ పథకం ద్వారా మంచినీరు అందుతోంది. తెలంగాణలో 99% మేరకు మాత్రమే ఈ లక్ష్యాన్ని సాధించగలిగారు. పాఠశాలల్లో తాగునీటి అవసరాలకే కాకుండా టాయిలెట్స్, చేతుల పరిశుభ్రతకు కూడా ఈ నీరు సరఫరా చేయాలని, ఇది కూడా జలజీవన్ ద్వారానే కొనసాగాలని ప్రధానమంత్రి ఆదేశించారు. మంచినీటి సరఫరాతో పాటు దాని నాణ్యత నిర్ధారణ కోసం కూడా ప్రత్యేకంగా దేశంలో 2,870 ప్రత్యేక ల్యాబొరేటరీలు ఏర్పాటు చేసి పరీక్షల నిర్వహణ కోసం 24,80,000 మంది పైచిలుకు మహిళలకు దశల వారీగా శిక్షణ ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాలలో శిక్షణ పొందిన మహిళలు నీటి పరీక్షలని సక్రమంగా చేయడం కోసం 5,07,586 కిట్స్ను కూడా జలజీవన్ మిషన్ కింద

0: కేంద్రం సరఫరా చేసింది. కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో సుశిక్షితులైన సిబ్బంది ఇప్పటి వరకు నిర్వహించిన నీటి నమూనా పరీక్షలలో 164,504 శాంపిళ్లు కలుషితమైనవని నిర్ధారించారు. కేంద్ర ప్రభుత్వం కేవలం నీటి సరఫరా చేయడమే కాకుండా క్రిమిరహిత నీటిని సరఫరా చేయడమే లక్ష్యంగా పెట్టుకోవడంతో ఈ నాణ్యతా ప్రమాణాలను నిలబెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండటంతో ఈ పరీక్షలు తప్పనిసరి అవుతోంది. తద్వారా నీటి ద్వారా సంక్రమించే వ్యాధులను కట్టడి చేయాలని, ప్రజారోగ్యాన్ని మెరుగుపరచాలని కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. జలజీవన్ మిషన్ను సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానం చేసి సరఫరాకు ఎదురవుతున్న అన్ని ఆటంకాలను అధిగమించాలని ప్రధానమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఎప్పటికప్పుడు సమస్యల నిర్ధారణ నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం కొన్ని చర్యలు కూడా చేపడుతోంది. ఎంతో వ్యయ ప్రయాసల కూర్చి లక్షల కోట్ల నిధులను హర్ ఘర్ జల్ పథకం కింద కేటాయించిన కేంద్ర ప్రభుత్వం 2028 డిసెంబర్ నాటికి దేశంలోని అన్ని కుటుంబాలకు పైపుల ద్వారా నీరు సరఫరా చేయాలన్న లక్ష్యం వేగంగా పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం వ్యయ ప్రయాసలను భరిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కృషికి ఇతర రాష్ట్రాలు సహకరించి ప్రజల భాగస్వామ్యం మరింతగా పెంపొందితే ఈ లక్ష్యం 2028 కన్నా ముందే సాధించుకోవచ్చు.
1: మీరు ఇంతవరకు భారత కేంద్ర ప్రభుత్వ జలశక్తి మంత్రిత్వ శాఖ యొక్క జల్ జీవన్ మిషన్ 2.0 ఆధ్వర్యంలోని హర్ ఘర్ జల్, ప్రతి ఇంటికి నీరు పథకం గురించి సీనియర్ జర్నలిస్ట్ శ్రీ ఎంఎన్వి ప్రసాద్ గారి ప్రసంగం విన్నారు. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఇప్పుడు ఒక చిత్రగీతం.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై మా ప్రసారాలు వింటూ ఉన్నారు. ఇప్పుడొక సినీ గీతం విందాం, 24 ఈ చిత్రం నుంచి.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 8 గంటలు. ఇప్పుడు హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. ఈనాటి హలో అభిరుచిలో మొదటి వాట్సాప్ మెసేజ్, సోమనాథం జనార్దన్ రావు వనజమ్మ వెంకట భావన, నెల్లూరు జిల్లా పదలకూరు మండలం తాటిపర్తి గ్రామం నుంచి పాటను వినిపించమని కోరుతూ ఉన్నారు. అదేవిధంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం మండలం పెద్దపురం గ్రామం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా, గొల్లపూడి నాగలక్ష్మి, జగదీష్ రేవతి, యశ్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి వీరు పాట వినిపించమని కోరుతున్నారు. మీరు కోసం ఒక పాటను విందాం.

మీరు వింటున్నారు హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు. హలో అభిరుచిలో తర్వాత వాట్సాప్ మెసేజ్ పంపించిన వారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, అబేద ఆయిషా పాటను వినిపించమని కోరుతూ ఉన్నారు. ఇంకా నెల్లూరు జిల్లా సంగం మండలం జెండాదిబ్బ గ్రామం నుంచి చొప్ప కుమార్, మస్తానయ్య, కుమారి రమణమ్మ, సంపూర్ణమ్మ, మౌనిక వారందరి కోసం పాటను వినిపించమని కోరుతూ ఉన్నారు. ఇంకా ఎద్దుమైలారం నుంచి బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ వీరు కూడా పాటను వినిపించమని కోరుతున్నారు. వీరందరి కోసం ఒక పాటను విందాం.

మీరు వింటున్నారు హలో అభిరుచి కార్యక్రమంలో. వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు హలో అభిరుచిలో. తర్వాత వాట్సాప్ మెసేజ్ చదివే ముందుగా కొన్ని ప్రకటనలు విందాం.

0: చెప్పి చెప్పి విసిగిపోయా.
1: ఏమైంది?
0: కొత్త కిట్ బ్యాగ్ కావాలి.
1: అయితే ముందు కెప్టెన్ తో చెప్పు, వినకపోతే మేనేజర్ తో.
0: కరెక్ట్.
1: అలాగే ముందు మీ బ్యాంక్ లో ఫిర్యాదు చేసి 30 రోజుల్లో జవాబు గాని పరిష్కారం గాని దొరకకపోతే సిఎంఎస్ పోర్టల్ పై ఫిర్యాదు చేయండి. అంటే ముందు బ్యాంక్ తర్వాత సిఎంఎస్ పోర్టల్, లేకపోతే ఫిర్యాదు స్వీకరించబడదు. వెళ్దామా? ఇదిగో వచ్చేసింది కొత్త కిట్ బ్యాగ్. ఆర్బిఐ అంటుంది
2: ముందు మీ బ్యాంక్ తర్వాత ఆర్బిఐ ఓంబుడ్స్మన్.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
5: ఆ చిహ్నం లేకపోతేనో?
4: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
6: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
7: హలో, అభిరుచి కార్యక్రమంలో తర్వాత వాట్సాప్ మెసేజ్ పంపించిన వారు, ఏదైనా పాటను వినిపించండి అంటూ, తరాలపల్లి గ్రామం కాజీపేట మండలం హనుమకొండ జిల్లా నుంచి జేరుపోతుల బుచ్చయ్య. అదేవిధంగా తోటి మిత్రులందరి కోసం, రేడియో శబ్ద మిత్రులందరి కోసం పాటను వినిపించమని కోరుతూ ఉన్నారు. అదేవిధంగా కావాలి చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, అన్విత వీరు కూడా పాటను వినిపించమని కోరుతున్నారు. ఇంకా నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లె గ్రామం నుంచి ప్రియా, శ్రీనివాస్ రెడ్డి వీరు కూడా పాటను వినిపించమని కోరుతూ ఉన్నారు. కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం మోరిపొలం నుంచి పంతాడి శ్రీనివాసరావు, గంగా భవానీ మరియు వారి కుటుంబ సభ్యులు, వీరందరి కోసం ఒక పాటను విందాం.

హలో అభిరుచి కార్యక్రమంలో తర్వాత వాట్సాప్ మెసేజ్ పంపించిన వారు ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి పాటను వినిపించమని కోరుతూ ఉన్నారు. అదేవిధంగా రమాదేవి మరియు వారి కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి పాటను వినిపించమని కోరుతున్నారు. ఇంకా పుట్టపాక నుంచి మిరియాల తిరుమలయ్య ఆండాలు వీరు కూడా పాటను వినిపించమని కోరుతున్నారు. ఏదైనా పాటను. ఇంకా నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకీరాజు, షేక్ అబ్దుల్లా అలీ, నిగార్ పర్వీన్, ఉదయ్భాను, మీనా సత్యం, శారదా, సుధీర్, శోభా, శ్రీధర్, రవి, సునీత్, సీఎం రోడ్, ఆటోనగర్, నిజామాబాద్ నుంచి వీరు కూడా పాటను వినిపించమని కోరుతున్నారు. వీరందరి కోసం ఒక పాటను విందాం.

ఈనాటి హలో అభిరుచి కార్యక్రమంలో చివరి వాట్సాప్ మెసేజ్ పాటను కోరుతున్నవారు సహస్ర వర్షశ్రీ అంకిత్ హర్షిత్ ఎద్దు మైలారం నుంచి పాటను వినిపించమని కోరుతున్నారు. ఇంకా గుంటూరు జిల్లా దాసరిపోలెం నుంచి పోలు శివదాసరెడ్డి, తిరుపతమ్మ, బ్రహ్మానందరెడ్డి వీరు కూడా పాటను వినిపించమని కోరుతూ ఉన్నారు. డి గోవర్ధన్ రావు, ఇంద్రాబాయ్, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయ్, మోతిబాయ్, వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి నుంచి వీరు కూడా పాటను వినిపించమని కోరుతున్నారు.

మీరింతవరకు హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 8:30 కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది అడకట్ల సన్యాసిరావు. ముఖ్యాంశాలు. నషాముక్త్ భారత్ అభియాన్ ప్రజల భాగస్వామ్యంతో ఒక ప్రజా ఉద్యమంగా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆవిష్కరణలు, పారదర్శకత, సామర్థ్యానికి కృత్రిమ మేధ ఏఐ కొత్త పునాదిగా మారుతోందని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. వెనిజులాలో భూకంపానంతర సహాయక చర్యలకు మద్దతుగా భారత్ ఆపరేషన్ అమిస్తాద్ ప్రారంభించినట్లు కేంద్ర మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ప్రకటించారు. 2 T20ల సిరీస్లో భాగంగా భారత్ ఐర్లాండ్ జట్ల మధ్య తొలి క్రికెట్ మ్యాచ్ బెల్ఫాస్ట్ స్టేడియం వేదికగా జరుగుతోంది. వార్తల వివరాలు. నషాముక్త్ భారత్ అభియాన్ ప్రజల భాగస్వామ్యంతో ఒక ప్రజా ఉద్యమంగా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పేర్కొన్నారు. డ్రగ్స్ లేని భారతదేశాన్ని నిర్మించాల్సిన ప్రాముఖ్యతపై సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి బిఎల్ శర్మ రాసిన ఒక వ్యాసాన్ని ప్రస్తావిస్తూ ప్రధాని మోదీ ఈ విషయాలను పంచుకున్నారు. డ్రగ్స్ రహిత భారతదేశం, వికసిత భారత్ నిర్మాణ లక్ష్యంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా మోదీ పిలుపునిచ్చారు. మంత్రి బిఎల్ వర్మ తన వ్యాసంలో మత్తు పదార్థాల దుర్వినియోగాన్ని దేశ యువత భవిష్యత్తుతో, దేశ పురోగతితో ముడిపడి ఉన్న ఒక తీవ్రమైన సమస్యగా ప్రభుత్వం పరిగణిస్తోందని పేర్కొన్నారు. ఆవిష్కరణలు, పారదర్శకత, సామర్థ్యానికి కృత్రిమ మేధ ఏఐ కొత్త పునాదిగా మారుతోందని కేంద్ర సంస్కృతి పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఈరోజు నిర్వహించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్నోవేషన్ సమిట్లో కేంద్ర మంత్రి ప్రసంగించారు. వికసిత్ భారత్ సంకల్పాన్ని సాకారం చేయడంలో ఆధునిక సాంకేతికత, ఆవిష్కరణలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడిన గజేంద్ర సింగ్ షెకావత్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచవ్యాప్తంగా ప్రతి రంగాన్ని మార్చబోతోందని, ప్రతి ఒక్కరి జీవితాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని చెప్పారు. నషాముక్త్ భారత్ నిర్మాణానికి దేశ ప్రజలు తమ ఉమ్మడి సంకల్పాన్ని పునరుద్ఘాటించాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈరోజు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా నిరోధక దినోత్సవం సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఉపరాష్ట్రపతి తన సందేశాన్ని అందిస్తూ, ఈ ఉద్యమాన్ని చురుగ్గా ముందుకు తీసుకెళ్తున్న విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలు, ఇతర సంస్థలను అభినందించారు. బలమైన, ఆరోగ్యకరమైన, వ్యసనరహిత భారతదేశాన్ని నిర్మించడంలో అవి అమూల్యమైన సహకారాన్ని అందిస్తున్నాయని పేర్కొన్నారు. వ్యసనానికి బదులుగా ఆశ, ఆరోగ్యం, ఒక లక్ష్యంతో కూడిన జీవితాన్ని ఎంచుకునేలా యువతను ప్రేరేపించడానికి అందరూ కలిసికట్టుగా నిలబడాలని ఉపరాష్ట్రపతి కోరారు. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా కలిసికట్టుగా పోరాడాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన నార్కో కోఆర్డినేషన్ సెంటర్ 10వ అత్యున్నత స్థాయి సమావేశంలో ఆయన ప్రసంగించారు. మత్తు పదార్థాల ముప్పు దేశ భద్రతకు, సామాజిక స్థిరత్వానికి, ఆర్థిక ప్రయోజనాలకు, యువత భవిష్యత్తుకు ప్రమాదకరమని పేర్కొన్నారు. ఈ పోరాటంలో విజయం సాధించేందుకు ఆధ్యాత్మిక నాయకులు, యువతతో సహా అందరూ ఒకే వేదికపైకి రావాలని హోంమంత్రి అమిత్ షా కోరారు. 2004 నుండి 2014 మధ్య కాలంలో అధికారులు దాదాపు 26 లక్షల కిలోల సింథటిక్ డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారని, 2014 నుండి 2026 మధ్య కాలంలో స్వాధీనం చేసుకున్న సింథటిక్ డ్రగ్స్ పరిమాణం 1.8 కోటి కిలోలకు పెరిగిందని ఆయన పేర్కొన్నారు. డ్రగ్స్ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ప్రభుత్వం చేపట్టిన ప్రచారం స్థిరమైన పురోగతిని సాధిస్తోందని అమిత్ షా తెలియజేస్తూ,
1: ఆజ్ హమారా దేశ్ నార్కోటిక్స్ కే ఖిలాఫ్ లడాయి కే ఐసే నాజుక్ మోడ్ పర్

0: का है। आने वाले 3 साल तय करने वाले हैं कि नशा हम पर विजय प्राप्त करेगा या हम नशे पर विजय। देश के आने वाले 100 वर्ष के भविष्य के लिए दृढ़ता के साथ जीतनी चाहिए और हमारे संयुक्त प्रयास से जीतनी चाहिए। इसके लिए सभी सरकारों को एक साथ एक मंच पर आना होगा और सभी सरकारों में सभी विभागों को एक मंच पर आना होगा।
1: సత్యం న్యాయం కోసం నిలబడేలా హజరత్ ఇమాం హుస్సేన్ నేటికి ఎంతో మందికి స్ఫూర్తినిస్తూనే ఉన్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు అషూరా ఏ మొహరం సందర్భంగా హజరత్ ఇమాం హుస్సేన్ చేసిన త్యాగాలను ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్మరించుకున్నారు. ధైర్యం, దృఢ సంకల్పం యొక్క శాశ్వతమైన శక్తిని కూడా ఇది గుర్తు చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలలో ఈరోజు అషూరా ఏ మొహరంను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ప్రవక్త మొహమ్మద్ మనవడైన హజరత్ ఇమాం హుస్సేన్ అమరత్వాన్ని ఈరోజు సూచిస్తుంది. కర్బలాలో సత్యం, ధర్మం, న్యాయాన్ని కాపాడడం కోసం హజరత్ ఇమాం హుస్సేన్ తన ప్రాణాలను అర్పించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తాజియా ఊరేగింపులు నిర్వహించారు. ఢిల్లీలోని జామా మసీదు, నిజాముద్దీన్, ఓఖ్లా, మొహరాలి సహా వివిధ ప్రాంతాలలో మొహరం ఊరేగింపులు జరిపారు. కర్బలా అమరవీరుల అత్యున్నత త్యాగాన్ని చాటి చెప్పే మజాలిస్ ఆధ్యాత్మిక సమావేశాలు కూడా నిర్వహించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. వెనిజులాలో భూకంపానంతర సహాయక చర్యలకు మద్దతుగా భారత్ ఆపరేషన్ అమిస్తాద్ ప్రారంభించినట్లు విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు ప్రకటించారు. అత్యవసర మానవతా సహాయ సామగ్రితో 2 భారతీయ వైమానిక దళ C-17 విమానాలు వెనిజులాకు బయలుదేరాయని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తెలిపారు. ఈ సహాయంలో భారత సైన్యానికి చెందిన ఫీల్డ్ హాస్పిటల్ యూనిట్, 2 భీష్మ్ క్యూబ్స్తో సహా 35 టన్నులకు పైగా సహాయక సామగ్రి, మందులు, వైద్య పరికరాలు ఉన్నాయని పేర్కొన్నారు. స్పానిష్ భాషలో అమిస్తాద్ అంటే స్నేహం అని అర్థం. వాతావరణం. ఈరోజు ఉపహిమాలయ పశ్చిమ బెంగాల్, బీహార్, తీర ప్రాంత ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కొంకణ్, గోవాతో పాటు పలు ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD అంచనా వేసింది. రాబోయే 2-3 రోజుల్లో ఢిల్లీ, జార్ఖండ్, ఒడిశా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లడఖ్, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్, విదర్భ, తూర్పు రాజస్థాన్లలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన పిడుగులు పడే అవకాశం ఉందని IMD తెలిపింది. మరిన్ని వివరాలను వాతావరణ శాస్త్రవేత్త ఉమాశంకర్ దాస్ తెలియజేస్తూ
2: Upcoming 7 days weather forecast, particularly there is possibility of heavy to very heavy rainfall. That rainfall amounting 7 to 20 centimeter is likely over northeast India, subhimal West Bengal during the week. Apart from that, there is also possibility of isolated extremely heavy rainfall over subhimal West Bengal and Sikkim during 27 to 29th of June. Heat wave condition likely to continue over west over Uttar Pradesh during 3 days with the possibility of severe heat wave over East UP during 26th and 27th of June.
1: 2 T20 సిరీస్లో భాగంగా భారత్, ఐర్లాండ్ జట్ల మధ్య తొలి క్రికెట్ మ్యాచ్ బెల్ఫాస్ట్ స్టేడియం మీదుగా జరుగుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ భారత్కు 183 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. లక్ష్య ఛేదనకు దిగిన భారత్ 7 ఓవర్లు పూర్తయ్యేసరికి 3 వికెట్ల నష్టానికి 76 పరుగులు చేసింది. భారత బౌలర్లలో హర్షిత్ రాణా 3, అక్షర్ పటేల్, హర్షదీప్ సింగ్ 2 వికెట్లు తీశారు. భారత్ జపాన్ 16వ వార్షిక సదస్సులో పాల్గొనేందుకు జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచి వచ్చే నెల 1 నుండి 3వ తేదీ వరకు న్యూఢిల్లీలో అధికారికంగా పర్యటించనున్నారు. ఈ సదస్సు 2 దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని అంశాలను సమీక్షించడానికి, బలోపేతం చేయడానికి ఇరు పక్షాలకు ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది. జపాన్ ప్రధాని తకైచి భారతదేశంలో అధికారికంగా పర్యటించడం ఇదే మొదటిసారి. గతేడాది ఆగస్టులో 15వ భారత్ జపాన్ వార్షిక సదస్సు కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టోక్యో పర్యటనను అనుసరించి ఈ పర్యటన జరుగుతోంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఢిల్లీలో ఈరోజు భూటాన్ విద్యాశాఖ మంత్రి యిజాంగ్ దే థాపాతో సమావేశమయ్యారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆ వివరాలను పంచుకున్నారు. ఉపాధ్యాయుల శిక్షణ, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు, డిజిటల్ విద్య, కృత్రిమ మేధ, స్థిరమైన పర్యాటకం, సాంప్రదాయ వైద్యం, సంపూర్ణ ఆరోగ్యం వంటి అంశాలపై ఈ చర్చలు ప్రధానంగా సాగాయని తెలిపారు. విద్యాభ్యాసం, ఆవిష్కరణలు, సామర్థ్య పెంపొందింపు వంటి విస్తృత వేదికలపై ఇరు దేశాలు కలిసి పనిచేయడానికి అపారమైన అవకాశాలున్నాయని మంత్రి పేర్కొన్నారు. భారత్ భూటాన్ భాగస్వామ్యం భవిష్యత్పై ఉన్న ఉమ్మడి ఆకాంక్షలు, ఆధ్యాత్మిక బంధాలపై ఆధారపడి ఉందని అన్నారు. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ తన భారత్ గౌరవ డీలక్స్ టూరిస్ట్

0: ట్రైలులో డివైన్ ఈస్ట్ టెంపుల్ టూర్ పేరుతో కొత్త పర్యాటక మార్గాన్ని ప్రవేశపెట్టింది. 11 రోజుల పాటు సాగే ఈ పర్యటనలో భక్తులు, పర్యాటకులు ఉత్తరప్రదేశ్, ఒడిషా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్లోని అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలతో పాటు సాంస్కృతిక వారసత్వ ప్రదేశాలను సందర్శిస్తారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నషాముక్త్ భారత్ అభియాన్ ప్రజల భాగస్వామ్యంతో ఒక ప్రజా ఉద్యమంగా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆవిష్కరణలు, పారదర్శకత, సామర్థ్యానికి కృత్రిమ మేధ ఏఐ కొత్త పునాదిగా మారుతోందని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. వెనిజులాలో భూకంపానంతర సహాయక చర్యలకు మద్దతుగా భారత్ ఆపరేషన్ అమిస్తాద్ ప్రారంభించినట్లు కేంద్ర మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ ప్రకటించారు. 2 T20ల సిరీస్లో భాగంగా భారత్ ఐర్లాండ్ జట్ల మధ్య తొలి క్రికెట్ మ్యాచ్ బెల్ఫాస్ట్ స్టేడియం వేదికగా జరుగుతోంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు దేశభక్తి గీతం వింటారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి

కదా శ్రవణాసక్తులకు ఆకాశవాణి శ్రోతలకు కళాభివందనములు. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం అని జగత్తు చేత ప్రణతులందు భాగ్యశాలి ఆదికవి వాల్మీకి. శ్రీరామనామ ప్రభావ గరిమతో అధ పాతాళము నుండి స్వర్గ శిఖరాలకు చేరుకున్న ఆదర్శ స్వరూపం శ్రీ వాల్మీకి చరిత్రం. నిరాశ అంధకారమగ్నులైన మానవులకు అభయ ప్రధాన పదం చూపు ఒక దివ్య జ్యోతి వాల్మీకి భవ్య చరిత్ర. ఆ కథను అశాంతము విని తరించి నన్ను ఆశీర్వదించ ప్రార్థన.

అది పావన గంగానిధి తీరం. ఆ పవిత్ర తీరాన ప్రచేతస ముని తన సతీ సమేతుడై ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని ధార్మిక జీవనం గడుపుతూ ఉన్నాడు. ఆ ముని దంపతులకు లేకలేక ఒక మగ సంతానం కలిగింది. ఆ బిడ్డకు రత్నాకరుడని పేరు పెట్టారు. బుడిబుడి అడుగులతో ముద్దు ముద్దు మాటలతో తల్లిదండ్రులను మురిపిస్తున్నాడు రత్నాకరుడు. పసిపిల్లల చిరునవ్వుల వెన్నెలల ముందు సిరి సంపదలేవి సరిరావు కదా. గర్భాష్టమిని రత్నాకరులకు ఉపవీతిని చేశారు. ఆ చిన్ననాడే తల్లిదండ్రులకు చక్కగా సహకరిస్తూ ఉన్నాడు. ఒకనాడు సమిత్కుషార్థమై ఆ పరిసర అడవిలోకి ప్రవేశించాడు బాలుడు. ప్రకృతి రామణీయకత అతని హృదయాన్ని వశం తప్పేటట్టు చేసింది. చక్కటి రంగురంగుల పువ్వులు, ఆ పువ్వుల మధ్య గిరికీలు కొట్టే తుమ్మెదలు, పక్షుల కిలకిలా రవములు ఆ బాలుని మైమరిపింపజేశాయి. తెలియకుండానే నట్టడివికి చేరుకున్నాడు.

అంతలోనే ప్రకృతి ప్రకోపించింది. కారుమబ్బులు కమ్మాయి, హోరుగాలితో జోరువాన సాగింది. తాను వచ్చిన దారి ఎటో, పోవలసిన దారి ఎటో తెలియక నిస్సహాయుడై బోరున రోదిస్తున్నాడు పసివాడు. వేటకై అటుగా వచ్చినటువంటి కొంతమంది బోయలు ఆ బిడ్డను అక్కున చేర్చుకుని అక్కడకు చాలా దూరంలో లోయలో ఉన్న తమ పల్లెకు చేర్చి తమ నాయకునికి అప్పగించారు. సంతానం లేని ఆ బోయ నాయకుడు ఆ బిడ్డ దైవ ప్రసాదంగా ఎంచి అక్కున చేర్చుకున్నాడు. ఇక్కడ ముని దంపతులు బిడ్డ జాడగానక ఆ ప్రదేశమంతా గాలించి గాలించి

దారి తప్పిన కుమారుడ గడ్డ వన్యమృగ

ముని దంపతులు బిడ్డకు నీళ్లు వదులుకున్నారు. అక్కడ బోయపల్లెలో వనదేవత ప్రసాదించిన బిడ్డగా అక్కున చేర్చుకుని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు ఆనందంతో. విధి ఆడించే వింత నాటకంలో ఒకరికి ఖేదం, మరొకరికి మోదం, ఆడించే జగన్నాటక సూత్రధారికి సర్వం వినోదం కదా. బోయపల్లెలో పెరుగుతున్న రత్నాకరుడు తన కన్న తల్లిదండ్రులను కూడా మరిచిపోయాడు. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న ఆ బోయ దంపతులే నిజ తల్లిదండ్రులని నమ్మే స్థితికి చేరాడు. నమ్మడా మరి, కడుపున గన్న బాలకుని కన్న మరింతగా ప్రేమ పెంపునను బుడుతను పెంచ

పెంపుడు తండ్రి కడ కులవృత్తియగు వేటనభ్యసించాడు. చెట్టులు గుట్టలు అవలేలాగా అధిరోహించడం, ఎంత వేగంగా పరిగెత్తే జంతువునైనా ఒడిసి పట్టడం, ఎట్టి లక్ష్యాన్నైనా గురి తప్పకుండా కొట్టడం అతనికి కరతలామలకమైంది. ఆ బోయపల్లెలోని యువకులందరికీ తానే నాయకుడయ్యాడు. యుక్త వయస్సు రాగానే తన మనసుకు నచ్చినా తనను మెచ్చినా ఒక సుందరాంగి బోయకన్నెను వివాహం చేసుకున్నాడు. సంసార క్రమంలో సంతానం క్రమంగా పెరిగింది. కులవృత్తియగు వేట కడుపు నింపగలుగుతుందే కాని మనసు నింపలేకపోతోంది. మణిమాణిక్యాలు పట్టు పీతాంబరాలు కావాలనే తన ఇల్లాని కోరిక తీర్చుట ఎట్లా అని ఆలోచనలో పడ్డాడు రత్నాకరుడు. ఒకనాటి వేకువ జామున పెండ్లి బృందం ఆ అటవీ మార్గం గుండా వెళుతోంది. పెండ్లి బండ్ల సందడి వినిపించింది రత్నాకరుణకు. అతని హృదయంలో తళుక్కున ఒక్క ఆలోచన మెరిసింది. వెంటనే తన అనుచరులను ఉసిగొల్పుతూ

ఇలా అనుచరులను ఉసిగొల్పి ఆ పెండ్లి బృందానికి ఎదురుగా గండ్రగొడ్డలి భుజాన దాల్చి నిలబడ్డాడు. హుషారుగా వస్తున్న పెళ్లి బృందం యమకింకరునిలా నిలబడి ఉన్న రత్నాకరుని చూచి గజగజ వణికి పాదాలపై పడి, అయ్యా, మా దగ్గరున్న సర్వ సొమ్మంతా మీ పాదాల దగ్గర పెడతాం, మా ప్రాణాలు తీయకండి, మీకు పుణ్యం ఉంటుంది అని వేడుకున్నారు. వారి ఏడ్పులు అతనికి తుర్యధ్వనులయ్యాయి. లెక్క చేయలేదు, గండ్రగొడ్డలికి పని చెప్పాడు. క్షణాలలో వారి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఆ శవాలపై ఉన్నటువంటి ఆభరణాలన్నీ తీసుకొని మూట గట్టి భార్య ముందు రాశిగా పోశాడు. ఆవిడ మురిసిపోయింది. ఆ ఆభరణాలన్నీ ధరించి అతన్ని బిట్టుగా కౌగిలించి, ఆహా, మొరగాడు అంటే నీవేనయ్యా, నాకు తగిన భర్తవి, నాకు తగిన మగడివి అంటూ అతన్ని గట్టిగా ముద్దులతో ముంచెత్తింది. నాటి నుండి అలాంటి సౌఖ్యం కోసం అతడు దారులు కొట్టడమే వృత్తిగా స్వీకరించాడు. రత్నాకరునిలో మానవత్వం మంటగలిసింది, దానవత్వం ప్రకోపించింది.

రత్నాకరుని దౌర్జన్య చర్యలతో మహదారణ్యాలు మారుమ్రోగాయి. వారిని శిక్షించుటకు మహారాజుల పరాక్రమం సైతం వెనుకంజ వేసింది. చేయునది లేక బాటసారులు తమ ప్రయాణాలు మానుకున్నారు. రాను రాను రత్నాకరునికి ఆదాయం తగ్గింది. ఇంటిలో పోరు పెరిగింది. ప్రతిరోజు గొడ్డలి భుజాన ధరించి దారిలో వేచి ఉండడం, సాయంత్రానికి వట్టి చేతులతో ఇంటికి తిరిగి రావడం, తనపై తనకే నమ్మకం పోయింది. భార్య సూటిపోటి మాటలు భరించలేకపోతున్నాడు. ఒకనాడు గొడ్డలి భుజాన దాల్చి, ఈరోజు ఏదో ఒకటి సాధించే తిరిగి వస్తాను అని ప్రతిజ్ఞ చేసి మరీ బయలుదేరా. అటవీ మార్గాన కూర్చున్నాడు. మిట్ట మధ్యాహ్నమైంది. ఒక్క పిట్ట ఆ దారిన రాలేదు. అంతలో ఒక చక్కటి వీణానాదం వినిపించింది. ఆ వీణానాదంతో మమేకమై చక్కటి గానం వినిపించింది. హడావిడిగా చెట్టునెక్కి చూశాడు. అతని పూర్వజన్మ పుణ్య విశేషమున నారాయణ భక్తికి సాకార రూపుడైనటువంటి నారద మహర్షి దివ్య సందర్శన భాగ్యం కలిగింది. నారద మహర్షి అటుగా చక్కటి గానం చేస్తూ ఇలా వస్తున్నాడు. చారు జటా భాగ చలిత శిరోజ నర్తనమున.

సంకలిత పద్మాక్షుల శ్రీహరి భక్తియే చిందులాడ గద్గద కంఠ సముద్గత సంగ

ఈ వీణానాదంతో తన సుమధర కంఠస్వరంతో ప్రకృతిని పరవశింపజేస్తున్నాడు నారద మహర్షి. రత్నాకరుడు చూశాడు, దొరికాడనుకున్నాడు. పరీక్షగా చూస్తే అతని చేతిలో రెండు వస్తువులు కనిపించాయి. అవి దాల్లే అనుకున్నాడు. వెంటనే దొరకను పిట్ట చేతి కని దోసము గీసము దేవముని పై పరుగిడి వచ్చి బోయడు చివా.

0: మర్యాదగా ఆ చేతిలో తంబురా, ఈ చేతిలో చిడతలు అక్కడ పెట్టు. అట్టిటు చేస్తేవా ప్రాణములు గాలిలో కలిసిపోతాయి అంటూ గద్దించాడు రత్నాకరుడు. భక్తి పారవశ్యంలో ఉన్న నారద మహర్షి నెమ్మదిగా కనులు తెరిచాడు. ఎదురుగా రత్నాకరుని చూచి, కుశలమా మిత్రమా, చాలా కాలానికి కలిశా అని అంటూనే ఒక క్షణంలో అతని గత వృత్తాంతమంతా గమనించాడు. మణిగా పుట్టి మసిబారావు నాయన, తంబుర కావాలా అన్నాడు.
1: అవును
0: అన్నాడు ఆయన.

ఒక అవ్యక్త ఆకర్షణ గోచరించింది. ఆయన నవ్వుల వెన్నెల ముందు అతని గండ్రగొడ్డలి మెరుపులు విలవిలాపోయాయి. ఎలా ఇచ్చాడో అలాగే అప్రయత్నంగా గొడ్డలి క్రిందకు దిగిపోయింది.

భక్తిని మించిన శక్తి గలదా లోకాన? నారద మహర్షి మాటలలో ఒక ఆశ్చర్యము అద్భుతం కనిపించాయి రత్నాకరుణకు. తన పేరు చెప్పగానే పారిపోయిన వారిని, తన ఎదుట పడగానే సగం చచ్చిన వారిని చూశాడే తప్ప ఇలా నిర్భయంగా మాట్లాడగలిగే వ్యక్తిని తొట్టతొలుత చూశాడు. అందుకే ఎవరికీ సమాధానం చెప్పడానికి ఇచ్చగించని రత్నాకరుడు నారద భగవానుడి యొక్క మాటలకు ఇలా సమాధానం చెబుతున్నాడు.

0: ఆ మాటలకు నారదుడు నవ్వి, బోయడా, ఈ తంబురా చిరుతలు ఇవ్వకపోతే ఏం చేస్తావు అన్నాడు.
1: ప్రాణం తీస్తా
0: అన్నాడు. ప్రాణం తీస్తే నీకేమొస్తుంది?
1: నాకేమొస్తుందా? ఈ హత్యలన్నీ నా భార్యా బిడ్డల కోసం చేశాను, వారి ఆనందం కోసం చేశాను. వారి ఆనందమే నా ఆనందం.
0: ఇప్పటికీ ఎంతమందిని చంపావు?
1: లెక్కలేదు.
0: వారిలో ఒక్కరినైనా బ్రతికించగలవా? పోనీ, నీవైనా శాశ్వతంగా ఉండగలవా? ఆ మాటలు రత్నాకరుణిలో ఎక్కడో హృదయంలో ఒక

0: బాణపు దెబ్బలా తగిలే. ఆలోచనలో పడ్డాడు. పిచ్చివాడా, నారద భగవానుడు ఇలా చెబుతూ ఉన్నాడు.
1: నిత్యమని ఎంతు జనంబు నీ కుఠారదారందిన మూర్త మాత్రమున ప్రాణము

రత్నాకరుని ముఖంలో రంగులు మారడం గమనించాడు నారద మహర్షి. ఇంకా తన బోధామృతాన్ని ఇలా అందిస్తూ ఉన్నాడు, పిచ్చివాడా, ఈ జీవితమే ఒక మాయ, అందు భార్యాబిడ్డలు మరింత మాయా.

అమ్మపైన పులుగు, గుహలోని క్రూర జంతువు ఎట్టులో తమ సంతానాన్ని పోషించుకోవడం లేదా? ఇందు మానవుని గొప్ప ఏమున్నది? 84 లక్షల జీవరాశులలో ఉన్నతునిగా బుద్ధిమంతునిగా జన్మించినటువంటి మానవుని యొక్క జీవన పరమార్థం భార్యాబిడ్డల పోషణమేనా? కాదు కాదు, సద్గురువును ఆశ్రయించి కఠోరమైన దీక్షతో మానవుడు మహాత్మునిగా మహితాత్మునిగా మాధవునిగా జీవితాన్ని పండించుకోవడమే పరమార్థం. పిచ్చివాడ, చంచల జీవితంబునకు జానెడు పొట్టకు పెట్టునాళ్ళు ప్రేమించడి భార్య.

రత్నాకరునికి కర్తవ్య బోధ చేశాడు. రత్నాకరుడు అన్నాడు, నా భార్య నన్ను విడిచి ఎప్పుడు ఎక్కడికి పోదు. భార్యాభర్తలంటే పాలు పక్క ఆకు ఒక్క, జీవితం అంతా ఒకటే లెక్క, అన్నీ పంచుకుంటామంతే. అయినా నీకు పెళ్లి కాలేదనుకుంటాను, ఇవన్నీ నీకు తెలియదు. నీకు ఇప్పుడు రుజువు చేస్తాను, ఆ భార్య అంటే ఎలాంటిదో. ఇక్కడే ఉంటావా పారిపోతావా అన్నాడు. ఇక్కడే ఉంటాను నాయన అన్నాడు. నేను నమ్మను కనుక మిమ్మల్ని ఇక్కడ కట్టి వేస్తానంటూ ఒక చెట్టు కట్టేశాడు. తాను పరుగు పరుగున ఇంటికి వెళ్ళాడు. భార్య చూచింది దూరంగా. ప్రతిరోజులాగానే ఒట్టి చేతులతో వస్తున్నాడు మా ఆయన అనుకున్నది. మొగం తిప్పుకొని లోనికి వెళ్ళబోయింది ఇంటిలోకి. గబగబా వెళ్ళి ఆవిడని గట్టిగా పట్టుకొని

ఇంతకాలం నీ సుఖం కోసం ఈ అడవిలో ఎంతో మందిని చంపి తీసుకుని వచ్చాను కదా, పాపము పర్వతమంతా పెరిగింది కనుక నా పాపాన్ని నువ్వు పంచుకుంటావు కదా. వాడెవడో చెప్తున్నాడు పంచుకోమని అడిగాడు పాపం అమాయకంగా. ఆవిడ ఓరగా చూసింది, ఏమిటి విచిత్రంగా మాట్లాడుతున్నావు, అయినా ఆలుబిడ్డలను పోషించునట్టు

పాపం చేస్తావో పుణ్యం చేస్తావో నాకు అనవసరం. మా అందరినీ పోషించాల్సిన బాధ్యత నీది. నీ పాపంతో నాకేం పని? ఓ అన్నది ఆవిడ. అంతేనా? అంతే. బిడ్డల్ని అడిగాడు. వారు అదే సమాధానం.

వృద్ధులైన తల్లిదండ్రులను అడిగాడు. వారు చెప్పారు, నాయన ఎవరు చేసిన కర్మ వారు అనుభవింపక తప్పదురా అబ్బాయి అనగానే అతనికి మాయా తెరలన్నీ తొలగిపోయాయి. చెయ్ అనుకుంటూ సమస్త బంధాలు అక్కడే తెంచుకుని పరుగు పరుగున నారద మహర్షి దగ్గరికి వచ్చి కట్టులు విప్పి వారి పాదాల పైబడి కొంపకు పోయి తెలిసి కొంటిని నేటికి దాని మాయా చీ చంపలు వేసి కొందునిక చేసిది ఘోర దురంత పాపము చేసిది ఘోర దురంత

నారద భగవానుల వారి పాదాల పైబడి కన్నీటితో వారి పాదాలు కడుగుతూ గొల్లున ఏడుస్తున్నాడు. ఇంచుక విశ్వాసం లేని నా భార్య మెడలో ఆభరణాల కోసం ఈ అరణ్యం మారు మ్రోగేటట్లుగా ఎందరి ఏడ్పులు విన్నా లెక్క చేయక వారి మెడలను ఒక్క వ్రేటుకే తెగ నరికారే. అయినా నాపై ఇంత కరుణ చూపలేకపోయింది నా భార్య. ఇట్టి రక్తపు కూడొడి గట్టి ఉంటి ఇట్టి రక్తపు కూడొడి గట్టి ఉంటి ఒక్క సుఖమున కాసించి ఇట్టి రక్తపు కూడొడి గట్టి ఉంటి ఒక్క సుఖం

0: ఇలా రోధిస్తున్నటువంటి రత్నాకరిని చూచి ముసిముసిగా నవ్వుకున్నాడు నారద మహర్షి. నెమ్మదిగా లేవనెత్తి భుజం తట్టి, నాయనా ఎందుకలా విచారిస్తావు?
1: ఎలయీ లీల జాలిదూలెద్దవు

పశ్చాత్తాపమే పాపాన్ని కడిగి వేసే పరమ ఔషధం నాయన. నీ విచారించకు, ఎట్టి పాపులనైనా రక్షించే పరమౌషధం రామనామం ఉన్నది.

రామ అనే మధురమైన రెండు అక్షరాలు ఉపదేశించాడు అతనికి. కానీ ఆ మంత్రాన్ని ఉచ్చరించలేకపోయాడు. అతని దురదృష్టం మరా అన్నాడు. ప్రారంభవశమున రామ మంత్రాన్ని ఉచ్చరించలేక మరా అంటున్న రత్నాకరుని చూచి నవ్వుకొని, భక్తి ముఖ్యం కానీ భాష ముఖ్యం కాదు, భాష కన్నా భక్తి మిన్న, కనుక మరా మంత్రాన్నే జపం చేసుకో, నీవు తరిస్తావంటూ ఆశీర్వదించి నారద భగవానుల వారు వెళ్ళిపోయారు. ఆ వృక్షం కిందే కూర్చొని తదేక దీక్షతో

మరామంత్రం వ్యత్యస్తంగా రామ అయింది. ఆ రామమంత్ర జపంతో బొగ్గు వంటి అతని మనస్సు అగ్ని కణంలా మారింది. అతని హృదయంలో ఉన్నటువంటి దుర్వ్యామోహ గుట్టలన్నీ తొలగిపోయాయి. అతని చుట్టూ పెద్ద పెద్ద పుట్టలు వెలిచాయి. అనేక దీక్షతో చేస్తున్నాడు. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత మళ్ళీ నారద మహర్షి ఆ ప్రదేశానికి వచ్చి తదేక దీక్షతో తపమాచరిస్తున్నటువంటి రత్నాకరుని యొక్క దివ్య దీక్షకు ముగ్ధుడై

ఇలా దివ్యమైన రామనామ గానం వినిపించగానే గురుదేవుల యొక్క కంఠస్వరం గుర్తించి ఆ వల్మీకము నుండి ఆ వల్మీకాన్ని చీల్చుకుని పైకొచ్చాడు రత్నాకరుడు. మహదానంద భరితుడై నారద మహర్షి అతన్ని బిట్టుగా కౌగిలించుకుని, నాయనా నీ జన్మ ధన్యమైంది, వల్మీకి నుండి బయటపడిన నీవు నేటి నుండి వాల్మీకి మహర్షిగా జగత్ ప్రసిద్ధి పొందుతావు అని ఆశీర్వదించగానే ఆ వాల్మీకి మహర్షి ఆనంద బాష్పాలు రాల్చుతూ

అమ్మా, పామరుని పావరునిగా శివ సదృశిని శివప్రాయునిగా మార్చారు. ఈ హంతకుని భగవంతుని కొలువులో నిలిపిన మహాత్ములు మీరు అంటూ సాష్టాంగ దండ ప్రణామం ఆచరించిన వాల్మీకి మహర్షిని ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు నారద మహర్షి. వాల్మీకి మహర్షి తమసా నదీ తీరంలో ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. వాల్మీకి కీర్తి సుగంధం దశ దిశా వ్యాప్తమైంది. భరద్వాజాది మహర్షులెందరో వచ్చి వారికి శిష్యులయ్యారు. కాలం గడుస్తూ ఉన్నది. ఒకనాడు శిష్యులందరినీ వెంటబెట్టుకుని

స్నానార్థమై తమసా నదీ తీరానికి బయలుదేరారు. వీత సమస్త రాగుడై విశ్వమయుండై రామనామ సంపూత మనస్కుడైన ముని పుంగవు కర్ణరంధ్రములందుదొచ్చెన్ ఆహా తమసా నదీ తట మహావన మంజుల సుప్రభాత శోభాతద శాంతి దూసుకొని వచ్చడి క్రౌంచ విలాప రావమున్. ఆ ప్రశాంతతను భగ్నపరుస్తూ వినిపించిన ఆ హృదయ విదారక క్రౌంచ విలాపానికి ముని హృదయం ద్రవించి దిక్కులు పరికించి చూశాడు. ఒకచోట ఒక దృశ్యం కానవచ్చింది ఆయనకి. విల్లు చేబూరిన వేటగాడు, బాణఘాతమునకు తటతట తన్నుకు చస్తూ ఉన్న మగ క్రౌంచము, మగని చావుకు విలపించుచున్న ఆడ క్రౌంచము కనిపించాయి. చలించిపోయాడు వాల్మీకి. క్రౌంచ జంటను విడదీసిన కిరాతకుని పైన వాల్మీకి పట్టరాని కోపం వచ్చింది. అప్రయత్నంగా ఆయన నోటి వెంట శాపం ఒక శ్లోక రూపాన ఇలా వెలువడింది.

మోహపాశమున పరవశించు క్రౌంచ పక్షుల జంటను విడదీసిన ఓ నిర్దయుడా, నీకు సుఖశాంతులు లేకపోవుగాక, నీకు సుఖశాంతులు లేకపోవుగాక. వాల్మీకి నోట సహజ ఛందోబద్ధము పాదబద్ధము సమాక్షరమును తంత్రీలయ సమన్వితములై అప్రయత్నంగా ఆ శాపం వెలువడింది. మహర్షి మనోకుహరమంతా వేదనతో నిండిపోయింది. శిష్యులతో ఇలా అన్నాడు,

వ్యాకుల హృదయుడైన వాల్మీకి మహర్షి దగ్గరికి నారదుడొచ్చి విషయాన్ని గ్రహించి, ఏల విచారమిట్టుల మునీశ్వర లోకపు శోక వృత్తముల్ తూలగ చేయు శోకమది, తోచును పైకొక శాపమట్లుగాన్ తోచును పైకొక శాపమట్లుగాన్ కాలము వచ్చుచున్నది జగంబున శ్రీహరి, కాలము వచ్చినది జగంబున శ్రీహరి రాముడౌటకు శ్రీలిడు రామచంద్రుని చరిత్ర ధరిత్రికి భిక్ష పెట్టుమా. అది శాపం కాదయ్యా, దివ్యార్థ సముపేతం, ఒక మహాకావ్యానికి నాంది వాక్యం. కనుక రాముడుగా అవతరించాడు శ్రీహరి, ఆ మహానుభావుని చరిత్ర రామాయణంగా లోకానికి అందించమని పలుకగా, అది కాదు గురువర్యా, అసలు ఈ లోకంలో తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంబరం నారదం పరిప్రచ్య వాల్మీకీర్ముని పుంగవం కోన్వస్మిన్ సాంవ్రతం లోకే గుణవాన్ కచ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్య దృఢవ్రతగా. సత్యసంధుడు, పరాక్రమవంతుడు, దానశీరుడు, ఓర్పు కలిగిన వాడు, సర్వగుణ సంపూర్ణుడైన నరుడెవరైనా ఉన్నాడా? ఉంటే

ఇక్ష్వాకు వంశంలో శ్రీహరి రాముడుగా అవతరించాడయ్యా. ఆయనే సర్వగుణ సంపూర్ణుడు, సర్వజీవులకు పూజనీయుడు. ఆ మహానుభావుని చరిత్ర రామాయణంగా రచించుమని ఆశీర్వదించగా సర్వదేవతలకు నమస్కరించి రామదేవుని వేడుకున్నాడు. రామదేవుని ఆశీర్వాదానికి స్వామిని వేడుకున్నాడు.

ఇలా దైవ ప్రార్థన ముగించుకుని ఒక శుభముహూర్తాన రామాయణ రచనకు ఉపక్రమించి 24,000 శ్లోకములతో మహామధుర రామాయణాన్ని రచించి ఆదికవి స్థాన సింహాసనం అలంకరించాడు వాల్మీకి మహర్షి. మహాత్ములారా, మానవ రక్తమే జలము మాదిరి ద్రావిన ఎట్టి వ్యాధుడు, ఆ దీనపు పుల్గు ఏడ్చిన హృదిని సహింపగార్చే విశ్వ దుఃఖానల జీవిక ప్రశమనామృత రామగధాశ్రువర్షము. ఓ నరులార గంటిరా, మహోన్నత రామనామ జప ప్రభావము. కనుక భక్తులారా, రామాయణాన్ని పఠించండి, రామనామాన్ని జపించండి, అద్భుతమైన రామ అనుగ్రహాన్ని పొందండి. పవమా.

మీరింతవరకు శ్రీ మడమల రాంబాబు గారిచే ఆదికవి వాల్మీకి చరితం హరికథాగానం విన్నారు. ఈనాటి హరికథా కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి సమయం 11 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో అనంతరం ఆంగ్లంలో వార్తా ప్రసారం వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం నిలయంలో సమయం 11:10 దాటింది. ఇంతటితో మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:48 మా ప్రభాత ప్రసారాలతో కలుద్దాం. అంతవరకు సెలవు.